0: కానీ పూర్వం ఏమి లేదు, నాలుగు కర్రలు పాతేది,
1: ఫోర్ పోల్స్,
0: ఏదో పచ్చగా ఆకును వేసేది, దాంట్లో
1: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద టాప్,
0: ఆకును పెండాల మాదిరి చేసేది,
1: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటి,
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు,
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము,
1: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు,
1: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్,
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది,
1: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో,
1: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
0: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది,
1: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎగ్జైల్స్,
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి,
1: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
0: ఎందుకు తోరణం కట్టాలి?
1: వై తోరణా దేర్ బంటింగ్
0: ప్లాస్టిక్ ఆకులంతా ఉన్నాయి కదా,
1: వి హావ్ ప్లాస్టిక్ గ్రీన్ లీవ్స్,
0: ప్లాస్టిక్ ఆకులు తెచ్చి తోరణం కట్టుకోవచ్చు కదా,
1: వి కెన్ హావ్ ప్లాస్టిక్
0: గ్రీన్ లీవ్స్. ఎవరు బయటికి పోయి ఆకులంతా తెస్తుంటారు,
1: పడుతుంటారు
0: పిల్లలు,
1: అండ్ మోడర్న్ స్టూడెంట్ డౌట్ వై షుడ్ యూ డౌట్ అండ్ బ్రింగ్ గ్రీన్ లీవ్స్, ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్.
0: ప్లాస్టిక్ లీవ్స్ లోపల ఏ కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఆక్సిజన్ లేదు,
1: ప్లాస్టిక్ లీవ్స్ కెనాట్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ నాట్ పాస్ ఆన్ ఆక్సిజన్.
0: కనుకనే ఈ పచ్చని ఆకుల లోపల ఎంత ఆక్సిజన్ వస్తుంటారు,
1: లాట్ ఆఫ్ ఆక్సిజన్ దేర్ ఇన్ గ్రీన్ లీవ్.
0: మనం వదలనటువంటి ఒక చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి, ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటుంది.
1: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్.
0: ప్రాచీన సంస్కృతి చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను,
1: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ,
0: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను,
1: భగవాన్ విల్ ఎవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
1: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ నో, యూ షుడ్ ఎక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
1: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
1: That was the procedure of ancient education.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు, ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: In those days they taught students at one particular.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: వాట్ ఫ్రెండ్షిప్?
0: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం.
1: నో,
0: రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
0: Vidyarthulara.
1: Students.
0: Meeku telusunu.
1: You know it.
0: Prati okkati kudanu oka picture.
1: Everything is a picture.
0: Meeru ikkada unnanta kalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga sarainatundi shantiga meeru jeevisthu untaru.
1: So long you are here, you are comfortable, safe and secure.
0: తిరిగి గృహాలకు వెళ్ళిన తట్టమే
1: బై ది టైమ్ యూ గో బ్యాక్
0: ఈ టీవీలు
1: టీవీ
0: సినిమాలు
1: సినిమా
0: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
1: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్
0: టీవీ. ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇదిగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
1: ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
1: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయ రోగము.
1: ఇట్ టీబీ, ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: When we don't have sacred thoughts, then what will happen?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: If you find some leisure, just walk along the street.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: Don't watch the TV simply.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినపడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
0: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ద టీవీ, షౌట్ అట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
1: యు ఆల్సో కోఆపరేట్,
0: హెల్ప్ చేయి,
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది ఏమని ఒక భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రం.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
1: గెట్ హై డిగ్రీ,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి,
1: వెరీ గుడ్ నేమ్,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి,
1: గో బ్రో,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు,
1: యు మే గో ఎనీవే.
0: నీవు జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: అందరితో మంచిగా స్నేహం చేయి,
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్,
0: మంచి మాటలు మాట్లాడు,
1: స్పీక్ వెల్,
0: మంచి పనుల్లో ప్రవేశించు,
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వం.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈస్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్,
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: రైట్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
1: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ డిజైర్,
0: ఈ వాంచ్ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశంని నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనమైపోయాడు.
1: హిరణ్యకశిప రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: నో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్. హి
0: మాత్రమే వారిలో ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
0: దుర్యోధనుకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబి లోబి లోబి లోబి లోబి.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబి
1: స్పేస్
0: కట్టకట్టి ఏమైపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కాని, ఆ హిరణ్యకశిపుడు కాని, ఈ యొక్క దుర్యోధన కాని, దుశ్శాసన కాని పూర్తి నాశనమైపోయాడు.
1: వాట్ హ్యాపెన్ టు రావణ, వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపుడు.
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన, దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
0: ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పడుతుందో యోధ.
1: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: యోచన చేసుకోండి.
1: Think well.
0: చెడ్డవాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: When you watch a bad man, you will be reminded of your own bad quality.
0: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: మంచివాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
1: When you come across a good man, all the good in you will come out.
0: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: The relationship develops because of the innate qualities common to people.
0: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
1: Unify everybody.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
1: When there is unity, the divinity will shine forth, manifest.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
1: We should not have everybody as a friend.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: investigate clearly what is good, what is bad.
0: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: In matter of help, be ready to help anybody.
0: అంటే దోషం లేదు.
1: Help everybody.
0: All the time.
1: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
0: నయా పైసా. ఏమైనా బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: మెడికల్ ఫీజు లేదు.
1: నో మెడికల్ ఫీ.
0: ఇన్స్టిట్యూట్ ఫీజు లేదు.
1: నో ట్యూషన్ ఫీ.
0: లైబ్రరీ ఫీజు లేదు.
1: నో లైబ్రరీ
0: ఫీజు లేదు.
1: నో స్పోర్ట్స్ ఫీ. నో లాబొరేటరీ ఫీ.
0: హెల్త్ ఫీజు లేదు. ఏ ఫీజు లేదు.
1: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
0: ఫీజు ఏది లేకపోవటం లేదు. పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే. అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ fees is collected in every possible way.
0: Peace ekkada vastundi akkada anta pieces pieces pieces.
1: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
0: Peaceful ga pratikandi.
1: So lead a peaceful life.
0: Good people ga pratikandi.
1: And lead a good life.
0: Adarsha manavudiga untundandi.
1: Be an ideal man.
0: Adi eena sathikochum lopa meeku andinchetundi oka nijamainatti bahumanam.
1: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: convocation. Daivatvanni matram meer maravakandi.
1: Never forget what Bhagavan tells you.
0: Adi e mee pranam.
1: That is your life.
0: అదియే మీ సర్వము.
1: That's everything in life.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: keep God in you.
0: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: Serve the society thereafter.
0: తప్పక అన్నింటి మార్గంలో ఎందుకు కూడా మీకు జయం మీద కలుగుతుంది.
1: You are bound to be successful.
0: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
1: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: be successful that way.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to lead a blissful life.
0: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్
0: అవుట్. ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
0: నాట్ మోడర్న్ గర్ల్స్.
1: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: ది గర్ల్స్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ క్రై.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రామ్మా ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్ డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
0: దిస్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ ద రైట్.
0: దిస్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ ద లెఫ్ట్.
0: రైట్ ఆల్వేస్ రైట్.
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
1: Left has got to be left at one time.
0: Left అనేది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: Left always does bad activity.
0: Right always good work చేస్తుంది.
1: Right does good work.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకును మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: You to earn money, you to do job, you be happy but be ideal.
0: గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవోభవ పితృదేవోభవ ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే ఇఫ్
0: యూ తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో. దట్ కమ్స్ బ్యాక్
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to face the consequences.
0: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to suffer the consequences.
0: Do good.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: ശൈലി വിഹരദ് ദൈവം. പർവ്വതമുള യന്തു ഉന്നതമായ സ്ഥായി യന്തു ഉത്തേജമായ ഭാവമുനത്തോ ഉറൂറത്തോ ലോകത്തു വിഹരിച്ചേട്ടുണ്ടിതന്താ ദൈവമേ.
1: ഇറ്റ് ഈസ് ഗോഡ് ഹു റിസൈഡ്സ് ആൻഡ് റിജോയ്സസ് ഇൻ ഓൾ ദ മൗണ്ടൻസ് ആൻഡ് ഹൈലി എലിവേറ്റഡ് പ്ലേസസ് വിത്ത് നോബിൾ ഐഡിയാസ് ആൻഡ് ലോഫ്റ്റി ഐഡിയൽസ്.
0: വിപിനേ വിചര ദൈവം അടവലയന്തു പ്രശാന്തമേന വാതാവരണമുനന്തു ദിവ്യമേനട്വന്റി യൊക്ക വിനുഭൂതലു യന്തു చల్లని గాలిలో ఎందు పిల్లని వాయువునందు విహరించేటువంటి ది దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణము గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ full of bliss, full of again lofty ideals and pleasures.
0: Karnataka desamanandu mallamma aneetunte ame chakkaga daivanni divya swaroopamainatunte sarvantayame tattvanni prakatimpa chesindi.
1: Mallamma in the land of Karnataka declared and showed God in various ways of

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెలలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవునకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ వుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: manavatme kolipoyina samajam yokka gauravam kudanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలో ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: Attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: Kaaka neeti nijayithulu annatundi manavata hrudayamulandu maatrame abhivruddhi avutaku avakasam unnadi.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhivruddhi gavinchukovalsinatundi manavattame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavattvaniki sadgunamulaku aadharamu moolamu neeti.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnataye neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: The nita aneetvanti sanskrita padamu nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kaani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్ దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని
0: ఫర్ డెవలపింగ్ ఆల్ ది వర్చ్యూస్ విచ్ యు కాల్ హ్యూమన్ క్వాలిటీస్.
1: నీతి అనగా నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
0: ఇట్ ది ఫుల్నెస్.

0: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
0: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
1: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
0: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
1: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
0: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
1: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
0: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
1: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
0: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
1: వాట్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
0: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
1: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
0: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యం దుంచుకొని సర్వకాలము ఎందుకును దాని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
1: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
0: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
1: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ the prime minister much more than even queen victoria herself because of that.
0: Prajalante itaniki chaala preeti.
1: He had a lot of love for the citizens.
0: William Gladstone praja paripalana yendu prajalaku viruddhamaina kunti yokka samayame aasannamainappudu victoria rani kudanu chakkani kathinanga kudanu bodhinchi ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
1: హి వాస్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
0: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
1: This morality can be obtained only by sense control.
0: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
1: Only that person who has got self-control can exercise control over others.
0: తనను తానే శాసించుకోలేనటువంటి యొక్క బలహీనుడు ఇతరులను ఏది రీతిగా శాసించగలడు?
1: A weak person who cannot control himself, how can he control or rule over others?
0: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
0: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
1: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
0: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
1: ఏ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
0: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములో మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: మాట
0: and one's deeds.
1: క్రియతో కూడినటువంటిది సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిది రుతము.
0: రుతము is the one which is associated with the thought, word and deed.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: విద్యార్థులకు హిందీ నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Today students do not know what sense control means.
1: సంయమము అని దీనికి పేరు.
0: The word used for this is samyama.
1: ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: Those people who have exercised this sense control are said to have damamu.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: That person who has achieved this damamu is described as ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: Today's need is to have more of ధాంతుడు rather than
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: Today the philosophy is only talked about.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను ధాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ ధాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్స్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారం జరుపుతున్నది.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ అర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
0: Jobs will not be taken up for eking out a livelihood.
1: కాని ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: While discharging our duties in different professions, we have to observe morality and integrity and we should not give up those things at any cost.
1: లోకాన్ని మోసం చేయటానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: It appears today's education is undertaken in order to practice deceit, in order to accept bribes.
1: Mana chaduvulu deeni nimittam kaadu yerpadinatvantidi.
0: Our education is not meant for these things.
1: Vidya gnana nimittamu.
0: Education is meant for knowledge and wisdom.
1: Ilanti gnana poshana lekunda kevalam dhana poshana maatrame mana pradhana lakshyam nandunchukotam chetane vidya viluvalu kramakramena kudanu shunyamaipothundadi.
0: Education is declining because people consider earning money as the goal and not earning wisdom.
1: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: manam viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gauravam mariyadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo అంత గాలిని విడువక తప్పదు. విడువకుండినా మన యొక్క ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
0: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ ఎయిర్ వీ టేక్ ఇన్ వైల్ బ్రీతింగ్ వీ హావ్ టు బ్రీత్ అవుట్ ఆల్సో ది ఎంటైర్ ఎయిర్ విల్ హావ్ టు బి లెఫ్ట్ అవుట్ అదర్వైజ్ దేర్ విల్ బి ట్రబుల్ ఇన్ సైడ్.
1: కనుక ధనమును సంపాదించవలసిందే, విద్యను నేర్చవలసిందే.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎర్నింగ్ మనీ అండ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్.
1: కానీ ఈ ధనమును విద్యను తిరిగి వినియోగపరచవాలి.
0: బట్ దేర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ ఎవర్ మనీ యూ హావ్ ఎర్న్డ్ అండ్ ఎడ్యుకేషన్
1: సన్మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: యూ హావ్ టు యూజ్ ఇట్ ఫార్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఇది కేవలము ఈ విధమైన భావము విద్యార్థుల హృదయాల్లో ఏమాత్రము కలుగుతటం లేదు.
0: బట్ వన్ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుడే.
1: చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజం యొక్క ప్రజలకు సరియైనటువంటి యొక్క ఆనందాన్ని అనుకూలతను మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హావ్ అక్వైర్డ్ యు షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరియైనటువంటి స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలము మట్టితో సమానమే.
0: If money is not used for the good of the society, it is as useless as
1: ye samajam nunchi manamu arjinchamo aa samajamunku tirigi manamu arpitam gaavinchali adi nijamaina seva.
0: From whichever society you have earned money, you should use the same money for the good of the same society. That is real service.
1: Kanaku vidyarthulu indu ee tyaga bhavam aneetundi ekkada kanipinchatam led.
0: It is not obtained to see such kind of sacrifice.
1: Progu cheskotam
0: Acquiring, accumulating, and acquiring, this is
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ మాదిరి వివేచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యూ హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు కెనాట్ పుష్ ది వాటర్
1: వెనుకకు వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యూ షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. Past is past.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసిన పిటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: What do you mean by sacrifice?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్. రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పెర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ us is a real renunciation or sacrifice.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: Then only that humanity in us blossoms forth and becomes perfect.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: Dear students, man has to live at least as a human being.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ అనిమల్స్.
1: కామక్రోధ లోప మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గముల లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్ యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికి 16 కళలు.
0: Moon has 16 aspects.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుడి ఎందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హీ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్ట మదములోని.
0: There are 8 types of pride or vanity.
1: Rajo tamo gunamulu rendu cheriste 16 gunamulu avutayi.
0: The qualities of rajas and tamas together become 16 aspects.
1: Ee 16 kalalanu kudanu manam nirmoola gavinchukovali.
0: You have to destroy and eliminate these 16 aspects in man.
1: Anninti endukudanu daivatvanni divyatvanni manam visvasinchali.
0: We should firmly believe divinity as existing in everything and as
1: adi lekunda kevalamu మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెడపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎనిమల్.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధముల భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వీ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavamu cheta taanu bhagavatamunu vrayatam vallane ikkada ee okka padamunande tattvam ase anetundi yokka divyattamu imidi untundadu.
0: As Potara undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that itself.
1: Palikedidi Bhagavatamata palikinchedi vaadu, vaadu, adhe Bhagavantudu.
0: That the one who is making him utter is vaadu, that is Bhagavan.
1: Ne palikina, ne, idane jeevatma.
0: There is that reference to ne, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevatmudu,
0: the one who makes me utter is God. The
1: karma one who is tattvam asi, ee rendintu yokka ekatvame ee bhagavatamu annadu.
0: This bhagavata, therefore, he just said, there is a tat, that and tvam.
1: Ee bhagavatamunde manavatvaniki sarina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వ.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్ నాలెడ్జ్ డిటాచ్మెంట్ తత్వం ప్రిన్సిపల్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము ఇదే పునాది
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్ దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్
1: విద్యార్థులు కూడాను భవనమునకు జీవిత భవనమునకు పునాది వంటి వారే
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు
0: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య
1: కనుక ఈ గృహస్థులనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూపు
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థాన్ని అండ్ ఇట్ ఇస్ లేయింగ్
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిర్ ఇస్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే
0: therefore for the mansion of life the vidyarthi
1: punadi bhadramga lekundina bhavanam anta kuripothundi
0: if the foundation is not strong the mansion can collapse at any time
1: vidyarthulu motta mota gunamulanu bhadramainativiga manamu abhruddhi gavinchukovali
0: therefore in this age students should have good qualities and cultivate them and make them firm and strong
1: guname lekundina మన జీవితంలో శాంతియే ఉండదు
0: యూ విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్
1: మనం సమాజంలో పుట్టినాము
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ
1: సమాజంలో పెరిగినాము
0: వీఆర్ గ్రోన్ ఇన్ సొసైటీ
1: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము
0: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ
1: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు
0: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ డజంట్ గో బియాండ్ దట్
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు
0: హిస్ జర్నీ ఈస్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ
0: If there is no society, where does your
1: సమాజమే లేకపోతే నీవెక్కడ
0: If there is no society, where do you
1: సమాజంలో నీవు ఒక వ్యక్తివి
0: You are only an individual in the society.
1: అలాంటి సమాజాన్ని నీవు విసర్జించి సమాజాన్ని నీవు లెక్క చేయకుండా కేవలం స్వార్థము స్వప్రయోజనము నుండే జీవితం గడపటం చేతనే నీకు శాంతి సౌఖ్యములు దూరమైపోతున్నాయి
0: You are not enjoying peace and prosperity because You are giving up such a society.
1: Bhakti prapattula endukudanu bhaktulu kudanu motta modu tana pani taraku mukhyamu.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness.
1: Tadupare daivam yokka pani.
0: And he then only thinks of God.
1: Kanukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavantyuka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ది వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్ దే మే బి డిస్కవర్డ్
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికి ఏమైపోయినది
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, Dheerulu, Gambheerulainatunti varanta kudanu Kauravulu yende goppa variga nilichipoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. దైవపైనే ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ
1: ధర్మ క్షేత్రే కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టగలపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మముతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్ టుక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనక ఉంచేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority,
1: sukham varaku praptinchadu
0: without difficulty.
1: Kaste phali,
0: only the one who works hard will be rewarded.
1: Pandavulu yokka swaroopamu, kauravu yokka vibhagamu ee rakamga manam gurtinchalante, kauravulu motta mota I nenu ane ahankaranni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I. Next world. Last God. Kanukane, vallu anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kadu. First God, next world, last I. వారు అహంకారాన్ని కట్టకట్టపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kanda balam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దేర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దేర్ విల్ నాట్ బి
1: దేనిని కూడాను లెక్క చేయరు.
0: దే డోంట్ సీ బి కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: వినయము
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ అన్ అకౌంట్
1: పాత్రత వలన ధనము.
0: వన్ గెట్స్ మనీ అన్ అకౌంట్
1: ధనము వలన దైవంబు.
0: అన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
1: చూసారా, దైవం మనకు చిక్కాలంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీవే.
1: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును ఈ కాలమును ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్.
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం డిగ్రీల నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుండాలి.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రో
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం.
0: We are students. స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హీ హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: ఇఫ్ వెల్త్ గ్రోస్ యు ఆర్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: ఇఫ్ విత్ యువర్ ఆరోగెన్స్ all the bad qualities
1: danamudigina madamudugunu.
0: If wealth declines
1: madamudigina durgunambu manunu veemanna.
0: If your arrogance declines good qualities will increase.
1: Manaku padavulu kaani leka danamu kaani gaurava pratishthalu kaani kadilipoyye meghamulu.
0: Power and authority, money, wealth, name and fame, all these are
1: ee ahankarame manavuni atappatanam chestundadi.
0: It is this ego which brings down man to a state of
1: animal. దేనిబట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగ చేస్తున్నావు?
0: Why are you so much proud of yourself? On what basis?
1: ఏ ఆధారము లేదు.
0: There is no basis whatsoever.
1: ఇదే మూర్ఖత్వము.
0: There is only stupidity which is the basis.
1: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
0: Man is forgetting his own real nature because of his ego.
1: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
0: The greatest bondage is forgetting one's own real nature.
1: తనంతాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈస్ ఈజ్ ది రియల్ సాక్షాత్కారం.
1: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్.
1: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
0: By mere change of man, there is no use. The mind should change.
1: గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు, గుణము మారాలి.
0: బై చేంజ్ ఆఫ్ క్లోత్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్.
1: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కానీ అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
0: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ if you do not develop good qualities.
1: విద్యార్థులు భవిష్యత్తునకు నాయకులు.
0: Today's students are tomorrow's leaders.
1: మీరు సరి అయినటువంటి స్థితి ఎందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది.
0: Only when you are in a good state, the nation will be
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల పైననే ఆధారపడి ఉంటుందని.
0: The future welfare or otherwise of the nation entirely depends upon the students.
1: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
0: If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress.
1: భారతదేశము అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: Right from ancient days, Bharat had earned a great reputation and a good name.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింప చేయండి.
0: Restore the ancient culture to its pristine glory.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred Indian culture.
1: భారతీయులే ఈ యొక్క ధర్మమును ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: But unfortunately today, Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: Bharat is one which provided leadership to all the nations in the past and offered great ideals to all the nations.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: Bharat is one which showed great lessons as expounded in various scriptures like Vedas.
1: కాని ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లుతున్న చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
1: విద్యార్థురారా మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: Dear students, do not forget three important things in your life at any time.
1: భారతీయులు సత్యవ్రతులు ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ద ఫాలో రైట్నెస్.
1: భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయస్.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనము జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్
1: సత్యం వద ధర్మం చర. ఈ రెండింటిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్డ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
0: యూ వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనవర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్. వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భారతమనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: We are destroying our own lives, having faith in other nations, giving up faith and love for our own sacred motherland.
1: కానా విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: Dear students, develop love for the nation, take care of its own greatness and see its sacredness and its greatness are restored.
1: మీ దృష్టిని లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: Always pray for the welfare of the entire world.
1: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ, ఒక విధమైన అయిష్టము కానీ మీరు పెంచుకోకూడదు.
0: Do not develop enmity or dislike for any nation, any religion, any person, any country.
1: విశాలం విశాలం విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: Broaden your vision, broaden your mind.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: Give up narrow mindedness.
1: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: That is true culture of Bharatiyas.
1: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా, దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్తంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop this kind of
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: Do not give up such sacred love under
1: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: Do not give up love for God under any circumstances, whatever be the difficulties, problems, trials and
1: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
0: It is this love for God which can give you protection under all circumstances, accompanying you at all times.
1: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
0: When you face difficulties and problems, do not criticize God.
1: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
0: It is only this selfishness.
1: భగవంతుడు ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
0: For what? Justified.
1: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
0: Should always consider all difficulties given by God as gifts for your own good.
1: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
0: Life is sandwiched between joy and sorrow.
1: కానా మీరు ఈ ప్రాకృతమైనటువంటి ఒక బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
0: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకొని కూడాను భగవత్ నామాన్ని మీరు మరువకూడదు.
0: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering His sacred name.
1: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
0: That name itself becomes a boat for you to save you in the flow of life.
1: కనుక నామస్మరణ చేయండి.
0: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: We are cut off from peace.
1: Ahamo fashion aye.
0: Ego has become a matter of fashion.
1: Ahamo fashion aye.
0: Ego is the fashion.
1: Or the andam baye.
0: The beauty lies in the mind.
1: Swatambunaku hudaya sthanamaye.
0: Selfishness has occupied our hearts.
1: Mamata digajari poye. Damamu daddam baye. Nayamu heenam baye.
0: There's no human quality. There's no charity. Humility is totally missing.
1: Kapatame jeeviki kantiye.
0: Artificial life has become a matter of glory to the human life.
1: Premanuragamu rogala palaye.
0: Love and attachment have come down to the level of ailments or sickness.
1: Prema anuragamu rogala palaye. Dhammambunaku hrudayamu duramaye.
0: There is no place for righteousness in our hearts.
1: Bratuku baruvaye. Gatulaku gatulaku gatulu dappe.
0: Life has become a matter of burden. We are far off from our destination.
1: Jagu chesina kadaku yegati yunavuno.
0: If it is delayed further, what is going to happen in future?
1: Vidyayandu naitika viluva jerchi.
0: The human values must be there in the education system.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the Bharatiya culture.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the dharma of Bharat.
1: Premasurupulena vidyati vidyatini ilara.
0: Embodiments of love. Boys and girls.
1: Vidyaposhakulara.
0: Man's patrons of education.
1: Vidyabhimanulara.
0: Patrons of education.
1: Adhyatmik sampattiki. Nilayamaina ee Bharat desamunandu. Dharmamu. Dinadinamunaku cheerinchipovuchunnadi.
0: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
1: Anyaya. Akrama, avaniti, aneetuvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnavi.
0: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
1: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu deenini samskarimpajesi deshamunaku shanti bhadratanu andinchadaniki vidyarthulu deenini tagina samarthulu.
0: At this moment, students should take charge of it as they are eligible to bring back the ancient culture and establish peace.
1: Vidyarthulara.
0: Students.
1: Vidya vishayamunandu kani, vijnana vishayamunandu kani, biddalu venukapadina tallidandrulu enta paritapinturo.
0: Don't you find the parents feeling so sad if you are backward in education?
1: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
0: ఇఫ్ యు ట్రైల్ బిహైండ్ బ్యాక్వర్డ్ ఇన్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ, మదర్ ల్యాండ్ ఆల్సో విల్ ఫీల్ సో సాడ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ టైమ్స్ మోర్ దాన్ ది హ్యూమన్ లైఫ్.
1: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థులము ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ టు డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.

0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: They should determine to bring back the peace, safety and security in this country.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే.
1: The motherland does not mean the dust alone, assembly of human beings.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: How to change, transform the human being.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధన కానే అది.
1: Transformation is not a separate spiritual practice.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తరంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: Refinement or culture meant giving a bad thoughts, bad feelings, bad thoughts, entertaining good sentiments, good feelings and good behavior.
0: విద్య అనగా ఏమిటి?
1: What is meant by education?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard yardstick?
0: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
1: What sort of education ensures progress of humanity?
0: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
1: What is the use of the present day education system?
0: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ అందించినో వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself is truly a knowledgeable person.
0: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
1: The value of a human being does not totally depend on education.
0: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
1: The culture of life should also accompany.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What do you mean by culture?
0: మానవత్వంలో ఉండనటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: Life without culture is like a residence without light.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి ఒక గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి ఒక పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
0: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
1: Culture meant is that like a kite without a string.
0: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంక సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: And education without this culture is like a coin which is useless, fake one.
0: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: A coin which is not genuine is not going to be accepted even
0: అనగా
1: by a beggar.
0: సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: No one would be respected without culture.
0: ఇలాంటి పరిస్థితులయందు మానవుడుకు సంస్కారము, శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: Most importantly, revolutionary changes in education must take place.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కానీ అందించినవి మాత్రమే కానీ ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కానీ అందుకోవటం కానీ ప్రయత్నించడం లేదు.
1: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
0: ఇట్టి విద్యాభిధానము చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
0: Samasta ashantulaku moola karanamu vidyasthaname.
1: In fact, the education institutions have become centers of agitations and disturbances.
0: Vidya anaga gnanamu ani telusukovatamu.
1: Vidya, the education meant to know.
0: Deenini angla bhashanendu education annaru.
1: This in English language vidya is called education.
0: Education.
1: ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: వెలుపలకు తీవటము.
1: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ is it meant to bring out that which is latent, that which is hidden.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is earning daily bread living, other is the life itself in general.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: Along with living is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివి చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: జస్ట్ యాజ్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఒంటి చక్రము పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: టుడే ది హోల్ చారిటీ ఇస్ మూవింగ్ ఆన్ వన్.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైననే ఆధారపడి ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ సెంటర్డ్ రౌండ్ దిస్ లివింగ్ ఆస్పెక్ట్.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: ఇట్ ఆల్సో విథర్స్ యాజ్ టైమ్ పాసెస్ ఆఫ్.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ విథరింగ్ వీ బికమ్ టైర్డ్.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ the latent, inherent, immanent, atmic principle, and also to manifest the light of divinity.
0: Kanuka manavattamlo undinatvanti oka divyatvanni ye reethiga manam velupulaku teevali.
1: How to bring out the divinity out of humanity?
0: Thula jagattunandu,
1: in this gross world,
0: manaska simayandu,
1: and in the mental realm,
0: sanghika prabhavamunandu,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: ద ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఇన్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ ద లైట్.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ ఆస్పెక్ట్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: The students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the practical
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: You should travel in the direction along the path of truth, along the path of righteousness, to understand what is permanent and everlasting.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: Today we consider mammon wealth as God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: Money will never confer mental peace.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలములను చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: It may give you physical worldly conveniences but not the mental peace.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గములో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: This truth is not understood by people in general nor the government. But yet they make certain recommendations in the education field.
0: ఈనాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి నొందిందని విశ్వసిస్తున్నారు.
1: We have full faith that education is progressing in Bharat today.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: What is this progress?
0: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: The heart has become the center of all foul smell.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: The hands have become totally selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: This is the progress in the modern education.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: Is that progress?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
1: Are these the qualities of education?
0: కూడుబెట్టిన వారినే కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him, who serves him.
0: మేలు చేసిన వానికే కీడు చేయు.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: విద్య నేర్పిన వానినే వెక్కిరించు.
1: In fact, they make fun of their own teachers who teach.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు?
1: This is the progress in education today.
0: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: It's a matter of shame to take this as progress.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: It is not a progress.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి ఒక మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: We should entertain such feelings in our heart and rectify the defect.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: sangham yokka cheemanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: Manavudu pradhananga aashinchavalsindi sangha sankheemame.
1: In fact, what we should aspire and work for is the welfare of the progress
0: sarve loka hite rataha. Sarve loka hite rataha.
1: And everybody should be happy.
0: Sarvajnana sampannaha.
1: They should have all wisdom and knowledge.
0: Sarve samilita gunaihi. Ee moodu kudanu vidya yokka pramanamulu.
1: These are the three main qualities of every educated
0: man. Sarvinatvanti prati vidyarthi kudanu samajamlo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
1: Every graduate should step into society, serve the society and work for its progress.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమిత్తా గుణైహి. అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి అందు ఉండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి స్టూడెంట్? విద్యార్థిదా? కాదు.
1: ఇస్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడిదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యమునందే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటమిందో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: వెన్ టీచర్స్ ఫాలో ద కరెక్ట్ పాత్ ద స్టూడెంట్స్ నెసెసర్లీ ఫాలో దెం.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో వన్ టు వాచ్ హౌ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్, హౌ టీచర్స్ ఆర్ టీచింగ్.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 crores పర్ ఇయర్ ఆన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కమింగ్ అప్, నో వన్.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?
0: దీని ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
1: వాట్ చేంజ్ యు నోటీస్
0: అని విచారం చేసేటువంటి వారే లేరు.
1: నో వన్ ఈస్ దేర్ టు ఇన్వెస్టిగేట్.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్ మంచి రాజకీయమైనటువంటి ఒక మార్గము.
1: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: Today you don't find parents encouraging their wards.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు,
1: my son is studying well,
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
1: he is securing high marks
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసు.
0: దుర్యోధను యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్, ఇట్ వాస్ నాట్ అసిమిలేటెడ్.
0: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు
0: రామ. ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore we should put into practice all our education.
0: సద్వినియోగపరచాలి.
1: We should make proper use of it.
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally you find a glow, the brilliance on the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదము అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: వర్డ్స్. మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ దిస్ ప్రైస్?
0: దీనిలో ఏ మాత్రము విలువ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి?
1: విచ్ కాలేజ్?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మియర్లీ ఫిల్లింగ్.
0: గుణమును పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్ ద కలిమి వెల్త్ బలిమి ద స్ట్రెంగ్ చలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణ

0: కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
1: ద వర్చ్యూస్, ద గుడ్ మైండ్, అడిహరెన్స్ టు ట్రూత్, డివోషన్, డిసిప్లిన్, డ్యూటీ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ సపోజ్ టు బి ఇన్కల్కేటెడ్ బై బీంగ్ ఎడ్యుకేటెడ్.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: Konchamaina gunamu penchabodu.
1: The quality of life doesn't not improve anyway.
0: Koti vidyalundi gunamu lekunnacho.
1: With all the umpty number of knowledge, without quality,
0: phalamadeemi vaani viluvadeemi.
1: What is the result? Where does the value lie?
0: Ivi kaadu mana viluvalu.
1: These are not the value.
0: Gunamee mana viluva.
1: Character is the chief value.
0: అట్టి గుణమనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చు ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: whole ABCD మొదలుకొని Z వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఏమీ ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజమున ఒక భారము.
1: It is a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యత.
1: Also it's suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There's no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society happy.
0: సర్వలోక సుద్విత్తంతు ఆ సర్వలోకమునకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if you cannot render service.
0: Yavvaru chuchina swarthamu swarthamu swartham.
1: We find selfishness everywhere in everybody.
0: Aa swarthamunna chota pararthram anetundi e maatramu praveshinchadu.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: Kanukane ee selfish anetundi bodhayinappude ee yokka pavitramaina prema praveshistundi.
1: Unless the selfishness is totally driven out, you cannot have sacred love.
0: Vidyarthiniyulara,
1: students, boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యు షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకము లేని విజ్ఞానము
1: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: లేనిటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
0: వినయము లేని విద్య
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
0: సత్యము లేని మాట
1: అండ్ ద వర్డ్ వితౌట్
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్ థింగ్స్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, this humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనము పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not an animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
0: భయపెట్టేది మృగము భయపడేది మృగము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్ ఇట్ ఇస్ అనిమల్.
0: మానవుడవు.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
0: నీవు భయపడకూడదు భయపెట్టకూడదు.
1: యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
1: టుడే వీ ఫైండ్ ఫియర్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావంలో దుర్గుణంలో దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువను మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ద మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
0: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనేటువంటి దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్ ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్ టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సచ్ స్టూడెంట్స్.
0: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్
0: మెడిసినల్ వాల్యూ. రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడాను ఒక జీవితత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వి ఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతను ఇవ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విదిన్ హావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ హీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ ఆల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ అఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యూ విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ and ideal.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ స్టడీ.
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలున్నాయటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: Though Bhagavan does not say openly and publicly, Bhagavan is extremely happy with the sacred thoughts among
0: Chala uttama bhavalu untunnayi.
1: There would have
0: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience, "Father, you shouldn't be like that."
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు. ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: తెలివితేటలు
0: ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: A person if is more intelligent, he is full of doubts.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
1: From top to toe, he is full of doubts.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, intelligent man has no
0: self-confidence.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: That is real
0: అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సత్య అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: ద అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: Guna sampadana kavali.
1: You should all
0: gunamuleni chadu chadivina bratuke kaadu.
1: And education without character is no life at all.
0: Adi nijamainatundi manava bratuku kaadu.
1: Is not a human life.
0: Pashu bratuku.
1: It is the life of an animal.
0: Manavudiga jeevinchavalante the proper study of mankind is man. అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి టోటల్ హార్మనీ అండ్ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ హీ హాస్ గాట్ దిస్ హ్యూమన్ క్వాలిటీ హీ ఇస్ ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్.
0: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సచ్ థింగ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది బ్రెయిన్ ది హెడ్ ఇస్ ఎంప్టీ యూ కెన్ స్టఫ్ ఇట్
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యు కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
0: బుద్ధిలో తలలుండే.
1: యు ఫైండ్ ది
0: బ్యాడ్ చెవులుండే.
1: అండ్ ది
0: ఎంత చూసి కనులుండే. పంచిచూచు కనులుండే,
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
0: పంచల విను మనసుండే,
1: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
0: వంచిత గుణ చిత్తముండే,
1: అండ్ ద హార్ట్ దట్ డిసీజ్,
0: వంచించే పలుకుండే,
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ వ్యక్తులు చూడగాని న్యాయం ఇక బ్రతుకుదన్న,
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
1: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉంటా ఉన్నాయి.
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీద రెండు కొమ్ములు ఉన్నవి.
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
1: Do you think the horns of a he buffalo would value as
0: much
1: as an elephant?
0: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
1: The value of the tusks of an elephant is much more than the horns of a
0: పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
1: Do you expect all green birds can speak like that of a parrot?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
1: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an
0: elephant.
1: Therefore, the human heart, which is
0: more important.
1: Make your heart sacred.
0: Speak
1: divine words.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
1: అండ్ అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్.
0: అందం ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్?
0: దానమే అందము.
1: చారిటీ ఇస్ ద బ్యూటీ.
0: నోటికి అందం ఏమిటి? కంఠములకు అందం ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్?
0: దానికి మాటనే అందము.
1: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
1: అండ్ వర్క్ ఫర్ ద మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
1: This is the truth.
0: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా నువ్వు ప్రధానం కాదు.
1: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
1: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
0: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
1: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
1: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
0: నీకు గురువు కావాలా?
1: డూ యూ వాంట్?
0: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
1: డోంట్ బీ ఇన్ సచ్ ఎ
0: గురు. హృదయమే నీకు గురువు.
1: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్.
0: మంచి స్నేహితున్నాడు.
1: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: అతనే దైవమే నీ స్నేహితుడు.
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
1: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్
0: ఫ్రెండ్. లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: అతని కాదు నిజమైన స్నేహితుడు.
1: He is not a true friend.
0: దైవమే నీ స్నేహితుడు.
1: God is your real friend.
0: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
1: Develop friendship to God.
0: ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయాలి.
1: Examine everything in this world.
0: ఆ అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాన్ని అందుకోవాలి.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
1: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా.
1: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
1: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
0: ఈనాటి మానవుడు అంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నాడు.
1: Today every man will think like this. I acquired this degree. What is it I am going to reward?
0: You society yokka income ni pracharam cheyaddu.
1: Never think of income out of the society.
0: Na chaduvu valla ee society ki em upakaram jarugutundi anekunte question vesukovali.
1: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
0: Na yokka grahamulaku na yokka sahayam em cheyali?
1: In what way am I going to help my family?
0: Toti manavulaku nenu ee vidhanga todpadali?
1: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
1: We have to find out that kind of education.
0: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: Never be bothered of this feeling what kind of a job you
0: get. ఉద్యోగాల కోసం కాదు చదువు.
1: Your education is not for employment.
0: విద్య విజ్ఞానం కోసమని.
1: Education is for విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
1: And you make all kind of effort.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతకుండా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
1: Unfortunately, we are making use of education to carry on our living.
0: కాదు కాదు.
1: Is not so.
0: కూటి కోసం కాదు విద్య.
1: Is not for food.
0: విద్య విజ్ఞానము కోసమని.
1: And this education is meant for wisdom.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: We should make every effort to acquire that.
0: పెద్దలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
1: We should move one among the people with all
0: feelings.
1: We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
1: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
1: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
1: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
1: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
1: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
1: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
1: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
1: You know what's happening all the world over.
0: ఎన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
1: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
1: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
1: ఐ రిసీవ్ 20,000 రూపీస్.
0: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ వర్కింగ్ ఈవెన్.
0: ఇది దేశ ద్రోహమే కానీ దేశ ఉపకారం కాదు.
1: యువర్ వర్క్ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు 20 రూపీస్. యువర్ జీతానికి
0: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ ఇఫ్ హీ వర్క్స్ ప్రపోర్షనేట్.
0: జీతాలు మాత్రం దండకి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
1: ఇఫ్ యూ రిసీవ్ హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యు ఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయ ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ థింక్ లైక్ దిస్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
1: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుటేషన్.
0: కొరకు ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
1: యూ షుడ్ నెవర్ స్టెప్ ఇన్ ది డైరెక్షన్.
0: కష్టపడి పని చేయాలి,
1: వర్క్ హార్డ్.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి,
1: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
0: అది ఈ కాన్షియన్స్ పవిత్రత.
1: ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
1: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
1: there may be any type of student here,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
1: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఎ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
1: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: దే డెవలప్ హైయెస్ట్ క్వాలిటీస్ హాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
0: సద్గుణంబులు,
1: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ఏ ముఖ్యమైనటువంటిది?
1: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనం ఏంటి?
1: విదౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ స్టడీయింగ్?
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
1: Therefore, students, boys and girls should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
0: తాముకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
1: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
0: అలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
1: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai
0: Institution. Mother-in-law.
1: Mother-in-law is mother-in-law.
0: Nee kannatalli mother-in-law.
1: Your own mother, physical mother, is mother-in-law.
0: Puchukunnatunte mother-in-law.
1: And the other one is mother-in-law.
0: And law lo love.
1: There's love in
0: law. Ee law lo law.
1: And there's law in this law.
0: Kadagatti rendittu kuda love e pradhanam.
1: So for both love is important.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తియే మాకు తగినటువంటి ఆనందం.
1: దట్ గుడ్ నేమ్ మేక్స్ us హ్యాపీ.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
1: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
1: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది మంచి ఆనందము.
1: దట్ గివ్స్ us హ్యాపీ.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
1: This is the message of Bhagwan that makes him happy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్,
1: యు నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
0: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్కి వెళ్లారు.
1: From a higher secondary school, 150 students appeared for the central examination.
0: First rank lone vacharu.
1: All of them stood in first rank.
0: Okkoka state lopala okado iddaro first rank vaste vaadantha pedda paper lo vesukunnaru.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: Nenu maa pillalni adigaanu, మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లు వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ది 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్.
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ పేపర్లు వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతా కూడాను సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమంతా మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థి ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: ఇట్స్ భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్లు వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: యవ్వన గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలిపిటికి మాట్లాడు నిశ్చేదం ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది వింగ్ ఆఫ్
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమీకృత్వా లాభో లాభ జయాజయాత్.
1: యు షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యు ఫీల్ సాడ్ నార్ ఎలేటెడ్. యూ షుడ్ ఫేస్ ద లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు. విద్యార్థులకు
0: మరొక చిన్న విషయము,
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్స్,
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యు డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ స్వామి.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చు కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: అస్థిరం యవ్వనం ధనం. ఈ యవ్వనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరం, స్థిరములు కావు.
1: Youth and wealth as well are fleeting. They pass by like clouds.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ అట్ ది హ్యూమన్ వెల్ఫేర్ ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్. వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై

0: గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: Sarvamata sammatam vaina devudu kade.
1: God is one acceptable to all religions.
0: Atade satyamu, atade dharmamu, atade shantiyu, atade prema swarupudu.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: మానవ జీవితములో భిన్నత్వాన్ని దూరం చేసి ఐకమత్యాన్ని అభివృద్ధిపరచి జీవితము ఆదర్శవంతమైన జీవితంగా మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ that the intention of any religion is to bring in the spirit of unity in this world of diversity so that we lead an ideal life.
0: Anni matamulu yokka saramu, anni grandamulu yokka moolamu, anni prayanamulu yokka gamyamu okkate.
1: The essence of all religions and the summary of all sacred texts and the goal of all kinds of travel is one and the same.
0: Kani manavudu swarthaparudai sankuchita hrudayudai swaprayojana nimittamai matamunu addamunu unchukoni manavudu aneka vidhamulaitvanti yokka kalahamulaku kaalu thootunnadu.
1: But in the name of religion we are heading towards conflict and fight because of selfishness, narrow-mindedness and self-interest.
0: Matamulanni cheri manchini bodhinche telisi melugavalanu telivitoda.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya Veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti Nijayiti Dharmamu Dhanamu Satyamu Sampradayamu Sahanamu Ahimsa Anni Matamulu Yokka Pranamamulu Pradhanamaina Pramanamulu.
1: The standard and the main principles of all religions are the morality, the integrity, charity, righteousness, truth, tradition, forbearance and non-violence.
0: Anni matamulu kudanu angikarinchinatuvi ee yokka samanvayamainatuvanti satya swaroopamulu.
1: These principles of truth are accepted by all religions.
0: Prachina kalamu nundi ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: Religions in ancient times have forgotten this main principle of unity and always maintained this diversity, with the result the human value is totally gone.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew,
1: very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: లూ బెల్ తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: They made palms, low, bell, and started worshipping those images.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
0: ఆ మతములో పురుషస్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఉండేవాడు.
1: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: Joseph belongs to that progeny.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: Joseph then is Joseph now.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there is one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్ జోసఫ్ మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహోమ్ అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరం ముందే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. It was there even before Christ, 350 years.
0: Andulo Bhagavantuni yokka tattvamu ati sulabhanga prabodhistu vachindi.
1: There the divinity is explained very clearly.
0: Bhagavantudu 6 dinamal lopane ee srishtinanta kodanu erparchadu ani vaari yokka vishwasam.
1: Their faith is that God created the whole world in 6 days' time.
0: Modati dinamu,
1: first day,
0: prakashanni srishtinchadu.
1: First day the brilliance, light is created.
0: Rendava dinamu gali meghamulanu srishtinchadu.
1: Second day the wind and the cloud.
0: Moodava dinamu suryudu chandrudu nakshatranni srishtinchadu.
1: Third day sun, moon and stars are created.
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ in this world.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: God took rest in the name of Sabruta the seventh day.
0: దానిని సండే అని చెప్పారు.
1: That's called Sunday.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి ఒక స్తుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Sunday is the good day when they pray to God.
0: కనుకని క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చికి వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: So Christians attend churches on Sunday the Sabbath day and offer prayers.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను ప్రభావం చేతను దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోజఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: A means one.
0: Su anaga pavitramu.
1: Su means say that which is sacred.
0: Pavitramu okkate ee jagattunandu.
1: It's the sanctity which is one.
0: Atanu okkade ga daivamu ani itvanti reetiga yudhulu visvisistu vacharu.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: Kani kramakramina Yesu yokka prabhavamu dinadinamunku perugata cheta అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సునుండే తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: Service unto the parents is really ideal.
0: ఎందు నిమిత్తమై?
1: Why?
0: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంత తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: The blood, food and head are the gifts of the parents.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: Therefore we should express our gratitude to
0: our parents. యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ taught in this way the good teaching to youngsters that they have to be grateful to their parents.
0: లేత వయస్సునందే 11వ సంవత్సరం లోపల జెరూసలంలో చేరాడు.
1: At the age of 11 he stepped into Jerusalem.
0: ఈ జెరూసలంలో ప్రవేశించేటప్పటికీ తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: Mother was very much worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడా జరుగుతూ వచ్చాయి.
1: వయలెన్స్ వాస్ దేర్.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వయలెన్స్ అండ్ విత్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయుటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: హి సెడ్ సో, ఓ పీపుల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు హెల్ప్, కీప్ క్వైట్, నెవర్ హార్మ్ ఎనీబడీ,
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దిస్ వాజ్ హిస్ మెసేజ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది అన్ని మతములు ఎందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: ఇట్ ఇస్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: దిస్ టీచింగ్ ఇస్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో గేవ్ రిలీఫ్ టు దోస్ హూ ఆర్ సిక్.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: హీ సప్లైడ్ ఫుడ్ టు దోస్ హూ ఆర్ హంగ్రీ.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
0: వారిని ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: యాజ్ దే ప్రొటెస్టెడ్ దే ఆర్ ప్రొటెస్టెంట్స్.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు, ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: Jews there in Jerusalem did not permit Jesus to go there.
0: ఈ విధముగా మతకల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: Like this, religious conflict and fighting was on ever on the rise.
0: ఇందులో కొన్ని 250 తెగలుగా మారిపోతూ వచ్చాయి.
1: There were 250 schools of thought, divisions there.
0: దీనిలో ఈ యొక్క కొన్ని కొన్ని దేశముల యొక్క సంబంధాలు కూడా చేరిపోతూ వచ్చాయి.
1: దే ఆల్సో మోనోపలైజ్డ్ సర్టెన్ కంట్రీస్.
0: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగను ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురల్లీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్, రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయాడు.
1: బట్ యేసు ప్రొపగేటెడ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: మొదట ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద ఫస్ట్ డిక్లరేషన్ ఈస్ ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: ద సన్ ఆఫ్ గాడ్ ఇండికేట్స్ ప్రాక్సిమిటీ.
0: అనగా తండ్రికి కుమారునికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్ between father and the son.
0: Maroka paryayam sadhana salputu I and my father are one annadu.
1: As he went on doing spiritual endeavor and practice, he declared I and my father are one.
0: Tadupariye holy ghost.
1: Finally comes holy ghost.
0: Ivi anni matamulu yendu kudanu unnatundi okka siddhantamule.
1: These are the principles present in all religions.
0: Adi hinduulu yendu kudanu dvaitamu విశిష్టాద్వైతము అద్వైతము అని కూడా ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: ద హిందూయిజం ఆల్సో అడ్వకేట్స్ దీస్ త్రీ, జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం.
0: పర్సన్ దీంట్లో ఐ ఆమ్ ఇన్ ది లైట్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్ అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: ద పర్షియన్ కాన్సెప్ట్ ఆల్సో రివీల్స్ ద సేమ్, ఐ ఆమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ద లైట్.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధిపరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ టు ఎస్టాబ్లిష్ అండ్ టు బ్రింగ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions and we completely ruin, burn to flame the human value and the quality.
0: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people. But we don't follow their command.
0: కాని మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగు చేసుకుంటూ వచ్చారు.
1: They collected all the matter that existed prior to 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇన్ టు వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్ గా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఏ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్నదాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: In the tiny book, everything is written there.
0: Idi aa book.
1: This is that book.
0: This is the book.
1: This is the book.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్రలు.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarva dhammam parityajya mam ekam saranam vraja aham tvam sarva papebhyo mokshayishyami masucha aneetundi bhagavadgita yokka sarani ee yokka gurtulopala imichu vacharu.
1: Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you is present in me.
0: భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బు లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There's difference in colors.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కాని కరెంటు ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: The current divinity is one.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక్క దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: don't
1: monkey.
0: Follow the mind. Don't follow the body. Follow the conscience and all.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన conscience ని మనము follow చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: Sat chit ఆనందం.
1: Three aspects, sat chit ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: Free will అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుక అట్టి దివ్యత్వమునికే free will అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టు వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండాలే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రచారం చేయవచ్చును.
1: యూ కెన్ ప్రాపగేట్.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: దాట్ విల్ నెవర్ బి పర్మనెంట్.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: యూ కెన్ ప్రాపగేట్ బై ప్రాక్టీసింగ్ వాట్ యూ సే.
0: త్రూ ప్రాక్టీస్.
1: త్రూ ప్రాక్టీస్.
0: అది ఏ ప్రధానమైనటువంటి యొక్క ఇది.
1: దట్ ఈస్ ది ఫండమెంటల్ థింగ్.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: వెన్ యూ ప్రాక్టీస్ అండ్ ఎంజాయ్, అదర్స్ విల్ ఫాలో యూ.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: యూ సే సంథింగ్ అండ్ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: సో నోబడి వుడ్ ఎవర్ బిలీవ్ యూ.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్, బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా ఎందు, నీ ఎందు, వారి ఎందు, వీరి అందరి ఎందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మనే సర్వుల ఎందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవత్వమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I? Who am I?
0: నేను దేహమా?
1: Am I the body?
0: కాదు.
1: No.
0: నేను మనసా?
1: Am I the mind?
0: కాదు.
1: No.
0: నేను బుద్ధియా?
1: Am I the intellect?
0: కాదు.
1: No.
0: నేను ఒక సెన్సెస్?
1: Am I the senses? No.
0: ఇవేవి కాదు.
1: None of these.
0: నాది ఈ దేహము.
1: This body is my body.
0: My body meaning అనగా, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body, body
0: but
1: is separate from
0: you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Children, bandhavulu, mitru, antakunu madhyalo vachetundi passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంత మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్ ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఆన్ ది వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: ఇట్స్ అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యు అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ది లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యు అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దట్ ఇస్ ది రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ దేర్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death there is love.
1: After death there is love.
0: Living time there is love.
1: During lifetime there is love.
0: Trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love manam develop chesukovali.
1: We have to develop that divine love.
0: Ee madhyalo kadiripoye meghamulu vanti okka premanu penchukoni tana divyatvanni tana marchipothunnadu manavudu.
1: The attachment that has come in between on the way of life,
0: adhe
1: like a passing cloud.
0: Biggest foolishness.
1: We have forgotten the divinity. That is the biggest foolishness in humanity today.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: Because of this utter state of foolishness, we have forgotten our
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
1: Do your worldly duties.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
1: With these two feelings, do your duty. Do your duty sincerely.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: Don't do it with attachment.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: You got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: The body is gifted to do.
0: ఈ కర్మ కాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: The time is there so that you may do.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: Therefore you understand the time and the body and the duty and discharge your responsibility.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడే యేసు.
1: Is యేసు has known this fundamental truth.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పర్వతం పైన కూర్చొని
1: సిటింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
0: తల్లి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: He sat there for 12 days.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it came?
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired thoroughly.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: ఇవంతా మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: All the rest are passing clouds.
0: దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: No wife, no family, no wealth whatsoever. Be careful.
0: ఎవరు సన్ను ఎవరు బిడ్డ ఎవరు తల్లి ఏ మాత్రము దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother, అందరూ through mother నుంచి వచ్చిన వాళ్ళే కానీ not from mother, from God.
1: So all are through Mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and
0: fatherhood of God.
1: Gradually they become unified.
0: Father property lo son-ku right vachestundi.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: సో యూ టు ఫైట్ ఫర్ దట్ రైట్.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవం సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన.
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: జ్ఞానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇస్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యూ థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యూ మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డూ యూ థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యూ సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్
0: ఫ్రమ్. నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యూ చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్. ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవభావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Truth, daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Truth, daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukane, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: Therefore we should live in love continuously.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: హీ ఇస్ బిలవెడ్ టు గాడ్.
0: గోమద్ భక్త, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: And here this book contains that saying that he is beloved to me, to God.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తూ, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: The one full of love is a friend of God.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే, దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
0: మనీ ఉంది.
1: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది.
1: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
0: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
1: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
0: పాకెట్ లో మనీ లేదు.
1: పాకెట్ ఇస్ ఎంప్టీ.
0: ఫాదర్ పొజిషన్ పోయింది.
1: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
0: నో గుడ్ బై. గుడ్ బై కూడా చెప్పరు వాడు.
1: నో వన్ వుడ్ ఎవర్ సే ఇన్ గుడ్ బై.
0: ఇదా మన ఫ్రెండ్షిప్?
1: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
0: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: So actually speaking, real friend is God.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: God is our permanent friend.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి. Passing clouds.
1: All worldly pleasures and comforts are like passing clouds.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: How long they last?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: Many foreigners who have come here. ఇన్ని
0: మార్పు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈస్ ఎ చైల్డ్.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈస్ బాయ్.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ వీ కాల్ హిమ్ ఎ బాయ్.
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ ఈస్ మ్యాన్.
1: ఆఫ్టర్ 30 ఈస్ అ మ్యాన్.
0: ఆఫ్టర్ 75 ఇయర్స్ ఈస్ గ్రాండ్ ఫాదర్.
1: ఆఫ్టర్ 75 ఇయర్స్ ఈస్ గ్రాండ్ ఫాదర్.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: అదే ఫండమెంటల్.
1: That is the fundamental truth.
0: ఉన్న వ్యక్తి ఒక్కడే.
1: Only one person is
0: అతనే చైల్డ్, అతనే బాయ్, అతనే మ్యాన్, అతనే గ్రాండ్ ఫాదర్.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: అదే రీతిగానే దైవము ప్రారంభం లోపల సాకార స్వరూపుడు.
1: So at the beginning God has a form.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ప్రే టు గాడ్.
0: మరి కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వి ఆస్క్ ఫర్ మనీ వెల్.
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుణ్ణి మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్.
0: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
0: Fourth wife is the modern wife. అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆమెకు.
1: She is after modern fashion, fashionable sarees, fashionable jewelry.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
1: This rich man went on a mission to America.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: There he didn't complete his work.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: So he went on postponing his return.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: Then he wrote 4 letters to his wives.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: He said, I'm returning next week. Write to me what you want
0: facts
1: from me.
0: గా పంపించమన్నాడు.
1: He wanted the fax message to be sent immediately.
0: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
1: The fourth wife, modern girl.
0: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుని రా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, akkada mahaneeyulu yokka charitram emaina unte adi okati teeskunra andi anindi.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: Moodava bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సేడ్,
0: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: Inka rendo wife desinatundi aa grandhalanta tisukochi aamiki ichadu.
1: And all books are handed over to second wife.
0: Moodo wife akkada aamiki taginatundi mandulu tisukonichi ichadu.
1: And to the third wife he handed over medicines latest.
0: Inka first wife daggara poi aamine intlo unnadu.
1: And then he started staying with the first wife.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైస్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడెందుకు రాకూడదు?
1: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుని అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ రామా బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యు వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈజ్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్ గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్ సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్ గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వారికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపం అయిపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే ఓ గాడ్ వీ వాంట్ యూ హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఏ ఇందులో ఉన్నట్లు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్
0: ఇంపార్టెంట్. తానే ముఖ్యము.
1: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to pray for God.
0: మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: Because we are from God, we should be back to God.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: So many assembled here.
0: ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where did you come from?
0: జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఎక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: You belong to different countries all over the world and you are
0: here. అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: Though you are in a blissful state, when once the money is over you have to go back.
0: And visa aipoyetappudike velli povasustundi.
1: The moment visa expires you must return.
0: Kaani daggara undadaniki veelu kaadu.
1: It's not possible to be here always.
0: Adhe reethigane
1: likewise
0: manam temporary ga kontha kaalam undi povatam kaadu.
1: It's not like a temporary stay.
0: The permanent visa sampadinchali.
1: You should have a permanent visa.
0: Adhi grace.
1: That is God's grace. Is permanent visa.
0: Love, love, love.
1: That you can get it through love, love and love alone.
0: Premanu sampadinchukunte permanent ga aipothundi.
1: When once you have love, you'll have permanent visa.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru endukunu prema untundali.
1: There is love in every one of you.
0: Premanu abhivruddhi parchukondi.
1: Develop that love.
0: Aa premanu 10 mandiki panchukondi.
1: Share it with the people.
0: Aa premanu 10 mandiki tho anubhavinchandi.
1: You also experience with your fellow people.
0: Ee prema aneetvantidi.
1: This love.
0: One way traffic kaadu.
1: This love is not one way traffic.
0: Give and take, give and take, give and take.
1: It is just two way, give and take.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్ లవ్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
1: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ హోమ్.
0: ఎక్కడికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్. షేర్ ఇట్ విత్ ది పీపుల్.
0: ప్రేమను 10 మందితో అనుభవించండి.
1: యు ఆల్సో ఎక్స్‌పీరియన్స్ విత్ యువర్ ఫెలో పీపుల్.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: దిస్ లవ్
0: వన్ వే ట్రాఫిక్ కాదు.
1: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్

0: మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క ఫెయిత్ను మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
1: యూ ఫాలో వన్ పాత్. హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము?
1: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: ఈవెన్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దో దే సెటిల్డ్ అబ్రాడ్ దే కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ దేర్ హస్బెండ్.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపచేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ

0: no transformation.
1: But many students think of information, but there's no transformation.
0: Transformation chala avasaramainatundi.
1: Transformation is very important.
0: Deni valla ee transformation manaku vastundi.
1: How can it happen?
0: Service, service, service.
1: It will happen only through service.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to God is to love all and serve all.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: They do such.
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni.
0: ఏ ప్రదేశమును ఉండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: They may be anywhere. They participate in Sai organizational activity.
0: Premaku oka hadde ledu.
1: Love has no limit.
0: Premaku oka birthe ledu.
1: Love has no birth.
0: Premaku oka deathe ledu.
1: Love has no death.

0: మై ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్ సెల్ఫ్.
0: అప్పుడే స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: అది తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వర్డ్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత అన్ని గ్రంథములు యందు కూడా, అన్ని మతములు యందు కూడాను ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏ మాత్రము మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలీజియన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's a real service.
0: ee sevane nijamainatundi sannidhiki unipoyetundi naava.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ee samsaramane sagaramlo ee yokka naava aneetundi danini aadharam chesukoni manam sannidhene penni tripo cheripovali.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

அக்டோபர் ஆதிவாரம் 20வ தேதி காலரு பின்னொகட்டி ஜாரி கனபடலேது. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిను.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకునిరా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రజెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్,
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేను అప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు గో టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారికి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: ద బ్రదర్ అప్రోచ్ ద హెడ్ మాస్టర్ అప్లైడ్ ఫర్ క్యాజువల్ లీవ్ ఇన్ఫార్మింగ్ దట్ సత్యం ఈస్ టు బి టేకన్ ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ద కార్పొరేషన్ టు బళ్ళారి. సో హీ హాస్ టు ఒబే
0: ప్రైమరీ స్కూల్ ఆఫీసర్ కామేశ్వర రావు అని హెడ్ మాస్టర్.
1: ద నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ వాజ్ కామేశ్వర రావు.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ద హెడ్ మాస్టర్ కామేశ్వర రావు సెడ్ టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి
1: సో సే
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హీ సెంట్ ద కార్ అండ్ భగవాన్ వాజ్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivakunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu annaru, velladu.
1: And he said
0: akkada kudanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu
1: kudanu santoram
0: maatone vachinatvanti okka commissioner raju kudanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: ఈ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు,
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: ఈ సెడ్ రాజు, యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్ దే హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్నకటి జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్ నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నా.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్ హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్ హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: కలిగెను నాడు.
1: దిస్ pin dropped on its way, which is not seen.
0: ప్రపంచక సంబంధం పిన్ అయి తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రపంచక సంబంధం అంతా ఒక పిన్ను తో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించే నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: There was commissioner హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ went to their garden.
0: ఆయన చాలా భక్తుడు.
1: He is an ardent devotee.
0: అయ్యో రాజు వచ్చాడని భార్యకు చెప్పి ఈమెమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడీ.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్స్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపర్మెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ?
0: నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్ అంతా కూడాను అతనికి చాలా కప్పిపెట్టుంటున్నది.
1: With a smiling face around the Bhagwan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchana intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishitone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchaname raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Eeswaramma, Pedda Venkamaraju. Meer iddaru bayaldeeri raavali annaru.
1: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Iddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendava dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaaridduru niku teeskoni ఈ అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా.
1: హి సెడ్ లెట్ us గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్ దట్ వుడ్ మెల్ట్ ద హార్ట్.
0: ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస్సు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum nemu vastam ani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetuvanti pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatanu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించేటప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్ క్రైడ్
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పల్లెకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకు నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్.
0: టిఎస్ఎల్సి
1: ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 195
0: వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒకరు ఒక్కో చోటు కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సాట్ అట్ డిఫరెంట్ ప్లేస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: బికాస్ ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ దే వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: వాళ్ళకి నేను చెప్పాను,
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ హి రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్ల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ది స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కన్క్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవ కొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరములు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరీక్ష అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్ళినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani అర్చనాడు, ఏడ్చినాడు, మాదాల పైన పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హవ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: At that time, these two classmates came to Bhagavan in the form of two little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలునేటువంటి ఆమె.
1: There was the sister of Mysore Maharaja.
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: These two puppies, two small dogs, are named Jack and Jill.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్,
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం,
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: This jack was lying under the tire of the car.
0: కడుపు పైన పోయింది టైర్.
1: The tire rolled on the stomach of the car.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: The backbone was broken down.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండాలి పాపం.
1: This jack the dog was shouting, crying, dragging its body all along to Puttaparthi.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యూ ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: It was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టామ్.
0: సరే కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాబ్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ అజిల్లి కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: the position of the boy,
0: ఆ కాలర్ పిన్ జారి పోటము,
1: that dropping of the collar,
0: స్కూలుకు లేకుండా పోకుండా నిలిచి పోటము,
1: that he didn't attend school,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: the coming of the parents,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: and swami being brought here,
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: Basing on all these reasons and grounds, swami left ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూర్ అండ్ మైసూర్.
0: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్ కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూర్ అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్ అండ్ క్రైడ్.
0: ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామి ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: కానీ మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చాను మాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam metti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodadani,
1: that it's not good to be near the village,
0: maharaja menamama,
1: the uncle of maharaja,
0: sakamma veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ అ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెడ్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: మెడ్రాస్
1: ఆర్యన్
0: రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపురం మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురం మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. Swami ikkada raakoodani vaadu maata.
1: They have decided that Swami should not be here until construction is over.
0: Prati okkati kuda nu nenu bhaktuliki ichinatundi maata prakarame nenu nadchukuntu vachanu.
1: Bhagavan fulfilled all the promises given to
0: devotees. Yedi naaku ishtam ledu.
1: Bhagavan doesn't like any, in fact.
0: Yedi naaku aasalu levu.
1: He has no desire.
0: Yedi naaku koraka levu.
1: He has no desires.
0: Kaalu మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంచ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమ పడి రాత్రి పౌరు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్ దే స్ట్రగుల్ హార్డ్ పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు ఈ విధంగా ఆల్ అలాంగ్.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హ్యాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagari.
0: Venkamagari eppudu kuda nu naaku ikkadiki vanta chesukoni teeskochetunti vaaru.
1: Venkamagari used to make food for Goswami.
0: Tarata kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu.
1: Meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma gari kuda nu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ఎవరి
0: భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడా నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్డ్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిన కార్చింది, ప్రాణం ఇచ్చింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: సేమ్ థింగ్ హెడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
0: బెంగళూరు. అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
1: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
0: వచ్చేటప్పటికి
1: when she came there
0: nenu vellaru ikkiki
1: swami went
0: parvatamma parvatamma annanu
1: swami said parvatamma parvatamma
0: aami kuda ante kannulu terchindi
1: she opened her eyes
0: kanti darra kaarchindi
1: she shed her tears
0: prana vechindi
1: and she died
0: varu prana undinanta varaku kuda nu swami ki paddulakuru sayankalam okaru bhojam teeskoni vachetunti varu
1: so long they were alive till their last breath they were serving swami cooking for swami
0: idantha kudunu oka janmantra sukrutame gaani okaru prayatnamto labhinchetundi kaadu
1: these things are not attained by any human effort it is a merit of the past lives
0: ee vidhanga variki entha jabbulu ochina kudunu care cheyakunda swami seva chesukuntu vacharu
1: they were never bothered of any ailment or sickness
0: వారి జన్మ సార్థకమైంది.
1: Their lives are liberated.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: Though she is not physically anyway related, she has got that mental affinity.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, వీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఎవరు అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమని అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు.
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టకడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టకడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖసుందరం చూడాలని.
1: షీ హడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
1: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: స్వామి వాజ్ రీచింగ్ దే కుడ్ నోటీస్ సమ్ ఫైర్ దేర్.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంకి వెళ్ళాను.
1: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెన్ టు బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అంతే నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టం తీశాను.
1: స్వామి వెంట్ టు రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ అండ్ సెడ్
0: బాడీ
1: డెడ్ బాడీ నేచురలీ.
0: తీసి సుబ్బమ్మా అన్నాను.
1: స్వామి సెడ్ సుబ్బమ్మా.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి ఉండి దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
0: ఈ నీళ్లు త్రాపించి
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై
0: ప్రామిస్. ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
0: కంటి దారి కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
1: Shedding tears, catching hold of Swami's hands, she said, smilingly, she said, I am going, Swami, blissfully.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: That's how Subbamma breathed her last.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: Like this, Swami never went back on the promise.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: Subbamma served a lot.
0: కృష్ణ అవతారం లోపల
1: in Krishna incarnation
0: Devaki Devi etta premano Yashoda antakante prema.
1: More than Devaki, Yashoda had greater love.
0: Ikkada Eeswaramma Subbamma iddaru kudunu kitikillo nunchi maatladukuneetundi vaallu.
1: Eeswaramma and Subbamma used to converse through the windows.
0: Endukante vaadu magavaadu magavaadu koncham dvesham.
1: Because there was some enmity among them.
0: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
1: She should not go over here, nor this lady to other house.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
1: So they used to stand near the
0: windows. వాళ్ళిద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
1: They were so intimate, full of love.
0: అదే విధంగానే.
1: Likewise.
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: And the parents are chosen by Bhagavan.
0: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంత ఏదో సహాయం చేస్తుండేటువంటి వాడు.
1: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్, హెల్పింగ్ డివోట్.
0: కొబ్బరికాయలు కావాలంటే, ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు, బుక్కుబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్స్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్డ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashantanilayam.
0: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: Swami, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎవరి.
0: రుణము నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: రుణ విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ డ్యూ టు సంబడి.
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్.
0: నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
0: అని 500 రూపాయలు.
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికీ బీదలకి అంత అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ది 12th day లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ది పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. హీ వాస్ టాకింగ్ టు ఎవ్రీబడి, వెంట్ హోమ్, స్లెప్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
0: ఇంకా ఈశ్వరమ్మ.
1: దెన్ ఈశ్వరమ్మ
0: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
1: ఇట్ వాజ్ ద సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూరు.
0: సమ్మర్ కోర్స్ కు వచ్చేసి స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ నేను రావాలి.
1: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హీ గోస్.
0: సమ్మర్ కోర్స్ వచ్చింది.
1: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్.
0: ఆ పిల్లలు ఆ యుద్ధులు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి.
1: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్.
0: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది.
1: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైయింగ్.
0: మా కాలంలో మేమెప్పుడు ఇట్లా చేయలేదు.
1: We never did like
0: this. స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్నంతా చూపిస్తున్నాడు.
1: స్వామి gave us this fortune of witnessing
0: what all this prapti ani tan chaala santoshincheetundi.
1: She congratulated herself for her fortune.
0: Oka naadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalakandarki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: Aa went venkam undedi.
1: And venkamma was by her side.
0: Appudu venkamma ayamukanta chusukunteetundi.
1: Venkamma was she used to attend on her.
0: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
1: అండ్ దెన్ షీ మేడ్ పాన్ అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇట్ మేడ్ టు పీసెస్.
0: అది కొట్టుకుని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
1: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను, కిందికి దిగారు, ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పో కూడా లేదు.
1: నో పెయిన్, నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: ఇద్దరూ అట్లే పోయారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ లెఫ్ట్ లైక్
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: బికాస్ దే ఆర్ చోజన్ సెలెక్టెడ్ బై భగవాన్ దేర్ లైవ్స్ ఆర్.
0: అదేవిధంగానే రమేష్ ప్రవేశ్ వాడు కూడా వాళ్ళకి చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ పరేష్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 ఏడు 13 ఏడు
1: ఏజ్ 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానం ఇంత ప్రేమ.
1: అట్ దట్ యంగ్ ఏజ్ దే హాడ్ సచ్ అన్ ఇంటెన్స్ లవ్ ఫర్ స్వామి.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్డ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ 2 జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ got two pairs of dresses made and kept hidden in the desk.
0: ఇది మీరు తీసుకోకుండానే పోతే నా ప్రాణం ఇచ్చాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము, హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love.
0: ఇది గాని
1: they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: If their parents got stitched dress,
0: నా దగ్గర డబ్బు లేదు.
1: There's no money.

0: It is only connection heart to heart.
1: Love to love.
0: Love to love only.
1: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏ మాత్రము శాశ్వతాలు కాదు.
0: It is only heart to heart, love to love, not giving and receiving.
1: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
0: That is భగవాన్.
1: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
0: Then and now, భగవాన్ never accepted any from anybody.
1: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచే వస్తుంటాది భోజనాలు.
0: Even today, food is received from that house.
1: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
0: They all participate in service.
1: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రి పూట ఏమి ముట్టగను.
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
1: లైఫ్. ఈ ఇంటి నిండుకు వాళ్ళు వంటలు తీసుకుని వచ్చేటువంటి
0: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
1: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్
1: విత్ ది డియర్ ఇండియన్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
0: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్
1: హర్ట్ నెవర్. నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ మేడ్ నోబడీ సఫర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
0: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
1: కొన్ని అవతారాలు
0: సమ్ ఇన్కార్నేషన్స్
1: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
0: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
1: కానీ నేను అట్ట కాదు.
0: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
1: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
0: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
1: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
0: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ది ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
1: ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరం.
0: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
1: ఈనాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: He has not harmed anybody till this day.
1: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
0: So the whole world should be happy is the desire of
1: Bhagavan.
0: All should be happy.
1: అందరూ ఆనందంగా ఉండాలి.
0: All should be blissful.
1: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
0: All should be
1: ఎవరు ఎవరు బాధ పెట్టుకోకూడదు.
0: All should live in safety and security.
1: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
0: This has been the principle of love propagated by Bhagavan.
1: నా పెద్ద ప్రాపర్టీ
0: the biggest property of Swami
1: వారేజీ పిల్లలే
0: or the children students
1: ప్రైమరీ స్కూల్
0: ప్రైమరీ స్కూల్
1: కాలేజ్ హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
0: ఆల్ దిస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
1: నన్ను వదిలి వారు పోరు, వారిని వదిలి నేను ఉండలేను.
0: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
1: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
0: అండ్ స్వామిస్ లవ్
1: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
0: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
1: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లడి
0: Bhagavan wanted to declare his nature.
1: October somvaram 20th teedi
0: and
1: ee raavadaniki kaaranam idi.
0: This is the reason for the descent of Bhagavan.
1: Ee vidhamainatundi nenu eppudu janmadinochavaru eppudu nenu cheskonu.
0: This has not been observed nor celebrated before.
1: Kaani ee bhaktulu nannu ooruke undanivaru.
0: But devotees won't leave him at that stage.
1: Swami idi birthday idi cheyal adu cheyal anta naaku edi ishtam ledu.
0: Bhagavan does not prefer nor like, but devotee is
1: pressurizing.
0: Your bliss is the birthday of Bhagavan.
1: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
0: There is no separate birthday
1: celebration. ఈ నా బర్త్డే.
0: Your birthday is Bhagavan's birthday.
1: కాబట్టి దేహాలు వేరు వేరు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
0: We should not have the dual mind.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: కనుక నాకు ఈ విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
0: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
1: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
0: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
1: ప్రేమ

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతయు కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఈజ్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: Kani daivanni ninnayinchukolaleka prakrutini aaradhana chestu vacharu.
1: They could not estimate the divinity in full, and therefore they started worshipping prakriti, the nature.
0: Kalamu gadichina kolali prakriti aaradhana sallangilli మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and had taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కాని ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలా రూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యం లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యు డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈజ్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది ఒక

0: పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింటర్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్, యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని ఈ యొక్క విగ్రహములు,
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: We worship some endearingly.
0: మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వాటిని మన గృహములో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: కాని ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యూ ఫైండ్ ఎనీథింగ్
0: దేర్? ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వై డూ యూ వర్షిప్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: ది ఎల్డర్స్ హావ్ గివెన్ us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములను ఆదర్శం గారు నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inchalu padavu 4 inchalu vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note, 6 inches
0: and 4 inches.
1: And 4 inches.
0: Aithe danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has loan love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency note.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: of any country,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: of any region,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: any time,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యం గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యార్న్డ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలో చేరి ఉంటున్నది.
1: వీ ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యార్న్ అవుట్ ఆఫ్ ద ప్లాంట్స్ దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లే.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈస్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యు డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటు మనం కాపాడుకోవటము దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ ద డిస్లైక్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వి ఫైండ్ ద వర్షిప్ అండ్ ద డినయల్.
0: ప్రతి మానవుని ఎందుకును ఒక విశ్వాసం ఉన్నది.
1: ఎవ్రి మ్యాన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడా ఆశించలేడు.
1: ఇఫ్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎనీథింగ్.
0: ప్రతి మానవుని ఎందుకును మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం
0: అంటే ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: వీజిక. ఈ 6 యొక్క తత్వాన్ని ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సమ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందుకూడను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యు ఫైండ్ ది కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థం ఉంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థం ఉంది.
1: ద వర్డ్ సత్య హ్యాస్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదమునకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సత్యాస.
1: సత్యాస.
0: కనుకని ప్రతి పదమునందు కూడా వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకమైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ the true meaning of these words.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: What is the meaning of lingam?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం means sign.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: Why do you use this?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధం.
1: The very form of linga represents the self.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ అన్ ఎండ్ అండ్ సో ఇట్స్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: Ishwaratva represents the mastery over all wisdom. And intelligence is also
0: jnanamu ishwaratvame,
1: wisdom
0: aarogyamu ishwaratvame,
1: health
0: sampada ishwaratvame,
1: wealth
0: siri ishwaratvame, siri
1: the wealth.
0: Kanukane ivanni kulnu sakaleshwarya swarupude ishwarudu ani.
1: Ishwara is the master of various forms of wealth.
0: Vidyakulnu ishwaratvame,
1: the knowledge is also ishwara.
0: కనుకని ప్రతిది కూడాను ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ ద డైరెక్ట్స్ ద పాయింట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకని కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలో జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: Some have strong faith, therefore they
0: మరికొంతమంది రామానేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: Some like the name Rama.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: Therefore, because they like the very name Rama, so they worship him.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి,
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఇస్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్, వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం, అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ stands for this word soham that comes out of atma, the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈస్ ఐఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండాలి.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్.
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolishness.
0: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూసుకున్నప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God.
0: కనుక చూపబడినటువంటిది పుష్పము, చూపించినది వ్రేలు.
1: So that which is shown is the flower, that which shows is the finger.
0: దైవము చూపబడినటువంటిది.
1: God is shown.
0: విగ్రహము చూపింపబడినటువంటిది.
1: The idol that directs to God.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడాను విస్మరించరాదు.
1: So we should not forget these idols.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: We should not consider them as lifeless.
0: జడమందుకు చైతన్యం ఉంటుంది.
1: There is awareness there even in this skin.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడాను మనకు కానరాదు.
1: Without this awareness consciousness there cannot be inert matter.
0: ప్రతి అణువునందు కూడాను ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: And every atom has got this awareness.
0: సర్వ రూపములందు కూడాను ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వి ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణువురణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: వి ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
0: ఇనర్ట్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించటము చాలా పొరపాటు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి ఒక ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రమే మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైన్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వులు ఎందుకు సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వి డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటు నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్వ్స్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్
0: దానివల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడాను మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: తన యందు ఉన్నటువంటి లక్షల దోషాన్ని కూడాను
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచి పెడుతుంటాది.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణులు మన యొక్క హృదయం నుండి తీసివేసినా మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్.
0: ఎప్పుడు పరదోషములను మాత్రం వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైనీ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము.
1: అండ్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీని
1: in this world wherever you see
0: పరలో దోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి ఒక వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us
0: are అందరూ కూడా దుఃఖమునకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని
1: So we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని.
1: We have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు ఆ పాపి.
1: He is the worst of the sinners who finds fault with others.
0: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
1: We should never find out faults in others.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of Sivatva, the principle of Siva.
0: ఇది పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: We should have a sacred quality within us.
0: పరదూషణం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: We should not be after that quality.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: In fact, if you want to criticize anybody, criticize yourself.
0: నేను మానవుడై పుట్టి
1: Having been born a man,
0: మానవత్వాన్ని ధరించి
1: Having been a man,
0: ఇలాంటి మానవుడు చేయవలసిన పనులు నేను చేయగలుగుతున్నానా?
1: Am I able to do manly deeds, the activity of a
0: human being?
1: What kind of activity am I doing?
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: So you criticize yourself.
0: నిన్ను నీవు దూషించుకో.
1: You accuse yourself.
0: నిన్ను నీవు దండించుకో.
1: And you punish yourself.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: Is not simply repeating names.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: Not sitting for meditation.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావంను పెంచుకోవటమే సాధన.
1: True sadhana, spiritual path meant cultivating good qualities
0: and
1: getting rid of bad qualities.
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sanaga sakaleshwarya swarupam.
1: Sa, the very form of different forms of wealth.
0: Atti sakaleshwarya swarupamainatundi aa saanu manamu dushistam enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware.
0: Dananu manam penchukunnappude adhe mana dhanam.
1: And in fact, if we develop good qualities, there is our wealth.
0: కొంతమంది మానవులకు క్రోధం వస్తుంటది.
1: Some are angry.
0: క్షణము లోపలే క్రోధం వస్తుంది.
1: They will have temper.
0: కానీ ఆ క్రోధము ఎవరిని చెడుస్తుంది?
1: Well, who will be spoiled by that?
0: తన కోపమే తన శత్రువు.
1: Your anger is your enemy.
0: తన శాంతి తనకు రక్ష.
1: And in fact, your peace is protecting you.
0: కోపమును తను చంపుకోవాలి.
1: Therefore, you have to kill your anger.
0: దయ చుట్టంబవు.
1: And the compassion is your relation.
0: తన సంతోషమే స్వర్గము.
1: And your happiness is the very heaven.
0: తన దుఃఖమే నరకమండ్రు.
1: And your very misery is the hell.
0: ఇలాంటి దుఃఖమే నరకం మనకు.
1: And that misery is the hell.
0: ఈనాడు మానవులు నిరంతరం కూడా దుఃఖములో మునిగిపోతున్నారు.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని పరులు చాలా చిన్నవారని అమాయకులని అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: being. ప్రతి ప్రాణి ప్రతి జీవి ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human
0: కాబట్టి అట్టి మనుషులను మనం దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషమును మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our
0: పశ్చతీతి పశుహు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view all through, we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a regular
0: దాని కాపలా వాడు ఉన్నాడా?
1: అండ్ దేర్ ఐ హావ్ వాచ్.
0: దాన్ని మేయటానికి పోతే మనల్ని వారు దండిస్తారా?
1: అండ్ ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ దట్ విల్ బి
0: పనికనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
1: టుడే వి ఆర్ ఫర్గెటింగ్ అవర్ ఓన్ డ్యూటీ.
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
1: Today you want to catch a flight.
0: ఒక బస్సు పోవాలనుకున్నాం.
1: You want to catch a bus.
0: అది సకాలానికి ఎగిరి రాకపోతే,
1: if it does not come there at
0: మనం ఆ బస్సును ఆ ప్లేన్ ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ యొక్క బస్సులు రావటం లేదే.
1: Buses are not reaching at the right
0: time. అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty, he will be accused by the
0: fellow man. తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values we call ourselves humans.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human values.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడు అయిపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should you?
0: నీ ప్రాణములు, నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణం చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: self. ఈ గుణములతో చేరినటువంటిది మానవత్వము.
1: And in fact the human quality
0: is ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో మనల్ని చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: If you kill love all by yourself, it is the life of death.
0: ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to develop love.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to grow truth.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం.
1: Today we find falsehood, lies everywhere.
0: సత్యం,
1: truth,
0: నాలుగు ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: Dharmamu,
1: righteousness,
0: chetiki pranam.
1: And it's the very life of the hands.
0: Ahimsa, hrudayaniki pranam.
1: Non-violence is the life of the heart.
0: కనుకనే ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: Then once we lose them, naturally we lose
0: our heart. చంపుకున్న వారం అయిపోతాం.
1: And we will be just
0: హృదయమే శూన్యమైనటువంటి వారం అవుతాము.
1: And we're losing our heart.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించు వర్తించాలి.
1: So we have to know the basic truth that everyone is immanent within us.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు,
1: the sacred teachings,
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై,
1: to teach you these things on sacred
0: శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి is prescribed.
0: ఈ శివమునకు అణకువా అని కూడా ఒక పేరు.
1: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణకువా, హ్యూమిలిటీ.
0: అనగా సి, ఇది సి
1: లెటర్స్.
0: ఎత్తు లేకుండా పోతే అది అణకువుగా కనిపిస్తుంది.
1: The letter C on the top, you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరి కింద పెడితే శవం అయిపోతుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా జస్ట్ రైజెస్ హిస్ అగ్లీ హెడ్, ఇట్ ఇస్
0: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: ఇట్ ఇస్ ఈగో ద టేక్స్ యూ టు డెత్, బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ ద టేక్స్ యూ టు లైఫ్.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం.
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేట్
0: స్థానే గధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం.
1: అండ్ అన్ట్రూత్ ఇస్ యాక్సెప్టబుల్.
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్, ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ఫోర్ వి అటర్ లైస్.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్డ్ యువర్సెల్ఫ్.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: దేర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్. వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
1: యూ స్ట్రగుల్ హార్ట్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: Under any circumstances follow the path of truth.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుకుంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: Suppose if it takes you to danger, better you don't.
0: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: But never speak a lie at that moment.
0: You quiet గా ఉండు.
1: Remain quiet.
0: అది ఒకానొక సమయం లోపల.
1: That at one time
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ as a human being.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: Being a human being I should speak truth.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
0: అని ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వౌ.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ నారాయణ
0: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కానీ
1: బట్
0: ఈ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
1: And he wanted to see that he would be put in danger.
0: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarade.
1: Eeshwara in the form of a hunter was running after the deer.
0: Ee vratham pattinatvanti vyakti chuchadu.
1: The man of truth watched this.
0: Tana eduruku padalopane aa jinka poi cheripoyindi.
1: He saw this deer hiding in a bush close by.
0: Eeshwarudu vachadu.
1: Eeshwara came.
0: Tapasvi,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
1: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి? చూచాను.
1: Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If he says, I have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will lose.
0: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to death of the deer.
0: అసత్యం అపకారం రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he will be committing a lie
0: and a cause for
1: the death of this. Dear, so what for?
0: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏమిటి?
1: I adhere to the truth.
0: నా దీక్షనంతకుడు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
1: All the oath and the vow I have taken is just gone.
0: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
1: So he thought of God at that moment.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: Then he, oh God, teach me a good knack to get out of this.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: God gave him a good thought.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should be afraid of?
0: చెప్పాడు.
1: He said,
0: నాయన, ఏది చూచెను అది పలుకదు.
1: O person, that which has seen cannot say.
0: ఏది పలుకును అది చూడలేదు.
1: What that says can has not seen.
0: ఇది నే ఇచ్చే ఆన్సర్.
1: Well, this is the only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
1: Therefore the one sees, the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express
0: it. అప్పుడు తప్పించుకున్నాడు.
1: That's how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara incarnated.
0: నాయన, ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said, this kind of escape is
0: yoga. పౌలు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
0: దాన్ని రక్షించాడు.
1: He has protected that.
0: అపకారం చేయలేదు.
1: He has not harmed.
0: అసత్యం ఆడలేదు.
1: And he has not told a lie.
0: నిజమే, చెప్పేది నోరు.
1: It's the tongue.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: And the tongue has no eyes. And eyes cannot speak.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసాము, ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్
0: ఈనాటి మానవులు
1: మ్యాన్ టుడే
0: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దాట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
0: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: we should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: Yes, the very harm will harm.
0: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: You may be harming somebody, tomorrow you have to face the consequence.
0: కనుకనే నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
1: You are harming unto yourself only.
0: అపకారం చేయవద్దు.
1: Never harm anybody.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహము చల్పవద్దు.
1: Never be a traitor to anybody.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: Never accuse anybody.
0: ఈ దూషణ భూషణ తిరస్కారములు పురస్కారములు అన్ని కూడాను ప్రాకృతమైన జగత్తు.
1: The criticism, accusation, they happen in this world.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కాని నివృత్తి లక్షణాలు కాదు.
1: They all represent the worldly trend, worldly path.
0: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
1: They are all negative qualities.
0: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
0: మానవుడై పుట్టావు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడై పుట్టి ఇన్ని విద్యను నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపడి నువ్వు చేసే పనులు ఇవే.
1: Having been born as a human being, highly educated and highly intelligent, what is this
0: situation? చదువులు ఏమి ప్రయోజనము?
1: What for is your education?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యుడు కూడా మందమతడు.
1: Having been highly educated, having gone through the books, a fool does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: With all the education and the familiarity with the text, a mean man would never give up his mean man.
0: తరచు చదువు చదువ తక్కువాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: Education will take him to argumentation, but not to the total awareness.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, we study and study, ultimately die. Now let us study to be immortal.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: Having been born a human being with all the knowledge, the wisdom and the spiritual knowledge,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: This has been the teaching of Vyasa in these two sayings.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make.
0: నీవు సామాన్య మానవుడే.
1: In fact, he is also
0: ee manavuni endu madhavattam untundadi.
1: There lies God in everyone.
0: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam kruratvaniki neevu poonukunte idi neeku apakarame kada.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: Kalaka neevu manavudiga pravartinchu.
1: Behave as a human being.
0: Needi ye jati?
1: To what community, race you belong?
0: Manava jati.
1: I belong to the race of humanity.
0: Aa jatini manchi manava jati ga teerchididdukko.
1: And see that you shape and mold the humanity into
0: a jati manava jati.
1: You belong to human society race.
0: Karukane atti jatini manam pochinchadaniki tagineti krushi manam cheyali.
1: We have to make every effort to uphold the human value.
0: Ee manava jati yedu pranamulu.
1: What are the life principles?
0: Neeti nijayitilu pranamulu.
1: These two principles, neeti, the honesty, nijayiti, integrity.
0: Neeti galugu jati.
1: The race with honesty.
0: Nijamaina jatira.
1: It is a true race.
0: Adi panna jati.
1: That is our.
0: Aa neeti lekapothe idi manava jati ani etta peru pettukunedi.
1: Without this neeti, the morality, you cannot call it jati, that is nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: ఈ మొరాలిటీ లేకపోతే ఏమి చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ మొరాలిటీ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి ఇన్ వెయిన్.
0: మనం నీతిగా బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వానికి ప్రబోధ.
1: దట్ ఈస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ ఎస్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకని అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
1: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
0: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేను తెలుసుకునే వాళ్ళవుతా.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్
0: అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టం. అయ్యో నేను ఈ ప్రపంచంలో.
1: వీ ఫైండ్ దిస్ ఐ ఇన్ ఎవ్రీవన్.
0: ఇన్ని నేను నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు నో ఎవ్రీవన్?
0: కాదు కాదు.
1: నో.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా?

0: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: ఎక్స్టెండ్ పాసిబుల్
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకుని
1: వీ హావ్ టు ఆల్సో ఫైండ్ అవే
0: వారిని కూడా క్షమించి
1: వీ హావ్ టు పార్డన్ దెమ్
0: వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
1: ది రియల్ డివినిటీ లైస్ హియర్ ఇన్ షోయింగ్ దెమ్ దట్ రైట్ డైరెక్షన్.
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
0: ఆధ్యాత్మికం అనగా
1: స్పిరిచువాలిటీ మీన్స్
0: తన యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
1: ఫస్ట్ కిల్లింగ్ ది యానిమల్ క్వాలిటీ
0: తన యొక్క మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్నెస్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ యూ ఇంటూ ద డివైన్.
0: ప్రతి మానవుని యందు పశుత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ యానిమాలిటీ ఇన్ ఎవరీ
0: మ్యాన్. ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
0: ఆ పశుత్వాన్ని చంపి
1: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద డివైన్.
0: ఆధ్యాత్మికము
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మ్యాన్
0: ఆత్మను తెలుసుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్
0: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
1: వీ హావ్ టు డిస్టెన్స్ ది యానిమాలిటీ
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
1: అండ్ ఆధ్యాత్మ ఇస్ ఎ కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెజెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
0: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ వీ హావ్ టు గెట్ ఇంటూ దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
0: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే లైక్ బట్ డోంట్ బి బాదర్డ్ ఆఫ్ ఇట్.
0: ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్ ఇన్ హిస్ కోర్ట్.
0: దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నాడు.
1: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి లైక్.
0: కట్టగడపకి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ బ్లేమింగ్ ఈవెన్ కృష్ణ.
0: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి
1: and Krishna has no authority to deserve this.
0: Krishna adhyatambulam teeskodaniki arhude kaadu.
1: He said Krishna is not eligible to receive.
0: Ani aneka rakamuga dushinchadu.
1: And he went on accusing him.
0: Appudu
1: then
0: Dharmaja chaala baadha paddadu.
1: Dharmaja felt so sad.
0: Na prabhuvunu itta goppa sabalopala ee vidhanga tuchyanga dushistunnade.
1: My lord is criticized openly in this public court. He felt so sad.
0: Meediki dushinche adhikaram ekkada undi?
1: What right has he?
0: Idi kevalam personal disappointment yokka rogamai.
1: That's all the reflection of his personal disappointment.
0: కనుకని ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
1: Therefore he should be cured from the disease that has come up because of the personal disappointment.
0: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
1: ధర్మజ caught hold of the feet of Krishna.
0: కృష్ణ
1: ఈ
0: విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
1: Just blaming you, you are smiling.
0: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్నారు.
1: You may smile but I feel like crying.
0: పిచ్చివాడ ధర్మజ.
1: ఓ మ్యాన్ క్యాప్
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహమునికే కానీ నాకు కాదు.
1: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
1: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్
0: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
0: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
0: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
1: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
0: అఫ్లిక్షన్
1: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
0: నీకు తోడునీడైన వాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
1: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
0: వాడు ఎలాంటి మార్పులు పట్టాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్
0: స్నానము చేయు. ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
1: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
0: Kolla bhoomundato jallalaadinnaadu harinchinanduka addaminuta.
1: Is it because that you have stolen the butter and the curd?
0: Dharmaja chaaluniki katti petti nee panchangam inka.
1: You just stop whatever you do.
0: Pogadukona boku chaalinchi mui nor anna.
1: Don't praise Krishna anymore. Shut up he said.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.

0: Krishna said, he said very good words.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
0: అండ్ హీ నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
0: దో హీ నోస్ ఆల్ హీ
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్ వాట్ ఇస్ ది యూజ్
1: ఆఫ్ మూయ్ అన్నాడు.
0: సో యూ షట్ అప్.
1: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
0: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
1: ఎక్కువ ఇతరులపై దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మౌనం కలహం నాస్తి అన్నారు.
0: అండ్ ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: వాడు చేస్తే చేసినాడు.
0: లెట్ హిమ్ క్రిటిసైజ్ యూ.
1: నీవు వాడికి చేయవద్దు.
0: యూ డోంట్ డూ ఇట్.
1: ఎవరు నీకు అపకారం చేశారో
0: ద వన్ హూ హాస్ హార్మ్డ్ యూ
1: వారికి ఒక వందనం ఇచ్చేసి
0: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
1: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
0: అండ్ డోంట్ రిటాలియేట్.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
0: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
0: యూ సే దట్ అదర్స్
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
0: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
1: చేయవద్దు. వారు చేస్తే చేసుకుని
0: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవరికి అపకారం చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
0: Wish for the well-being.
1: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
0: When all are happy, you can be happy.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
0: వీ షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
0: అండ్ వీ వాంట్ ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
0: వీ ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు
0: ద్వేషం హ్యాపెన్ టు ఎనీబడి.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈరోజు ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
0: యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
1: అందరు నీ మిత్రులే.
0: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
0: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
0: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: విశాలమైనటువంటి యొక్క హృదయము,
0: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
1: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
0: సీక్రెట్ థాట్
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
0: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
0: అండ్ ఫర్ దట్ పర్పస్ యూఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
1: భగవంతుడు ప్రతి మానవుడిని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
0: యూఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
1: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
0: And then you do what you like.
1: అలాగే అర్పితం చేయి.
0: అండ్ యూ ఆఫర్
1: ఏ హృదయం నొసగితే ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: ఓ గాడ్ ద హార్ట్ దట్ యూ హావ్ గివెన్ మీ గిఫ్టెడ్ మీ ఎర్లియర్ ఈజ్ ఆఫర్ టు యూ బ్యాక్.
1: పరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
0: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యూ.
1: అంజలకి అందుకోవయ్య నీవు అన్నాడు.
0: ఓ గాడ్ ఐ జాయిన్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నీకు హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
0: ఐ గివ్ యూ బ్యాక్ ద హార్ట్ దట్.
1: నా దగ్గర కొత్త వస్తువులు నాదేమీ లేవు.
0: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ యూ.
1: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
0: ఐ గాట్ ఆల్ దట్ యూ గివెన్
1: మీ. అందిస్తున్నాను.
0: ఐ గివ్ యూ బ్యాక్ దట్ యూ గిఫ్టెడ్.
1: అది నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
0: దట్ ఈస్ ద బిగ్ గిఫ్ట్ యూ హావ్.
1: అది ఏ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: దట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
0: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్.
1: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
0: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్. ఐ
1: హావ్ యందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్యా బిడ్డలు కూడా పరిగణించరు.
0: ద మ్యాన్ విత్ హేట్రెడ్ జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
0: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
0: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
0: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
0: హీ వాస్ బోర్న్ సేక్రెడ్.
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
1: ఈ యొక్క దుర్గుణాలను తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
0: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
0: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్.
1: నీ మానవత్వాన్ని మసిగలుపుతాయి.
0: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
0: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఎంత దివ్యమైనటువంటిది, ఎంత భవ్యమైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది.
0: సో సాఫ్ట్ అండ్
1: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
0: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
1: నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
0: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: బీ హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ.
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నువ్వు ఆనందించు.
0: బీ హ్యాపీ వెన్ అదర్స్.
1: అప్పుడే ఆనందం నీకు లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ యూ.
1: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
0: దెన్ యూ కెన్ డెవలప్ దిస్ హ్యూమన్ నేచర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: శివరాత్రి,
0: శివరాత్రి
1: శంకర రాత్రి,
0: శంకర
1: దినము.
0: అండ్ దిస్ ఈస్ ఆస్పిషియస్
1: శంకర అనగా చెప్పినానే, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
0: శం ద డివైన్ థాట్,
1: సిదానందము,
0: ఎటర్నల్ బ్లెస్,
1: ఆత్మానందము,
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
0: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
0: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్,
1: ఆత్మానందాన్ని,
0: బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: బ్రహ్మానందాన్ని,
0: ది సుప్రీం బ్లిస్,
1: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
0: నాన్ డ్యువల్ బ్లిస్
1: అభివృద్ధి పెంచుకుందాం.
0: వి హావ్ టు డెవలప్ దెం మోర్.
1: అప్పుడే నీవు మానవత్వాన్ని పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
1: మానవుడిగా పుట్టి
0: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
0: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్,
1: హింసించినటువంటిది క్రూరత్వము.
0: అండ్ దిస్ ఎనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
1: కానీ నీవు పరుణ్ణి హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
0: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
0: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నీవు పశువు కాదు, మృగం కాదు.
0: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
1: మానవుడు,
0: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
0: సో డోంట్ మేక్ ఎనీవన్ టు
1: సఫర్. ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
0: డోంట్ సఫర్ ఎనీబడీ.
1: ఇప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాను.
0: దెన్ యూ విల్ బి హ్యాపీ, డబ్లీ హ్యాపీ, డబ్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
0: ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ యువర్ విష్.
1: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
0: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
1: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
1: ఆ చెడ్డ నీకే వస్తుంది.
0: యూ విల్ గెట్ ది రియాక్షన్.
1: నేడు కనిపించకుండా పోవచ్చు,
0: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే,
1: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
0: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, నాట్ సఫర్ ఫర్ అవర్ సెల్స్, దట్ వీ షుడ్ లీడ్ ఎ హ్యాపీ బ్లిస్ఫుల్ లైఫ్.
1: మనం చదివిన చదువు కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్
1: మానవత్వానికి కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
0: వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ది హ్యూమన్ నేచర్.
1: మనం గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ బి రెస్పెక్టెడ్.
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
0: వితౌట్ రెస్పెక్ట్ ని అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ ని పుచ్చుకో.
0: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: అది నిజమైన మానవత్వం.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
0: యూ లవ్ అండ్ బి లవ్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
1: ఏదో ఒక సబ్జెక్టు కోసం మనం పాటు పడటం,
0: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్.
1: ఇవన్నంతా కూడా కేవలం నెగిటివ్ చదువులే.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
1: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
0: Everywhere you find this learning.
1: ఏమి చదువులు ఈ చదువులు?
0: What's all this learning?
1: ఒకానక్కడ ఎప్పుడు ఏం లేవని చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
0: Somebody has said the dhobi, the washerman is better than an educated man.
1: ఒక ఇంటికి పోతే రెండు పంచులు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
0: Then if a washerman comes to you, you put your garments.
1: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
0: And you make note of all the dresses.
1: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
0: At least you scribble on the wall.
1: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
0: So every householder writes the list.
1: కానీ చాకలవాడు,
0: బట్ ద వాషర్మన్,
1: ఏ నోట్ బుక్ తీసుకోడు.
0: హీ డజంట్ క్యారీ
1: ఏ నోట్ పైన రాయడు.
0: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
1: మనసులో పెట్టుకుని తక్షణమే వాళ్ళకి ఇంటికి తగినటువంటి తెచ్చిస్తుంటాడు.
0: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ హీ
1: చదువు చదివాడు.
0: వాట్ నాలెడ్జ్ హస్ హీ,
1: ఏమి చదువు చదివాడు,
0: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్డ్.
1: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది,
0: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువులతో పాటు
0: అలాంగ్ దిస్
1: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
0: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్,
1: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
0: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
1: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాం.
0: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
1: పూర్వమంతా కూడా ఏ ఆరాధన చేస్తూ వచ్చారు?
0: What sort of worship was there in the
1: కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రకృతి.
0: They worship the nature, prakriti.
1: ప్రకృతిని ఆరాధించడం తప్పు కాదే.
0: It's not a mistake to worship nature.
1: తినే తిండిని,
0: the food that we partake,
1: త్రాగే నీరుని,
0: and the water that
1: పండే పంటను,
0: and the harvest grain,
1: అనేక రకమైనటువంటి ఆహార విహారములంతా మనకు అందిస్తుండది ఈ భూదేవి.
0: And it is the nature that supplies the food, raiment and shelter.
1: ఇంతే కాదు, మానవునికి కావలసినటువంటి యొక్క ధనధాన్యములు కూడా అందిస్తుంటాయి.
0: ఆల్ ది ఎసెన్షియల్స్ లైక్ ది గ్రెయిన్ ఆల్సో సప్లైడ్ బై ఎర్త్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
0: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
1: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
0: ఇవన్నీ
1: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
0: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్? ప్రాణాలను
1: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
0: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
1: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధన అన్ని కూడా పవిత్రమైనటువంటివి.
0: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
1: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
1: వద్దు వద్దు,
0: వీ షుడ్ నాట్
1: ఫర్గెట్. మన భూమాత
0: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్,
1: ఈ భూమాత గోమాత,
0: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్,
1: వేదమాత
0: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్,
1: కన్నమాత
0: అండ్ ఫిజికల్ మదర్.
1: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవతలు.
0: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
1: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
1: దైవారాధన చాలా ముఖ్యము.
0: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్
1: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవటం చేతనే,
0: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
1: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
0: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కేయాస్.
1: ఎక్కడ చూసినా దుఃఖమే.
0: వి ఫైండ్ మిజరీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
0: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
1: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
1: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
0: Worship of the God, he will protect this country.
1: దైవారాధన చేస్తుంటుంటే దేశమంతా బాగుపడిపోతుంది.
0: When once you think and worship God, the whole
1: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
0: And all people will be happy.
1: సుఖశాంతులు పొందుతారు.
0: You will have peace and prosperity.
1: And
0: there will be no dearth or shortage.
1: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
0: You will be peaceful in every way.
1: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
0: We say simply repeat peace peace peace thrice.
1: ఏంటి శాంతి?
0: What is peace?
1: ఎందుకోసం బలుపుతున్నావు?
0: వాట్ ఫార్?
1: ఆది భౌతికము,
0: ఫిజికల్,
1: ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
0: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్.
1: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
0: ఫిజికలీ వి షుడ్ బి పీస్ఫుల్.
1: మనస్సురీతిగా శాంతి కావాలి.
0: మెంటలీ వి షుడ్ పీస్ఫుల్.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
0: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి
1: పీస్ఫుల్. ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
0: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
1: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
0: Do you find peace in the outer world? ప్రపంచంలో
1: వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు?
0: There is no peace in the outer world.
1: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
0: You find only peace is peace peace outside.
1: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
0: The true peace is within you.
1: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
0: Keep up maintain the inner peace.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు రాత్రి అంతా కూడాను
0: throughout night
1: చక్కగా నామస్మరణ చేసి
0: chant glory of God.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికంతా కూడా ప్రసరింప చేయాలి.
0: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అదే
1: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
0: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఈశ్వర?
1: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
1: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో,
0: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
0: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
1: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ పబ్లిసైజ్ ద ప్రొపగేట్ ప్రాక్టీస్ ద గాడ్స్ నేమ్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి.
1: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

Salud.

0: Wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: Vidyarthulara.
0: Dear students,
1: Vishwam Darpana Drushyamana Nagare Ani Dakshinamurti Annadu. Ee Vishwam Antayi Kudanu Manasane Darpanamanandu Oka Patnam Vale Kanipistundadi.
0: Dakshinamurti has declared that this entire universe is seen as a city through the eye of a needle.
1: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
0: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ అండ్ అకాంప్లిష్ ఆర్ నాట్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
1: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవుడికి ప్రధానమైన పురుషార్థము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఫర్ మ్యాన్ ఈజ్ టు ఎలిమినేట్ హిజ్ అంతఃకరణ అండ్ టు ప్యూరిఫై ఇట్.
1: మనోమూలం విధం జగత్, జగత్ అంతయికుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద మైండ్.
1: విశ్వమునందు జరుగు సుఖదుఖములు కాని, పాపపుణ్యములు కాని, సత్యాసత్యములు కాని, అన్యాయ అక్రమములు కాని, అన్నీ కూడాను మనసునందే జరుగుచున్నవి.
0: వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సారో, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintiki ni manase karanam.
0: For everything therefore mind is the cause.
1: Manayeva manushyanam karanam bandhamochyo, bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation mind is responsible.
1: Aithe ee manasu shuddhamaina addam vantide.
0: But then mind is like a pure mirror.
1: Kani manasuku swatasiddhamainatvanti yokka shakti ledu.
0: But it does not have a self luminous capacity.
1: Ee manasu indriyamulanu aashrayinchi untunnadi.
0: It is taking shelter with under senses.
1: Idi netramulu dwara chustunnadi.
0: It sees through the eyes.
1: Tanu swatasiddhanga chudaledu.
0: But it cannot see by itself.
1: Karnamulu dwara vintunnadi.
0: It can hear only through ears.
1: Tanu swatasiddhanga vineetuvanti shakti ledu.
0: But by itself it cannot hear.
1: Ide vidhamugane anni indriyamulu dwaranu ee manasu karyamulu salputunnadi.
0: In this way mind starts functioning through the senses.
1: Kanukane ఇంద్రియములు చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడాను మనస్సనే అద్దం పైన చిత్రింపబడుతున్నవి.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ది సెన్సెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క ఇంద్రియములు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తత్వంతో కూడి ఉంటున్నవి.
0: దీస్ సెన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థాట్ ప్రాసెసెస్.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: All the scriptures therefore have established that there are three types of defects for the mind.
1: Mala, vichepa, avaranamulani moodu.
0: Those three are mala, vichepa and avarana.
1: Mala anaga emiti?
0: What do you mean by mala?
1: Mana jeevithamulo telisiyo teliyakuno aneka vidhamulantiyokka doshamulu chestunnam.
0: Knowing or unknowing, We are committing a number of mistakes in our life.
1: కేవలం ఈ జన్మమునందే కాదు.
0: It is not merely in this birth.
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషమును మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: Birth after birth, in many births, these mistakes are committed.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: The defects which are performed by the mind are imprinted on the chitta, birth after birth, accumulating over a period of time.
1: ఈ అద్దము పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరం కాదు.
0: When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing it?
1: ఏ మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయినది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నమునకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: స్టూడెంట్స్ హూ ఆర్ యూత్ షుడ్ పార్టేక్ ప్యూర్ అండ్ ఫాల్ట్లెస్ ఫుడ్.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ పార్టేక్ faulty and defective food.
1: Bicham dehartham vastram sitalartham. Manaku ichinatundi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetundi oka aaharamu idi sariyina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: Deenine bhagavadgita yendu పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ వీ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యమునకు కానీ అశాంతికి కానీ గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈస్ ది ఫుడ్ విచ్ హీ హాస్ అక్వైర్డ్ by unfair means.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించక మనం అనేక పెడమార్గములు అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ compelling circumstances in a worldly way in order to get some benefits.
1: Kanuka mottamota ee malasuddha nimittamai parishuddhamaina aaharanni manam sekarinchali.
0: For the purity of mind we should partake pure food.
1: Aithe idi edi anyayam edi nyayam అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
0: ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్.
1: పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు.
0: వెదర్ ది వెసల్ ఇస్ ప్యూర్ ఆర్ ఇంప్యూర్
1: పాత్ర శుద్ధి అంతకంటే మనకు తెలియదు.
0: అండ్ ది ఫుడ్ ఆర్టికల్స్ ది ప్యూరిటీ ఆఫ్ ఇట్
1: ఆర్ పాత్ర శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నవో అది మనకు ఏమాత్రము తెలియదు.
0: And the process of cooking depends upon the feelings of the cook.
1: కాబట్టి ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: If we want to inquire into to find out the purity in all these three aspects,
1: కనుకనే ఆహారం స్వీకరించిన తర్వాత భగవత్ అర్పితము అనేటువంటిది చేసినప్పుడే ఇది పరిశుద్ధం అవుతుంది.
0: That is the reason why if you can offer food before you partake, the food gets purified.
1: ఎవరికి వారు భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకున్నప్పుడు తనలో నుంచి కూడా ఒక పెద్ద జవాబు వస్తున్నది.
0: వెన్ ఈచ్ పర్సన్ పుట్స్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ యాజ్ టు వేర్ గాడ్ ఈజ్,
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్యన్యం చతుర్విధం అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వాన రూపం లోపల నీ యొక్క ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా ఐఎమ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ఆల్ ద ఫుడ్ పార్టేకన్ బై యూ.
1: అయితే ఎప్పుడు అతను జీర్ణింపచేస్తున్నాడు?
0: వెన్ డస్ హీ గెట్ దట్?
1: మనం భుజించిన తర్వాతనే ఇతను జీర్ణింపచేస్తున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ వి పార్టేక్ ఫుడ్ హీ విల్ బి గెటింగ్ ఇట్ డైజెస్టెడ్.
1: కనుక భగవత్ అర్పితం కాకుండా మనం భుజించటం చేత అనేక మాలిన్యము అనేక దోషములు అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి.
0: వితౌట్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్ వెన్ వీ పార్టేక్ ఇట్ వీ కమిట్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ సిన్స్ అండ్ ది రిజల్ట్.
1: కనుకనే బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మార్పితం, ఈ బ్రహ్మార్పణ భావంతో మనం భుజించటం చేత అది ఆహారము కాదు, అది ప్రసాదం అవుతుంది.
0: Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is
1: kanuka andulo undinatundi doshamulanni kudunu pariharam avutai.
0: All the defects are removed.
1: Tadvara mana yokka manasuku antukunnatundi malinyamu kramakramina kontha parishuddham kagalu.
0: By this method, the impurities on the mirror of our mind can be slowly removed.
1: Tri manasaneetunte addamu parishuddhanga marutundi.
0: Then only the mirror can become pure.
1: Aithe idi okka dinamuto okka nalato okka paryayamuto idi parishuddham ayyetundi kaadu.
0: But it is not possible to purify that in a day.

0: అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసం చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాం.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaga nanaga raga matise illu chundu tinaga tinaga vepa tiyanundu sana rapidi cheta sagamayi povunu aapaina variyuttu antyamugalu oka vajramunagaina kudanu vela kavalanukunte aneka rakamulainatundi kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryayalu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam anetundi yokka manasik tattvanni deeni kudanu samskarimpa chesukovali.
1: In the same way, there is need for purifying our own mind.
0: Ee vidhanga cheyatam cheta మనసును కంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూనే ఉంటుంది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: Kanuka ee manasaneetundi nirantaramu chanchalanga atu itu kadaladam chetane indulo undinatundi pratibimbam kudanu chanchalangane roopondutu undali.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: Kanukane arjuna cheppa chanchalami manakrishna pramadi balavadrudam. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్, వేవరింగ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: హౌ కెన్ యు మేక్ దిస్ అన్స్టడీ మైండ్ ఇన్ టు ఎ స్టడీ వన్?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని, ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం.

0: ఈ నవవిధ మార్గములు యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to study the mind.
0: యువకులు యందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఈస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షి పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షి డర్ట్ అన్ ఇట్, if you go on mixing with that,
0: yurakato kudinatvanti yokka vastuvunu parishuddhamainatvanti jalamto kadagali.
1: If any piece is associated with marshi
0: kani inaati yuvakuru yendu atti parijnanamainatvanti shunyamayindi.
1: But unfortunately today's youth do not have that
0: inaati vidya vidhanamulandu sariyainatvanti viveka vijnanamulu lekunda pothunnayi.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్ ఆర్ గ్రోయింగ్.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ వర్ల్డ్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు ప్రిసైడ్ ఓవర్
0: భావి భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
1: ది హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆర్ ఫిల్డ్ విత్ డార్క్. దేర్ ఇస్ నో ఫ్యూచర్ అండ్ హోప్.
0: విద్యార్థులారా, మీ విద్య విద్య విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: ది స్టూడెంట్స్ వెన్ యు సే ఎడ్యుకేషన్ యు షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లైవ్లీహుడ్.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ టు షో ద వెరీ గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్.
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫార్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వీ ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్ అండ్ ఐడియల్ అండ్ అన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణ స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to steady your mind and remove the unsteadiness.
0: ఏకాగ్రత,
1: that is concentration.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: If you should develop concentration, what is it that you will have to do?
0: మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
1: Bend the body, mend the senses and end the mind is the process.
0: Kanuka manamu dehamunu vanchi shraminchi kartavya karmalu acharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses manamu mana yokka indriyamulanu sariyainatundi sthitilo pettukodaniki taginatundi yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో నుంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును నుంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
1: దట్ ఈస్ వై
0: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము తీసుకున్నటువంటి వాడే మాస్టర్.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
0: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్ ది స్టేజ్ ఆఫ్
0: తర్వాత అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యూఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యూ గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, యూ షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యూ షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అన్లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం ఎందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూఆర్ సీకింగ్ విషయా.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్.
1: యూఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్, అదర్వైజ్ యూఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దాట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
0: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
0: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి అందే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాడు విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనము సంపాదించి అధికారులం అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, whether it is by fair means or unfair means.
0: అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం.
1: This is the reason why most of the students are aspiring to go abroad.
0: ధనము, ధనము, ధనము. ఏమిటి ఈ ధనము? నిజమైన ధనము మన ఏమిటి? గుణమే నిజమైన ధనము.
1: When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: కనుక మన గుణమైనటువంటి ధనాన్ని మనం పోషించుకోవాలి.
1: We should earn the wealth of character and good qualities.
0: మనం పుట్టి పెరిగినటువంటి యొక్క దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop faith in our own country where we are born.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీనుగొక్కండు వసదను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంకా పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini marchinatundi vyakti pinatallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayar kaakurudu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Videshalu poyi neevu kevalam విక్షాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
1: వై డు యు గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దాట్.
0: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనిస్తాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వి బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఒక ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
1: ద మూమెంట్ ఏ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్న భూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
1: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై నీ శక్తి సామర్థ్యములు ఉపయోగ పెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: గడియారం పెండుల మాది అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు.
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నం చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvu endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi neevu fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipotam ettavutundi.
1: Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts,
0: vruddulaina talidarulanu daggara untundi మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి.
1: వెన్ యువర్ పేరెంట్స్ బికమ్ ఓల్డ్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ దెం.
0: కర్తవ్యము,
1: ఇట్ ఈస్ యువర్ డ్యూటీ.
0: కర్తవ్యం యోగం ఉచ్యతే, అదే నిజమైనటువంటి యోగం.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రియల్ యోగ.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ,
0: ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ
0: సులభమైన మార్గము లోపలనే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీ ఈజ్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత పవిత్రమైన సమయ కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ
0: సులభమైన మార్గము లోపలనే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.

0: పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ.
0: ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే.
1: Passing
0: clouds.
1: Everything in life is like passing clouds.
0: ఒక్కటైన స్థిరమైనటువంటిది లేదు.
1: Nothing is permanent.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం. 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, అవుట్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఓల్డ్ మ్యాన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటింగ్ టు ది చేంజెస్ ఇన్ ద బాడీ.
0: అన్ని మార్పు చెందేటువంటివి.
1: ఎవ్రీథింగ్ అండర్గోస్ చేంజ్.
0: ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దాని వల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు.
1: వన్స్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్
0: ప్రెజర్. ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు.
1: ప్లెజర్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ బిట్వీన్ టూ పెయిన్స్.
0: దీనినే వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనేది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యు కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యూ స్టే ఇన్ అన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్ యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: Kashtame padakunda sukham yokka vilu manaku artham kaadu.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of
0: karma. Karmanyeva adhikarasti, karmane mana yokka adhikaramu.
1: We have got every right for action.
0: Karmanu cheyali,
1: we should perform.
0: Kayamu vanchali,
1: we should bend our
0: hudayanni pavitram gaavinchukovali.
1: Purify your heart.
0: Kevalam somberi potulu made tini kurchotamu idi manavuni yokka kartavyam kaadu.
1: It is not proper on the part of man to simply eat and keep quiet by being lazy.
0: Laziness is rust and dust annaru.
1: It is said that laziness is dust and rust.
0: Realization is the best and rest.
1: Realization
0: kanuka manam realize cheyali. Nenu evaru, nenu evaru, nenu evaru, nenu manushina pasuvuna అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: హూ షుడ్ ఎన్క్వైర్ అస్ హూ యూఆర్, వెదర్ వీఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
1: హూ హ్యావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలిజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్, రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క స్థిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకు పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ by various actions can be cleared by this kind of
0: avaranamu. Idi emiti ee avaranamu?
1: What do you mean by avarana?
0: Addam paina dattamainatti battana kappinappudu andulo manam pratibimbam kanipistunda?
1: When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all?
0: Ee maatramu kanipinchadu.
1: Certainly not. Nothing.
0: Kanukane manam cheta mana yokka swasaroopanni malinyanga chustunnamu.
1: We are seeing our own real image.
0: Vichepam cheta chanchalatvanga manam visvasistunnamu.
1: On account of vichepa we suffer from unsteadiness.
0: Ee chanchalatvam na nature anukuntunnamu.
1: We consider unsteadiness as our very nature itself.
0: Nenu human body ni kanuka deeniki taginatundi sahajam anukuntunnamu, samarthinchukuntunnamu.
1: We go on defending as a human being all these are natural for us.
0: Kani avaranam cheta నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వీ ఫీల్ దట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ. అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్
0: ఉంటుందా, అది
1: ఈజ్ మియర్లీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: But we are forgetting that reality.
0: Reaction anusaristunnamu.
1: We are following reaction.
0: Resound ani vintunnamu.
1: We are hearing resound.
0: Reflection chustunnamu.
1: We are seeing reflection.
0: Kani daniki okati aadharam anetundi undadani kontha varaku gurtinchali.
1: But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection.
0: Idi cover kavatamu. Ee addamulu dattamaina battato moovabadindante ye dattamaina battam idi.
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adiye kama krodha lobha moha madamachcha.

0: entity is Arishad Vargam.
1: That is, the six enemies of man, starting from desire.
0: ఇవి కొంతవరకు మానవుని యొక్క దేహమునకు సహజములే అయినప్పటికీ
1: దిస్ మే బి నేచురల్ ఫర్ హ్యూమన్ బాడీ.
0: ధనమదం, విద్యామదం, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వన మదం, తపఃమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ wealth, education, caste and beauty.
0: ధనం ఎంతవరకు ఉంటుంటది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది. కాలి క్రింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిపరీ అండ్ ఇట్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: Even our beauty, like a flash or a lightning, it disappears.
0: Mane vidya madamu emiti vidya yokka madamu?
1: What is the education after all the pride arising out of that?
0: Meekante goppa vidyavantulu lokamlo entha mandi leru?
1: How many more people are there who are better educated than you?
0: Kanaku varini vicharan chesthe nee vidya vaari yokka deento entha sthayiki?
1: Compare it to them, what is after all your accomplishment?
0: Ivanni vicharana chesthe madamunuku mana chota e matram kudu avakasam ledu.
1: If you go on thinking on these lines,
0: idi kevalam bhramti, brahma.
1: It is only a type of delusion.
0: Chaduvulanniyu chadivi chaala vivekiyai magidi tannerugadu mandabatudu.
1: After having studied all types of education, the stupid person does not know who he really is.
0: Enta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
1: Whatever education you have acquired, if you are a mean fellow, you do not give up your mean quality.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: If you go on reflecting, mere education leads to argumentation.
0: Chaduvu chaduvu chadivi chavanganeetiki chaavuleni chaduvu chaduvu aleyunda.
1: What is the use of this kind of education? You should study such education which will be confer liberation on you.
0: చదువులు నేర్చితనంచు గర్వము వహించనరాదు.
1: Do not be proud that you are educated.
0: నీకున్న చదువు ఈ పేట ఏ పాటది?
1: What is the type of education?
0: విద్యకు వినయమే సత్వరూపం.
1: Obedience and humility is the
0: వినయం రావాలి మానవునియందు, విద్యార్థులయందు.
1: And that humility must be found in the student.
0: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
1: As there is no humility and obedience, this pride is entering into the head of the
0: student. Ee dhanamadamu, vidyamadamu, yavanamadamu ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of youth.
0: ఇది క్రమక్రమేణా మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్ట గుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: If there is increase in the wealth, it leads to increase in pride and that leads to various bad qualities. If
0: ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
1: It is these kinds of pride and conceit which cover the mirror of our mind with this thick cloth.
0: కనుక ఈ దట్టమైనటువంటి యొక్క బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love in order to remove this thick cloth.
0: ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: This love is the most important one.
0: అదియే ప్రత్యక్ష పరమాత్మ.
1: That is the direct
0: love is God. Live in love. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే సర్వులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సీక్రెట్ లవ్ యుల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకంగా భావిస్తున్నావు.
1: యూ థింక్ దట్ దేర్ ఇస్ మల్టిప్లిసిటీ.
0: ఒక కింద ఒక క్యాండిల్ ల్యాంప్ పెట్టేసేసాం.
1: దేర్ ఇస్ అ క్యాండిల్ కెప్ట్ బిలో.
0: దానిపైన అనేక రంధ్రములంతా కొట్టి దాని ఒక పాత్రను మూసినాం. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండేటట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ యాజ్ దో
0: దానిపైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏకజ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atomic light. This is covered by the body which has got 9 holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body you see different
0: light. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mineness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thona ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manamu teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka bhrantini manam kramakramena అదుపులో పెట్టుకుంటే
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ ది బాడీ అది ఐడెంటిఫికేషన్
0: ఏకోహం బహుశ్యాం ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్.
0: మనం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాము.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ మిస్టేకింగ్ దట్ టు బి ఎనీథింగ్ గ్రేట్. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్నర్.
0: కన్నులు బయట చూస్తున్నాయి.
1: ఐస్ ఆర్ లుకింగ్.
0: చెవులు బయట వింటున్నాయి.
1: ఇయర్స్ ఆర్ హియరింగ్ అవుట్ సైడ్.
0: నోరు బయట మాట్లాడుతుండాలి.
1: మౌత్ ఈస్.
0: చేతులు బయట పనులు చేస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్
0: పర్ఫార్మింగ్. ముక్కు బయట వాసనే చూస్తుండాలి.
1: ది నోస్ ఈస్ స్మెల్లింగ్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కానీ వీటికన్నిటికి కొన్ని రూపములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఫర్ దెమ్.
0: మనస్సుకు నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్.
0: అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్ హ్యావ్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫార్మ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
0: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: There are four types of defects associated with
0: ఒకటి భ్రాంతి.
1: వన్ ఈజ్ భ్రాంతి, ఇల్యూజన్.
0: రెండవది ప్రమాదము.
1: ది సెకండ్ వన్ ఈజ్ ప్రమాదము.
0: మూడవది కరణాపాఠన. కరణాపాఠన,
1: కరణాపాఠన ఇస్ ది థర్డ్ వన్.
0: ఇంకా నాలుగవది,
1: ఫోర్త్ వన్ ఈజ్
0: విప్రలిప్స అని నాలుగవది.
1: విప్రలిప్స, విప్రలిప్స.
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి.
1: ఇట్ ఈస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ which are dirtying the antahkarana.
0: Mottamodatidi bhranti.
1: The first one is bhranti.
0: Idi brahma.
1: This is an illusion.
0: Yettidi brahma.
1: What type of illusion is it?
0: Tradunu chuchi paamanu kootamu, paamanu chuchi tradunu kootamu.
1: Considering rope as a snake and snake
0: nityamunu chuchi anityanga bhavinchatamu, anityanni chuchi nityanga visvasinchatamu.
1: Believing permanent things as impermanent and impermanent things.
0: Ee vidhamainatundi brahma cheta pramadam sambhavistundadi. Rendavadi dosham.
1: On account of this illusion, one gets into danger, the second one pramadamu comes.
0: ఇది త్రాడనుకొని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: ఇఫ్ వన్ స్టెప్స్ ఆన్ ఎ స్నేక్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ ఎ రోప్, వుడ్ ఇట్ నాట్ బి డేంజరస్?
0: ఈనాటి మానవుడందకూడను దేహమే సత్యము అని విశ్వసిస్తున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బిలీవింగ్ హిస్ బాడీ యాజ్ ట్రూత్.
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వాటర్ బబుల్.
0: ఎప్పుడో ఎక్కడో ఏ రకంగానో ఇది నిప్పులో పడిపోతుంది.
1: వెన్ వేర్ అండ్ హౌ వీ డు నాట్ నో. దిస్ వాటర్ బబుల్ బ్రేక్ కాదు, దిస్ ఇస్ నాట్ ట్రూత్.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈస్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: కన్సిడరింగ్ సచ్ అన్ ఇంపర్మనెంట్ బాడీ యాజ్ పర్మనెంట్, వీఆర్ నాట్ పుటింగ్ దాట్ టు ప్రాపర్ యూస్.
0: ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ వన్ థింగ్,
0: కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్ని ఉంటున్నాయి. ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
1: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
0: బాడీనే నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
1: ఇఫ్ you are the eyes of
0: chupinchetvanti oka shakti akkada ledu.
1: There is no power which is making the eyes see.
0: Deham oka pedda torch light vantidi.
1: The body may be compared to a big torch light.
0: Kannulu bulbs vantivi.
1: Eyes are bulbs.
0: Kevalamu buddhi switch vantidi.
1: Intelligence is switch.
0: Kotta torchi, kotta bulbu switch on lo undi kani light raavatam ledu. Karanam enti?
1: New bulb, new torch, switch is on, but you are not getting the light. Why?
0: Cells ledakkada.
1: There are no cells inside the torch.
0: Kanuka aa cells lekapovatam chethane light manaku raavatam ledu.
1: As there are no cells inside, you are not getting the light.
0: Kanuka aa cells mana blood cells anta kudanu okkoka divyamaina shakti tho koodinatuvantive.
1: Those cells are our blood cells.
0: Kaani cells unnai avi okkoka turi chaala ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి.
1: దేర్ మే బి సెల్స్ బట్ వితౌట్ దట్ పవర్ ద పవర్ మైట్ హావ్ డిక్లైన్.
0: అది ఇందులో దైవత్వమే.
1: అండ్ దట్ పవర్ ఈజ్ డివైన్ పవర్.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: డూ నాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది ఫిజికల్ బాడీ యాజ్ ట్రూత్ అండ్ యూఆర్ ఫేసింగ్ ఆల్
0: దగినటువంటి వారిని నమ్మకుండా నమ్మరానటువంటి వారిని నమ్ముతున్నాం.
1: పీపుల్ ఇన్ హూమ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ యూఆర్ నాట్ హ్యావింగ్, బట్ యూఆర్ బిలీవింగ్ థింగ్స్ ఇన్ విచ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్.
0: నాది నా వారు అనుకున్నటువంటి వారంతా ఎంతకాలం ఉండగలరు?
1: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ హ్యావ్ దోస్ పీపుల్
0: ఎవరికి
1: యాజ్ యువర్స్? Who is for whom?
0: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీ వారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes, as long as they are alive, you will have to take care of them and discharge
0: them. ఎవరెవరి కర్తవ్యం వారికి ఉంటుండాలి?
1: Everyone has his own duty.
0: ఎవరికి ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేర్.
1: While coming into this world, no one carries with him a piece of cloth.
0: పోయే సమయంలో వారి అడ్రస్ ఇచ్చి పోరు.
1: While leaving the world, no one leaves even the address to where he is going. ఎవరికి
0: ఎవరు సంబంధం?
1: What is the type of relationship that
0: ఐతే ఇలాంటి దాన్ని సత్యం అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు, మిథ్యం.
1: But we are thinking this world as truth. It is not truth.
0: Oka Vedanti na daggariki vachadu.
1: One philosopher came to me.
0: Swami, Brahma satyam jagat mithya ani Shankaracharyulu vaaru chepparu kada.
1: He said, well, Shankaracharya has declared Brahma is truth and jagat is mithya.
0: Pratyakshanga kanipistundadi.
1: Well, I have been able to see this world.
0: Pratyakshanga anubhavistunnamu.
1: I am enjoying this world.
0: Jagratsvatva susushtuti susuptaliyandu jeevistunnamu.
1: In the waking dream and deep sleep state I am living.
0: Idi mithyam ani ettavutundi.
1: How can I call this mithya, Swami?
0: Ani prashninchadu.
1: He questioned me like that.
0: Nayana, prapancham mithya anetundi prapanchaniki vadalipettu. Adi daniki chusukuntundi. Nee mottamottu neevu satyama mithyama neevu galukkovannanu.
1: Let the world judge for itself whether it is mithya or satya. Try to find out for yourself whether you are truth or mithya.
0: Mottamottu evaniki vaadu satyama mithyama ani gurtinchukunte prapancham yokka vishayam gurtinchukunna vaadu avutadu.
1: If each one can realize whether he is truth or mithya, the world will
0: take care of itself. Vidyarthulu kodanu ante.
1: Today's students are similar.
0: Tana tattvam emito tanu gurtinchadaniki prayatninchatam ledu.
1: He is not trying to find out what his reality is.
0: Videshamulu yokka vishayalanta kodanu vinalani korutaru.
1: He is aspiring to know all about the world.
0: Aa deshamulo em jarugutundadi, ee deshamulo em jarugutundadi, ee desham anni paradeshamulo yokka vishayanni chustunna, nee deshamulo em jarugutundadi adi mottamottu nee gurtinchadaniki prayatnistunnava.
1: You are trying to find out what is happening in this country, in that country, but are you trying to know what is happening in your own body?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు. నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ సెన్స్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్ హూ
0: యు ఆర్. చక్కబరచుకో.
1: Try to rectify yourself
0: first. తర్వాత ఇతరులను చక్కబరచడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే బ్రహ్మచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది.
1: The third one.
0: కరణాపాఠన.
1: కరణాపాహం.
0: కరణాపాఠన అనగా ఏంటి? కరణము అనగా ఇంద్రియములు.
1: Karana refers to instrument, indriya.
0: Apatana anaga daurbhalyam.
1: Apana means weakness.
0: Kanuka indriyamulu yokka balaheenate moodavadi.
1: The third one is the weakness of the senses.
0: Indriyamulaku oka vidhamainatundi jabbu untundadi.
1: There is a particular type of disease, ailment.
0: Ee jabbuto koodinatundi indriyamul dwara manasu anubhavistundadi.
1: The mind is enjoying all the things through senses.
0: కనుకనే మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి.
1: Mind also is getting diseased.
0: ఎట్టిది ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగం?
1: What are the types of ailments which these senses have?
0: ఇంద్రియములు ఏనాడు కూడాను ఉన్నది ఉండినట్టుగా చూపదు.
1: Senses can never show you the true color of the things.
0: సమయస్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
1: The senses conduct themselves in the context. Contextually.
0: చిన్న ఉదాహరణము.
1: One small example.
0: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
1: There was a very big landlord.
0: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
1: He was a very important person.
0: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
1: There was another person who was a little lower.
0: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
1: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్
0: చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
0: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
1: The bullock relating to this head of the village died on account of that fight.
0: ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి రైతు చాలా భయపడ్డాడు.
1: The other farmer was rather frightened.
0: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
1: He is the head of the village. Wealthy person.
0: పేరు కలిగినటువంటి వాడు.
1: He has got a big name.
0: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది. మై ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ అఫ్రైడ్ దట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ది హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
0: ఈ భయం చేత నర్వస్నెస్ అదే ఒక బలహీనత.
1: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
0: వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
1: హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్.
0: దొరగారు మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
1: హి సెడ్ ఓ ల్యాండ్ లార్డ్ యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్.
0: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
1: రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ.
0: నాయన తెలివితేటలు కలిగినటువంటి వారు బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
1: వెల్ చైల్డ్ people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
0: Norliyani jantuvulu pasuvulu.
1: After all, the animals are dumb.
0: Deeniki vijnana prajnana sugnanamulu ye matram kudanu levu.
1: They do not have any type of intelligence.
0: Pasuvulu okadaniki okati pochukoni champukunte evarem cheyagalaru?
1: When the animals fight among themselves and kill, who can be held responsible?
0: Deeniki ye matramu nivu yochinchanakkaraledu nayana. లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
1: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్ వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్ డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్
0: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
1: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్డ్ మిస్
0: దొరగారు చాలా పొరపాటు చేశాను నేను. మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
1: ఓ మాస్టర్ ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
0: Reddy garu udrekam poyagi poyindi.
1: He was overwhelmed with excitement.
0: Yeni nee talapogu adhikamaipoyinda nenu evaran anukunnau inta grama pedda ainatundi naa eddu nee eddu champindatunte idi chaala pramadam neeku pogarekkipoyindi ahankaram inta kavalsani maatalanta aadesesi 500 rupees neeku julma annanu.
1: He became highly excited and he said, how impertinent you are, how can your animal king my animal and I am levying a fine of 500 rupees.
0: Tama yeddu itarunu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddunu tana yeddunu podichindante idi tappu antunnadu. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
1: యూ కెన్ సీ హౌ దీస్ పీపుల్ బిగాన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ది ప్లే ఆఫ్ ది సెన్సెస్ హౌ దే వర్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డిఫరెంట్లీ విచ్ హస్ కన్వీనియంట్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: సెన్సెస్ హావ్ దేర్ ఫోర్ ఎన్ ఎయిల్మెంట్.
0: మనకు మలేరియా జ్వరం వచ్చింది.
1: There was malaria fever.
0: దీనికి పూర్వము నీవు ఏ పదార్థం తిండినా కారము కారము ఉప్పు ఉప్పు చేదు చేదు ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యూ టేస్ట్
0: సాల్ట్. మలేరియా జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి.
1: బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిట్
0: పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషము.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: manchi aarogyanga untunnappudu telupu telupu erupu erupu nalupu nalupu ga chustavu.
1: When you are healthy you see things as they are, red as
0: gani jaundice vachi deeniki vachindante anta pachaga ganipistundi.
1: But once you get jaundice everything looks yellow.
0: Adhe vidhamgane ee indriyamulaku rogamulto koodinatundi ganuka rogamulto koodinatundi indriyanni anusarinchatam cheta manasu kudunu oka roganga tayar avutundadi.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them it also behaves in that particular
0: karana paatham anaga indriyamulaku dosham cheta manavattam inta varaku marugu padipothundadi.
1: కరణాపాకం మీన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది సెన్సెస్ మైండ్ అండ్ మ్యాన్ ఆల్సో బిహేవ్
0: లిప్స అని.
1: విప్ర లిప్స ఈజ్
0: లిప్స అనగా కేవలము ఓర్వలేనితనము, అసూయ అని దీనికి అర్థం.
1: విప్ర లిప్స మీన్స్ జలసి.
0: ఈ అసూయ మానవులకు చాలా చెడ్డ గుణం.
1: Jealousy is a very great weakness for man.
0: Yavaraina unna varin chuste orvaledu itanu.
1: When he sees someone who is better he can never be happy.
0: ఈ విధంగా ఎవరైనా మంచితనం చూస్తే ఏమాత్రం కూడా సహించుకోలేడు.
1: వెన్ హీ కమ్స్ అక్రాస్ ఎ గుడ్ పర్సన్ హీ కెన్ నెవర్ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ ఇట్.
0: ఈ లోకములో ఏ రోగమునకైనా కూడాను ఏ దేశమునందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ నాట్ ఫర్ జెలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటము ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యు సీ సమ్వన్ హ్యాపీ బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్ యూ షుడ్ ఆల్సో.
0: అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: వై షుడ్ యు డెవలప్ జెలసీ అగైన్స్ట్ దిస్.
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: Do not suffer from jealousy.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: యూ ఎంజాయ్ ఇఫ్ సమ్వన్ గెట్స్ ఎ హైయర్ మార్క్ దెన్ యూ యాజ్ యువర్ బ్రదర్ హింసెల్ఫ్ హస్ గాట్ ఇట్.
0: అందరూ నా బ్రదర్స్.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brother,
0: ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: Develop such sacred thoughts.
0: ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేమిటి?
1: What is the reason for developing jealousy?
0: స్వార్థము స్వార్థము.
1: Selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్లా ఉన్నది?
1: ఇన్ వాట్ ఫారం డస్ సెల్ఫిష్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ స్టూడెంట్స్?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు స్త్రీలు పిల్లలు సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ టు బోర్డ్ ఎ బస్. యూ కమ్ అక్రాస్ విమెన్ చిల్డ్రన్ అండ్ పీపుల్ హు ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఆన్.
0: దృఢ శరీరం కలిగినటువంటి వాడవు. నీవు వచ్చి ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి. ఇతరులు ఏమైనా అయిపోయి ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు బాలులకు స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: Give an opportunity first for the weaker people, the ladies, the children.
0: Okay, sorry. లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్.
1: If you get a seat, well, it is okay. If you don't get, walk a little distance.
0: ఈ నడచడం వల్ల రెండు విధములైనటువంటి అనుకూలం జరుగుతుండాలి, ఆదాయం వస్తుండాలి.
1: You get two benefits by this kind of walking a little distance.
0: వాక్ చేయటం వల్ల శరీరం యొక్క కసరత్తు కూడా జరుగుతుంది.
1: By that walking, you get a little physical exercise.
0: ఆ మైల్ దూరం ఛార్జీ కూడా నీలో మిగులుతుంది.
1: And also you save the bus fare for that particular mile which you walk.
0: ఈ విధమైన విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: Develop this kind of broad mindedness.
0: Examinations అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటుంటాయి పేపర్స్ లో.
1: After the examinations are over, results are declared.
0: పెద్ద పెద్ద పేజీలు 3-4 పేజీలకంతా వస్తుంటుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
1: Lacks of results and numbers are printed in 3-4 pages of the newspaper.
0: వీడు కూడా తన యొక్క పాస్ తన నంబర్ కోసం కాచుకోని ఉంటున్నాడు.
1: He is concerned only about his number.
0: ఆ యొక్క లేక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ ఇండియన్ ప్రభనో ఇంకే విధమైనటువంటి హిందూనో ఏదో ఒకటి తెరిచి చూసినప్పుడు ఎన్నో నంబర్స్ కనిపిస్తాయి.
1: When you open the newspaper, be it Indian Express or Hindu, you see so many numbers.
0: నిజంగా ఆ యొక్క నంబర్స్ చూస్తే ఎంత ఆనందం పడాలి.
1: But when you see so many numbers, how happy you
0: are. మంది పాస్ అయిపోయినారా అని ఆనందించవచ్చు.
1: Should be overjoyed with the feeling that so many people
0: are passed. స్వార్థపరులకు ఈ ఆనందం రాదు.
1: But selfish people will never have
0: that joy. ఇన్ని లక్షల నంబర్ లో నా నంబర్ ఉందా నా నంబర్ ఉందా అని దాన్ని వెతుకుతూ పోతుంటాడు.
1: In the midst of so many innumerable numbers, you are looking for
0: మొదలు ఆనందించు, తర్వాత నీ నంబర్ వెతుక్కు, తప్పు లేదు.
1: First you enjoy, then you can search for your own number.
0: కానీ ఏమాత్రము అంత విశాల భావం రావటం లేదు.
1: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
0: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయ భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: డెస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
1: దిస్ ఇస్
0: సుమంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
1: Vedas have declared, well, child, you are the children of immortality.
0: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
1: Develop broad-mindedness.
0: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: రెడ్యూస్ ది అన్స్టడీనెస్ అండ్ ఇంక్రీజ్ ది స్టడీనెస్ ఆఫ్ ద సెన్సెస్.
0: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
1: దాట్ విల్ గివ్ యూ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణకు పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యు వాంట్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్ అండ్ అంతఃకరణ త్రూ గుడ్ డీడ్స్, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ యాక్షన్, యూ కెన్ రిమూవ్ దట్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్.
0: కనుకనే నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
1: డూ నాట్ సీ,
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: Do not hear bad things, hear good things only.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాలను మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop such sacred feelings.
0: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
1: There is only one thing which is important for purity.
0: See, know evil, see what is good. Hear, know evil, hear what is good. Think, know evil, think what is good. Talk, know evil, talk what is good. డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ విజ్డమ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వర్ది అండ్ హ్యాపీ.
0: కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ సీ.
0: చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుండాలి.
1: ఇట్ కెన్ సీ ఓన్లీ త్రూ సెన్సెస్.
0: స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి.
1: ఓన్లీ త్రూ సెన్సెస్ ఇట్ కెన్ టాక్.
0: కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది.
1: యూజ్ ద సెన్సెస్ ప్రాపర్లీ, మైండ్ విల్ ఆల్వేస్ బి ప్యూర్.
0: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసునంది మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
1: ఇన్ దిస్ యూత్ వెన్ యు హావ్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
0: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
1: దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగపెట్టుకోవచ్చు.
1: డ్యూరింగ్ రెయినీ సీజన్ యూ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ సమర్.
0: కనుకనే ఇది మంచి సీజన్ మీకు.
1: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
0: ఈ వయసు లోపలి మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
1: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మరిచేది భక్తుడే.
1: ఇట్ ఈస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ హిజ్ డివోటీ, బట్ డివోటీస్ గోయింగ్ ఫ్రమ్ హిజ్ గాడ్. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు వెచ్చటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
1: స్వేడ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the maya, you think that way.
0: Kanuka mee satyanni meeru gurtinchukondi.
1: Recognize and realize your own truth.
0: Adi nijamainatti conscience.
1: That is real conscience.
0: Adi mee witness.
1: And that is the real witness.
0: Daarini trupti parchukunte jeevitam anta trupti avutundi.
1: Satisfy your conscience, your life will be sanctified.
0: Vidyarthulara, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి పూనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్.
0: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్.
0: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యు కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్.
0: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: వాట్ ఎవర్ వాటర్ యూ ఫిల్ ఇన్ ద ట్యాంక్, ద సేమ్ వాటర్ ఫ్లోస్ త్రూ ద ట్యాప్స్.
0: దీనిని పురస్కరించుకునే వేదాంతం యద్భావం తద్భవతి అన్నారు.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద డిక్లరేషన్.
0: కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
1: ది ట్యాంక్ విచ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అండ్ ట్రై టు నో ఇన్ ఫ్యూచర్.

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచిన అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురలీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రమునకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్. So
1: mind is the bundle of desires.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: When once we reduce the luggage of desires, naturally mind will attain the state of purity.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను ప్రతి దేశమునందు కూడాను నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగా ఏమిటి?
1: What is moral value, morality?
0: నిత్య జీవితములో మానవుడు సత్యమార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణయందుంచు.
1: Take to practice the truth that
0: ఆచరణయందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్, ఇది నైతికం యొక్క ధర్మం.
1: So the moral conduct requires us to speak truth.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: What is dharmic value?
0: నభ్రూజాత్ సత్యం అప్రియం.
1: Do not say unpalatable truth.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యం చెప్పవద్దు.
1: As it is acceptable, never utter a lie.
0: ఇంతే కాక ఈ సత్యమునకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: We should never publicize or propagate untruth.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: Even if you are to speak truth, we should put it in a pleasing, acceptable manner.
0: సత్యమైనప్పటికి అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: We should not tell truth in an unacceptable, harsh way.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: The truth that is not palatable sometimes pains man.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: Truth should not lead to agitations, disturbed state of our mind. It should not be bitter to our ear.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: Therefore, truth must be acceptable and pleasing. This is dharma.
0: Inka adhyatmika manaka emti?
1: Then what is the spiritual value?
0: Satyam bruyat naitikam.
1: Telling truth is
0: moral. Na bruyat satyam apriyam.
1: Not telling truth in an unacceptable way.
0: Inka dharma manetundi ee vidhamainatundi margamlo undinappudu దీనికి ఆదర్శమైనటువంటిది ఆధ్యాత్మికము.
1: దాట్ విచ్ సెట్స్ అన్ ఐడియల్ నేచురల్లీ బికమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: However, it's very difficult to recognize,
0: identify.
1: To catch hold of it, still more difficult.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: యు డోంట్ సీ విత్ ది ఫిజికల్ ఐ.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: యు కాంట్ క్యాచ్ ఇట్ యాజ్ ఇట్ హాస్ నో ఫామ్.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ అస్.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: విదౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: బట్ డు యు సీ ద వెరీ ఎయిర్ విత్ యువర్ ఐ?
0: లేదు.
1: నో.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: Kanuka ee aadhyatmikamaneetvanti tattvanni anubhutilo manamu techukovali.
1: So the spiritual value lies in the experience of the truth.
0: Manavuni yendu panchabhootamala swaroopam unnadi.
1: Man has the five elements within.
0: Panchakosamula yokka aadharam unnadi.
1: He has got as the basis
0: panchapranamula yokka tattvam unnadi.
1: He has got five life breaths.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: We have to investigate the nature of the five elements.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: Man has got five kinds of faculties, the powers.
0: సత్యము,
1: truth,
0: ధర్మము,
1: righteousness,
0: శాంతి,
1: peace,
0: ప్రేమ,
1: love,
0: అహింస,
1: non-violence.
0: ఈ ఐదు కూడాను మానవుని యందు ఉన్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
0: మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతని మానవాకారుడే కాదు.
1: హ్యావ్ బీన్ బోర్న్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్ ఎ మ్యాన్ హౌ లాంగ్ హీ మైట్ లివ్ విదౌట్ రియలైజేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాల్యూ.
0: కేవలం బోధము, ఒక అద్వేషము ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు.
1: యాంగర్, హేట్రెడ్ ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: ఇవన్నీ పశుగుణములే.
1: దే ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్ విత్ ఆల్ ది యానిమల్ క్వాలిటీస్ విత్ ది హ్యూమన్ క్వాలిటీస్ టోటల్లీ మిస్సింగ్.
0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
1: మ్యాన్ సఫర్స్ మిజరే బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: సత్య సంకల్పముల చేత సాధువు అగును.
1: విత్ ట్రూత్ఫుల్ థాట్స్ హీ బికమ్స్ ఎ పాయస్ మ్యాన్.
0: సకల సంకల్పరహితుడే శాంతి నొందు.
1: ద మ్యాన్ బియాండ్ ద థాట్ రిమైన్స్ ఇన్ పీస్.
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణమేమిటి?
1: వై ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ పీస్?
0: సకల సంకల్పరహితుడే సాధువు అగును.
1: హీ ఈస్ ద పాయస్ మ్యాన్ హూ గోస్ బియాండ్ ద లెవెల్ ఆఫ్ థాట్.
0: అతనే శాంతి నొందు.
1: హీ విల్ బీ ఇన్ పీస్.
0: శాంతికి మూల కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది.
1: అవర్ థాట్ ఫ్లో ఇస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: సకల సంకల్పరహితుడే శాంతి నొందు.
1: ఇఫ్ వీఆర్ బియాండ్ ద థాట్ వీల్ రిమైన్ ఇన్ పీస్.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కరే? బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: సత్య సంకల్పముల చేత సాధువు అగును.
1: విత్ ట్రూత్ఫుల్ థాట్స్ హీ బికమ్స్ ఎ పాయస్ మ్యాన్.
0: సకల సంకల్పరహితుడే శాంతి నొందు.
1: ద మ్యాన్

0: శాంతి నందు.
1: ఇఫ్ వి ఆర్ బియాండ్ ద థాట్ విల్ రిమైన్ ఇన్ పీస్.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువ లోపల రెండు భాగములు వ్యర్థమైంది.
1: వెన్ వన్స్ ధర్మ రైచియస్నెస్ ఇస్ గాన్ విల్ బి లూజింగ్ టూ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా
1: ఇఫ్ వీ లూజ్ ద థర్డ్ వాల్యూ పీస్
0: మానవతా విలువలు మూడు విలువలు
1: త్రీ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: యాజ్ ఈచ్ వాల్యూ ఇస్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు amputation of each of the limbs of our body.
0: Satyamu anetundi prathama viluva.
1: Truth is the first value.
0: Ee prathama viluva enti satyane ee naadu manu kolipothunnamu.
1: The very first value, truth, is lost.
0: Satyam chepte mana vyaparam jaragadu, mana udyogam chikkadu.
1: If we tell truth, we cannot run our business. We cannot be successful in job.
0: Munduku polemu.
1: So we cannot proceed, advance in life.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ లాస్ట్ అండ్ గాన్ వన్ కెనాట్ సస్టైన్ కంటిన్యూ ఇన్ ద మారల్ స్పిరిచువల్ లైఫ్.
0: ప్రస్తుత పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఈజ్ ఏబుల్ టు లివ్ బై అటరింగ్ అన్ట్రూత్.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి
1: లైక్ దిస్ ట్రూత్ ఈజ్ లాస్ట్
0: మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు.
1: అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గివెన్ అప్.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ట్రూత్ ఈజ్ అవర్ హెడ్.
0: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ హెడ్లెస్ ఆల్మోస్ట్ ఇన్ నేచర్.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: హీ ఇస్ హెడ్లెస్ బికాస్ హీ హాస్ లాస్ట్ ది ఫస్ట్ వాల్యూ ట్రూత్.
0: ధర్మము
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ రైచియస్నెస్
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: ద షోల్డర్స్ విల్ బేర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్.
0: ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజబలమునే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: వెన్ వన్స్ వీ లూజ్ దిస్ రైచియస్నెస్ ఆల్మోస్ట్ వీఆర్ హ్యాండిక్యాప్డ్.
0: శాంతిని మనం కోల్పోయినా
1: if peace is gone
0: mana kadupe kolipoyinatundi varam avtam.
1: We will be losing our very stomach.
0: Stomach lenappudu deeniki bhujinchedetla, ee dehamnu kaapadukunedetla?
1: Without stomach how do you partake and how do you continue to live?
0: Kanukune deenini oka vidhamainatundi aadharabhootamainatundi kendranga teesukunnaru.
1: So stomach is taken as the center.
0: Ee center nu manam kolipothunnam.
1: This center is lost.
0: Ee moodintini kolipovatam chetane
1: as we have lost this three,
0: premaleni manavuduga jeevisthunnadu.
1: Life is almost without love.
0: Premane lekundina jeevitame ledu.
1: Life without love is valueless. There is no life at all.
0: Prati manavuniki kudunu premane pranamu.
1: For every man love is life.
0: Ee prana samanamainatundi premanu kolipovatam cheta manamu dead body tho samananga untunnam.
1: Love is the life principle. Without it is the life
0: anni
1: rangamulu
0: endukodunu dveshamu dveshamu dveshamu.
1: In every field of human activity we find hatred.
0: Mana hrudayamu oka single chair.
1: Our spiritual heart is a single chair,
0: not double sofa.
1: Is not a double sofa
0: or not musical chair,
1: not musical chair.
0: Premato nimpapadinatundi ee hrudayamu.
1: This heart is full of love.
0: Kani ee naati prema lekapothundadi.
1: But in the modern society there is no love.
0: Ee prema lekapovatam cheta unity anetundi dooram aipothundadi.
1: The absence of love leads to the absence of unity.
0: Unity kolpovatam cheta purity kudanu kolpothunnadu.
1: As there is no unity there is no purity either.
0: Purity kolpovatam cheta divinity ni purthi nasanam chesukuntunnadu.
1: Since there is no purity he has lost completely the divinity.
0: Devini sampadistunnadu ee manavudu.
1: What is that man acquires today?
0: Community, enmity, ee rendittini hada heartlo chechukunnadu.
1: Two things are achieved by man today: community and enmity.
0: Ee enmity mitimiri pothundadi.
1: Enmity is limitless today.
0: Hrudayam ninduku prema poyi enmity aneetundi baaga sthiranga nilichipoyindi.
1: In the place of love in our heart it is full of enmity today.
0: Ee enmity aneetundi raavatam chetane desham anta kudunu chinna bhinnamai

0: పోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్ ఇంటూ.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్న భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ,
1: దేర్ ఇస్ ఎనిమిటీ విత్ ఇన్.
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం ప్రేమ పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మియర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఈజ్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఈజ్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిటెడ్.
0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఈజ్ మ్యాక్సిమమ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది, ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: as love is lost today we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే.
1: what we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది
1: the love
0: వాక్కులో చేరినప్పుడు
1: when once it's expressed by words
0: సత్యం అవుతుంది.
1: love expressed by word
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ అస్ టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటుపడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మొమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: Parati
1: wealth.
0: Nimisha kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth
0: Oka
1: would pass off.
0: Yavanamu.
1: The youth would pass off in a moment
0: Oka
1: of time.
0: Poyetvindi dhanamu.
1: Money also would be lost
0: Oka
1: accordingly.
0: Oka chanamalo poyetvindi kirti.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent. But one is permanent. The truth and good name are permanent. We should get a good name, reputation. And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తో నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ we listen bad things, we see bad things, we think of bad things, naturally we become bad.
0: Kanuka ee bad ekkadi nunchi vastundadi?
1: Where from you got this bad?
0: Mana choopu nunchi kalugutundadi.
1: Yes, this badness is out of
0: books. Mana shravanam nunchi kalugutundadi.
1: The listening is the cause.
0: Mana vaaku nunchi kalugutundadi.
1: The words that we speak.
0: Mana thoughts nunchi kalugutundadi.
1: The thoughts.
0: Mana action nunchi kalugutundadi.
1: And actions too.
0: Kanukane మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో
1: ప్రవేశపెట్టాడు.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: ఇస్ నాట్ ద మెడిటేషన్, ఇట్ ఇస్ నాట్ ద పెనెన్స్, ఇస్ నాట్ చాంటింగ్ దట్ ఆర్ నీడెడ్.
0: గుడ్ వర్క్స్,
1: they are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలు.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే,
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ని పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
0: దీనిని పురస్కరించుకుని,
1: basing on this,
0: దీనికోసమని
1: ఈ
0: ఐదు సెన్సెస్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: Buddha made several attempts to control these five senses.
0: 28 సంవత్సరాల వరకు
1: For 28 years,
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good texts.
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of them?
0: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలు దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: ఐ విజిట్ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సీ దెమ్.
0: చర్మ చిచ్చువులే గాని జ్ఞాన చిచ్చువులు కాదు.
1: ది ఐస్ దట్ వీ హ్యావ్ ఆర్ ఫిజికల్ ఐస్ బట్ నాట్ ది ఐస్ ఆఫ్ విజ్డమ్.
0: చూచినటువంటి చర్మ చిచ్చువులతోనే పోతుండాలి.
1: దేర్ ఫోర్ దట్ విచ్ ఇస్ వాచ్డ్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఈజ్ లాస్ట్ త్రూ దిస్ ఐ ఫిజికల్ ఐ.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ నాట్ నీడెడ్.
0: దీని వల్ల నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN, man అన్నాడు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా, ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, ద ఏ, దెన్ యూ విల్ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: దృష్టి,
1: గుడ్ లుక్స్,
0: సమ్యక్ శ్రవణం,
1: గుడ్ లిసనింగ్,
0: సమ్యక్ వాక్కు,
1: గుడ్ వర్డ్,
0: సమ్యక్ థాట్,
1: గుడ్ థాట్,
0: సమ్యక్ వర్క్
1: అండ్ గుడ్ వర్క్.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వీ కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: కనుక ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual
0: practices, కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆర్ వరల్డ్లీ, ఫిజికల్ యాక్టివిటీ.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: విదౌట్ సెన్స్ కంట్రోల్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: సో వీ షుడ్ నో ద ప్రొసీజర్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: వెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్స్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని వ్యంతం చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: We are human beings.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: We should know the divinity immanent in humanity.
0: ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: How to know divinity?
0: అందరికీ తెలుసును.
1: All know this.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: Though we know, we are not able to practice.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: What is this atmic principle?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: This speak truth.
0: అసత్యం చెడ్డది అని మనకు తెలుసును.
1: We know falsehood is bad.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కును తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: To avoid escape from temporary problems, we utter untruth.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: we escape from temporary difficulties.
0: కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: But we are sure to face permanent problems.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: This is highly dangerous.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్
0: ఆస్పెక్ట్. సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడు రా.
1: He speaks truth.
0: Satya Harishchandrudu.
1: Satya Harishchandra the king.
0: Tana yokka maata nimittam nilpichukune nimittamai.
1: To keep up to his promise.
0: Satyam kosam sarva avasthalaku guri ayyadu.
1: He suffered for truth in every possible way.
0: Vidhinga.
1: How?
0: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
0: కుమారుని చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ద డెత్
0: ఆఫ్ హిస్ సన్. తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ అ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపరర్,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరర్, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపరర్ హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఎ లై.
0: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికీ నాకే చింతను లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యు హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
0: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్ మీ.
0: కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకుండు.
1: యు పుట్ మీ ఆన్ సేల్ టు ఎనీ రిచ్ మ్యాన్, స్టిల్ హోల్డ్ ఆన్ టు ద ట్రూత్.
0: నన్ను నమ్ముకోనైనా కూడా నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: యు బీ ప్రిపేర్ టు సెల్ మీ అవుట్ but never give up truth.
0: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హీ పాస్డ్ త్రూ, హీ హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: హావింగ్ బీన్ రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్,
0: మరణించిన కుమారుడు కూడా బ్రతికాడు.
1: హీ కుడ్ హ్యావ్ ద డెడ్ సన్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
0: కుమారుడు రాజ్యం కూడా తిరిగి వచ్చింది.
1: హీ కుడ్ హ్యావ్ హిస్ కింగ్డమ్.
0: భార్య కూడా చేరింది.
1: అండ్ హిస్ క్వీన్ జాయిన్ హిస్ కంపెనీ.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace, he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier, his name was హరిశ్చంద్ర.
0: కానీ ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అనే సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: In fact, his name సత్య హరిశ్చంద్ర is there till this day over ages.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: All know the effect of truth.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: తమకు కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear, they don't speak truth, but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake, there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: When there's no mistake, you don't need to be fearful.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: We find fear everywhere.
0: భయం భయం ప్రతికు భయం.
1: The life is full of fear and fear.
0: అన్నా దయం దయం ప్రతికు భయం.
1: Oh brother, life is fear stricken moment to moment everywhere.
0: కష్టాలే జీవితమా,
1: Should the life be full of difficulties? Are these problems the life?
0: కష్టాలు జీవితమా? కడగండే జీవితమా? ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: కనుక మనం సత్యాన్ని సాధించాలి.
1: So we should achieve truth.
0: ధర్మాన్ని నడుచుకోవాలి.
1: We should tread along righteousness.
0: శాంతిని సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
0: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యము వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటు.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి
1: ఏ సేజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
0: నిరంతరము సత్యం కోసం పాటుపడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: తిరిగి ఆ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి మనియా
1: ఓ సేజ్
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
0: చూచిది అంటే అపకారము.
1: If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
0: నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
0: ఈ రెండు రెండు నేత్రముల వంటివి.
1: These two are like two eyes.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remains.
0: ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్
0: నా సత్యము తప్పకుండా
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ది
0: మృగము అపకారం జరగకుండా
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్
0: నాకు ఒక భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుతో చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర
0: పలుకులు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకును అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భూవి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేది బట్టి నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ యామ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై
1: దెన్ ఈశ్వరుడు మానిఫెస్టెడ్.
0: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
0: తరలోపనే నీకు మోక్ష ప్రాప్తి కలుగుగాక అని ఆశీర్వదించి వెళ్ళాడు.
1: అండ్ హీ బ్లెస్ ద సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్ హిమ్సెల్ఫ్.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు సత్యం అవద్దు.
1: At times, circumstances demand you to speak lies, remain silent. Take some time.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: Observe silence.
0: అంతేకాని అపకారం జరిగేటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ పాద బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డో నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవటం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్ వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్డ్ లిబరేషన్.
0: చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: చదవనటువంటి గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్ట కనపడికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ అబ్స్టకల్.
0: ఈ మనసే నాకు 6 సంవత్సరాలంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్ కెన్ నెవర్ బి
0: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హీ బికమ్స్ బుద్ధ,
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారజ్యవంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని,
1: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ ద సెంటర్,
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ టేక్ మైండ్ యాజ్ ద సెంటర్.
0: మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ద మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది ఏ నీ ఆత్మతత్వము.
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
1: టేక్ దట్ కాన్షియన్స్ యాజ్ స్టాండర్డ్.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్.
1: ద ఫస్ట్ ఎఫ్.
0: ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరి నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్.
1: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి,
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి,
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషమైనటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ,
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
1: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు అక్కడ.
1: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్
0: హ్యాపీ. శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు అక్కడ.
1: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
1: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: నో హార్ట్.
1: దేర్స్ నో హార్ట్.
0: ఓన్లీ ఆర్ట్.
1: ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్?
0: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
1: గివ్ అప్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్
0: చేయండి.
1: అండ్ ఫాలో ద హార్ట్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
1: దట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే,
1: ఇఫ్ యు ఫాలో యువర్
0: కాన్షియస్నెస్, లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్.
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బస్, ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Mana pranamu oodi oodi oodi pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Kaani adi ardham varaku maatrame oodi pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala consciousness lopala deenam ga undaniki avakasam ledu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi yokka consciousness lo minam deenam kavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamainatundi margamu.
1: Oh man, it's so easy part.
0: Neevu etta ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి.
1: జస్ట్ యూ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ది బెలూన్.
0: ఊదుతూ ఊదుతూ రా.
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్.
0: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్.
0: థిన్ అయిపోతే ఒక్కతూరి పట్టన పగిలిపోతుంది.
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్ ఇట్ బర్స్ట్ అట్ వన్స్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్
1: ది లిమిటెడ్ ఎయిర్
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది.
1: The limited air of the balloon would merge in the infinite air
0: around.
1: This is called sayujya marja.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాలి ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: Merger sayujya means the unification of this limited air of the balloon in the vast air around.
0: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్ దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటైన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: Kanuka annitikini sulabhamaina margam prema okkate.
1: The easiest path is love.
0: Ee premane vaakulo upayogapettandi.
1: This love can be expressed by word.
0: Mana daggara chakkara untundali.
1: Here is sugar.
0: Ee chakkara yokka ruchi etundi.
1: What is the taste of the sugar?
0: Teepi.
1: It is sweet.
0: Ee chakkaranu neellallo kalupu.
1: Mix it in water.
0: Panakam ayipothundi.
1: It becomes syrup.
0: Coffee lo kalupu.
1: Mix it in coffee.
0: Teeyaga untadi.
1: It is so sweet.
0: టీలో కలుపు.
1: మిక్ ఇట్ ఇన్ టీ.
0: తీయగా ఉంటారు.
1: ఇట్స్ ఆల్సో స్వీట్.
0: పాయసంలో కలుపు తీయగానే ఉంటుంది.
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈజ్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్.
0: షుగర్
1: దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బి ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆఫ్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈజ్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈజ్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈజ్ ద రూఫ్.
0: దీంట్లో మన నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిలచదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూప్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపైన ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడదు.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్
0: సస్టైన్. ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము సత్యమే ప్రధానము.
1: సో truth is the primordial principle and the base.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద న్యాచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్యపైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంత ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: ప్రేమను పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా
1: without any problem,
0: divert
1: the existing love. The worldly love can be directed towards God. The love on the possessions, acquisitions can be directed towards God. Love in business can be directed towards God. The love of profession can be directed towards God. Our job is only to divert. It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: మరి నేను బిజినెస్ చేస్తున్నానే.
1: I'm a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
1: Think of God in same way.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఏ హృదయమును సతికితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, you have given me this heart.
0: Magini danine arpintu mahita murti.
1: Let me offer the same heart.
0: Maraga vere midettu nee paada archanakunu.
1: What else can I offer you, O God?
0: Angelikintu andukovayya neevu ani arpitam
1: chey. O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: Nadikadi heart.
1: The heart doesn't belong to me. It is your gift.
0: Nee vichinatundi neeve teesko.
1: You better you take back the one you gifted me.
0: Ee deham naadi kaadu.
1: Body is not mine.
0: Ee deham kuda nee vichinatundi.
1: Body is your gift.
0: Nee vichindi neeke arpitamu.
1: I am surrendering it.
0: అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ వి డూ ఇట్ వితౌట్ లవ్, వీ ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: Therefore, if we do it with love, it is service.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: Whatever you do with love is service.
0: ప్రేమతో చేసినటువంటి కఠినమైన చర్యలైనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
1: It may be hard task. If we do it without love,
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: You just belong to God.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ హిస్, యుల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు,
1: హియర్ ఇస్ అ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు.
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు.
1: అండ్ హి హస్ టూ గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతుంది.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డలు కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యు ఆర్ ద రిఫ్యూజ్, ది ఫోర్లాన్, దట్ యు ఆర్ కంపాషనేట్, యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఇస్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఇస్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం, చూస్తున్నాము.
1: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హీస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా, కూర్చోరా, పోరా అని అంటుంటాం.
1: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్, బి సీటెడ్, వీడ్ సే.
0: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
0: న్యూ ఫ్రెండ్.
1: బట్ హీ ఈజ్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: గోల్డ్
1: ఓల్ ఈజ్ గోల్డ్.
0: అతనే గాడ్.
1: దాట్స్ గాడ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్లీ.
0: వర్ణన చేస్తుంటారు భక్తులు.
1: డివోటీ narrates.
0: ఇదంతా కేవలము
1: ఆల్ దిస్
0: అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు.
1: ఓన్లీ టు మెల్ట్ గాడ్.
0: భగవంతుని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు.
1: గాడ్ విల్ నెవర్ మెల్ట్, విల్ నెవర్ బి మెల్టెడ్ బై యువర్ డిస్క్రిప్షన్.
0: ప్రేమ చేతనే కరుగుతుంది.
1: ఇస్ యువర్ లవ్ దట్ మెల్ట్స్ హిమ్.
0: ప్రేమరహిత మరుభూములలో
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: ప్రేమాంకురమును పొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది జాయ్ ఆఫ్ లవ్
0: ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్ ఆన్ ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: For
1: the river of love to flow, let all the wicked qualities flow along this river of love. In fact, seeds of love have got to be sown. Then there will be rain of love. Then there will be harvest. Everything that's born of love transforms into love ultimately. Embodiments of love. You are all the embodiments of love. You may not have this or that, but you have love. There are none here without love. You may search all over the world, none can say that he has no love. He may not love anything, at least he loves his money. He has diverted his love towards money. So all are embodiments of love. All are divine. So you don't need to aspire and work for God being yourself a God. So long you feel that you are a man, yes, you have to work
0: God
1: for God. When once you feel that you are divine, you don't need to work for anything.
0: Everything is yours.
1: Everything
0: you are the embodiment of love.
1: You are the embodiment of
0: love.
1: You are
0: the embodiment of peace.
1: You are the embodiment of
0: peace. You are the embodiment of truth.
1: You are the embodiment of
0: truth. You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరేటువంటి వారు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఒక్కటే ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్ నాట్ టు.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: లవ్. అందరూ కూడాను.
1: ఆల్.
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్
0: డైరెక్షన్. అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యూ లెట్ హిమ్ లవ్.
0: ప్రేమతత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పార్ట్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
1: వాట్ వీ షుడ్ నో
0: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఎ సీడ్
0: ఒక టిన్ లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ది సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: When the seed is sown in the ground, it sprouts up.
0: భూమిలోని నాటి నీరు పోయి
1: యూ హ్యావ్ టు
0: తప్పగా ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్ ఇట్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
1: Where?
0: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
0: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారు.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము.
1: దట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము.
1: దట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము.
1: దట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ హ్యాస్ ఒరిజినేటెడ్. ది ఎంటైర్ యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు దిస్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్. దిస్ ద ప్యూర్ అన్సలీడ్ ట్రూత్ ఆఫ్ ట్రూత్.
0: సత్యధర్మమునే విజయము వరిస్తూ ఉన్నది.
1: ద వన్ హూ ఫాలోస్ ద ట్రూత్ అండ్ ధర్మ దట్ బౌండ్ టు బి విక్టోరియస్.
0: భుజబలమును కాని లేక బుద్ధి బలమును కాని ఆయుధ బలమును కాని లేక శస్త్ర బలమును కాని ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
1: యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటివి.
1: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి.
1: దే ఆర్ టెంపరరీ.
0: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానం యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ లైఫ్ షుడ్ బి టు ఫాస్టర్ ట్రూత్ అండ్ ధర్మ.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: హృదయములో ఆవిర్భవించినటువంటి తలంపులను వాక్కులో ఉచ్చరించి వాక్కులో చెప్పినటువంటి యొక్క విషయమును చేతులతో ఆచరించడమే ఇది నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ మెయింటైనింగ్ హార్మనీ what is thought of and what is said and what is practiced later.
0: Thoughts, words and actions.
1: Thoughts, words and actions must be united in harmony.
0: Ityadi ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
1: Man is not able to recognize the value of this harmony.
0: Satyam ante chuchinadi chuchinattu cheptamu talachinadi talachinattu cheptamu anubhavinchinadi anubhavinchinattu cheptamu idi ye satyam ani bhavistunnaru.
1: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
0: Idi vyavaharikamainatundi satyame kaani nijamaina satyam kaadu.
1: This is just the worldly truth but not the truth in true sense.
0: Chuchinadi maroka nimisham idi maravachunu.
1: What you have seen might change later.
0: Ippudu cheppinatundi maroka nimishamlo marokati maravachunu.
1: What you say now, you may not hold on later.
0: Oka vyakti drama lo raju vesham vesadu.
1: A person played the role of a king in a drama.
0: Aa stage paina chuchinappudu thanu kirita dhari ayi untunnadu.
1: On the stage he wears the crown.
0: Kaani tellavaritappatiki thanu samanya manavulu vale gochiristunnadu.
1: Next morning he is an ordinary person.
0: Idi satyama adi satyama.
1: Is this the truth or that?
0: Appudu stage paina chuchinatundi adi satyamu.
1: That what you have seen on the stage
0: రాత్రి చూచినది అది సత్యము.
1: What you experienced that night is true.
0: పగలు చూచినది ఇది సత్యము.
1: What you have experienced in the daytime is true.
0: ఈ సత్యము అసత్యమునకు అనువయించదు. ఆ సత్యము ఈ సత్యమునకు అనువయించదు.
1: This truth is not applied to that and vice versa.
0: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
1: These are temporary truths, you can call them facts.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యం.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం అనగా దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్?
0: ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
1: ఇన్ దిస్ వర్డ్ సత్యం దేర్ ఆర్ త్రీ లెటర్స్.
0: సత్ ఈ యం, ఇది సత్యం.
1: సత్ ఈ యం సత్యం.
0: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
1: సత్ హియర్ మీన్స్ లైఫ్.
0: ఈ అనగా అన్నము అని.
1: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
0: యం అనగా సూర్యుడు అని.
1: యం ఇస్ సన్.
0: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
1: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
0: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
1: Every living creature needs food.
0: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
1: Is the sun who gives us our food.
0: సూర్యుని వల్ల అన్నమును దించుకొని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: With the help of the sun, we have our food and sustain our life. This is our responsibility.
0: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
1: Sun and the life, they don't change.
0: ఇవి సత్యస్వరూపమును ధరించినటువంటివి.
1: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
0: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య.
1: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
0: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకు కూడాను మూడు అక్షరములు ఏమిటి ఉంటున్నాయి?
1: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్, యూ హ్యావ్ త్రీ లెటర్స్.
0: స త య, ఇది సత్య.
1: స త య, త్రీ లెటర్డ్ సత్య.
0: ఈ స త య అనే మూడు అక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు యా త స అని పలుకుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స.
0: యా త స అవుతుంది.
1: ఇట్ ఈస్ యా త స ఇన్ ద రివర్స్.
0: యా అనగా యమనియమాదులతో,
1: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్.
0: తపస్సును ఆచరించినప్పుడు,
1: కండక్టింగ్ పెనెన్స్.
0: స అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
1: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కనుకనే యమనియమాదులంటే ఏమిటి?
1: What are these disciplines, inner and outer?
0: Anaga indriya nigraham gavinchukovali.
1: It only means one should have sense control.
0: Tapas ante emiti?
1: What is penance?
0: Talakrinda vetti payina kaalu petti yojinchadam kaadu tapas.
1: It is not putting our head down with the legs up.
0: Tapas anaga trikarana shuddhiye tapas.
1: Penance means the purity of action, thought and word and deed.
0: Idiye tapas.
1: This is penance.
0: Kanuka manavattamlo undinatundi enni vidhamaina shaktulano మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీస్, ది పొటెన్షియాలిటీస్ దట్ వి హావ్.
0: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
1: ది డివినిటీ స్ప్రెడ్స్ రైట్ ఫ్రమ్ ఎ మైక్రోకాజమ్ ఆటమ్ టు ఎ మాక్రోకాజమ్,
0: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి, ఇన్ని విద్యాబుద్ధులు కలిగి, మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
1: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
0: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
0: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది పర్పస్, ద గోల్ ఆఫ్ లైఫ్?
0: వీడు ఈ ఆనందమును ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడు?
1: Where does he get this bliss?
0: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుండాలి.
1: You can be blissful only from God.
0: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. Where is it happy? Happiness is union with God.
1: We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
0: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
1: Where do you find this union? Where is God?
0: సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
1: When God is all pervasive, where do you search for him?
0: Neeve daivam,
1: you are God.
0: Neevu kevalam dehaabhimanam kalagatam chetane neevu manavudiga bhavistunnavu.
1: Because of the identification of the body, you consider yourself a human being.
0: Deham okati water bubble.
1: Body is a water bubble.
0: Mind anetundi mad monkey.
1: Mind is a mad monkey.
0: Neevu rendu kudanu negative say.
1: Both of these are negatives.
0: Kaani manamu deni
1: happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
0: Ee union anetundi ekkada? God anetundi ekkada?
1: Where do you find this union? Where is God?
0: Sarvatra undinatundi divyatvanni

0: ఆర్ నెగటివ్స్.
1: కానీ మనము దేనిని అనుసరించాలి?
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో?
1: కాన్షియన్స్ ని అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
1: ఇదే నిజమైనటువంటి ఒక తత్వం.
0: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని,
0: వి షుడ్ హ్యావ్ ద హార్ట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును,
0: అవర్ టాక్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్,
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును,
0: ద బాడీ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై వయలెన్స్.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: అండ్ వన్స్ వీ ఎక్స్పీరియన్స్ దిస్, యూ విల్ హ్యావ్ ది డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
1: కానీ ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
0: టుడే వీ సే దేర్ ఇస్ నో పీస్. వాట్స్ ద రీజన్?
1: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్పరహితుడే శాంతి నొందు.
0: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
1: సకల సంకల్పములు కూడా నువ్వు లేకుండా పోవాలి.
0: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: మైండ్ ఈజ్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: వెన్ వన్స్ వీ హ్యావ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్, వీ కెన్ కంట్రోల్ అవర్ మైండ్.
1: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఎవర్ రైజింగ్ డిజైర్.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
0: Man is restless because of these desires.
1: కనుకని అవసరమైనటువంటి డిజైర్స్ ను మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: However, we can have the desires under certain limits needed.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: In this world, in society, we should lead a life of morality, righteousness and spirituality.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: This is taught by the sacred Veda in several ways.
1: Satyam rujat. Idi naitikamai garvanni andistundi.
0: When you speak truth, naturally you will earn all respect morally.
1: Naitika gauravamu manavudu ee naadu kolipoyinaadu.
0: Man has lost this moral respect.
1: Kaaranam emiti?
0: What's the reason?
1: Satyam rujat. Satyanni maruvaddu marchipovatam chelidane ee vidhamainatvanti okka naitika viluvulu tarigipothunnayi.
0: Never forget truth. This is the cause for the decline in our moral standards.
1: Rendavadi dharmikamainatvanti okka satyam.
0: Second, the righteous truth.
1: Priyam bruyat. Ee satyamunu kodanu priyamainatvanti maatalato cheppali.
0: You should speak truth in a palatable way, in an agreeable way.
1: Kathinamainatvanti padamulato satyam cheppakoodadu.
0: You should never speak truth in a harsh way.
1: Kalukane satyam bruyat aneetvanti naitika viluva.
0: Speaking truth is a moral value.
1: Priyam bruyat aneetvanti dharmika viluva.
0: To speak truth in an acceptable way.
1: Na bruyat satyam apriyam. Idi aadhyatmika viluva.
0: The third one is not to speak truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
1: Priti kaligindi kada ani asatyamnu cheppakoodadu.
0: For the simple reason that to satisfy you should never utter a lie.
1: Kanuka ee moodu yokka gunamulanu ee naadu manavudu marchipoyadu.
0: These three qualities are forgotten by man today.
1: Samajamlo ekkadi chuchinanu satyam anetundi karuvaipoyinadi.
0: There is no truth in society, not even a truth.
1: Priyamainatvanti satyam anetundi ani gurtinchukolekapothunnaru.
0: They are not able to understand that which is to be accepted is truth.
1: Edru board lo kanipistundadi. Truth is God, love is God. Ee rendu levi naadu.
0: Right in front of you find two boards there. Truth is God, love is God, which are missing.
1: Kaani బయట బోర్డులో మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ హృదయ బోర్డులో కనిపించాలి అవి.
0: వీ ఫైండ్ ద లెటర్ స్క్రిబుల్డ్ ఓవర్ దేర్.

0: ఆన్ ద బోర్డ్ నాట్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్
1: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
0: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
1: కనుక మనం హృదయం లోపల దీన్ని ప్రతిష్ట చేసుకోవాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్
1: అప్పుడే బాహ్యమైన జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ ది ఔటర్ సొసైటీ
1: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి
0: యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది సొసైటీ సోషల్ వాల్యూ
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి
0: టు డెవలప్ మెంటలీ యూ నీడ్ ట్రూత్
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది
0: ట్రూత్ ఇస్ పర్మనెంట్
1: ఇది దాచితే దాగేటువంటిది కాదు
0: యూ కెనాట్ హైడ్ ఇట్
1: మార్చితే మారేటువంటిది కాదు
0: యూ కెనాట్ చేంజ్ ఇట్
1: ఎప్పటికీ మారక కూరక కాలక శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇట్ కాన్ బి బర్న్డ్ ఇట్ కెనాట్ బి చేంజ్ వాట్స్ ఎవర్ దట్ ఈస్ ది ట్రూత్
1: ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడ కనిపించడం లేదు
0: దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రూత్ ఇస్ నాట్ ఫౌండ్ నాట్ ఇన్ ఎ ట్రేస్ ఇన్ మోడర్న్ మ్యాన్
1: ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు
0: How do you expect him to experience the divinity?
1: Kanuka satsangamlo manam praveshinchali.
0: Therefore we should join good company.
1: Ee satsangamlo manam praveshinchinappudu appudappudu ee pavitramaina bhavalu manaku gnaptiki vachi aacharanamlo pettukodaniki veelavutundi.
0: In a good company you will entertain sacred thoughts that could be translated into action subsequently.
1: Ee annintiki nee kaalamu chaala pramaanamu pradhanamu.
0: For everything is the time that's the basis and important.
1: Yuvati yuvakulara
0: Young men and women.
1: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
0: We are wasting time because the time is God.
1: కాలాయ నమః కాలకాలాయ నమః కాలదర్పణాయ నమః కాలాతీతాయ నమః కాలస్వరూపాయ నమః కాలనియమితాయ నమః సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది.
0: Everything is contained within the framework of time.
1: మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే నాలుగు దినములు అయిపోయింది.
0: You have spent 4 days here.
1: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా
0: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్
1: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది
0: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్
1: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది
0: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు
0: At the time of birth, one is a child.
1: Kani 10 years boy antaru.
0: At the age of 10, he is a boy.
1: 30 years man antaru.
0: At the age of 30, he is a man.
1: Kani 75 years grandfather antaru.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man and grandfather. Anta okkade.
0: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
1: Ee annintiki nee kaalame chaala pradhanamu.
0: It is the time that is the cause for varied forms.
1: Kanuka kaalamnu vyartham cheyaradu.
0: We should never waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life waste.
1: Time is God. Don't waste time.
0: Time is God. Don't waste time.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
0: These trends are extremely rare among modern youth.
1: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి
0: వీ ఆర్ నాట్ మేకింగ్ ద టైమ్ సీక్రెట్ బట్ వీ మేక్ ఇట్ అన్సీక్రెట్
1: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం
0: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ వేస్టింగ్ టైమ్
1: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుండాలి
0: బై టాకింగ్ టూ మచ్ ఎనర్జీ ఇస్ డిసిపేటెడ్
1: ఒక చిన్న ఉదాహరణ
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్
1: ఒక రేడియో పెట్టుకున్నాం
0: హియర్ యూ హ్యావ్ ఎ రేడియో
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం
0: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం
0: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో
1: మన మాటలు ఒక ట్యూన్స్
0: అవర్ వర్డ్స్
1: మన పాటలు ట్యూన్స్
0: ద సాంగ్
1: దీనివల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి విధికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్
1: కానీ దుష్టభావం చేత దుష్ట పలుకుల చేత దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ బై ఇండల్జింగ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్ ఎంటర్టైనింగ్ ఆల్ వికెడ్ థాట్స్
1: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి
0: దేర్ఫోర్ వీ ఫేస్ సో మెనీ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్
1: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు
0: దేర్ ఆర్ నో గుడ్ థాట్స్ అట్ ఆల్ ఎనీ లాంగర్
1: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగం పరచుకోలేకపోతున్నాం.
0: Though there are good thoughts and good mind latent and imminent, we are not making use of them.
1: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
0: The main reason for the absence of these things are the loss of truth and love.
1: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we should speak truth and follow dharma.
1: అనేక మంది సత్య ధర్మంలో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
0: Many make efforts to spread these two principles.
1: లేని వస్తువులైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
0: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
1: ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం.
0: More than propagation, practice is essential.
1: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
0: సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ప్రచారం చేసి కాలంను వ్యక్తం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ us to propagate and publicize.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ దస్.
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ ఎట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: ద మోడర్న్ మైండ్ ఇస్ కంప్లీట్ డైవర్టెడ్, పర్వర్టెడ్.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: దిస్ పర్వర్టెడ్ మైండ్ గివ్స్ యూ ఆల్ ఎంగ్జైటీస్, వర్రీస్.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: ద హ్యూమన్ వాల్యూస్ లాస్ట్.
1: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యూ స్టడీ, టేక్ ఏ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
0: Am I using it or misusing it?
1: దీంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
0: In this respect of sealing on desires, there are four.
1: Don't waste food.
0: Don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Don't waste jeevitamu.
0: Don't waste your life.
1: కనుకని మన జీవితం లోపల ఫుడ్ ను మనీ ని మనం వేస్ట్ చేయకూడదు.
0: Therefore, in our life, we should never waste food and money.
1: Misuse of money is evil.
0: Misuse of money is evil.
1: Food is God.
0: Food is God.
1: Don't waste food.
0: Food is God. Don't waste food.
1: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
0: టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
0: These are the sacred activities that should be taken up by youngsters.
1: Pedda manavu shrama padanakkarledu.
0: You don't need to exert too much.
1: Mee report lo kuda chepparu, dhyanam cheyandi, bhajana cheyandi, pallalaku vellandi, sevalu cheyandi ani.
0: In your reports you mentioned that one should do some penance.
1: Ivanni konni shramalato kudinatvantive.
0: You need to strain a lot.
1: Ee shramalu lekunda,
0: without any strain,
1: ee pani chesina,
0: whatever you may do,
1: ee maata cheppina, ఏ స్థానంలోకి వెళ్ళినా,
0: యు మే గో ఎనీవేర్.
1: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాజ్ టు బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
0: వెన్ యూ హ్యావ్ సచ్ ఎ సీక్రెట్ ఫీలింగ్, నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్.
1: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్.
1: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
0: Therefore, special practices are prescribed to entertain sacred thoughts like the penance, the meditation and bhajans.
1: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఈనాడు మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతుండాయి.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
1: మన జీవితమే ఒక మెడిటేషన్.
0: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
1: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
0: యాజ్ యూ వాక్ ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్ యూ విల్ నేచురల్లీ పుట్ టు యాన్ యాక్సిడెంట్.
1: అదే కాన్సన్ట్రేషన్.
0: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అంటే వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ కాన్సన్ట్రేషన్ లైక్ వాకింగ్ టాకింగ్ రీడింగ్.
1: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
0: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
0: Is not the one that you are going to newly practice. Is not to be newly acquired.
1: మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి.
0: It is the main life principle for that matter.
1: కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు.
0: You meditate on worldly objects.
1: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: You meditate on road.
1: విషయాలపైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: On worldly issues.
1: దీనిని గాడ్ వైపు టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది.
0: You can just divert direct towards God. That is enough.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: అది ఏ మెడిటేషన్?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: నీ యొక్క దృష్టిని నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు.
0: టర్న్ యువర్ విజన్ అండ్ లుక్స్ టువర్డ్స్ గాడ్. టర్న్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ గాడ్.
1: వర్క్ వేరు వర్షిప్ వేరు కాదు.
0: Work and worship are not separate.
1: ప్రకృతి వేరు పరమాత్మ వేరు కాదు.
0: World and nature are not different.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదు.
0: Individual and God are not different.
1: రెండు ఒక్కటే.
0: Both are one.
1: Reaction, resound and reflection.
0: That all amounts to reaction, reflection and resound.
1: కనుకని మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్.
1: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
1: అనయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
0: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్ట్.
1: దానిని అనేక రకమైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్స్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రైజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపులే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విత్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాని కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ
1: అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: సే దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్.
0: ఇస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్.
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్.
0: మై లెగ్.
1: బట్ హూ ఎమ్ ఐ?
0: దెన్ హూ ఎమ్ ఐ?
1: అంతా మై హెడ్, మై హ్యాండ్, మై టాక్, మై హార్ట్. హూ ఎమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీవెవరో దీనన్నింటికి ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body. అంటే I'm not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: Like this, my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me.
1: You are not the body.
0: And you are not the body.
1: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్టవుతాను, ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: body. A man with dual mind is half blind.
0: Therefore, a man with dual mind is half blind.
1: Manamu naa deham antunnavu, nenu nene deham anukuntunnavu terigi.
0: And you say this is my body, yet identify with it.
1: Ikkada Vedantamlo rendu rakamainatundi ayini manam vicharam cheyali.
0: In Vedantic parlance, there are two aspects of this
1: half.
0: I.
1: Emti ee I?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: వన్ ఇస్ వన్ లెటర్డ్ ఐ.
1: ఈవైఈఐ త్రీ లెటర్స్ ఐ ఒకటి ఉండాలి.
0: దేర్ ఇస్ అనదర్ ఐ త్రీ లెటర్డ్ ఈవై.
1: త్రీ లెటర్స్ ఐ ఏ బాడీ, వన్ లెటర్ ఐ ఏ ఆత్మ.
0: త్రీ లెటర్డ్ ఐ ఇస్ ద బాడీ, వన్ లెటర్డ్ ఐ ఇస్ డివైన్ ఆత్మ.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యు ఆర్ ది మాస్టర్.
0: You are the master.
1: Body, mind, senses, instruments.
0: Body, mind, senses are the instruments.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇచ్చుకున్నావు.
0: You should make use of these instruments, that's all.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: You should make proper use of
1: దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్.
0: What is an instrument?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు ఆచరించు.
0: యూ షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడా సరైనటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
1: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
0: మైండ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్.
0: సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్, నెక్స్ట్ ఫార్మ్ థ్రెడ్స్, ఇంటర్వోవెన్ మేక్ ఏ క్లాత్.
1: అదే విధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మ.
1: ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
0: దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటెన్ టుడే.
1: ఈనాడు ఆర్టిఫిషియల్ ను అట్రాక్షన్ చేస్తున్నాము.
0: వీఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్.
1: అందువల్లే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
0: దేర్ ఫోర్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
1: ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ దీస్ నెగిటివ్ థాట్స్.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
1: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
0: How to get them?
1: English lopala man anetu daniki man man antaru.
0: In English there's a word man man.
1: M anaga mind.
0: M signifies mind.
1: Mind ni control chesko.
0: Control your mind.
1: A anaga atma tattvanni.
0: A the atma.
1: N danini oka vidhamainatundi merge chesukovali.
0: N stands for merger.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరుచుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: సో ఎం స్టాండ్స్ ఫర్ ది control over the mind.
1: A ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: A stands for recognition of ఆత్మ.
1: N అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
0: N is నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
0: Buddha has undertaken so many spiritual pursuits for nirvana.
1: ఏమనుకున్నాడు? అంత తనలోనే ఉంటుంది కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
0: Finally he understood that everything is within himself. And therefore he wasted all the time.
1: Sarvam kudanu manavuni ende untunnadi.
0: Everything is within you.
1: దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్ విత్ ఇన్ ది హ్యూమానిటీ.
1: దానవత్వము మానవత్వం నందే ఉంటుండాలి.
0: డెమోనిక్ నేచర్ ఇస్ ఇన్
1: మ్యాన్. పశుత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: యానిమాలిటీ ఇస్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
0: బట్ టుడే మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: లోకములో ఏ దేశంలో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడాను వెల పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ దర్ సోరింగ్ ప్రైజెస్.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమో జగత్తులో కనిపించడం లేదు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచప్రాణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచప్రాణములు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచప్రాణములు అనుకుంటున్నారు.
0: హెస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
0: దే ఆర్ నాట్ ది లైఫ్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచప్రాణములు.
0: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్. దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాన సమానములు కావు.
0: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
1: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
0: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, understand that you have lost one life breath.
1: Right action ne manlo lekapothe adu rendo pranam poyind anukovali.
0: When there is no right action, you have lost one life.
1: Ee vidhanga okadani koti pranalu pothu unte ivu meeledi emiti?
0: When you go on losing one after one, what is that is lost finally?
1: You become a dead body ga tayaravutavu.
0: You just become a dead body.
1: Kanuka prapanchamlo prati okkati kudunu okadani kante okati chaala veltiga maaripovali.
0: Therefore in this world we should know the value of one and everything else.
1: Appude sarvavyapakatvam anetu danni pondavadaniki veel avutundi.
0: Then it is possible to understand the all pervasive divinity.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ గాట్ ఎర్త్.
1: ఈ భూమిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
0: ద ఎర్త్ హాస్ గాట్ ది ఆల్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫార్మ్, ఆఫ్ ద సౌండ్ అండ్ ద టచ్, ఆల్ ద ఫైవ్.
1: స్మెల్
0: అండ్ ద స్మెల్, ద ఫైవ్.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ అండ్ ఈస్ నౌ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్.
1: ఇందులో ఒక్క ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
0: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దాట్?
1: అదే జలము.
0: దట్ ఈస్ వాటర్.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
0: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
0: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం, ఇట్ ఈస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డన్, ఇట్స్ వెయిట్ హెస్.
1: ఈ గంధం అనేటువంటి తగ్గిపోయింది.
0: దెన్ దెర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ వాటర్
1: అగ్నిగా
0: యూ హావ్ గాట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
0: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము, రసము రెండు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ది స్మెల్ అండ్ ది టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
0: థర్డ్ వన్ హెస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
0: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
0: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ ది స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
0: స్పేస్ హెస్ గాట్ ఓన్లీ ది సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
0: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
0: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్, ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
0: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్ ఎవరీవేర్.
1: కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
0: దెర్ఫోర్ గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్, బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
0: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణం.
0: A small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
0: Modern boys put a question, where is God? I should be able to see him, I should catch him.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్.
0: A small example.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: There is air around you.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
0: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
0: Yes, you are bound to believe.
1: గాలే లేకపోతే నీ వెంట ఉన్నావు.
0: Without aid, how do you live?
1: కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా?
0: Are you able to see that?
1: చూడటం లేదు.
0: No.
1: కానీ ఆ గాలిని నీవు పట్టగలుగుతున్నావా?
0: Are you able to catch it?
1: వీలు కావటం లేదు.
0: It's not possible.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
0: But you have full faith that
1: అదే రీతిగాని నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
0: So God is present all over.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
0: You don't see him and you can't catch him.
1: అయితే అది లేని నీవు లేవు.
0: Without that you can't exist.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
0: Without God you cannot live.
1: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
0: The divinity is power, strength.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
0: That is consciousness.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
0: It is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
0: A small example.
1: ఏ విధమైనటువంటి ఒక సంఘము చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రవర్తన చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: We should know that with the help of the equipment, with the help of all that is gifted to you in this human life.
1: ఒక చిన్న ఉపమానం.
0: Here a small example.
1: Oxygen ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
0: You have oxygen and hydrogen.
1: ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడాను నిప్పులతో సమానమైనటువంటిది.
0: Hydrogen and oxygen are equal to fire.
1: గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడాను మండిపోతాయి.
0: You can lighten it or you can burn both.
1: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
0: And there is this fire.
1: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
0: So long they are separate, they have got this capacity to burn.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
0: Then once you mix hydrogen and oxygen, it becomes water.
1: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
0: With this water you can extinguish fire.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
0: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్.
1: క్రిమికీటి గాదుల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
0: బర్డ్స్ అండ్ బీస్
1: యందు ఉంటుండాలి.
0: అండ్ ఇన్ ఎ హ్యూమన్
1: బీయింగ్ సర్వ జీవుల రాశుల యందు కూడాను ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి, చైతన్యం.
0: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ క్రిమికీటి గాదులకు, పశుపక్షి మృగాదులకు తన యందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటిది తెలియదు.
0: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ are not aware of this consciousness.
1: Okka manavuniki maatrame nenu ganhalo conscience untundadi, consciousness untundadi anetu satyanni gurtinchagalagutunnadu.
0: It's only human being who can recognize the truth of consciousness within him.
1: Anaga itti gurtincheetundi shakti kalinatundi vaade divyatvanni pondinatundi vaadu.
0: Only who recognizes this can only attain divinity.
1: Kanuka ee consciousness anetundide daivattvamu.
0: This consciousness is divinity.
1: Ee consciousness anetundide sarvatra untundadi. Consciousness anetundide oka dehamlo maatrame untundadi.
0: Conscience is limited to the body.
1: Ee consciousness nunchi kudanu consciousness vachindi.
0: Out of this consciousness came the conscious.
1: Ee consciousness indriyamul dwara untundadi.
0: Conscious is related to senses.
1: Consciousness anetundide nakashika paryantamu dehamlo untundadi.
0: Conscience spreads from top to toe in the body.
1: Consciousness anetundide sarvatra untundadi.
0: Consciousness spreads everywhere.
1: Kanukani ee consciousness, conscience, conscious ee moodu kudanu ekatma tattvam le moodu.
0: Therefore consciousness, conscience and conscious are one and the same principle.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: దేహాత్మ భావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా దేహాత్మ భావాన్ని విసర్జించాలి.
0: Later on you should give up this body feeling.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
0: You should investigate the nature of the mind.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
0: After investigating the mind you should merge in ఆత్మా.
1: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందని.
0: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
0: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
0: ఫస్ట్ ఇట్స్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
0: ఆఫ్టర్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: ఈ చేరికనే మైండ్ గా మారిపోతుంది.
0: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
0: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డు?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
0: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
0: In order to see that the cloth does not exist, what you should do is remove threads.
1: Threads tisesthe clothe ledu.
0: When you remove the threads, there is no cloth.
1: Desires tisesthe mind e ledu.
0: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
0: So for these desires, certain thoughts are necessary.
1: Kanu thoughts ku bad thoughts ku manam choti ivvakunda chudali.
0: You should never give scope for bad thoughts.
1: Ha, bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothamu.
0: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
0: Red threads constitute a red
1: cloth. Black threads aithe black cloth ga untadi.
0: Black threads make a black cloth.
1: Kanukune manlo malinyamainatundi yokka mind kaligindattante mana thoughts malinyanga untundayi.
0: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukune bad thoughts manam em matram avakasam ivakoddu.
0: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
0: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
0: You have to discriminate whether
1: right
0: it's good
1: or wrong.
0: Right or wrong.
1: కనుకనే ఈ డిస్క్రిమినేషన్ ఏంటి మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
0: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
0: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
0: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
0: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్టబుల్ యువర్ మైండ్, డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
0: నేచురల్ యూ
1: లెట్ ఇన్ భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫామ్.
1: కనుక నీ మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
0: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
0: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
0: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
0: You see the ice in full form.
1: కానీ
0: but
1: ఈ సాకారం అనే ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
0: Though ice has a form, water within has no form.
1: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
0: Without this formless water, you cannot have the ice that has a
1: form. కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: Therefore, the formful and formless.
1: సగుణ నిర్గుణం యొక్క తత్వము మానవత్వం.
0: These two are present in the human life.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop this.
1: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
0: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
0: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుంది.
0: యు గాట్ ఆల్ ది కెపాసిటీ to remove and to kill restlessness that is
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
0: It's not the country that is to be protected.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
0: What are to be protected are here the twin principles of సత్య and ధర్మ.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మమే దేశాన్ని కాపాడతాయి.
0: When once you protect uphold సత్య ధర్మ, they in turn will protect this country.
1: కనుక సత్య ధర్మమును కాపాడేటువంటి శక్తామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
0: Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of సత్య ధర్మ.
1: ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
0: you practice all that is said.
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
0: and share the bliss, the joy out of practice.
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
0: Through this you can grow spiritually.
1: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
0: Today the spirituality has become a matter of fun.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
0: Because the technology has increased.
1: ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
0: యు సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ ట్రిక్నాలజీ.
1: దీనివల్లనే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
0: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
0: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
0: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
1: Aanadu variki ashanti ante emo teliyadu.
0: They had no idea of restlessness.
1: Bhayam ante emo teliyadu.
0: They had no fear.
1: Karanam emti?
0: Why?
1: Satya dharmanni aashrayistu potunnaru.
0: Because they have dedicated for these two the truth
1: and righteousness. Ee rendu ni manu aashrayinchinappudu bhayam anedi manaku praveshinchalaniki veeledu.
0: When once you surrender to these two, you'll be fearless.
1: Ee naadu enta vedhavi aina, enta buddhi telividu kalavaraina, enta vidyavantudaina, chana chanamunaku nu bhayamu bhayamu bhayamu.
0: You may be highly intelligent, highly educated, an intellectual, but you are fear stricken.
1: Ee science and vignanam enta varaku vachindi?
0: Science and technology, how far has it gone?
1: Chaala perigipoyindi.
0: It has grown a lot.
1: Science enta perigi paiki poyindo?
0: Science has gone up so much.
1: Senses enta kindiki digi padipoyinayi.
0: Senses have come down. Senses have come down, declined.
1: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
2: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికతకి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
2: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, పూర్ణము ఫుల్ సర్కిల్ ఒక ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
1: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
2: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
1: అది పూర్ణంగా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఫుల్.
1: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
2: ఇఫ్ యు వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
2: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
1: ఆ సెమీ సర్కిల్ ఈజ్ సైన్స్ అన్నారు.
2: దిస్ సెమీ సర్కిల్ ఈజ్ సైన్స్.
1: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
2: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్. దే డోంట్ మీట్.
1: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎ హాలో వైట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
2: ఇట్ ద సైన్స్ దట్ ద మెయిన్ కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్.
1: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
2: మెని మినిస్టర్స్ మెన్ ఆఫ్ అథారిటీ ఎక్స్టోల్ ప్రైజ్ ది.
1: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
1: సైన్స్ పెరగడం చాలా మంచిది.
2: ఇట్స్ గుడ్ దట్ సైన్స్ షుడ్ గ్రో.
1: ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
2: ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
2: అడ్వాన్స్మెంట్ ఇస్
1: కానీ మితిమీరిపోతుండాలి.
2: బట్ ఇట్స్ టూ మచ్.
1: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
2: వాట్ ఈస్ ది రిజల్ట్?
1: అటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
2: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ అటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
1: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
2: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
1: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
2: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: చంపడం కీటకమైన చంపుతుంది.
2: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలన్నా?
2: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
1: కోట్లు ఖర్చు చేయాలన్నా?
2: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్?
1: దీని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
2: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
1: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
2: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
1: Chakkani oka upamanam.
2: But this is a very good example.
1: Mahabharatam lopala,
2: in Mahabharat,
1: pancha pandavulu,
2: there are pandavas.
1: Indulo pedda vaadu dharmajudu.
2: The eldest is dharmajudu.
1: Ee dharmajun tarvata bhimudu.
2: Next one is bhima.
1: Bhimudu tarvata arjunudu.
2: Then arjuna.
1: Arjun tarvata nakula sahadevudu.
2: Then nakula and sahadeva.
1: Ee aidu mandi lopala kudanu,
2: among the five,
1: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
2: ఫోర్ ఫాలో ధర్మజా ది ఎల్డెస్ట్.
1: ఈనాడు ఈ ప్రపంచం యొక్క కోరికలంతా మనం తీసుకుంటే,
2: వెన్ యు జస్ట్ టేక్ ది వరల్డ్ ఇంటూ కన్సిడరేషన్,
1: అనేక ట్యాంకులు ఒక బాంబుస్ ఎక్కువ ఇవన్నీ అభివృద్ధి పరిచినటువంటి వాడు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
2: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
1: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జునుడి వంటి వాళ్ళు.
2: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
1: ఎట్లా?
2: హౌ?
1: అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, శతవాహన, భీమిశ్చర్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జున్లో ఉంటుండాలి.
2: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హీ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
1: భీముడు చూస్తామా, మంచి బలవంతుడు.
2: భీమా సో ఫిజికల్
1: భుజబలము, బుద్ధి బలము, గద బలము.
2: హీ హస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేజ్.
1: దీన్నంతా కూడా రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
2: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
1: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
2: యు థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
1: కాదు.
2: నో,
1: భారతదేశము ధర్మజుడి వంటి వాడు.
2: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
2: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ టు స్ప్రెడ్ ధర్మ.
1: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము, బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజునికి శరణాగతులైపోతారు.
2: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాలో.
1: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
2: యు డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
1: అహింస పరమో ధర్మ.
2: యు షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్
1: నాన్ వయలెన్స్. ఎవరిని మనం బాధించకూడదు.
2: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
2: దెన్ వన్స్ యు ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యు డోంట్ నీడ్ ఎనీ.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
2: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
2: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
1: ఏ దేశం వారికైనా గాని సత్యము ధర్మము చాలా ప్రమాణము.
2: You may belong to any country. It is the truth that is your main lie.
1: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
2: For everyone, truth is one.
1: సత్యం అనేటువంటి ట్రూత్.
2: Truth.
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
2: Truth is one. There cannot be American truth, Russian truth, and Pakistan truth, so on and so forth.
1: ఏ భేదము లేదు.
2: There's no difference.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
2: All countries should follow the principles of satya and dharma.
1: ఈ రెండింటిని అనుసరించితే ఈ యొక్క ఏ విధమైనటువంటి కలతలు కల్లోలములు ఉంటుండవు.
2: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
1: అన్ని దేశములు కూడాను శాంతిగా ఉంటుండాలి.
2: All countries should live in peace.
1: ఈ పిల్లలు మీరు అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
2: యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్
1: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
2: ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్.
1: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: లేకపోతే రెండు పర్యాయములు ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
2: బట్ వి సే థ్రైస్ విత్ ఎ మీనింగ్ పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
2: First, you should have peace at the body level.
1: రెండవ శాంతి మానసిక శాంతి.
2: You should have peace mentally.
1: మూడవ శాంతి ఆత్మ శాంతి.
2: You should have peace from the point of ఆత్మ.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉంది, ఆత్మ శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ
1: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్,
1: మూడు శాంతిగా ఉండాలి.
2: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
1: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
2: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
2: ది ఏన్షియన్స్ దే టాక్ లెస్ ఫార్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
2: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారమవుతాము, సత్యాన్ని కాపాడిన వారమవుతాము అనుకున్నారు.
2: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
2: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లై.
1: కనుకనే తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
2: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లై.
1: కనుకనే ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
2: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
1: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
2: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
2: బై టాకింగ్ టూ మచ్ వి స్పీక్ లైస్.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
2: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
1: లవ్, లవ్, లవ్.
2: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
2: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యు ఎంక్వైర్ విత్ లవ్ యు విల్ అటైన్ పీస్.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
2: వెన్ యు స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
1: కనుకని అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: వి షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రాణము.
2: దట్ లవ్ ఇస్ లైఫ్.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
2: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఇస్ గాడ్.
1: పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
2: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
1: మన లవ్ నంతా కూడా అనేక రకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి యొక్క పొల్యూషన్ చేసుకుంటున్నాం.
2: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
2: హౌ టు లవ్? వాట్
1: ఇది? సత్యాన్వేషణ.
2: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
2: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
1: అయితే కన్నులు చూచినాయి.
2: ఐస్ హావ్ సీన్.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
2: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
2: ద సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
2: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
2: సేమ్ ఐస్ వాచ్ డాటర్ ఇన్ లా.
1: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటాడు.
2: It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends.
1: చూసినప్పుడు ఆమె పరస్త్రి లేక నాస్త్రి అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
2: When once he sees, he understands whether she belongs to him or not.
1: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
2: యు విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్.
1: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
2: సిమిలర్లీ ఇఫ్ యు మాక్ ఇట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్ దే ఆల్సో ఫీల్ సో సాడ్.
1: ఈ విధమైనటువంటి గుణాలను మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ స్లోలీ.
1: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్ ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
1: కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
2: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే.
2: Students, children are no doubt good.
1: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
2: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెడమార్గం పడుతుంటారు.
2: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దే ఆర్ పర్వర్టెడ్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామాగ్రిని తయారు చేస్తూ వచ్చారు.
2: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్.
1: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనం సంపాదించాడు.
2: డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
1: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
2: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
2: వాట్ ఫర్ ఆల్ దిస్ ఎమినేషన్
1: విద్య.
2: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్.
1: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
2: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
2: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రాక్షన్.
1: అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
2: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
1: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
2: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
2: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
1: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
2: యూ షుడ్ మేక్ కన్సిడర్ సో.
1: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
2: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
2: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
1: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
2: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
1: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
1: వేదాంతం నందు సత్సంగము అన్నారు.
2: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ.
1: సత్సంగం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ సత్సంగ?
1: సత్ అది.
2: సత్ మీన్స్ దట్.
1: అదే దైవము.
2: దట్ ఈస్ గాడ్.
1: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
1: అది సత్సంగం అంటే కానీ భక్తులు భజన చేసేవారు ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
2: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
1: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
2: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
1: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
2: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
2: యూ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
2: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీలింగ్.
1: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని భోగించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
2: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
1: ఒకానొక సమయం లోపల
2: ఎట్ వన్ టైమ్
1: పుత్లీ బాయ్ గాంధీ తల్లి,
2: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
1: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
2: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
1: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
2: Mother felt sad.
1: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
2: She said, you cannot go abroad.
1: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
2: But Gandhi forced her.
1: నీ హై ఎడ్యుకేషన్ పోవాల, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
2: He wanted to continue his studies abroad.
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
2: He decided to go.
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
2: Mother did not give him permission.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
2: హి సెడ్ వై నాట్.
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
2: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
1: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది?
2: వాట్ వాజ్ ద ప్రామిస్?
1: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
2: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
1: మద్యపానము
2: ఫస్ట్, మద్యపాన డ్రింకింగ్.
1: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
2: నెవర్ డ్రింక్.
1: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
2: ధూమపాన స్మోకింగ్, యూ షుడ్ నెవర్ స్మోక్.
1: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
2: మగువ సమ్మత్తం, ఉమనైజేషన్, యూ షుడ్ నాట్ హ్యావ్.
1: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
2: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
2: షీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్.
1: అనగా ఏమిటి? బయటికి వెళితే వీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
2: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్ దే గో
1: అవుట్. ఆనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
2: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: మరే నాయనా నువ్వు పాస్ అయినావా, వారిన పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
2: మదర్ విల్ సే, ఓ యు హావ్ పాస్, కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
1: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
2: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
1: నీ దేశంలో నీ ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
2: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
1: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
2: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
1: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్.
2: యు కెన్ సర్వ్ ఎనీవే.
1: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
2: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్.
1: ప్రపంచమంతా ఒక గృహమే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్.
1: మానవులందరూ ఒక కులమే.
2: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
1: ఈ కాస్ట్ అంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది. అది
2: కాస్ట్ క్యారీస్ ఎ డిఫరెంట్ మీనింగ్.
1: కనుకనే మనం కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ హ్యుమానిటీ అనేటువంటిది ఒక్కటే.
2: హ్యుమానిటీ ఇస్ వన్ కాస్ట్.
1: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
2: యు మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యు ఆర్ జస్ట్ బ్రదర్స్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
2: యు షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
1: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రము మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
2: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచమైనటువంటి పెద్ద భవనం లోపల.
2: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్.
1: అమెరికా ఒక రూము.
2: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: జపాన్ ఒక రూము.
2: జపాన్ వన్ రూమ్.
1: జర్మనీ ఒక రూము.
2: జర్మనీ వన్ రూమ్.
1: ఇటలీ ఒక రూము.
2: ఇటలీ వన్ రూమ్.
1: ఫ్రాన్స్ ఒక రూము.
2: ఫ్రాన్స్ వన్ రూమ్.
1: ఇండియా ఒక రూము.
2: ఇండియా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
2: పాకిస్తాన్
1: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
2: దేర్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
1: హౌస్ ఇస్ వన్.
2: బట్ ది హౌస్ ఇస్ వన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
2: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
1: అందువల్లనే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బీ అలైక్ టు ఎవరీ వన్.
2: All are one, my dear son, be alike to everyone.
1: ఎట్టి భేదములకు కూడాను మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
2: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
2: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
1: ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలీజియన్ కాదు.
2: Spirituality is not a religion.
1: Chala mandi ippudu report lo kudanu religion religion annaru.
2: In reports they mention the name of religion.
1: Ee religion enti naaku ishtam kaadu.
2: Bhagavan doesn't think of any particular religion.
1: Spirituality.
2: Spirituality is
1: anni deshamulo kudanu ee yokka aadhyatmika avasarame.
2: And every country should follow spiritual
1: religion ante oka deeniki rendu arthamulu untunnayi.
2: Religion has two meanings.
1: Religion anaga realize is religion ani.
2: Religion means to realize is religion.
1: Emti realize chesukotam?
2: What is to be realized?
1: Tanantanu realize chesukotame.
2: To realize
1: who am I? Who am I? Who am I? Who am I?
2: To realize one's own self, inquiry of the self.
1: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
2: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్
1: రిలీజియన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
2: దే థింక్ ద రిలీజియన్ మీన్స్ ఎ పర్టిక్యులర్
1: కమ్యూనిటీ. వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలీజియన్ పెడుతున్నారు.
2: దే థింక్ రిలీజియన్ మీన్స్ క్రిస్టియానిటీ.
1: నాకు ఆ భేదములు లేనే లేదు. అందరూ ఒక్కటే.
2: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
2: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
1: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
1: ప్రేమ చేత ద్వేషములే రావు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
1: ప్రేమ చేత అసూయలే ఉండవు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
1: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
2: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
1: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
2: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
1: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
2: These are the human values.
1: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
2: If a human being has no human value, how can he be a human being?
1: కనుకనే మొట్టమొదట మనం human value అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
2: So we should uphold the human values.
1: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
2: వన్స్ వి హావ్ వాల్యూ వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
2: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
2: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
1: యువకులారా,
2: యంగ్స్టర్స్,
1: యూతులారా,
2: మెన్ అండ్
1: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
2: హ్యావింగ్ కమ్ హియర్ యు షుడ్ నెసెసరీ డూ.
1: మీ దుర్గుణములు, దురాజాతములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
2: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ బిహేవియర్ హియర్.
1: బ్యాడ్ యాక్షన్.
2: బ్యాడ్ యాక్షన్ హియర్ ఇట్ సెల్ఫ్.
1: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
2: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
1: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
2: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
1: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతినేమో ఒక పెద్ద వర్క్ షాప్.
2: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్, ప్రశాంతినేమో ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
1: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
2: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
1: బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
2: ది కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
1: దీనికంత కలర్స్ కూడా పోయినాయి.
2: ద కలర్ ఈస్ ఆల్సో గాన్.
1: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్ గా తీసుకుని పోవాలి.
2: ద డామేజ్ అండ్ స్పాయిల్ కార్స్ ఆర్ హియర్ నౌ. దే షుడ్ గో బ్యాక్ అస్ బ్రాండ్ న్యూ కార్ విత్ న్యూ పెయింట్, న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్.
1: ఈ యొక్క రిపేర్ కోసమనే వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
2: హావింగ్ బ్రాట్ టు దిస్ వర్క్ షాప్ ఇఫ్ యు గో బ్యాక్ అన్ రిపేర్డ్ వాట్ ఇస్ ది యూజ్?
1: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
2: యాజ్ యు గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఎ న్యూ హోప్, ఎ న్యూ బిహేవియర్.
1: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
2: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ గుడ్ బిహేవియర్ విత్ గుడ్ థాట్స్.
1: కనుక మీరు పోయేటప్పటికి మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
2: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
1: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
2: ఇట్ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
1: దాన్ని అట్టనే పోషించుకో.
2: గో బ్యాక్ అన్రిపేర్డ్ వాట్ ఇస్ ది యూజ్?
1: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
2: యాజ్ యూ గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్

0: It should not be merely momentary.
1: దాని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
0: You should sustain and maintain.
1: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
0: By this way you can work up for the progress of this country.
1: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
0: For this vast world you are the leaders.
1: మీరే ప్లీడర్స్ లీడర్స్.
0: You are the pleaders and the leaders.
1: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా కాలం వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
0: Therefore don't waste money. Don't waste time. Make proper use of these things.
1: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
0: Never hurt anybody by using harsh words.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, you can speak always obligingly.
1: దీని ఉత్తమమైన మీరు నేర్చుకోవాలి.
0: This is the first discipline you should have.
1: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది నో అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
0: When mother comes and asks you where have you gone, you should not say no, you should not be so hard.
1: అమ్మ నేను పలాన్ చోటు పోయాను అని మధురంగా మాట్లాడచ్చు. తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
0: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, మదర్ ఐ హావ్ గాన్ టు సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
1: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
0: When mother asks you what have you done, you cannot say you have no business to say that.
1: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుంటాం, అది పెట్టకూడదు.
0: బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యూ విల్ బి కాజింగ్
1: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ, చాలా ఇంపార్టెంట్.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
1: మదర్ కు మంచిగా ఆనందాన్ని అందించాలి.
0: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
1: దేనికోసము?
0: వై?
1: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
0: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకి గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
0: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్. If you are not prepared to express gratitude,
1: mother select cheskunnatundi kaadu.
0: You cannot select a mother.
1: Neekante mundugane puttinatundi mother.
0: Mother was born prior to you.
1: Kaabatti aaku neevu gauravanni andinchali.
0: So you should respect her.
1: Neevu select cheskunnatundi wife maatrame.
0: The one you select is your wife.
1: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
0: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
1: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
0: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి యూ గ్రాట్యూట్స్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ మదర్.
1: అదే దైవత్వంగా భావించాలి.
0: టేక్ ఇట్ యాస్
1: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
0: యు ఆర్ బోర్న్ టు హర్.
1: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
1: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
0: హౌఎవర్ అట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్.
1: కానీ వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవం.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంలో శ్రమకు వచ్చి నిన్ను ఇంతటి పెద్దవాణిగా చేసింది.
0: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
1: కనుక నీ వేదాంతం నందుకూడను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
0: Therefore in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
0: Of all, mother is kept in the first place.
1: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
0: When there is no mother, you don't exist at all.
1: కనుక నీవు మదర్స్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
0: సో యూ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్ మదర్.
1: నీవు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
0: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
1: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
0: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, not only among parents but among relations and friends.
1: ఇది చేయవలసినటువంటి సేవ.
0: This is the service you should render.
1: సర్వీస్ అంటే ఏమిటి?
0: What is service?
1: అంటే మంచిని 10 మందికి బోధించుకునే సర్వీస్.
0: It's just sharing good with others.
1: మంచిని 10 మందికి చేయటమే సర్వీస్.
0: To do good is service.
1: ఇది స్వామి యొక్క ఆశయం.
0: This is the ideal of Swami.
1: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
0: Swami doesn't want anything else.
1: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
0: Another thing should be said.
1: భారతదేశం నుంచి,
0: from Bharat,
1: అనేక స్వాములంతా కూడాను
0: మెనీ స్వామి
1: విదేశాలకు వస్తున్నారు.
0: దే గో అబ్రాడ్.
1: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దే.
1: కానీ నాకు అది ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ ఇట్.
1: మొట్టమొదట తన

0: ఇంటిని తాను శుభ్రం చేసుకుని తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రాయింటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
1: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై, కరెక్ట్, సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
0: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
1: As you are here in India, first serve them, make them happy completely, then you go abroad.
0: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంత ఇలాంటి భావం లేదు.
1: Many swamis don't have these feelings.
0: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
1: When once they want money, they will have passport to go overseas.
0: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
1: Now you can understand whether they are beggars or biggers.
0: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
1: Many mothers, matajis and swamis go abroad.
0: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
1: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
1: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
1: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే,
1: భగవాన్ వాంట్స్ వన్ థింగ్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
1: యు షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
1: You should propagate, publicize these things there.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
1: If you are really great, serve your own country, make people good.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
1: There's something wonder happening in Bharat.
0: ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు,
1: when the master of the house wants some vadas, the hot and payasam rice pudding,
0: ఆ ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
1: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
0: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
1: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామీస్.
0: స్వాములు చేయవలసినటువంటి పని.
1: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
1: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
0: దానినే పాయిజన్ స్నేక్ అంటారు.
1: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
1: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
1: దేర్ఫోర్ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హు ఆర్ సో మీన్, హు ఆర్ సో లవ్, హు ఆర్ సో చీప్.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్, దే హావ్ సేక్రెడ్ ఐడియాస్, దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్.
0: మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
1: సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్
0: ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు?
1: హూ ఇన్వైటెడ్ యు?
0: ఎవరు పిలిచారు?
1: హూ కాల్డ్ యు?
0: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
1: బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్.
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
1: జస్ట్ యాస్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్, యు ఆర్ ఆల్ హియర్.
0: అదే విధంగానే ఆ తీపు ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
1: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్, యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
1: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
1: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
0: Kuda artificial ayipoyindi.
1: Everything is artificial today.
0: Okka grapes chustamante plastic grapes.
1: We have plastic artificial grapes.
0: Ee plastic grapes anta kuda grapes maadrine untayi saachchatu.
1: The plastic grapes look exactly natural.
0: Kaani andulo tiyani rasam ekkada chuchina kanipinchadu.
1: But they have no sweet juice inside.
0: Inko kamalalu chustamante plastic lotus anta untayi.
1: You have the plastic lotus flowers.
0: Kaani dandulo ye maatramu doma okka ఈగలు వచ్చి వాళ్ళుతున్నాయా?
1: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాళ్ళటం లేదు.
1: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి
1: చేరిపోతాయి. హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాళ్ళుతుంటాయి.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్, దే దెంసెల్వ్స్ విల్ కమ్.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
1: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
0: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
1: హావింగ్ డిసైడ్ దిస్ లవ్, యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
1: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
1: రిమూవ్ ఫియర్.
0: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని లేవు.
1: ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్.
0: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
1: spread and propagate, publicize these teachings in your own country.
0: నా పేరు కావాలని ఆపలేదు.
1: భగవాన్ డజన్ వాంట్ హిజ్ నేమ్.
0: మంచిని మీరు చెయ్యండి.
1: డూ గుడ్.
0: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
1: దెన్ యూ విల్ బి గుడ్.
0: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
1: త్రూ సీక్రెట్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సీక్రెట్.
0: కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
1: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Selayerul Tirukondalul Himasilal Chitrati Chitraprarochulu Dhatutkaramappa Nabhatalamun Jumbhinchu Daigyambu Vattila Enteni Vistutin Borati E. Pacheka Prapanchaman Najalu Vapparu Himadi Rajama. భగవంతుడు పర్వతములను అడవులను నదులను కొండలను గుట్టలను అన్నింటినీ కూడాను సృష్టించాడు.
0: గాడ్ హాస్ క్రియేటెడ్ మౌంటైన్స్ ఫారెస్ట్ ద రివర్స్ ద హీప్స్ వ్యాలీస్ ఆల్ అరౌండ్
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి యొక్క జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది ఎండ్ హీ క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములు కూడాను సృష్టించాడు.
0: హీ క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: Yet God is not completely satisfied.
1: ఇవన్నీను సృష్టించాను దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానము చేత వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: Parvatamulu chusi aanandinchetunti varu pravahamulu chusi murichipoyetunti varu adavulnu chusi ullasapadetunti varu evaru ikkada?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: Anubhavinchi aanandinchetunti varu lekundinappudu srishti antayu vyarthame.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai veetini anubhavinchi aanandinchi andariki andinchetunti okka vyakti swaroopanni srishtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being, the whole creation would be empty.
1: Kanuka vichakshana gnanam kaligi viveka pravartana cheta vichakshana cheta విజ్ఞానం చేత ప్రజ్ఞానం చేత సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: హీ విల్డ్ అండ్ డిసైడెడ్ టు క్రియేట్ ఎ పర్సన్ విత్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ ద నాలెడ్జ్ ద వరల్డ్లీ నాలెడ్జ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: Kani ee manavuni srushtinchinappudu ee manavudu vedaha vedam purusham mahantam aadityavannam tamasaparastat annintini kalukunnan swami ani ucharinchadu ee manavudu.
0: Man in turn responded telling ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సేక్రెడ్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: హీ డిడ్ ఇంటెన్స్ పెనెన్స్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ.
1: జపములు చేశాడు.
0: హీ డిడ్ జప.
1: తపములు చేశాడు.
0: పెనెన్స్.
1: ధ్యానము చేశాడు.
0: మెడిటేషన్.
1: అర్చన చేశాడు.
0: వర్షిప్.
1: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
0: హీ ఫాలోడ్ ఆల్ పర్సూట్స్.
1: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
0: Yet he could not visualize the spirituality.
1: మనసుకు అనిపించలేదు.
0: And his mind could not comprehend. Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: What is the reason why he could not reach that blissful state?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ది సీక్రెట్ టెస్ట్ yet he could not know the spirituality because of his attachment to the body.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: Ultimately, he could know that this body is just a matter.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: That the body is merely an instrument.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: So we should not bother ourselves with this instrument.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There is a spirit behind that makes this instrument works, and that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
1: ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఇంగ్లాండ్ లోపల,
0: in England,
1: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: Was walking along the footpath.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసరు ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
1: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, he asked, who are you?
1: Aristotle cheppadu, chetra jodinchi, ade nenu yochinchestunnanu, who am I? Cheppandi ani prarthinchadu.
0: Aristotle with folded hands said, that's what I am trying to know, who am I, kindly tell me.
1: ఆ సద్బుద్ధి, సద్భావము, సద్హృదయము, సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తూ ఉంటాయి.
0: పీపుల్ విత్ సచ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్స్,
1: చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
0: I have not gone to any preceptor or teacher for that matter. This officer has put me this question,
1: Saul,
0: who are you?
1: Who am I? Who am I? Who am I?
0: Then he started questioning himself, who am I?
1: A retired officer, vidu pichi vaadu anukunnadu, vendi poyadu. Jawabu cheppale. Who are you annade kaani jawabu cheppale.
0: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
1: Ade vidhamugane ee manavudu ee jadamainatundi dehanni, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల కూడినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఇస్ ది అండర్లయింగ్ సీక్రెట్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్, విచ్ ఇస్ జస్ట్ మ్యాటర్, విచ్ ఇస్ పొల్యూటెడ్.
1: నిమిషములకు నీచులూరుని కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఎవ్రీ మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహాన్నిపైన ఇంత అభిమానం ఎందుకు?
0: Why then attachment to this body?
1: కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
0: But there is some power
1: behind. ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
0: There is some energy behind it and that operates this body.
1: యోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజారులో వెళుతున్నాడు.
0: He was thinking in the same way and passing by.
1: ఒక హంటరు, ఒక చెవులు పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని, ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
0: ఏ హంటర్ వాస్ క్యారింగ్ ఏ ర్యాబిట్ విచ్ హీ కిల్డ్ అండ్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ హిమ్.
1: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత, సార్ దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
0: A non-vegetarian came and said, what is the price of this dead rabbit?
1: Oh, 5 rupees annaru.
0: He said 5 rupees.
1: 5 rupees ichadu, a rabbit konukoni vellipoyadu.
0: He paid 5 rupees and purchased that rabbit.
1: Chuchadu.
0: He saw this.
1: Paniki marinatundi ee chevulu pilli ee rabbit ku 5 rupees vela untundadi. Kaani manavudu maraninchin tarvata deeniki 5 rupees kuda evaru ichchevarledi.
0: This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of
1: it. There
0: nobody would ask the price or the value of the dead body.
1: Tusara, maraninchina rabbit kaina vilu undi kani maraninchina manavuniki vilu ledu.
0: A dead rabbit has got value, but not the dead body of man.
1: Entati raja adarajainappudikini,
0: maybe a king of India,
1: ఎంతటి చక్రవర్తి అయినప్పటికి,
0: ఎంపరర్,
1: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికి,
0: maybe head priest,
1: మరణించిన తర్వాత,
0: after death,
1: cremation ground తీసుకుని పోతుంటే,
0: as the body was being taken to cremation ground,
1: మధ్యలో ఏమైనా రెయిన్ వస్తే,
0: if there is any rains,
1: ఒక షాప్ కీపర్ సార్ కొద్దిసేపు మీ వరండాలో పెట్టుకుంటామంటే చీచి చీచి చీ వద్దు తీసుకుని పోండి అంటాడు.
0: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
1: లేక పీఠాధిపతుడ, ఇంకే మహనీయుడ, ఏది చూడడు.
0: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
1: అదే రోజులోపల కొంతమంది దేవాలయానికి వెళ్తూ వచ్చారు.
0: On the same day, some people were visiting temple.
1: ఆ దేవాలయానికి వెళ్ళే పూర్వము,
0: prior to that,
1: అయ్యా ఇక్కడ అక్కడ విచ్చి పెట్టేస్తే ఏ కుక్కలో దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులో దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలు పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
0: వేర్ ఇస్ అనదర్ పర్సన్ సెడ్, వైల్ విజిటింగ్ ఎ టెంపుల్ బీయింగ్ ఎ రైనీ డే, సెడ్ ఆస్క్ అనదర్ వన్, వుడ్ యు ప్లీజ్ పర్మిట్ మీ టు కీప్ మై స్లిప్పర్స్ ఓవర్ హియర్.
1: పెట్టండి సార్, కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
0: Then the person said, why not sir, better you keep the slippers inside.
1: ee experience kavalani etiketuvanti vaadu chuchadu. Chusara, itanu goppa srimantudu,
0: he is a rich man.
1: Itanu batiki undinanta kalamu itanu chuttu andarkudunu paricharakulu tirigetuvanti vaaru.
0: So long he was alive, He was surrounded by number of servants.
1: దర్శించాలంటే చాలా కట్టుబాటు ఉండేటువంటివి.
0: There are so many difficulties one has to pass through to meet him.
1: చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
0: Being a Pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
1: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
0: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
1: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
0: What is the reason?
1: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
0: These are all the thoughts that come on the way as one thinks deeply.
1: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు.
0: Slippers have value, but not the body.
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీనిని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు.
0: Then he started thinking deep enough again and repeatedly. There must be a creator behind. There must be an experiencer behind.
1: ఈ విధంగా పోతూ
0: as he went on investigating,
1: ఇంటికి వచ్చి చేరాడు.
0: He returned home.
1: తండ్రి దగ్గరకు వచ్చి
0: అప్రోచ్ హిస్ ఫాదర్.
1: నాన్న,
0: ఫాదర్,
1: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది?
0: వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్?
1: ఏది అన్నింటినీ నడిపించేటువంటిది?
0: వాట్ ఈస్ ద గైడింగ్ స్పిరిట్?
1: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్?
1: అప్పుడు తండ్రి చెప్పాడు.
0: దెన్ ఫాదర్ సెడ్,
1: నాయన, ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది.
0: సన్, యూ కెనాట్ అండర్స్టాండ్ by word anyway.
1: నీవి స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
0: You must inquire and experience and know yourself.
1: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
0: He has known sufficiently earlier because
1: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
0: Dead rabbit has value, slippers have value, but not the dead body of man.
1: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
0: But there is a hidden principle.
1: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువిస్తున్నారు.
0: That hidden principle, so long it is
1: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
0: That eternal principle, so long it is in the body, it is శివం, auspicious.
1: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
0: The movement
1: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: The moment the energy, the divine energy guiding principle is gone, it is శవం, dead body.
1: కనుక నాయన, నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
0: The father said, better you inquire and know yourself.
1: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
0: He did penance.
1: తిరిగి వెళ్ళాడు.
0: He went.
1: చూచాడు.
0: He saw.
1: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
0: What is the main cause for this body?
1: ప్రాణం అని తెలుసుకున్నాడు.
0: Then he could know it's the life behind it.
1: ఇంటికి వచ్చాడు.
0: He returned home.
1: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
0: He told his father, father, I have known that life is Brahman.
1: లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
0: Then father started asking his son.
1: ప్రాణం ఉంది,
0: there is life.
1: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
0: There is food served on the plate. Unless there is the thought in the mind to eat it, you don't start eating.
1: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: So mere life is not enough.
1: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం మంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
0: Prior to operation,
1: ప్రాణం
0: ఉంది
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: Anesthesia to the patient, there is life, what is the use?
1: Operation jarugutundada naaku em chestunnaru emi teliyadu.
0: As operation goes on,
1: atane pranam oka blind,
0: the patient does not know though there is life
1: ani annadu nanna.
0: That's what father said.
1: Tirigi vellada adaviki.
0: Then he went to the forest.
1: Pranam kaadu brahma,
0: so life is not brahman.
1: Mari kunta tapas chesadu.
0: Then he did penance.
1: Manasse brahma అనుకుని వచ్చాడు.
0: దెన్ హీ రిటర్న్ టెల్లింగ్ దట్ మైండ్ ఈస్ బ్రహ్మన్.
1: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
0: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: మనసు ఉంది,
0: దేర్ ఇస్ మైండ్,
1: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
1: బొడ్డు తినవచ్చును, పేడను తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
0: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ ఎవర్ డర్ట్.
1: పిచ్చివాడికి మనసు ఉంది,
0: a madcap has mind,
1: kaani edi ekkado evarto e vidhanga maatadalo ekkadiki vellalo emi teliyadu,
0: but he has no sense of propriety as to how to conduct himself.
1: Kaluka nijame manasu brahma kaadu,
0: so mind is not brahma.
1: Mari vellaadu,
0: again he went to the forest,
1: mari tapas chesadu,
0: he did penance,
1: vachadu nana prajnanam brahma annadu.
0: He said that prajnanam brahma,
1: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ ప్రజ్ఞాన,
1: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
0: బట్ ఇట్ హాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
1: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు,
0: మెనీ సైంటిస్ట్,
1: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు,
0: ప్రజ్ఞానవంతులున్నారు,
1: విజ్ఞానవంతులున్నారు, సుజ్ఞానవంతులున్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞానాది.
1: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
0: సో యువర్ ప్రజ్ఞాన ఇస్ నాట్ బ్రహ్మ.
1: వరుణుడు,
0: దట్స్ వాట్ వరుణ సెడ్.
1: అప్పుడు తిరిగి పోయాడు.
0: దెన్ హి వెంట్ బ్యాక్,
1: కూర్చున్నాడు తపస్సులో.
0: హి సాట్ ఇన్ పెనెన్స్,
1: లెగలేదు.
0: హి డిడ్ంట్ గెట్ అప్,
1: ఇంటికి రాలేదు.
0: హి డిడ్ంట్ రిటర్న్.
1: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
0: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ అండ్ బ్లెస్.
1: 3 దినములు 4 దినములు నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
0: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 డేస్ మంత్స్.
1: వెళ్ళాడు తండ్రి.
0: ఫాదర్ వెంట్.
1: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
0: హి సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
1: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
0: ఫాదర్ ఆస్క్డ్, son, did you know that?
1: Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
0: The son responded, bliss is God, bliss is God.
1: Anaga denini parishilam chesadu ee vyakti?
0: It means what? What is the
1: sharirani parishilam chesadu?
0: He has examined the body.
1: Annamayam dehamu,
0: body is
1: pranamayamu, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ పంచకోశములను కూడాను దాని పరిశీలన చేశాడు.
0: He has examined all the 5 life sheets. That is the body, that is the mind.
1: ఆనందం వచ్చేటప్పుడు ఇంకేది నాకు అక్కర్లేదు.
0: When once he attained that blissful
1: state, సమస్త సాధనలు కూడాను ఆనంద నిమిత్తమే సల్పేటువంటివి.
0: For all spiritual endeavors, it's only for
1: blissful. కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందాలు క్షణభంగురాలు.
0: But all the worldly happiness is momentary.
1: ఇది ఆనందాలు కాదు.
0: You cannot call it bliss.
1: కానీ అది నిత్యానందం,
0: దట్ ఇస్ ఎటర్నల్
1: యోగానందం,
0: దట్ ఇస్ వన్ ఆఫ్ యువర్
1: పరమానందం,
0: సుప్రీం
1: అద్వైతానందం,
0: నాన్ డ్యువల్
1: సచ్చిత్ ఆనందం,
0: అండ్ దట్ ఇస్
1: ఆత్మానందం,
0: దట్ ఇస్ వన్ ఆఫ్ ది సెల్ఫ్.
1: అది ఒక దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
0: బ్లిస్ యూ విల్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్, బట్ నోవేర్.
1: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు, అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
0: Therefore God has will to create man, who will suddenly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
1: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేట్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
0: Therefore out of all the sheets, that are the food, the life,
1: శరీరం కంటే ప్రాణం చాలా లైట్ గా ఉన్నటువంటి చులకన,
0: అండ్ దిస్ లైఫ్ ఇస్ లైటర్ దాన్ ద బాడీ,
1: తేలిక అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ లైట్.
1: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలిక అయినటువంటిది.
0: ద మైండ్ ఇస్ లైటర్ స్టిల్.
1: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది.
0: ద స్పిరిట్ ఆఫ్ అవేర్నెస్ స్టిల్ లైటర్.
1: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలిక అయినటువంటిది, సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
0: అండ్ దిస్ బ్లిస్ ఇస్ వెరీ వెరీ లైట్, ఎక్స్ట్రీమ్లీ లైట్.
1: ఈ ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి, ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, from supreme state of bliss he comes to
1: kaani ah driving athaniki teliyatam ledu reverse gear vesadu
0: but he has put reverse gear
1: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు
0: అండ్ హి రీచ్డ్ దట్ ప్రజ్ఞానం
1: ప్రజ్ఞానంకు తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు
0: అండ్ దెన్ హి హస్ కమ్ డౌన్ టు ది షీత్ ఆఫ్
1: లైఫ్ ఈ మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు
0: అండ్ దెన్ హి హస్ కమ్ టు ది షీత్ ఆఫ్ లైఫ్
1: ఈ ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు
0: అండ్ ఫైనల్లీ హి హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ
1: అన్నిటికీ దేహమే దేహమే దేహమే ముఖ్యము ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం
0: దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే
1: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడో ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు
0: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్
1: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు
0: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ
1: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అద్దం ఎందుకు నీకు కావాలి
0: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డూ నీడ్ ద మిర్రర్
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి కానీ దేహాన్ని గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు
0: The spiritual practice is needed to know the divinity and it's not necessary for the
1: ee
0: body.
1: ఈ దేహమంత కేవలం ఒక పనిముట్టు వంటిది.
0: Body is merely an instrument.
1: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము.
0: But today we are concentrating on the instrument.
1: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
0: We take it the instrument as the
1: end. ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
0: How long the convenience of the body lasts.
1: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: A small example.
1: ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: ఆకలి అవుతుండదని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు
0: యాజ్ యూఆర్ హంగ్రీ ఇమీడియట్లీ గో టు ద క్యాంటీన్
1: 2 రూపీస్ ఇచ్చేసేసి ఒక చపాతి 2 రూపీస్ ఇచ్చేసి ఇంకో చపాతి 2 రూపీస్ ఇచ్చి ఇంకో చపాతి 3 చపాతీలు 6 రూపీస్ తీసుకున్నావు
0: యూ పెయిడ్ 6 రూపీస్ అండ్ పర్చేస్ 3 చపాతీస్
1: తిన్నావు
0: యూ ఎయిట్
1: బాగుండదు నేను అనుకున్నాడు చాలా సంతోషించాడు
0: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 చపాతీస్
1: ఎంతసేపు ఈ ఆనందం
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్
1: తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి
0: ఆఫ్టర్ 2 అవర్స్ అగైన్ హిల్ బి హంగ్రీ
1: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి ఎంత ఆయిల్ త్రాగుతుండాలి
0: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్
1: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము
0: సో వి ఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్ ఇన్
1: ఇది మెషిన్
0: ఇట్స్ ఎ మెషిన్
1: ఈ మెషిన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం
0: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్
1: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి
0: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్
1: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువైనటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు
0: This bliss is subtlest of all and we have come down to the scientific knowledge.
1: ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి ఒక మనసు దగ్గరికి వచ్చి చేరిపోయినారు.
0: And still we have come to a heavier level.
1: ఆ మనసును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
0: Even Arjuna could not control his mind.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
0: The mind is
1: ఏమిటి ఈ మనసు యొక్క ప్రభావం?
0: Krishna, what a mystery, what the effect of the mind.
1: Chanchalam hi, oka chalamaina ni, oka nimishamlo aina urku undadu.
0: It is never steady and stable.
1: Oka kotikaina oka sthirattam undu gaani, ee oka manasuku sthirattam lekunda pothundadi. Chanchalam hi mana Krishna, pramadi, balavad, drudam, balamainatundi, pramadamainatundi, chala drudamainatundi. Anta bharamainatundi ee manasu.
0: Mind is strong, dangerous and very heavy.
1: Dani valane manavulu aneka vidhamainatundi oka కష్టములకు నష్టములకు దుఃఖములకు చివాట్లకు అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు కట్టగడపడికి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు
0: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్
1: చదువుతున్నాడు ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు
0: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్
1: ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి
0: One has to understand the goal and the purpose in reading books.
1: Oka Bhagavad Gita evaraina meeku ichinarante
0: If anyone gives you Bhagavad Gita,
1: aa Bhagavad Gita ku mottamotta namaskaram chestavu.
0: First you pay your respects to Bhagavad Gita book.
1: Talapaina pettukuntavu.
0: You keep it on the head.
1: Hrudayaniki hattukuntundavu.
0: You also hug it.
1: Terchesesi dani chadavadam prarambhinchavu. Dharma kshetre, Kuru kshetre, samaveta yutsavah, amaka pandava seva. ఇవకుర్వత సంజయ
0: యు ఓపెన్ భగవద్గీత అండ్ స్టార్ట్ రీడింగ్ ది ఫస్ట్ వర్స్ ఓవర్ దేర్
1: ప్రతి దినము కూడాను భగవద్గీతను పారాయణ చేస్తున్నావు
0: ఎవ్రీ డే యు గో త్రూ భగవద్గీత
1: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల ఈ ఆస్తికుల లోపల ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం
0: This is biggest of ignorance among the educated theists today.
1: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూమ్ లో పెడుతున్నావు.
0: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ యూ కీప్ ఇట్ దేర్ ఇన్ శాంక్చురీ సాంక్చురీ.
1: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
0: అండ్ యు ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్.
1: అన్ని మర్యాదలు చేస్తున్నావు.
0: అండ్ ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్స్.
1: కానీ ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
0: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
1: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
0: బట్ యు రెస్పెక్ట్ ద బుక్.
1: కాగితాలను గౌరవిస్తున్నావు.
0: యు రెస్పెక్ట్ ద పేపర్.
1: కాగితాలను పూజిస్తున్నావు.
0: యు వర్షిప్ పేపర్.
1: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
0: లెటర్స్ దేర్.
1: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటం లేదు.
0: బట్ యు డోంట్ డిరైవ్ ద జాయ్ ద బ్లిస్ అవుట్ ఆఫ్ దట్.
1: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
0: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బీ దట్ బీ ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్ దే మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటారు.
0: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
1: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
0: దే సే స్వామి వి ఆర్ రీడింగ్ ఎవ్రీడే.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
1: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
0: డు యు థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
1: ఆచరించే నిమిత్తమై.
0: ఓన్లీ టు ప్రాక్టీస్.
1: దాంట్లో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
0: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: వాడికి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
0: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
1: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
0: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
1: చెప్పాడు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్ళుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
0: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్ హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
1: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోడి పోలేదే. దాన్ని వేసి అనుభవించాలి కదా.
0: హీ సింప్లీ రిపీటెడ్ వాట్ దిస్ విలేజ్ డాక్టర్ సెడ్ దట్ హీ హస్ టు సింప్లీ స్వాలో ద పెప్పర్ లైమ్ అండ్ జింజర్. హీ రిపీటెడ్ బట్ యట్ హీస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎయిమ్.
1: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
0: యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఆల్ దట్ ఈ స్టేటెడ్ ఇన్ ద బుక్ బట్ యు ఆర్
1: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యూ విల్ బి రివార్డెడ్.
1: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఎవ్వరూ దానిని సరిగా గుర్తించటం లేదు.
0: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్.
1: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఎలిమెంట్స్.
1: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
0: When once you know the truth, you'll be free from all troubles in a moment.
1: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు. కానీ భగవంతుని చేతిలో ఉందో లేదు తిరిగి అనుమానం.
0: You pray to God, God, you should only protect me. But yet you doubt whether
1: Bible లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
0: Their Bible mentions a one doubting Thomas.
1: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one who betrayed
1: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా నువ్వు డౌటింగ్ థామస్.
0: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ డౌటింగ్ థామస్.
1: షిరిడి లోపల
0: షిరిడి
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: 1916 లోపల 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
0: దేర్ ఇస్ ఎ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
1: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
0: ది సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి భూతి కన్స్ట్రక్టెడ్ టెంపుల్.
1: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
0: వాట్ ఫర్ దట్ టెంపుల్ బిల్ట్? ఓన్లీ ఫర్ టు ఇన్స్టాల్ కృష్ణ.
1: కానీ బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ
0: బాబా వాస్ పోస్ట్పోనింగ్ దట్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్.
1: ఒకనాడు పెద్ద తుఫాన్ వచ్చింది.
0: ఇట్ వాస్ ఎ సైక్లోన్ వన్ డే.
1: భరించుకోలేకపోయారు.
0: నో వన్ కుడ్ బేర్ దట్.
1: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
0: అండ్ దెన్ హెయిల్ స్టోన్
1: పరిచేసేటువంటి వాళ్ళు ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
0: ద విలేజర్స్ అండ్ వర్కర్స్ దేర్
1: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
0: అండ్ దే జస్ట్ డ్రాప్ దేర్ ఎవ్రీవేర్ దే గాట్ దెమ్సెల్ఫ్ స్కాటర్డ్.
1: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుంది చౌట్రీ.
0: దేర్ ఇస్ అ ద్వారకామాయ స్మాల్ చౌట్రీ.
1: ఎక్కడ చిన్న మనిషి చిక్కేంత స్థలం చిక్కి అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
0: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్
1: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
0: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
1: ద్వాపర యుగం లోపల
0: ఇన్ ద్వాపర ఏజ్
1: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధన గిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
0: జస్ట్ ఎస్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ దిస్ డే దే ప్రే టు షిరిడీ.
1: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖగా దేఖగా
0: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
1: ముందుకు పోయాడు స్తంభాన్ని పట్టుకుని కొట్టాడు.
0: He had hit the pillar over there.
1: Ayya, chaalu inka nee yaka raudramu.
0: He said, yes, it is enough.
1: Inka nee shanti pondu.
0: Pacify, calm down.
1: Inka nee kodamu nee upayogam pettavu.
0: You made use of all your fury.
1: Ee kodamu andaru bayapadipoyaru.
0: All are afraid of you.
1: Nee prataapanni telusukunnaru.
0: All have come to know
1: you. Telusukunna tarvata inka neeku tirigi adhika prasangam enduku neeku adhika prasanganga pothunnavu nevu.
0: All have noticed your power. Don't be too much now.
1: Challabadu.
0: Calm down.
1: Kanamulo aagipoyindi.
0: A moment the whole rain stopped.
1: Idi cheppatam kosame kaadu meerandaru okka thuri gurtu tichukovali inka meeru marchipoyi untaru.
0: Some of you must have forgotten. Remind yourself.
1: 2 days munduga.
0: 2 days earlier.
1: Nenu prarambhincheku munduga pedda varsham vachesindi. Okke gaali vaan anta vachesindi.
0: Before Bhagwan commenced the divine discourse, there is a fine, you find the heavy rain.
1: Chala gaali. చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసి
0: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
1: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి అని పిలిచాను.
0: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
1: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
0: ఆల్ అవుట్ సైడర్స్ కేమ్ ఇన్ వాకింగ్ సెట్ అండ్ రెయిన్ స్టాప్.
1: ఎవ్వరూ కనిపెట్టలేదు.
0: నోబడి నోటీస్డ్ ఇట్.
1: అదే విధంగానే
0: లైక్
1: అదే షిర్డి లోపల భూతి మందిరం లోపల
0: ఇన్ దట్ భూతి టెంపుల్
1: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
1: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
0: మెనీ మెనీ మ్యాడ్ డివోటీస్ విమెన్ ఇన్ పర్టికులర్.
1: కట్టెల కట్ట అంతా కట్టెలు కట్టుకు ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
0: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
1: అంటే ఎంత వరకు వస్తుంది ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
0: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫైర్.
1: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
0: దే విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ ఆఫరింగ్ సమ్
1: వుడ్. కట్టెలు కొన్నారు అందరూ దాంట్లో పడేసేసారు.
0: దే ప్లేస్ ది ఫైర్ వుడ్ ఓవర్ దేర్.
1: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
0: అండ్ దర్స్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
1: శ్యామ్ వచ్చాడు.
0: శ్యామ్ కేమ్.
1: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
0: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
1: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
0: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెన్.
1: దేఖో
0: సి
1: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
0: అండ్ దేర్ ది God of fire manifested in front there.
1: Ayana pratyaksham ayyadu chuche vaallu evaru unnaru ikkada.
0: Who are there to see him?
1: Evaru leru ikkada.
0: None were there.
1: Appudu cheppadu.
0: Then he said,
1: Ayya evaru lenappudu nee pradhaapam enduku chupistavu ikkada.
0: When no one is here, to whom are you exhibiting your power?
1: Neeku evaru buddhi cheppetundi vaallu lekapothunnaru.
0: There are none here to teach you a lesson.
1: Avasaramain daggaranta nee yokka prabhavam chupinchali kaani avasaram len daggaranta kuda nee prabhavam enduku.
0: Show your power where it is necessary, not unnecessary.
1: ఆ స్తంభాన్ని పట్టుకుని రెండు కొట్టాడు.
0: And then he had hit the pillar over there.
1: క్షణములో అగ్నంతా చల్లారి.
0: And the fire extinguished in a moment of time.
1: అనగా ఏమిటి? ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
0: It means every element has got this principle of cause and effect.
1: గంగా నది ఒడ్డును పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడి వీటి ఇవ్వటం గంగా నది ప్రవేశిస్తూనే ఉంది.
0: Will anybody offer water standing by the side of the Ganges river? There is river already there.
1: Inka chaala mandi ippudu kali yugam lo marinta pichchi variga tayaripoyinaru ee panditule.
0: In this age of kali, many many madcaps are there, more scholars.
1: Yemitu adi oka pedda oka amayakatvamainatundi oka aacharanga untuntadi.
0: It is one a kind of ignorant innocent ritual.
1: Ganga jalam isukuntaru.
0: They will just collect water.
1: Keshavaram madhavaramaha నారాయణ మహా గోవిందాయన మహా వసు ఇవన్నీ ఎక్కడి నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతలు సొత్తా అప్పలు సొత్తా మామ సొత్తా. గంగజలం గంగకై వేస్తున్నారు.
2: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering? Because of such meaningless rituals, atheism is increasing. For everything we should show a proper reason. And it should be accepted by everybody.
1: ఆధ్యాత్మిక తత్వం నందు కూడా ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
2: It's only possible for God to convince.
1: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
2: In this modern age, even a tiny thought will put a question.
1: చిన్న చిన్న పిల్లలు,
2: very young boys,
1: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
2: They will ask, what is creation?
1: వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు.
2: ఈ దశలో
1: క్వశ్చన్ మాత్రం వేస్తాడు. సృష్టి అంటే పుట్టడము.
2: This creation
1: అంతేనా అని వెళ్ళిపోతాడు.
2: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
1: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
2: We have come down to that poor state of ignorance because of body attachment.
1: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
2: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
2: Then you will have value attached to it.
1: అది లేకుండా ఉన్నంత వరకును ఈ రాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి.
2: Till then we will not have the value of 5 rupees at least of that of a rabbit.
1: ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది పిల్లలు వేరే అనుకోకండి.
2: A very small
1: ఈ చిన్న చిన్న కథల తోపల్ని పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
2: In this, through these small stories, you'll be able to know the inner significance.
1: Govinda Damodara, Narayana Govinda Damodara. Narada, neem panledu paatledu.
2: Narada has no other job to do other than to sing the glory of God.
1: Ye pani ledu itaniki.
2: No work whatsoever.
1: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి.
2: He sings the glory of God in all 3 periods of time.
1: వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు.
2: He reached Vaikuntha.
1: నారాయణ నమస్కారం అన్నాడు.
2: He did namaskar to Narayana.
1: మంచిది నారద కూర్చో అన్నాడు.
2: He said fine Narada be seated.
1: ఏం నారద?
2: నారద,
1: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారి కదా, నీవు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
2: ఓ నారద, యూ మూవ్ అబౌట్ ఇన్ 3 వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
1: క్షమించండి, కావలసినంత ఉంటుందా చెడ్డు?
2: He said, pardon me, there is a lot of bad in your creation. What to do other than to sing the glory of God?
1: ఏ పని లేదు ఇతనికి.
2: No work whatsoever.
1: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి.
2: He sings the glory of God in all 3 periods of time.

0: చెప్తున్నావు. నారుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానం జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
1: నారాయణ సెడ్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
0: స్వామి
1: సెడ్ స్వామి,
0: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
1: ఎవ్రీ మార్నింగ్
0: మలమూత్రాలు విసర్జిస్తాడు.
1: ఎవ్రీవన్ ఎక్స్క్రీస్ యూరిన్ అండ్ ఫీసెస్.
0: అది ఎంత చెడ్డది.
1: వాట్ బ్యాడ్ మ్యాటర్ ఇట్ ఈస్.
0: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1: విష్ణు వాజ్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
0: ఏమిటి
1: వాట్
0: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
1: నారద డు యు థింక్
0: చాలా పొరపాటు.
1: యూఆర్ మిస్టేకెన్.
0: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
1: యూఆర్ మ్యాడ్ నా.
0: అది చెడ్డది కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్.
0: చాలా మంచిది అన్నాడు.
1: ఇట్స్ వెరీ గుడ్ యు సే.
0: ఏమిటి నారాయణుడు ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
1: నారద సరి నారాయణ సే సో వాట్ ఆర్ మై టు సే ఎనీథింగ్ ఎల్స్.
0: నన్ను అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ మీ.
0: దాన్నే పోయి నువ్వు అడుగు.
1: హీ సెడ్ యూ గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
0: ఇంకేం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
1: ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు నారాయణ కమాండ్.
0: మనం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
1: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
0: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
1: హీ వాజ్ జస్ట్ గోయింగ్ ఓవర్ దేర్ టు ఆస్క్.
0: ఆ మనం చెప్పింది నారద దూరం దూరం దూరం దూరం అనింది.
1: దట్ డర్టీ మ్యాటర్ సెడ్ నారద కీప్ ఆఫ్ కీప్ ఎ డిస్టెన్స్.
0: ఏమిటి నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
1: వాట్ ఐ షుడ్ కీప్ myself at a distance from you, what is it you want me to go away from?
0: Enduku nannu dooram untunnaavu antunnaru naradulu.
1: Why do you say so? Ask narada.
0: Narada,
1: narada,
0: ninnati dinam ratri
1: last night
0: pavitramaina perugga undinanu, pavitramaina paaluga untunnanu, parishuddhamaina annanga untunnanu, enni vidhamainatundi maduramainatundi padarthaluga unnanu nenu untunnanu, bhagavantuniki naivedyam cheseetundi oka arhata kuda nu kaligi undeetundi dani.
1: Last night I was in the form of that sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that.
0: Kani okka turi ee manishtho naaku samyogam jariginda naaku ee gati pattipoyindi.
1: Because of my association with your body this is my situation.
0: Inka rendavu turi patti inka naaku ee gati avutundo
1: and
0: kanuka meer dooram pondi.
1: If I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away, get back.
0: Kanuka ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
1: దిస్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
0: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
0: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమిదం పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటది.
1: ఇఫ్ యూ పుట్ పికిల్స్ మ్యాంగో పికిల్స్ సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్ ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
0: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
1: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్ట్ టేకెన్ ఇన్ ద మార్నింగ్ బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
0: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
1: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
0: ఫ్లవర్ మిల్.
1: ద ఫ్లవర్ మిల్,
0: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటది పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
1: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యూ పుట్ వీట్ దేర్ యూ గెట్ ద వీట్ ఫ్లోర్.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ పుట్ రైస్ ఓవర్ దేర్ యూ గెట్ రైస్ ఫ్లోర్.
0: పైన బేడలు వేస్తే బేడల పిండి వచ్చేస్తుంది.
1: అండ్ యూ పుట్ దేర్ దాల్ అండ్ యూ గెట్ ద ఫ్లోర్ దేర్.
0: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మలంగా మారిపోతుంది.
1: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
0: విరక్తిగా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఫ్లవర్ మిల్ బెటర్.
1: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్
0: ది జగ్గు. బెటర్
1: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
0: కానీ దానికంటే హీనమైనటువంటి ఈ దేహం.
1: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
0: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
1: దెన్ వై షుడ్ వీ రెస్పెక్ట్.
0: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దట్ ఇస్
0: దేహమే ప్రధానమని అనుకోకూడదు.
1: నాట్ దట్ బాడీ
0: దేవుడు లేని దేవాలయం మనకెందుకు?
1: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్?
0: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్
0: దేవుడి నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను.

0: I am offering everything to God.
1: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి.
0: The moment we understand the principle of the divinity behind, all the mind, the body, the intellect, the inner senses will be sanctified. Therefore, attachment to the body should be directed towards God. That is the spiritual practice we should start today.
1: అంతేకాని ఏదో భజన చేయటం, భజన చేసుకోండి ఉన్నంత వరకు, ఆ స్టేజ్ కు వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే.
0: అంటిల్ వి రీచ్ దట్ స్టేట్ వి షుడ్ డు ఎవ్రీథింగ్ ఎల్స్.
1: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము,
0: సపోజింగ్ యు హావ్ గాట్ వెరీ గుడ్,
1: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది,
0: yes you got the fruit,
1: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది.
0: సో లాంగ్ ఇట్స్ అన్‌రైప్ it will be sour.
1: పరమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది.
0: When once it is ripe, అదే విధంగా
1: మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Until you reach the state of ripening or maturity, you should continue all this path.
1: కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు.
0: But we should never forget the ultimate purpose.
1: దాన్ని పొందాలి.
0: We should attain that.
1: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ, వీ షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్, ఆత్మ.
1: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
0: దెన్ వీ షుడ్
1: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
0: అండ్ వీ షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దిస్.

0: సత్యం ధర్మ ప్రేమం శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోణలప్ప. గుణములివి నాలుగు పునాది గోడలప్ప.
1: Without truth, righteousness, love and peace, all the knowledge and education is useless. Without truth, righteousness, peace and love, acts of charity, compassion, they are useless. All the exalted positions that we occupy are meaningless. In fact, the truth, righteousness, peace and love are the very pillars and the foundation for this mansion of human life.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Meerandaru ikkadiki deni kosam vacharo danni marchipothunnaru.
1: You are forgetting the very reason that brought you all here to this place.
0: Ekkadiki vellinappudiki ni manam దేనికోసం వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మరవకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ టు నో ద రీజన్ దట్ బ్రాట్ యూ హియర్, వై యు ఆర్ హియర్, వేర్ ఫ్రమ్ యు ఆర్ హియర్. యూ షుడ్ బేర్ ఇన్ మైండ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఒక పోస్ట్ లో ఒక కవర్ వేసినామంటే దీనిలో ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్, రెండు అడ్రస్లు లేకుండా ఆ కవర్ ఏమైపోతుంది?
1: An envelope to be posted must have these two, the two address and the from address, failing which, where does it go?
0: ఇప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్, టూ అడ్రస్ రెండు కూడా తెలియకుండా మీరు ఈ ప్రపంచంలో వచ్చి పడిపోతారు.
1: You are in this world without knowing your from address and to address too.
0: Kanaka mee gati em avutundi?
1: What will happen to your life?
0: Rendu address lu lenatvanti cover dead office povutundi.
1: A letter without these two addresses, from and to, will go to the dead letter box.
0: Kanaka meeru edo oka address meeru gurtinchali.
1: So it is necessary to know one address.
0: Memu ekkadi nunchi vacham?
1: Where from you have come?
0: Ekkadiki pothunnamu?
1: Where do you reach?
0: Ekkada unnamu?
1: Where are you now?
0: Ee mooditi endukodu edo oka dani gurtinchali.
1: Of the three, you should recognize at least one.
0: Kani indulo e okati gurtinchakapoyinappudikini jeevitame oka vyartham aipothundi.
1: If you do not know at least one of these three, the whole life would be in vain.
0: Oka chinna katha,
1: a small story.
0: East Godavari, West Godavari ilanti pradeshallo pada padavallo bayal deri pothuntaru chaala mandi vyaparasthulu.
1: In places like East Godavari and West Godavari, people travel in boats, reach other shore for business transactions.
0: Oka boat lo pada ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.
1: A person was traveling in a boat.
0: ఇతను వ్యాపారస్తుడు.
1: He is a businessman.
0: కానీ ఎవరు కూడా ఆ బోట్ లో ఎక్కలేదు.
1: There were nobody else there other than him.
0: ఆ బోట్ పర్సన్ ఏమి చెప్పాడు? సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు.
1: The boatman asked him, sir, where do you come from?
0: ఫలాన చోటు నుంచి వచ్చానని చెప్పాడు.
1: He said, I am coming from such and such a place.
0: కానీ అంతటితో వీరు మానలేదు.
1: And the conversation didn't stop there.
0: ఎక్కడైనా ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు ఏదో ఒకటి ఎవరితోనో మాట్లాడుతూ పోతుంటేనే ఆ ప్రయాణంలో కొంచెం వరకు భారం లేకుండా ఉంటుంది.
1: In fact, during our onward journey, We converse with our people to pass time.
0: ఈ పడవ నడిపే వాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాల.
1: The boatman was engaged in conversation.
0: అయ్యా వాచ్ చేతిలో కట్టుకున్నావు కానీ టైం ఎంతో తెలియదు.
1: You have wrist watch, but you have no knowledge of time.
0: రెస్ట్ వాచ్ ఉండినప్పటికీ నీకు టైం తెలియకపోవటము నీ జీవితంలో ఒక భాగం గంగపాలేను అన్నాడు.
1: Since you have no knowledge of time, you have wasted part of your life.
0: న్యూస్‌పేపర్ చేతిలో పట్టుకున్నావు.
1: You hold this newspaper on hand.
0: ఆ పేపర్ లో ఏమిటుండదు అనేటువంటిది నీకు తెలియకపోతే ఆ యొక్క పేపర్ పట్టుకుని ప్రయోజనం లేదు. ఇది రెండవ గంగపాలు అన్నాడు.
1: You do not know the contents of the newspaper. You have wasted other part of life.
0: సరే ఇంకా కొంత దూరం పోయినప్పుడు తాను నిలబవలసినటువంటి ప్రదేశం ఇంకా రాలేదు.
1: And they are yet to reach their destination.
0: కానీ ఈ పడవ వారికి ప్రొద్దుపోలేదు.
1: And they had to kill time anyway during the process.
0: నాయన మీరు పడవలో ఎక్కారు టైం చెప్తే తెలియదు అంటున్నావు. న్యూస్ పేపర్ లో విషయం అడిగితే నాకేమీ తెలియదు అంటున్నావు. పోతే పోనీ మీరు ఎక్కడికి పోయి దిగాలి అన్నాడు.
1: You are not giving replies to these questions regarding the time and the contents of the newspaper. And at least you do not know where you are supposed to go.
0: And he said,
1: I do not know where this boat will take us.
0: Not knowing
1: where to reach, you just got into the boat. You are wasting the remaining part of
0: life.
1: And then after some time the wind started blowing
0: severely.
1: And the boat started tossing this way and that way.
0: ఈ గాలి ఒత్తిడికి పడవ చాలా వరకు కూడాను కంట్రోల్ లేకుండా పోతుండాలి.
1: Because of the whirl wind, the boat is out of control.
0: అప్పుడు ఆ బోట్మెన్ అడిగాడు.
1: Then boatman asked the traveler.
0: సార్ మీకు ఈత వచ్చునా అన్నాడు.
1: And the boatman asked the traveler, sir, do you know swimming?
0: అయ్యో నాకేమి తెలియదు నాయన అన్నాడు.
1: He said, I do not know.
0: అయితే జీవితం అంతా కూడా గంగపాలేను అన్నాడు.
1: Now you are wasting all the lot of your life.
0: ఈ విధంగా మనము ఈ ప్రపంచం అనేటువంటి ఒక నదిలో పరిచి జీవితంలో పడ్డాము.
1: Similar is our situation that we are in this life.
0: ఇందులో ఎందుకు వచ్చి పడ్డాము, ఏమి మనం తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఏమి తెలుసుకుంటే ఎక్కడికి చేస్తాము అనేటువంటి విషయం మీకు తెలియకుండా పోతుంది.
1: We do not know where we come from. We do not know why we are here. We do not know where we ultimately reach.
0: Kanuka ee vidhanga emi teliyakunda pote mana jeevitham anta kuda gangapalaipothundadi.
1: The whole life amounts to void emptiness if we do not know the answers to these questions.
0: Kanuka manamu motta mota ekkadiki vachamu, ekkadiki pothunnamu, ekkada unnamu aneetundi dantlo manam gurtinchalani prayatninchali.
1: Therefore, we should make every attempt to know where we come from, where we are, where we ultimately return.
0: ఈ మూడు ఏ ఒకటి కూడా తెలియకుండా పోతే మనం ప్రయాణం చేసి ప్రయోజనం ఉండదు.
1: Without knowing at least one of the three, the life sojourn is a waste.
0: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అని ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, స్టేయింగ్ అడ్రస్ మూడింటిగా తెలుసుకుంటేనే మన జీవితం ఒక సార్థకమవుతుంది.
1: Therefore, our life is really fulfilled if we know answers to these three questions: where we come from, where we are, where we will reach ultimately.
0: ఈ మూడింటిలో ఏ ఒకటి తెలియకుండా పోయినప్పటికీ మనము జీవితంలో వ్యర్థమైపోతుంది.
1: The life is a sheer waste if we do not know answers to these questions.
0: గోల్డ్స్టీన్ వైపు అనేక పర్యాయములు పుట్టబతికి వచ్చారు.
1: గోల్డ్స్టీన్ అండ్ హిస్ వైఫ్ విజిటెడ్ దిస్ ప్లేస్ రిపీటెడ్లీ.
0: కానీ ఒకనాడు నేను కాలేజీకి పోతున్నాను.
1: వన్ డే భగవాన్ వాజ్ ప్రొసీడింగ్ టు ది కాలేజ్.
0: స్వామి మా ప్లేన్ 3 గంటలకు ఉంటుండది, నేను వస్తాను కాలేజీకి అన్నాడు గోల్డ్స్టీన్.
1: గోల్డ్స్టీన్ సెట్, భగవాన్ ఐ విల్ ఫాలో యూ బికాస్ ఐ షుడ్ బి లీవింగ్ అట్ 3 o'clock బికాస్ ఆఫ్ ఫ్లైట్
0: అని పిలిచాను.
1: And Bhagavan said yes and wanted him to follow.
0: అప్పుడు కార్లో కూర్చున్నప్పుడు నేను గోల్డ్స్టీన్ అడిగాను.
1: While Goldstein was seated in the car by the side of Bhagwan, Bhagwan has put a question.
0: What is your program, Annanu?
1: Bhagwan asked him, what's your program?
0: Swami, nenu inka emi nirnayinchukoledu annadu.
1: And he said, I have not yet decided my program.
0: Nenu pothe 2 gantalaku bayalderali annadu.
1: However, I should start at 2 o'clock.
0: Nenu cheppanu ee naadu program maanukomani cheppanu.
1: Bhagwan asked him to stop traveling.
0: Ayyo ticket tisukunnane waste ayipothundi em chesedi annadu.
1: And he said, Bhagwan, I purchased the ticket, I should go, or else the whole ticket is a waste.
0: Ticket waste aina paravaledu nee naadu povaddu annanu.
1: Bhagwan said, doesn't matter, even the money is wasted, it's gone, but yet don't undertake the trip.
0: Kaani atani manasu chaala confusion lo poyindi.
1: Then he was in a confused state.
0: సరే తిరిగిన వస్తువు మేము వచ్చే సమయం లోపల తిరిగి ప్రశ్నించాడు, స్వామి నేను ఎప్పుడు వెళ్ళాలి అని.
1: ఫైనలీ ఆఫ్టర్ ద రిటర్న్ హీ ఆస్క్డ్ స్వామి, వెన్ షుడ్ ఐ గో?
0: సరే నీ ఇష్టం అన్నాను.
1: భగవాన్ సెడ్, యాజ్ యూ విష్.
0: అయితే నేను ఇప్పుడు వెళుతాను, ముంబైలో కావాల్సింటే ట్రైన్ లేకపోతే ఒక దిన అక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు.
1: దెన్ హీ సెడ్, స్వామి, ఐ విల్ లీవ్ నౌ, ఇఫ్ ఐ డోంట్ క్యాచ్ ఫ్లైట్ ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ దేర్ ఇన్ బాంబే.
0: సరే ఇవన్నీ కూడా నీకు అనవసరమైనటువంటివి, పోవద్దు అంటే పోవద్దు.
1: దీస్ ఆర్ నాట్ నెసరీ, ఐ సే దట్ డోంట్ గో, జస్ట్ స్టాప్ యువర్ ట్రిప్.
0: కానీ ఇతనికి టికెట్ అంతా వేస్ట్ అయిపోతుంది అని తాను పోయే తీరాలి అన్నాడు.
1: హీ డజంట్ వాంట్ టు వేస్ట్ ద టికెట్, హీ డిసైడెడ్ టు గో.
0: కానీ టికెట్ వేస్ట్ అవుతుందని తెలుసుకున్నాడు, కానీ తన లైఫ్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటిది గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: హీ థాట్ ఆఫ్ వేస్టింగ్ ది టికెట్, but he has not thought of this, that his whole life is going to be wasted.
0: Sare pomman cheppanu.
1: Bhagwan okayed his trip.
0: Intiki vachadu, edo packle chesesadu, car lo ekkadu.
1: He packed all his luggage, got into the car,
0: velladu Bangalore,
1: and he went to Bangalore.
0: Bangalore lo unchi train ekkadu, Mumbai lo digadu.
1: He caught the flight and reached Bombay.
0: ఈ బొంబాయి లోపల టికెట్ తీసుకున్నాడు, ట్రైన్ లో ఎక్కుతూ ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ బోర్డింగ్ ద ఫ్లైట్ దేర్ ఇన్ బాంబే.
0: ట్రైన్ లో ఎక్కిన తర్వాత అందులో కొంచెం దొంగలంతా ఉన్నారని తెలిసింది.
1: ఆఫ్టర్ బోర్డింగ్ ద ఫ్లైట్ హీ కుడ్ నో దట్ దేర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, హైజాకర్స్ వర్ దేర్.
0: ఆ ప్లేన్ లో హైజాకర్స్ ఉన్నారు అని తెలిసింది.
1: ఇన్ ద సేమ్ ఫ్లైట్ మెనీ హైజాకర్స్ హ్యాపెన్ టు ట్రావెల్.
0: స్త్రీలకు భక్తి అధికము, మగవారికి ఉంది భక్తి.
1: మెన్ ఆల్సో ఆర్ డివోటెడ్,
0: కానీ వీరు చూపలేరు, ఆమె చూపుతుంది.
1: బట్ ద డివోషన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ గోల్డ్స్టీన్ ఇస్ విజిబుల్.
0: ఆమె వచ్చి, మీరు ఏమీ తలచకండి, స్వామిని చింత చేసుకోండి.
1: షీ సెడ్, డోంట్ వరీ, think of swami, pray to bhagwan, that's what she said.
0: Hijacker vachesi iddanni kurchondi ani cheppadu.
1: Hijacker instructed both of them to be comfortably seated.
0: He seat lo kurchina tarvata second seat ki vadanu vellaadu.
1: And then the hijacker has got proceeded further to the next seat.
0: Akkada chinna chinna pillalu sthreelu anta undinaru, vaadu chaala baadha padutu unnaru.
1: And he noticed children and women who are feeling very sad.
0: Kaani variki aa baadha em lekka.
1: But they are not afraid of the situation.
0: Yemi lekka cheyakunda vallandari call chesadu.
1: And the hijacker, without any kindness, he went on shooting all the rest of the people.
0: Veellidanni vadili pettaru, meetha vallani call chesadu.
1: These two only were spared, all the others were shot.
0: Appudu thanu swami endukosame nannu povoddani cheppadu.
1: Then they could understand why swami didn't want them to proceed with their trip.
0: తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత తిరిగి పుట్టపర్తికి వచ్చాడు గోల్డ్స్టీన్.
1: ఆఫ్టర్ 2 or 3 months హీ అగైన్ కేమ్ బ్యాక్ టు పుట్టపర్తి.
0: ఎక్కడైనా రాని ఎక్కడైనా పోని నామస్మరణ చేస్తుంటుంటే భయం ఉండదు అనేటువంటి ధైర్యం తెచ్చుకున్నాడు.
1: హీ హస్ గాట్ ఫుల్ కరేజ్ దట్ వేర్ ఎవర్ హీ ఈజ్, వాట్ ఎవర్ మైట్ హ్యాపన్, వెన్ హీ రిపీట్స్ భగవాన్స్ నేమ్ హీ నీడ్స్ నో ఫియర్.
0: వచ్చిన తర్వాత తను నన్ను చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది.
1: ఆఫ్టర్ seeing Bhagawan, he could have courage.
0: Nen mari prashninchanu, Goldstein, when are you going back?
1: Then Swami again asked him, Goldstein, when are you going back?
0: No, my plan.
1: Swami says, Swami, I have no plans now.
0: మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పోతాను.
1: ఐ గో యాజ్ అండ్ వెన్ యూ డిసైడ్.
0: సరే ఇంత మాత్రం నేను తెలుసుకున్నావు కదా అని.
1: భగవాన్ వాజ్ హ్యాపీ దట్ హీ కుడ్ ఎక్స్పీరియన్స్ దట్.
0: నేను సరే అది ఊరుకున్నాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ క్వైట్.
0: కొన్ని దినములు అయిన తర్వాత నేనే టైం చెప్పి డేట్ చెప్పి ప్రయాణం అయిపోండి అన్నాను.
1: ఆన్ ఎ స్పెసిఫిక్ డే యాజ్ సెడ్ బై భగవాన్ హీ కుడ్ లీవ్ దిస్ ప్లేస్.
0: సరే అక్కడ ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉండినాడు.
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: కానీ మరీ ప్లేన్ ఎక్కాడు.
1: అండ్ అగైన్ హీ హ్యాడ్ టు ట్రావెల్.
0: ఇదంతా అయిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత తన ఇంటికి ఆ ప్లేన్ యొక్క నష్టం అంతా కూడా పంపించారు గోల్డ్స్టీన్.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ కుడ్ గెట్ ఆల్ ద కంపెన్సేషన్ అమౌంట్.
0: ఈ విధంగా మానవులు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని పూర్తి గుర్తించుకోలేకుండా పోతున్నారు.
1: ది హ్యుమానిటీ టుడే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వేర్ దే కమ్ ఫ్రమ్, వేర్ దే ఆర్, వేర్ దే గో.
0: ఈ విధమైనటువంటి కొన్ని అనుభవాలు అయిన తర్వాతనే అప్పుడు వాడు గుర్తిస్తారు.
1: పీపుల్ విల్ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఇట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్స్.
0: అప్పటి నుంచి కూడా మా గోల్డ్స్టీన్ పూర్తి గుండు అని నిలిచాడు.
1: అండ్ గోల్డ్స్టీన్ వుడ్ గ్రో స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే.
0: నేను చెప్పాను, గోల్డ్స్టీన్ నీవు కేవలం ఒక శారీరక బలాన్ని చూస్తున్నావు కానీ నీ మనోబలాన్ని నేను పెంచుకోమని చెప్పాను.
1: Bhagavan wanted him to grow mentally, not simply satisfied with physical strength.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి తాను వెళ్ళాడు, కసరత్ చేస్తూ వచ్చాడు.
1: And then he went on contemplating on Bhagavan's teaching, exercises.
0: అమెరికాకు పోయిన తర్వాత,
1: after reaching America,
0: ఈ కసరత్ లోపల ఎట్లా ఉండినటువంటి వాడు, పెద్దగా ఉండేవాడు, కానీ 60 kgs తగ్గిపోయినాడు.
1: He lost 60 kgs of weight.
0: అప్పటి నుంచి కొన్ని ప్రయాణాల లోపల గుర్తించవలసినటువంటి విజయ తప్పక మనం గుర్తించాలి.
1: Therefore, we have to recognize all the cautions and precautions that we have to bear in mind during our
0: journey. కానీ ఈనాటి మానవులందరూ కూడాను ఈ ప్రపంచంలో వచ్చి పడ్డారు.
1: We are all here in this world.
0: కానీ జీవితం మేము గడుపుతున్నాను.
1: We are spending our life.
0: ఎందుకోసం వచ్చామంటే తిండి నిద్రల కోసం వచ్చాము అంటారు.
1: And if anyone asks this question, the purpose of life, we say that we are
0: Bhaja
1: here
0: Govindam
1: for food and
0: ఉంటుండాలి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ ఊడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతే దుఃఖంకరణే. అప్పుడు చెప్పారు శంకరాచార్య వారు, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. పొమ్మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు, నీవు నిరంతరం కూడాను భజ గోవిందం అన్నాడు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ సెడ్, చాంట్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, యు హావ్ ఫర్గాటన్ గాడ్స్ నేమ్. You are simply pulling on your life.
0: కనుక మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే చాలా మంది పిల్లలు చెప్తుంటారు.
1: If a question is put, why are you here?
0: ఏం స్వామి మేము వచ్చాం, ఖానా పీనా సోనా మరణా.
1: Here only for eating, drinking and just moving, dying ultimately.
0: దీనికోసం మనం వచ్చామని. ఇది కాదు, నీవు ఈ మధ్య లోపల నీవు ఎన్నో చేయవలసినటువంటి ఉన్నాయి.
1: Between these two steps, in between, that you have to do lots of things.
0: కేవలము ఖానా పీనా కోసం రాలేదు.
1: Not merely for food and drink you are here.
0: నిద్రపోవటం కోసం రాలేదు.
1: Not merely for sleeping.
0: కేవలం చదువుకోవటం కోసం రాలేదు.
1: Not for education.
0: కానీ వచ్చిన పని వేరే ఉంటుంది, దాన్ని నీవు మర్చిపోయినావు.
1: But the purpose of your stay is different, which you have forgotten.
0: వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: See that the very purpose is fulfilled.
0: ఈ దేహం వచ్చింది.
1: The body is here.
0: దేహం పెరుగుతూ ఉండాలి.
1: The body is growing day by day.
0: ఈ పెరిగింది తరగక తప్పదు.
1: And the body that grows is sure to diminish.
0: కనుక ఈ పెరిగేటికి దాంట్లో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: And as we grow, we should also work for emancipation.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారే దీన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
1: The one who recognizes truth will have his life liberated.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఈ జగత్తుకు వచ్చాం మనం.
1: We are all here in this world.
0: ఇందులో ప్రయాణమై పోతున్నాము.
1: We are just traveling.
0: ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి.
1: దీన్నన్నిటికీ
0: మనం భద్రంగా నిలిచేటువంటి ఒక శక్తిని సాధించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ టు ఫేస్ ద ఛాలెంజెస్.
0: దీనినే సరైనటువంటి ఆధ్యాత్మిక బలము అని.
1: దిస్ ఈస్ ద రియల్ ట్రూ స్పిరిచువల్ స్ట్రెంగ్త్.
0: దీని మధ్యలో ఏమైనా జరగని.
1: Many things may happen in between.
0: దానికి మనం భయపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచువేషన్.
0: అలలు పొరలు వస్తుంటాయి.
1: నో డౌట్ ద ప్రాబ్లమ్స్ డు కమ్.
0: ఈ సంసారే బహుదుస్తారే.
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్
0: లైఫ్. ఉపయా పారే పాహి మురాలి.
1: ఓ గాడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ మీ అండ్ హెల్ప్ మీ టు క్రాస్.
0: గోవిందం భజ గోవిందం.
1: దేర్ఫోర్ చాంట్ సింగ్ హిస్ గ్లోరీ గాడ్స్ నేమ్.
0: ప్రతి ఒక్కరి తల్లి గర్భంలో పుట్టటము తల్లి గర్భం నుంచి పోవటము ఇంతేనా మనం వచ్చినటువంటి పని. మనం వచ్చిన పని చాలా గొప్పది.
1: వీఆర్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: మానవ జీవితం ఎంతో సాత్వికం గావించుకోవాల్సినటువంటి.
1: ది హ్యూమన్ లైఫ్ షుడ్ బి ఫర్ లిబరేషన్.
0: వీడు చదివే చదువులకును వీడు చేసేటువంటి పనులకును వీడు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ ఫైండ్ ఎ ప్రాపర్ పాత్ ప్రాపర్ డైరెక్షన్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్.
0: ఎంతో ధనం ఉన్నదని వాళ్ళు సంపాదిస్తారు చదువుకుంటారు.
1: ఎక్స్పెక్టింగ్ దట్ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ యూ స్టడీ వెల్.
0: చదువు ఏమిటి? చదువు ఏమైనా కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి.
1: బై వాట్ ఫార్ ది సింపుల్ ఎడ్యుకేషన్ దట్ కెన్ బి లెర్న్ బై బర్డ్స్ అండ్ బీస్ట్ యాజ్ వెల్.
0: మీరు సర్కస్ లో మీరు చాలా చూస్తుంటారు.
1: ఇన్ సర్కస్ యూ వాచ్ మెనీ.
0: కోతులు కూడా నువ్వు ఎంతో విద్యను నేర్చుకున్నాయి.
1: అండ్ యూ ఫైండ్ ది ఎనిమల్స్ దేర్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this education?
0: దాన్ని సద్వినియోగం పచ్చుకోవాలి.
1: We should make proper use of our education.
0: ఆ సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకు సరైన బలం అందిస్తాయి.
1: The fulfillment of education is there when once we make proper use of our knowledge.
0: కనుక మనం వచ్చినాము కేవలం వచ్చినటువంటి చదువు కోసం కాదు.
1: We are here not merely for education.
0: చదవాలి.
1: We have to study anyway.
0: చదివినటువంటి డిగ్రీస్ కూడా తీసుకోవాలి.
1: We have to get our degrees as well.
0: కానీ డిగ్రీస్ తీసుకున్నంత మాత్రం చాలదు.
1: Mere acquisition of degree is not enough.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Can you call oneself educated by merely learning how to read and write?
0: డిగ్రీలు పొందిన విద్యావంతులవునా?
1: By merely getting a degree, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యలు సద్విద్యలగునా?
1: Without spiritual knowledge and awareness, can that be education at all?
0: ఏం ప్రయోజనం?
1: What is the use? What is its value?
0: Kanuka ee rendu kuda undinappude mana avidyanta sarthakam avutundi.
1: When once we have these two, the purpose of education is achieved.
0: Kana prati manavudu kudanu manam cheyavalsinatundi pannu lakshyamlo pettukoni cheyali.
1: Therefore everyone must discharge his duty. Keeping duty is the chief aim.
0: Nenu MBA pass chesanu.
1: I passed MBA.
0: MDA pass chesanu.
1: I got this degree MBA.
0: Degree dandiki pondanu.
1: I have many degrees.
0: Prayojanam enti?
1: What is the use?
0: Dani use cheyali kada.
1: You should make proper use of the degrees.
0: Aa use cheyakunda unnappudu dani sarina ditilo mana viniyoginchukovali.
1: If it is not practically properly used, all the degrees
0: sugyanam sukta leka vidya sadvidyalaguna.
1: Without this spiritual knowledge and awareness, can you call it a true education?
0: Ivanni kevalam paper lo print vesinattiga untari.
1: That's all amount to paper degrees printed.
0: కానీ ఇది కాదు. మనం ఆ పేపర్ ది పే ఇన్ ఫర్ నా జీవితం లోపల ఆ యొక్క పే చేయాలి మనం ఈ చదివినటువంటి దాన్ని.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్ పే ఫార్ ఇన్ అవర్ హార్ట్ విద్ ఇన్.
0: దీన్ని అప్పుడే మనం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్ రియలైజ్.
0: కనుక మనం వచ్చినటువంటి దీన్ని ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: So we must recognize the fact why we are here.
0: ఈ గుర్తించుకునేటువంటి ఒక శక్తి ఒక మానవునికి మాత్రమే ఉన్నది.
1: It's only mankind that can be aware of the purpose of life.
0: ఇది వచ్చినాము సంపాదించాము బ్యాంకుల్లో పెట్టాము పిల్లల్ని చదివించాము పిల్లల్ని ఫారెన్ పంపించాము అన్ని చేశాము.
1: And been born, one is educated well, has taken care of the family, sending their children abroad.
0: ఇంత మాత్రం కాదే.
1: That's not enough.
0: ఇంకా ఉన్నావు నీ ప్రపంచంలో.
1: యు ఆర్ స్టిల్ హియర్.
0: కట్ట కడపటి వరకు కూడా నువ్వు శాంతిని పొందాలి.
1: టిల్ ది ఎండ్ యూ మస్ట్ ఎంజాయ్ పీస్.
0: దీనివల్ల నేను ఆనందం అనుభవించాను అనేటువంటి ఒక నిశ్చయము జరగాలి.
1: యూ షుడ్ ఎస్పైర్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక మనం వచ్చినటువంటిది ఎందుకు దాన్ని నిరంతరం కూడా మనం మనసు మర్చిపోకుండా ఉండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ వై యూ ఆర్ హియర్.
0: మనం వచ్చినది ఒకటి దాన్ని మర్చిపోయి ఇంకోటి కోరుతాము.
1: We forget the aim of life and spend life in a different direction.
0: Gandhi
1: గాంధీ
0: చదవడానికి పోయాడు.
1: హి వెంట్ దట్ ఫర్ స్టడీస్.
0: లండన్ లో పోయాడు.
1: హి రీచ్డ్ లండన్.
0: మాంట్లో చదివాడు.
1: అండ్ హి వాస్ స్టడీ ఫర్ బారిస్టర్ డిగ్రీ.
0: కానీ చదివినాడు.
1: హి స్టడీడ్ వెల్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ హీ కుడ్ నో ఇట్స్
0: దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని తనకి అర్థం చేసుకోలేదు.
1: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద లా.
0: తిరిగి వెనుకకు ఇండియాకు వచ్చిన తర్వాత,
1: ఆఫ్టర్ రిటర్నింగ్ బ్యాక్ టు ఇండియా,
0: అంత చదివినటువంటి వాడు పూర్తి అన్ని విధాల త్యాగం చేశాడు.
1: హీ సాక్రిఫైస్ ఆల్ దట్ హీ అక్వైర్డ్.
0: కాంగ్రెస్ లో ప్రవేశించాడు.
1: జాయిన్ కాంగ్రెస్ మూవ్మెంట్.
0: ఈ కాంగ్రెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ కాంగ్రెస్?
0: కాంగ్రెస్
1: కాంగ్రెస్ కాంగ్రెస్ మీనింగ్ ఇన్ దోస్ డేస్ కామ్ డ్రెస్.
0: ఒక చిన్న చొక్కా వేసుకున్నాడు.
1: హీ హ్యాడ్ మినిమల్ డ్రెస్.
0: ఒక పంచి కట్టుకున్నాడు.
1: అండ్ ధోతి.
0: ఇది కాంగ్రెస్ అనుకున్నారు.
1: అండ్ హీ థాట్ దట్ ఇస్ కామ్ డ్రెస్ కాంగ్రెస్.
0: కామ్ డ్రెస్ లో కాంగ్రెస్ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ ట్రూ కాంగ్రెస్.
0: చాలా గుడ్ మైండ్, గుడ్ సేవ, గుడ్ సాధన, గుడ్ సర్వీస్ అన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు అక్కడ పాపం.
1: అండ్ దట్స్ అనదర్ వన్ man of good service, good feeling, good nature, good mind.
0: Yavar atanu
1: we see
0: ik telisunu Subhash Chandra Bose.
1: You know, he is Subhash Chandra Bose.
0: He is Subhash Chandra Bose. Chaala seva chesinatuvadu vaadu.
1: Subhash Chandra Bose is the one of service.
0: Ee lopala Bose yokka deepu jaaripoyindi.
1: And then the Bose is forgotten.
0: Ee vidhanga manam prapancham lopala vishayam chuste ఏది మంచి చెడ్డలు అనేటువంటి తెలుసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ దేర్ ఫార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్.
0: కానీ ఎంతనో త్యాగం చేసి దెబ్బలు తిన్నటువంటి యొక్క వ్యక్తులు కూడాను చాలా భయపడిపోయి ప్రాణాలని అర్పితం చేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ పీపుల్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ దే సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఈవెన్.
0: ఇంత పేరు పొందినటువంటి యొక్క మహనీయులు లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: దర్ మెనీ పీపుల్ మెన్ ఆఫ్ ఎస్టీమ్.
0: ఇలాంటి వారితో మనం దేశంను ఎంతో మనం రక్షించాలి.
1: విత్ సచ్ పీపుల్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
0: మనం సాక్రిఫైస్ చేయాలి.
1: వన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: అనగా ఏమిటి? ఈ దేహం నాది కాదు.
1: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది బాడీ.
0: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: నాకు పనిముట్టు.
1: ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది నా యొక్క కేవలం ఒక విధమైనటువంటి వస్త్రం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ క్లాత్ దట్ ఎ టైర్ దట్ ఐ పుట్ ఆన్.
0: తిరిగిపోయినప్పుడు తిరిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ వర్న్ అవుట్ ఐ గివ్.
0: అంతవరకు దీన్ని మనం అనుభవించాలి.
1: టిల్ దెన్ ఐ మస్ట్ మేక్ యూ.
0: ఈ విధంగా చేసి దేశానికి గొప్ప కీర్తిని సాధించాడు.
1: విత్ దిస్ హీ బ్రాట్ వెరీ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: కనుక దేశంలో త్యాగం వల్ల ఎంతనో కలుగుతుంది.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ వీ కెన్ సర్వ్ దిస్
0: వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నేకి అమృతత్వ మానసు. నా కర్మణ నా ప్రజ. ఈ విధంగా నాకు నా యొక్క పని కాని నా కర్మను కాని నాకు మనిషివు కాదు. త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వాన్ని పొందాలంటే త్యాగం కావాలి.
1: దేర్ఫోర్ వేద క్లియర్లీ ఎంఫటికలీ సేస్ దిస్ పాయింట్ నో అసోసియేషన్ నో అథారిటీ వాట్స్ ఎవర్ అదర్ దాన్ సాక్రిఫైస్ దట్ విల్ టేక్ యు టు ఇమ్మోర్టాలిటీ.
0: మనం పుట్టినాము. పుట్టినందుకు భగవత్ చింతన చేస్తూ మనం దానికి అర్పితం గ్రహించుకొని మనం దీన్ని సాధకంగా భావించుకోవాలి.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎండ్ అవర్ లైఫ్.
0: దేహానికి ఎన్ని బాధలైనా కలగని.
1: ద బాడీ మే సఫర్.
0: ఈ బాధలు మనకి ఏమాత్రం బాధించవు.
1: అండ్ దీస్ సఫరింగ్ షుడ్ నాట్ బి.
0: చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ దేహము బెంగళూరులో బాత్రూమ్ లో పడిపోయింది.
1: ద ఫిజికల్ బాడీ ఆఫ్ భగవాన్ fell down there in the bathroom at Bangalore.
0: Na room lo pra students anta unde tuntu vandu.
1: And many students stay there with Bhagwan.
0: Veelu akka unde tuntu vandu.
1: They were there in Swami's room.
0: Na chaala seva chesaru papa.
1: They served Bhagwan.
0: Kaani nen cheptanu naaki deha manam ledu.
1: Bhagwan told them, I don't have body at all.
0: Enta veer bandage chesina enta veer operation chesina naaki ee deham naadi kaadu.
1: You may put some bandage whatever may be, but I don't identify with
0: it. చేసుకోండి కానీ నాకు ఈ దేహంతో సంబంధం లేదు.
1: యూ మే డూ ఎనీథింగ్ విత్ దిస్ బాడీ.
0: ఉండినంత వరకు నా పని నేను చేయాలి.
1: బికాస్ ఐ హావ్ గాట్ మై ఓన్ మిషన్ సెట్ భగవాన్.
0: అప్పటి నుంచి కూడా నువ్వు నాకు కట్లు కట్టి ఏమేమి చేయలేదు. నేనేమిటి కట్టించుకోలేదు.
1: అండ్ భగవాన్ డిడ్ నాట్ అలౌ ఎనీబడీ టు పుట్ ద బ్యాండేజ్.
0: నేను అట్లనే నడుచుకుంటూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈనాటి కూడా అట్లనే నడుస్తూనే ఉంటున్నాను.
1: టిల్ దిస్ డే స్వామి ఇస్ వాకింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్.
0: కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా వచ్చేసేసారు, దీనికి ఆపరేషన్ చేస్తే చాలా త్వరలో నయమైపోతుంది అన్నారు.
1: Renowned doctors came and said, if you are operated upon, you will be all right.
0: ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది. ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ దట్ లెడ్ టు ఆపరేషన్ ప్రైమర్.
0: పడటము, దానికి అన్ని విధాలు దెబ్బలు తగలటము.
1: అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రాక్చర్ హీ వాస్ ఆపరేటెడ్ అపాన్.
0: ఒక్క కట్ అయినా నేను కట్టించుకోలేదు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనీ బాండ్ ఎనీ బ్యాండేజ్.
0: అట్టనే నడుస్తూ వచ్చాను.
1: బట్ స్వామి వెంట్ ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఇప్పుడు కూడా అట్టే నడుస్తూ వచ్చాను.
1: ఈవెన్ నౌ స్వామి వాక్స్.
0: కానీ నాకే బాధలు లేవు.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్.
0: ఏ కష్టమూ లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: చాలా మంది భక్తులంతా ఏడుస్తుంటారు, అయ్యో స్వామి ఇట్లా నడుస్తున్నాడే, ఏ బాధ ఉందో ఏమో అని. నాకు ఎట్టి బాధ కూడా లేదు.
1: మెనీ డివోటీస్ ఫీల్ సో బ్యాడ్ దట్ స్వామి మే బి అండర్గోయింగ్ సమ్ పెయిన్ అండ్ సఫరింగ్. స్వామి హ్యాస్ నో పెయిన్ ఎట్ ఆల్ వాట్స్ ఎవర్.
0: ఈనాటి వరకు నాకు బాడీ పెయిన్ అనేటువంటిది నేను ఎప్పుడు అనుభవించలేదు.
1: టిల్ దిస్ డే భగవాన్ డస్ నాట్ నో వాట్ పెయిన్ ఈజ్.
0: అట్లే నేను నడుస్తూనే ఉన్నాను.
1: స్వామి జస్ట్ ఈస్ మూవింగ్ అబౌట్.
0: ఈ విధమైనటువంటి త్యాగం చేస్తే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకాంప్లిష్.
0: నేను చెప్తున్నాను, చేస్తున్నాను.
1: భగవాన్ సేస్ అండ్ యాక్ట్స్.
0: చెప్పిందే చెయ్యాలి.
1: వాట్ ఈస్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: చేసిందే చెప్పాలి.
1: వాట్ యూ యాక్ట్ వాట్ యు డు
0: వచ్చేసి ఏకం కర్మణి ఏకం మహాత్మనం.
1: దట్ ఈస్ ది హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: అది నిజమైనటువంటి మహత్తం.
1: That is the greatness missed today.
0: ఎంత సేపైనా నేను నిల్చుకోగలను.
1: భగవాన్ కెన్ కంటిన్యూ టు రిమైన్ స్టాండింగ్.
0: డాక్టర్స్ చెప్పేశారు ఎక్కువ టైం నిల్చుకోకూడదు అని.
1: డాక్టర్ సెడ్ స్వామి డోంట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఇప్పుడు కూడా నేను ఎంత కాలమో నేను నిల్చుకుంటున్నాను.
1: స్వామి యూ యాజ్ యూ సీ హిమ్ ఈ స్టాండింగ్ ఫర్ లాంగ్.
0: నాకు ఏ బాధలు లేదు.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్, నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఒక్క మాత్రమే నేను వేసుకోను.
1: భగవాన్
0: ఒక కట్టైనా కట్టుకోను.
1: హ్యాస్ నో బ్యాండేజ్. And he has not swallowed a single tablet.
0: నాది కేవలము ఒకే సరి అయినటువంటి యొక్క భావం.
1: స్వామి హాస్ గాట్ ది ఓన్లీ సేమ్ ఫీలింగ్.
0: నేను చేస్తూ మీకు చూపుతున్నాను.
1: స్వామి యాక్ట్స్ డస్ డెమన్స్ట్రేట్స్ అండ్ టెల్స్ అస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేహానికి జరిగేటువంటి బాధలు ఎన్నో జరుగుతుంటాయి.
1: బాడీ ఈస్ బౌండ్ టు సఫర్.
0: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీని మీ బాడీ వాటర్ బబుల్ రెండింటి మనం అనుసరించకూడదు.
1: దేర్ ఫోర్ డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
0: కనుకనే నీవు కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: అదే ఆత్మాభిమానం తీసుకోవాలి.
1: దట్ ఈస్ ఆత్మాభిమాన అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం ఉంటుంటే ఏ బాధలో మనకు పెట్టదు.
1: వెన్ వన్స్ యూర్ అటాచ్డ్ టు ద సెల్ఫ్ ఆత్మాభిమాన, నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ.
0: కనుకనే ఈ ఆత్మాభిమానం నిమిత్తమై మిమ్మల్ని అన్ని విధాలైన ఇంట్లో సేవ పెడుతున్నాను.
1: భగవాన్ ఈజ్ మేకింగ్ యూ సిట్ అండ్ లిసన్ టు ది టాక్ ఓన్లీ టు ఇంప్రెస్ అపాన్ యు నీడ్ టు అటాచ్ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ మూవింగ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కానీ ఇట్ట ఉండినా కూడా నాకేమి నొప్పి లేదు.
1: భగవాన్స్ ప్రోగ్రామ్ మిషన్ కంటిన్యూస్ ఆన్.
0: నాకు నొప్పి లేదు.
1: హస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: యథార్థం మీకు చెప్తున్నాను, మూసిపెట్టుకుని చెప్పడం లేదు.
1: Swami is telling you the fact of facts, the truth.
0: నొప్పి అంటే ఏమిటో నాకు అర్థమే కాదు.
1: He doesn't understand what pain is.
0: కనుక ఆ విధమైనటువంటి ధైర్యంతో నువ్వు సాధిస్తూ రావాలి.
1: With that courage, we should be able to achieve success.
0: మీకు బోధించే నిమిత్తమే నేను ఈ బాధను నేను తీసుకున్నాను.
1: Bhagavan has taken upon himself this suffering to demonstrate to the humanity that one has to bear the suffering.
0: కనుక మీకు చూపే నిమిత్తమే నేను దీన్ని తీసుకున్నాను.
1: భగవాన్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్ పొజిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యూచర్.
0: కనుక మీరందరూ కూడాను దీన్ని ఆధారం చేసుకుని దేహానికి ఎన్ని బాధలు జరిగినప్పటికీ దేహాన్ని త్యాగం చేయండి.
1: ద బాడీ మే సఫర్, బాడీ మే పాస్ త్రూ సో మెనీ పెయిన్స్ అండ్ అదర్వైజ్, బట్ యెట్
0: ఈ దేహాన్ని
1: సాక్రిఫైస్
0: సరైన రీతిలో ప్రభు వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద బాడీ.
0: భగవత్ సేవలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ సర్వ్ గాడ్.
0: భగవంతుడికి నూరి గంధం వలె పట్టించాలి.
1: అండ్ యాక్చువల్లీ వీ షుడ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: కనుక మనం దేహాన్ని ఇచ్చిండేది భగవంతుడు దేనికోసం? ఈ యొక్క దైవాన్ని అర్పితం చేసే నిమిత్తం.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ so as to surrender, dedicate in service to God.
0: Manidapa kompa.
1: It's dirty one.
0: Rogava meggaluke sevaka gampa.
1: Full of affliction.
0: Jati sancharanam pondu dumpa.
1: It takes upon life after life.
0: Avasanama meegaleni kampa.
1: It cannot cross this ocean of life.
0: Ambula padanamu manam eppu dalampa.
1: It's full of bones.
0: మీ నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదమును ఆశ్రయించవి.
1: సరెండర్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అది చేయండి మీరు.
1: That's what you are supposed to do.
0: దాంతో ఏంటి బాధలు వచ్చినప్పటికీ మీరు లెక్క చేయకండి.
1: Don't bother, don't be worried of any other problems.
0: మీ చేతనంత సేవలు దేశానికి చేయండి.
1: Serve this country to the extent possible.
0: ఒక్క చిన్న దీనికైనా కూడా మనం కొంత సేవ చేయాలి.
1: At least you should render a fraction of service to the country.
0: ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లిం కొంచెం దారి చూపడం కూడాను ఒక సేవనే.
1: To help an old lady in showing her right path.
0: దోమ చూపటం వల్ల నాకేం వస్తుంది అనుకుంటారు చాలా మంది.
1: How is it going to benefit me? Some people may think so.
0: చిన్న సేవలో కూడాను పెద్ద ఫలితం ఉంటుండాలి.
1: The fraction of service will give big results.
0: కనుక మీరు సేవ చేస్తున్నారండి.
1: Therefore, servants are.
0: సేవకు మించినటువంటి కార్యం మరొకటి లేదు.
1: There is no other greater task higher than service.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈ దేహం ఇచ్చినటువంటిది ఎంత పవిత్రం కోసం.
1: The body is sacred to do sacred
0: work. చాలా మంది చూస్తుంటారు ఆ పాపం ఆడవాళ్లే దీన్ని కనిపెడుతుంటారు బాగా.
1: Women will be able to notice and observe this point.
0: ఇంత బాధలు పడుతూ ఇన్ని విధాలు ఇదిగా ఉన్నాయి స్వామి తగ్గలేదే చాలా బాగున్నాడే అనుకుంటుంటారు పాపం ఆడవాళ్ళు.
1: అండ్ మెనీ విమెన్ థింక్ స్వామి ఇస్ వెరీ ఫైన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ దట్స్ వాట్ దే సే.
0: నేను తగ్గలేదు.
1: స్వామి హాస్ నాట్ లాస్ట్ వెయిట్.
0: ఎక్కలేదు.
1: హి హాస్ నాట్ గెయిన్డ్ వెయిట్.
0: నేను ఏ విధమైన సేవ చేసినా నాకు నొప్పి లేదు.
1: హి హాస్ నో పెయిన్ వాట్ ఎవర్ వర్క్ దట్ హి మే అండర్టేక్.
0: కానీ అనుకుంటారు నడచాలంటే నేను స్పీడ్ గా నడుస్తాను.
1: Swami can walk very fast also if he decides.
0: Aithe ee doctors kuncha bayam valla nenu unnanu.
1: Because doctors wanted him not to walk like that.
0: Swami, meer speed ga nadachakandi.
1: They said, Swami, don't walk fast.
0: Pillalni evarina iddaru pettukondi.
1: Have two boys by your side.
0: Vaadu sahayanga undali.
1: Let them help you.
0: Ani vaadu tondra pettuntaru.
1: They want, they insisted on.
0: Vaadu kuda trupti pechali.
1: And doctors also must be satisfied.
0: Trupti pette nimittamai ee vidhanga iddaru pillalni unkuntaru.
1: To satisfy doctors, Bhagavan is following their instruction by having two boys by his side.
0: ఆ ఇద్దరి కూడా నేను ఏమాత్రము బాధ పెట్టడం లేదు.
1: And Swami will never make those two boys to suffer either. Arun Purushti.
0: తమ ఆఫీస్కి పోతుంటారు.
1: They go to their office.
0: ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: On returning from the office, they wait for Swami at the gate.
0: పుష్టి అని పిలిస్తే పుష్టి వస్తాడు.
1: And you say, Purushti, he will be there.
0: నాయన అక్కడ నీరు తీసుకో అంటాను. అంతే
1: స్వామి సేస్ గెట్ వాటర్ ఫ్రమ్ దేర్.
0: ఆ నీరు తీసుకుంటాను త్రాగుతాను.
1: అండ్ స్వామి సిప్స్ ద వాటర్.
0: పోతూ ఆ ఇద్దరు కూడా ఆ విధంగా సేవ చేస్తున్నారు. ఆ సేవనే గొప్ప సేవగా ఉంటుంటాయి.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సర్వింగ్ భగవాన్. ఇట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ విధంగా ఈ సేవకులు కూడా బాధ పెట్టడం లేదు.
1: దోస్ ప్రిపేర్ టు సర్వ్ దే డోంట్ సఫర్ ఇన్ ఎనీ వే.
0: ఎవరికి నేను బాధ పెట్టను.
1: సఫరింగ్
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు వేమా అన్న.
1: ఇట్ ఈస్ నాట్ స్ట్రెంగ్యూస్. దే హ్యావ్ నో స్ట్రెయిన్ ఎట్ ఆల్.
0: ఎవరిని నేను నొప్పి పెట్టను.
1: భగవాన్ విల్ నెవర్ మేక్ ఎనీబడి.
0: నేను నొప్పి పడను.
1: స్వామి విల్ నెవర్ బాదర్. విల్ నెవర్ వరీ అబౌట్ ఎవరీ.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు స్వామి పుట్టిన పండుగ.
1: టుడే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: ఏదో దేహం పుట్టినటువంటిదే కానీ
1: as the body is born.
0: దీనికి 79 సంవత్సరాలు అయిపోయింది.
1: అండ్ ద బాడీ 79.
0: కానీ ఈ 79 సంవత్సరాలుగా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నానా?
1: Does Bhagavan look like that 79-year-old?
0: No.
1: No, no.
0: ఇప్పుడే కాదు.
1: Not only now.
0: ఇంకా 89 ఏళ్ళు వచ్చినప్పటి కూడా నేను ఇట్టనే ఉంటాను.
1: Let that be. Let that be 80th birthday, 90th birthday. Bhagavan will remain like this.
0: In ఏమాత్రం ఒకరి పారాధీనం కాను.
1: Bhagavan will never submit himself in the hands of anybody.
0: నా కన్నులు నా పండ్లు నా అన్ని చక్కగా ఉన్నాయి.
1: Bhagavan's eyes and teeth are in perfect order.
0: 79 సంవత్సరాల లోపల పండ్లన్నీ ఊడిపోతాయి.
1: Naturally, at this age, one will be losing the teeth.
0: కండంతా కూడా కనిపించకపోకుండా తెరలు వస్తాయి.
1: There will also cataract problem at an advanced age.
0: కానీ దేహంలో అంత మడతలు పడతాయి.
1: And you find wrinkles.
0: నాకు ఏమాత్రమో మడతలు పడ్డాయి.
1: No wrinkles on the face.
0: ఎప్పుడూ నాకు ఆ ఉసిరి వయసు అనేటువంటి నాకు రానే రాదు.
1: There is no trace of old age on Swami anyway.
0: నాకు ఓల్డ్ ఏజే లేదు.
1: Swami is beyond. No old age.
0: కనుక మీరు ఆ ధైర్యాన్ని మీరు కూడా సాధించండి. తప్పక మీరు కూడా బాగుపడతారు.
1: విత్ దిస్ కరేజ్ యూ కెన్ ఆల్సో వర్క్. keeping this as
0: the main thing.
1: You should also be strong enough and healthy.
0: In fact,
1: losing your strength.
0: మీరు అన్ని విధాల దుర్వినియోగం చేసుకుంటున్నారు.
1: యు ఆర్ మిస్యూజింగ్ ఆల్ ద లేటెంట్ పవర్.
0: ఆ మిస్యూజ్ చేయకుండా ధైర్యంగా ఉండండి.
1: బి కరేజియస్ ఎనఫ్, డోంట్ నెవర్ మిస్యూజ్.
0: ఎంతైనా కూడా స్వామి యొక్క దీంతో మీరు అభివృద్ధి రావచ్చు.
1: విత్ భగవాన్స్ గ్రేస్ యూ విల్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ అండ్ ప్రాస్పర్.
0: ఎంతమందికైనా మనం సహాయం చేయొచ్చును.
1: వీ కెన్ సర్వ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కనుక ఈ సర్వీస్ కోసమని దేహాన్ని భద్రంగా పెట్టుకోవాలి.
1: See that you are healthy so that you would be able to serve.
0: Alankaram kosam kaadu.
1: Not for mere maintenance.
0: Seva kosam ani.
1: It's only for service.
0: Kanuka naaku ee deham anetundi seva nimittamai kavalsinatundi.
1: So body is required to serve.
0: Telikaina nenu siddhame.
1: Bhagavan is ready for anything.
0: Ippudu evarikaina naaku pranam kavalantaru nenu tatchame ichchestanu.
1: If anyone wants life, Bhagavan is prepared to sacrifice his life.
0: Dani kuda nenu siddhanga untunnanu.
1: Bhagavan is ready.
0: కనుకనే మీరు ఆ విధంగా ఎప్పుడు కూడా రెడీ రెడీ రెడీ రెడీ.
1: లైక్ దట్ యూ షుడ్ బి ఆల్వేస్ బి రెడీ రెడీ.
0: కనుక మీరు ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా దేహం తత్వం ఒక ప్రధానంగా మీరు భావించాలి.
1: దేర్ఫోర్ నెవర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ.
0: బాడీని మీరు కేవలం వృధా చేసుకోకూడదు.
1: నార్ కెన్ యూ నెగ్లెక్ట్ ద బాడీ.
0: దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: చూడండి, పొగకు మూలము నిప్పుల పుంజముండా.
1: ఫర్ ఆల్ ద స్మోక్ దేర్స్ ఫైర్ బిహైండ్.
0: రైలు పరుగుకు నడిపించు డ్రైవర్ ఉండా.
1: దేర్ ఇస్ ఎ డ్రైవర్ దట్ వుడ్ మేక్ ద ట్రైన్ మూవ్.
0: మనిషికి ఒక విధమైనటువంటి మనసు ఉండా.
1: వెన్ మ్యాన్ హ్యాస్ గాట్ ద మైండ్.
0: మనిషికి ఎందుకు ఈ ధైర్యం ఉండకూడదు?
1: వై నాట్ యు బి కరేజియస్ ఎనఫ్.
0: కనుక మనసుకు మనం ధైర్యం కావాలి.
1: Therefore, the mind requires strength.
0: ఆ శక్తిని మనం సంపాదించాలి.
1: We should have that power.
0: తప్పక మీరు గుర్తించుకొని ప్రతించాలి.
1: And therefore, in full recognition of this fact, we should require mental strength.
0: పిల్లలను చూస్తుంటాను.
1: Bhagavan watches boys.
0: వాళ్ళంతా 20-30 సంవత్సరం పిల్లలుగా ఉంటుంటారు.
1: They're between 20-30 years.
0: కానీ మొహాలు చూస్తే చాలా నొతకలు పడి ఉంటాయి.
1: The faces are not bright, they're full of wrinkles on the face.
0: అట్లాకూడదు.
1: You should be
0: ఎప్పుడు మంచి ధైర్య సాహసంగా ఉంటుండాలి.
1: You should be highly courageous, very strong.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మీరు అభివృద్ధి అయిపోయి విద్యలు బోధించుకొని ఆ విద్యను పాస్ చేసుకొని మీ జీవితాన్ని సేవల్లో సార్థకం చేసుకోవాలి.
1: With a strong physical health, the mental power, you should make proper use of this time, acquire all the education, and then serve society.
0: ఏ దీనికి రెడీ కావాలన్నా కూడా దానికి మనం రెడీగా ఉండాలి.
1: ఫర్ ఎనీ టాస్క్ యూ షుడ్ బి రెడీ.
0: ఏ టైంలో కూడా రెడీగా ఉండాలి.
1: ఎనీ టైం బి దాట్ యూ బి రెడీ.
0: అప్పుడు అది నిజమైనటువంటి దేహం.
1: దెన్ దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ ద బాడీ.
0: అప్పుడు దేనికైనా ఎవరికైనా కూడా అర్పితం కావాలంటే సిద్ధంగా ఉండాలి.
1: బి రెడీ టు సాక్రిఫైస్ యువర్ బాడీ.
0: ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ.
1: And you should say, I am ready, I am ready.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు పోషించుకొని ధైర్యాన్ని సాధించుకొని లోకానికి సమాజానికి అయినటువంటి యొక్క శక్తిని సాధించి పెట్టాలి.
1: విత్ దిస్ కరేజ్ యూ షుడ్ ఎంటర్ ద సొసైటీ అండ్ సర్వ్ ద కమ్యూనిటీ.
0: చాలా సంతోషం. నా పుట్టిన పండుగ అంటే ఇదేదో పెద్ద వైభవాలు జరుపుకోవడం కోసం కాదని అనిచిండేది. ఈ దేహానికి తగినటువంటి భద్రతనిచ్చి దేహం ద్వారా సేవలు చేయించాలనే ఉద్దేశమే నాది.
1: The purpose behind birthday celebration of Bhagavan is this, that the body is gifted to serve the community. It is for the service to the society.
0: దానికి మనం సొసైటీకి మనం సిద్ధంగా ఉండాలి.
1: We should be prepared, ready to serve the society.
0: అది మనకు నిజమైనటువంటి సేవ.
1: That is the true service, the spirit of service.
0: భజన బినా హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: जपजान बिन तन योग नहीं
1: जपजान बिन तन योग नहीं
0: प्रभु दर्श बिन

जप जाननी न कम योग नहीं।

0: మనకు చక్కదనం. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ దట్ కాన్స్టిట్యూట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: వ్రతములన్నిటి అందు వన్నెగాల్చిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడ్హిరెన్స్ టు ట్రూత్ ఈజ్ ద టఫెస్ట్ వన్ క్యాన్ బి వ్యూడ్ యాజ్ పెనెన్స్.
0: మధురభావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెది.
1: వాట్ ఈస్ ద నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ భారత్? ఇట్ ఈస్ ద ఫీలింగ్ టువర్డ్స్ ద మదర్. ఫీలింగ్ టువర్డ్స్ ద మదర్ ఈస్ ద నోబ్లెస్ట్. వాట్ ఎల్స్ కుడ్ బి గ్రేటర్ దెన్ దిస్?
0: ప్రాణంబె కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ కంట్రీ మోర్ దాన్ ద లైఫ్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ కోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ ఈజ్ టోటల్లీ గాన్.
0: నేటికి చిరి పరదేశ నీసురసి.
1: And we have today amidst us all that is present in other countries, other lands.
0: Auram yemandu Bharata palanambu.
1: Alas, what is to be said about this administration?
0: Yenugettula tana bala verugaledu patturainaru మన భారతీయులు నేడు.
1: జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, సిమిలర్ ఇస్ ది సిచ్యువేషన్ విత్ ది ఇన్హాబిటెంట్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ డు నాట్ నో దేర్ ఓన్ లెగసీ అండ్ ద హెరిటేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భారతదేశం అన్నా దీని విశిష్టత, దీని గోప్యత, దీని గమ్యము, దీని పవిత్రము ఎవ్వరూ ఇంతవరకు కూడాను దాన్ని చవి చూడలేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ద గ్రేట్నెస్ ద ప్రొఫండిటీ ద సిగ్నిఫికెన్స్ ద ఆబ్జెక్టివ్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ కంట్రీ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ఎనీబడీ టిల్ దిస్ డేట్.
0: అన్ని సంస్కారముల కంటే భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ ఇస్ మోస్ట్ సీక్రెట్ అండ్ నోబ్లెస్ట్.
0: ఈ కల్చర్ అనేటువంటిది అణు వస్తువు నుంచి ఘనమైన వస్తువు వరకు కూడా సమత్వంగానే చేరి ఉన్నది.
1: దిస్ కల్చర్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ది మైక్రోకాజం టు ది మాక్రోకాజం ఈక్వలీ.
0: ఇట్టి సంస్కృతిని ఈనాడు భారతీయులు విస్మరించి పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
1: ది నేటివ్ కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఫర్గాటెన్ బై సిటిజన్స్ అండ్ ఆర్ ఏపింగ్ ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
0: సత్య ధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
1: ద ట్రూత్ and righteousness have no place today.
0: Kani deni nirmulam cheyataku evar taramu kaadu.
1: However, it is impossible to annihilate them totally.
0: Idi kevalamu tuchi pettam ani cheppukogalani kani దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటల్లీ కిల్డ్ ఫర్ దిస్
0: ధర్మముల కంటే శాంతిమైనటువంటిది పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
1: ఇట్స్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
0: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
1: వీఆర్ లూజింగ్ ది వెరీ విజన్ ది ఐ సైట్.
0: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణా పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ లెర్న్డ్, దే ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్, బట్ యెట్ దే డు నాట్ నో వాట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్.
0: ఇట్టి పవిత్రమైన గోప్యమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మన వెంటబెట్టుకుని కాలము గడపకుండా ఏదో వీధి వీధి తిరుగుతున్నాము మనం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ బ్లడ్ ద లైఫ్ స్ట్రీమ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
0: కానీ ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ధి పరిచేటువంటి యొక్క స్థానం చెప్పవచ్చును.
1: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
0: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
1: మోర్ దాన్ దీస్ టూ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ peace stands at a higher level.
0: ee shanti kante pavitramainatundi tyagamu.
1: And more than this peace, the very sacred thing is that of tyaga, sacrifice.
0: Tyagam anaga kevalamu sarvasanga parityagam cheyatamu tyagam kaadu.
1: Tyaga or sacrifice does not necessarily mean renunciation or giving up what all that you have.
0: Kanuka tyagam anaga veda tyagame నిజమైనటువంటి త్యాగం. కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేలేదు.
1: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రిడ్ ఆఫ్ మండేన్ మెటీరియల్ థింగ్స్.
0: ఇట్టి గోప్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సత్యం ఈనాడు తిరిగి మనము జ్ఞప్తి తెచ్చుకోవాలి.
1: వీ హావ్ గాట్ టు రిమైండ్ అవర్ సెల్వ్స్ దీస్ ఇన్నర్ సీక్రెట్స్ and the divine principles of truth.
0: Each satya dharma shanti premalanu manam poshinchukunnappude manam bharatiyulam avutamu.
1: We can call ourselves bharatiyas if only we sustain, foster the human values satya dharma shanti prema.
0: Indulo ye okati tappipoyina kudanu manam bharatiyulame kaadu.
1: If we miss one of these four values, we cannot call ourselves bharatiyas.
0: సత్య ధర్మములను ప్రకృతి అని ఉంచుకుని దీన్ని ప్రాక్టీస్ చేస్తూ జీవితాన్ని దాన్ని అనుసరించడమే నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: వీ హ్యావ్ టు ఇంబైబ్ దీస్ వాల్యూస్ ఇన్ అవర్ డే లైఫ్ డే టు డే లైఫ్ అండ్ ప్రొసీడ్ విత్ ఆల్ అవర్ యాక్టివిటీ.
0: సత్యంబు ధర్మం నుండి శాంతి ప్రేమల వరకు ఒకే ప్రయాణమే.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఎ కంటిన్యూస్ జర్నీ ఫ్రమ్ ట్రూత్ along the way of righteousness, peace, and end up in love.
0: ఇవి ఎక్కడకూడదు ఆగునవు కాదు.
1: In fact, they do not stop at any point.
0: అది ప్రతి మానవుని ఎందుకు హృదయం నందు కూడాను ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
1: They percolate, they circulate from the human heart.
0: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
1: It is bad luck misfortune to have forgotten, to have missed these twin principles, satya and dharma.
0: Satyambu nandundi sarvambe srushtinche satyambu nandu adage sarva srushti. సత్య మహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వం ఎదిగే చూడరయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ అండ్ ద హోల్ థింగ్ విల్ గెట్ మర్జ్డ్ ఫైనల్లీ ఇన్ ట్రూత్. యూ డు నాట్ ఫైండ్ ఎనీ స్పాట్ ఎనీ స్పెక్ హియర్ ఇన్ దిస్ కాస్మోస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మంలే పోషిస్తున్నాయి.
1: రైట్ ఫ్రమ్ బర్త్ ఇస్ ఓన్లీ హ్యూమన్ వాల్యూస్ దట్ సస్టైన్ ది హ్యూమన్ బీయింగ్.
0: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరి అయినటువంటి సద్బోధన సరిపుతూ వచ్చారు.
1: ద విమెన్ ఆఫ్ భారత్ అండర్గో సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్. దే బేర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్, అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్, టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టీచ్ దెమ్ వాల్యూస్.
0: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
1: భగవాన్ ఓన్లీ నోస్ the kind of suffering that the parents undergo to bring up their children.
0: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
1: The parents may not have square meal to eat, but they would rather fast in order to see that their children are educated.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్యధర్మములను మనం ఏనాడో మనం పోషించుకోవలసినటువంటి వారము, కానీ ఈనాటి వరకు కాలమని వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ లాంగ్ ఎగో, బట్ వీ హ్యావ్ ఫర్గాటన్ దెమ్, వీఆర్ అవుట్ ఆఫ్ ట్రాక్.
0: కానీ ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు నేర్చుకోవలసినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీలు కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ద ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
0: సత్య ధర్మములు అనగా ఏమిటి? దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మ,
1: సత్య ధర్మ.
0: సత్య అనగా పవిత్రమైనటువంటి యొక్క ఒక నిశ్శబ్దంతో కూడినటువంటి ఒక శబ్దము.
1: సత్య ఇస్ సో సీక్రెట్, ఇట్ ఈస్ ద సౌండ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: ధర్మం అనగా దాన్ని ఆచరించడమే ధర్మము.
1: ధర్మ ఎఫికసీ లైస్ ఇన్ ఇట్స్ ప్రాక్టీస్.
0: సత్య మూడు అక్షరాలు ఉంటున్నాయి.
1: There are three letters, Satiya.
0: Sa anaga satvikamu.
1: Sa stands for piousness, satvik.
0: Aa satvikaniki anni manamu tyagam cheyali.
1: To be satvik, to be pious, we should be prepared to sacrifice.
0: Ya yavani maalto dinni poshinchali.
1: Ya stands for holding on to the discipline, yama niyama, the societal and individual code of conduct.
0: Itivanti సత్య ధర్మ శాంతి ప్రేమలతో కూడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు మనము ఏ దినము నుంచినో కోల్పోతూ వస్తున్నాం.
1: అండ్ ద ఫోర్ ప్రిన్సిపల్స్ ది హ్యూమన్ వాల్యూస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఆర్ టోటలీ గివెన్ అప్, ఆర్ టోటలీ లాస్ట్ టుడే.
0: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
1: ద మోడర్న్ మ్యాన్ has no idea of truth, has no idea of dharma.
0: Dharma managa edo manaku duty anukuntunna.
1: Man of today considers dharma as his duty.
0: Kaadu kaadu.
1: No.
0: Ee duty anetvantidi satyamuniki sambandhinchindi kaadu.
1: This duty has got nothing to do with that.
0: Duty kevalamu aangla bhashaku sambandhinchinatvantidi.
1: Duty carries with it the responsibility in your living.
0: కానీ మన సత్యము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి హృదయనాభి నుండి ఏర్పడినటువంటిది.
1: బట్ ది ట్రూత్ సత్య లైస్ డీపర్ రైట్ దేర్ ద నెవెల్ ఆఫ్ యువర్ బాడీ.
0: సత్య యా సత్ యా సత్ యా
1: దిస్ కాంబినేషన్ ఆఫ్ టూ సత్ యా సత్ యా
0: ఈ రెండు చేరినప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క పదముగా మారుతుంది.
1: దీస్ టూ టుగెదర్ వుడ్ హెల్ప్ అస్ టు టేక్ టు సీక్రెట్ యాక్టివిటీ.
0: ఈ సంబంధమైనటువంటి విషయాన్ని పాండవులు ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
1: పాండవర్స్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
0: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద్రౌపది హర్ సెల్ఫ్.
0: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి యొక్క మూడు ప్రధాన అక్షరములు.
1: సత్య ద ట్రూత్ మెన్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ద వెరీ హార్ట్.
0: త్రిగుణం, త్రిజనాకారం, త్రినత్యంత త్యాయుధము, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద ట్రినిటీ, ద ట్రయూన్ గాడ్ హెడ్, ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇటువంటి సత్యములకు ఎంతటి ఘనత ఉంటున్నదో మీరు యోచించుకోవచ్చు.
1: యు జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ద గ్రాండియర్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమును ఎక్కడ దాచకూడదు, దాచుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హైడ్ ట్రూత్ ఎనీవేర్.
0: ఇది ఎంత మరుగు పెట్టినను మరుగు పడేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ హౌ డీప్ యు మే జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ బట్ యూ కెనాట్ హైడ్.
0: ఈ సత్యము బజారు నందు పోనప్పుడు కూడాను దీని యొక్క విలువ మనకు ఎంతో అర్థమవుతుంటుంది.
1: యు విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రూత్ యాజ్ యూ మూవ్ అబౌట్.
0: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
1: వి హావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
0: ధారయతీతి ధర్మ అన్నారు.
1: ధారయతీతి ధర్మ దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య
0: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
1: ధర్మ ఇస్ ద వెస్ట్యర్ దట్ ఈస్ పుట్ ఆన్.
0: ధర్మం అనేటువంటిది మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
1: ధర్మ దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ యాజ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: కనుక ఇది మన ధర్మములను మనం కాపాడుకోవటము చేత కాకుండా మనము ఈ ధర్మమును విసర్జించి మనం కేవలం అవమానపాలు పాలవుతున్నాము.
1: వీ హావ్ గివెన్ అప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ అండ్ వీఆర్ పుట్ టు షేమ్ అండ్ ఇన్సల్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: సత్యధర్మము నుండి శాంతి ప్రేమల వరకు ఒకే ప్రయాణం సరిపడినటువంటిది దీని యొక్క అంతర్ప్రవాహము.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అడ్హిరెన్స్ టు ట్రూత్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
0: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
1: A mother was taking her bath in a river.
0: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
1: Over there came across suddenly all of a sudden a boat floating towards her.
0: ఆ బిడ్డ ఆ అలల పైన తేలాడుతూ వచ్చింది.
1: And you could also see the child on the surface of the water.
0: ఆ బిడ్డను ఆ తల్లి కాపాడుకుంటూ వచ్చింది.
1: The mother has been taking care of the child.
0: 16 సంవత్సరాల వరకు కూడాను ఆ బిడ్డను పోషించింది.
1: హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 16.
0: కానీ 15 సంవత్సరంలో అయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
1: ఆఫ్టర్ ది ఏజ్ 15 ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ షెడ్డింగ్ టియర్స్.
0: పిల్లవాడు ఆశ్చర్యంగా అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చుటకు కారణం ఏమిటి.
1: The boy questioned, Mother, why do you cry? Why do you shed tears?
0: Naina, nee korakai nimintha niminchukunnamu.
1: In fact, we have been living only for you.
0: Nee veenaadu mammanna vadali pettipovatam cheta maaku inke sugham undi.
1: Today, as you decide to leave us, what comfort, what joy can we have?
0: Ee 16 samvatsaram varaku kudanu bhagavantudu nenu kaapaadtanu annadu.
1: Till all these 16 years, God promised that he would take care of you.
0: ఇంకా భగవంతుడు చేయి వదిలిన తర్వాత ఇక మాకు ఎవరు దిక్కు.
1: వెన్ వన్స్ వేర్ అవే ఫ్రమ్ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్.
0: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయానికి వెళ్ళాడు.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ ద బాయ్ ర్యాన్ టు దట్ శివాస్ టెంపుల్.
0: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: He went on praying to Ishwara there in order to pacify his parents.
0: ఈ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
1: As he was praying, he has lost himself.
0: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
1: In the meantime, parents also happened to be there.
0: నాయన, నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిదో, ఎక్కడ ఫండమెంటలో, ఎక్కడ మూలాధారమైనటువంటిదో, అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
1: The parents were quite happy because the boy could go to the right place at the right time.
0: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుని రక్షించమని కోరారు.
1: The parents fell at the feet of Ishwara and Parvati and wanted Ishwara to take care of the child.
0: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరికి అప్పచెప్పాడు.
1: And then Ishwara entrusted the responsibility to Mother Gauri.
0: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కానీ తండ్రికి కాదు.
1: The affection is best known to the mother more than the father.
0: కాబట్టి తల్లియే తనని రక్షించాలి అని చెప్పాడు.
1: So it is clearly said, it's only the mother who would come to her.
0: అప్పుడు ఆమె శక్తి అంతా కూడాను ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అని మాట ఇచ్చింది.
1: And then she could offer what all she had and promised that he would certainly come to the rescue of the child.
0: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
1: And the parents, Ishwara Parvati, they were mighty happy and they escorted the child.
0: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
1: This is not the achievement of a single individual.
0: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
1: Here we find the acquisition of the capacity and the needed skill.
0: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేవు.
1: And in fact, it's only God's love, God's grace that would empower to achieve these tasks.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం రచి అందించాడు.
1: And Ishwara manifested there and blessed both of them.
0: వారికి నీలకంఠ అని పేరు పెట్టారు.
1: And the boy is named as నీలకంఠ.
0: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందినటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రము బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
1: నీలకంఠ, though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
0: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడాను సాధించడానికి ప్రయత్నించారు.
1: Therefore, that which is impossible, they could make it possible because of their abilities and skills.
0: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులంతా మిస్సులే.
1: Many doctors make so many promises that they will diagnose, they will treat, that they will give medicines. They are all the promises, but every promise is missed.
0: ఒక్క దైవం తప్ప దీనికి అడ్డు తగిలేటువంటి వారు ఎవరు కూడా ప్రపంచంలో లేరు.
1: It's only God who is the protector and no one else.
0: ఇలాంటి దైవం యొక్క అనుగ్రహం ఉండినప్పుడు ఎంతటి గొప్ప శక్తిని మనం సాధించవచ్చు.
1: With God's grace, you can achieve anything, accomplish anything.
0: ee neelakanthudu anetunte yokka shabdamu chaala pavitramainatundi.
1: This term neelakantha is highly sacred.
0: ee neelakanthudu anetunte danto anni poison anaga neelakantham anaga poison tho koodinatundi aa kantham.
1: Neelakantha symbolizes poison in the throat.
0: Athani ende idu unchukoni kodanu taantana rakshimpabadutu vachadu.
1: In spite of the poison there, he is saved. Nothing had happened to him.
0: Vidyarthulara,
1: students,
0: manam chinna varam ainappatikini chinna vayasu nunchi manam rakshinchukovadaniki tagina Ishwara anugrahaniki paathru kavadaniki tagina prayatnalu cheyali.
1: You may be quite young, you should make every effort and pray to God right from this tender age, seeking God's blessings and grace.
0: Aa vidhamga prarambham nunchine manamu భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
1: Therefore, if you learn to how to pray right from this age, you will be protected at any cost.
0: ఈనాడు ఈశ్వరుడు తన కుమారుడు అయినటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
1: సో దిస్ ఈస్ ద నేమ్ నీలకంఠ గివెన్ సింబలైజింగ్ ద ప్రొటెక్షన్.
0: ఆ నీలకంఠుడు అనేటువంటి వాడే తన కుమారుడు.
1: అండ్ దిస్ నీలకంఠ ఈజ్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: కనుక మనమందరూ కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
1: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఎవ్రీవన్ ఈజ్ ఎ నీలకంఠ.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
1: దీస్ టర్మ్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్, ద రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ విల్.
0: అచింత్య అంటారు,
1: ఇన్కాంప్రిహెన్సిబుల్. అచింత్య
0: అనగా చింతపట్టడానికి వీలు లేనటువంటి దేహం అని.
1: అదర్ మీనింగ్ బీయింగ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎన్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అప్రమేయుడు,
1: అప్రమేయ, బియాండ్ మెజర్,
0: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు,
1: ఇమ్మెజరబుల్.
0: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
1: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
0: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
1: యూ కెన్ కాంప్రిహెండ్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ.
0: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటేనే సర్వం కూడా మనం సాధించవచ్చు.
1: విత్ ద డివైన్ విల్ ఫాలోయింగ్ యూ, డివైన్ గ్రేస్ విత్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
1: అండ్ దిస్ ఇస్ ద డివినిటీ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ డివినిటీ ఈజ్ చేంజ్లెస్, ఇట్ ఈస్ ఎటర్నల్, ఇమ్మోర్టల్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వము కాదు.
1: దేర్ఫోర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నీలకంఠ ఈజ్ యాక్చువల్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వరత్వ ఆర్ శివ.
0: అమర్త్య అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యువు లేనటువంటి వాడు అని అర్థము.
1: అమర్త్య, ఇమ్మోర్టల్, డెత్లెస్నెస్.
0: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠునకు సార్థకమైనటువంటిది.
1: అమర్త్య, డెత్లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
0: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
1: దీస్ నేమ్స్, దీస్ టర్మ్స్ హ్యావ్ గాట్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు శివరాత్రి.
1: టుడే ఈ శివరాత్రి.
0: శివ శివ శివ శివ అనగా మంగళకరమైనటువంటి యొక్క పదం ఇది.
1: శివ మీన్స్ ఆస్పీషియస్నెస్.
0: అటు శివమున్న చోట ఎక్కడ కూడా శవం ఏర్పడటకు వీలు కాదు.
1: వేర్ దేర్ ఇస్ శివ ఆస్పీషియస్, దేర్ కెనాట్ బి శవ ఇన్ఆస్పీషియస్.
0: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అటాచ్ ప్రాపర్ వాల్యూ టు దిస్ ఆస్పీషియస్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, ద మోమెంట్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఈనాడు చదివేటువంటి చదువులు కానీ చెప్పేటువంటి విద్యలు కానీ అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి యొక్క పదములే.
1: ఆల్ ద ఎడ్యుకేషన్ వీ రిసీవ్ అండ్ ద బుక్స్ దట్ వీ గో త్రూ ఆర్ ఆల్మోస్ట్ మీనింగ్లెస్.
0: ఇది అర్థరహితమైనటువంటి పదమును ఉపయోగపెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బై గోయింగ్ త్రూ దిస్ మీనింగ్లెస్ బుక్?
0: మొట్టమొదట మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రియలైజ్ దీస్ ఆబ్జెక్టివ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనము దైవత్వం నుంచి నేర్చుకోవాలి.
1: దీస్ థింగ్స్ వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
0: కనుక దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
1: డివినిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, విచ్ ఇస్ సింప్లీ గివెన్.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
1: డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టుడ్ ఇన్ ద ట్రూయెస్ట్ సెన్స్.
0: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడా చలనం లేనటువంటిది అని కూడా భావించాలి.
1: వీ జస్ట్ ఫీల్ ద డివినిటీ ఈజ్ చేంజ్లెస్, బట్ వీ షుడ్ ఆల్సో నో ఇట్ ఈస్ అన్షేకబుల్.
0: ఏనాటికి కూడా ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్.
0: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ అట్రిబ్యూట్, దట్ నేమ్.
0: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
1: ఆల్సో అనదర్ నేమ్ మృత్యుంజయ.
0: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ కాంకర్డ్ డెత్.
0: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
1: దిస్ is taken as an ordinary term in the worldly parlance.
0: కానీ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యు చేయే పదము కాదు.
1: Therefore, what we consider novel, unique and fresh is not the one the way how we understand మృత్యుంజయ.
0: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలము శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
1: Therefore, this eternal truth of మృత్యుంజయ can be understood if only we pray to Shiva and Parvati.
0: కానీ ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
1: At one time there is difference of opinion between Shiva and Parvati.
0: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లు తిరిగేటువంటిది ఆమె.
1: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
0: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కాని ఇతరులతో సంబంధించింది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
0: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
1: షి వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
0: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు, సర్వగోచరుడు, సమస్త ప్రాణులకు నాథుడము, అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమైనా నీవు చెప్పలేవా?
1: ఓ లార్డ్, యువర్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ద గివర్ ఆఫ్ లైఫ్, కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్, వన్ ఆఫ్ ద నేమ్స్?
0: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
1: అండ్ హి సెడ్ ద బాయ్ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడాను వాదోపవాదము చేస్తూ ఉంటుంటారు పేర్ల పైన.
1: టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ వీ ఫైండ్ మెన్ అండ్ విమెన్ ఆర్గ్యూయింగ్ రిగార్డింగ్ ద నేమింగ్ ఆఫ్ ది చైల్డ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, అమృతపుత్ర, బట్ నాట్ అమృత పాల్సిటీ.
0: సున్వంత విషయ అమృతస్య పుత్ర అన్నాడు.
1: Listen to this, you are the son of immortality.
0: నీవు అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
1: You are the son of immortality, not a falsity.
0: అమృతపుత్రుడైనప్పుడు కదిలిపోతుంటారు, చనిపోతుంటారు.
1: Those that go by this falsity, they are born and they die, they go on changing.
0: కానీ అమృతపుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
1: But the one who is really mortal will never change.
0: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందినటువంటిదే ఉంటుంటుంది.
1: ద డివైన్ పవర్ ఈజ్ చేంజ్లెస్.
0: ఇటు చేంజ్లెస్ అనేటువంటి యొక్క పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్, ఈజ్ చేంజ్లెస్ టోటలీ.
0: ఒకనొక సమయం లోపల
1: వన్ టైం
0: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
1: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేశ ఇన్ క్రేడల్.
0: నిద్రపో గణేశ, నిద్రపోవయ్యా.
1: ఓ గణేశ, గో టు స్లీప్.
0: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డోంట్ స్లీప్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ టు బి అవేక్.
0: కనుక నీవు నిద్రపో.
1: దెర్ఫోర్ యు స్లీప్.
0: ఈ దృశ్యాన్ని చూసింది లక్ష్మీదేవి వచ్చింది.
1: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై లక్ష్మి.
0: ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా అని అడిగింది.
1: అండ్ షీ ఆస్క్డ్ వాట్స్ ది నేమ్ ఆఫ్ ది చైల్డ్.
0: అప్పుడు ఈమె అమృతపుత్రుడు అన్నాడు.
1: అండ్ దెన్ రెస్పాన్స్ వాస్ ఈజ్ అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: ఈ అమృతపుత్రుడా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్?
0: ఈశ్వరుడే ఇచ్చాడమ్మా.
1: దట్ ఇట్ ఇస్ ది నేమ్ గివెన్ బై ఈశ్వర హింసెల్ఫ్.
0: ఈశ్వరుడు ఇచ్చినటువంటి పేరు అమృతము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర నేమ్ దిస్ అమృత.
0: కనుక ఈశ్వరుడే అమృతపుత్రుడు.
1: ఈశ్వర హింసెల్ఫ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అట్టి ఈశ్వరత్వం నుంచి ఏర్పడినటువంటిది అది కూడా ఈశ్వరత్వమే.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఫ్రమ్ ఈశ్వర ఈజ్ ఈక్వల్లీ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు క్రమక్రమేణా కొన్ని పాత గ్రంథములు మీరు ఏమాత్రము చదవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ గోయింగ్ త్రూ దోస్ సీక్రెట్ టెక్స్ట్.
0: అవి కూడా మీరు చదివితే గాని మీకు ఈనాడు చదివేటువంటి చదువులు మీకు అర్థం అవుతాయి.
1: If you go through them, well, study them, the ancient sacred texts, you will understand the present-day books much better. So students,
0: kevalam amrutam ante emto nu kuda meeku artham kaadu.
1: You do not know what amruta is.
0: Sunvanta vishe amrutasya putraha annadu.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు అయినటువంటి వాడికి ఎట్టి మృతులు కూడా ఉండవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హ్యాస్ నో ఎండ్.
0: అటువంటి పేరును ధరించుకొని ఈనాడు విద్యార్థులు కాలేజీలకు వస్తుంటే అమృతపుత్రుడు అమృతపుత్రుడు అంటుంటే అమృతపుత్రుడు అనేటువంటి వారికి అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రులుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఇమ్మోర్టల్ యాజ్ వీ మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడాను తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
0: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ నేమ్స్ గివెన్ టు అస్.
0: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోనలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింపజేసుకుంటున్నాము.
1: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్వ్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
0: కేవలము మన నోటితోనే సత్యధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాం.
1: We just express verbally by word.
0: కానీ పలుకుతూ ఉన్నాం, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రం చేయటం లేదు.
1: In fact, the verbal expression is not leading to translation in one's own life in the form of action.
0: కనుక అమృతపుత్రుడు అనేటువంటిది అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
1: Therefore, one is immortal and not merely mortal.
0: ఇటువంటి అమృతపుత్రుడు అనగా ఎప్పటికీ మృతి లేకుండా ఉండేటువంటి వాడు.
1: Therefore, immortal meaning the one who has no end anytime.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే.
1: Therefore, every human being is immortal.
0: అందరూ అమృతపుత్రులే.
1: All are immortal.
0: అమృతపుత్రులైపోయి దానికి పెట్టినేం అనేటువంటిది కొన్ని కల్పించుకుంటున్నాము.
1: However, we have got our own things attributed to these.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడాను ఈ పేర్లు యొక్క తత్వమును చక్కగా గుర్తించి వర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యు ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆర్ ద నేమ్స్ దట్ యు హ్యావ్.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు.
1: నో వన్ హ్యాస్ సీన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర.
0: అతను కేవలం కైవాస నివాసి అని.
1: వి సే దట్ హి డ్వెల్స్ దేర్ ఇన్ కైలాస.
0: ఈ కైలాసవాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
1: సో ద వన్ హూ రిసైడ్స్ దేర్ ఇన్ కైలాస, ద పారడైజ్ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
0: కైలాసం అనగా ఎక్కడ ఉంటుండాలి?
1: కైలాస, వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
0: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనపడుతుంది.
1: ద కైలాస యుల్ బి ఏబుల్ ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
0: మౌనం వహించాలి.
1: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
0: ఏ విధమైనటువంటి మౌనం?
1: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
0: మాట యొక్క మౌనం ధరించాలి.
1: We have to just withdraw from talk.
0: Kevalam maatadam maatram maanivesthe adi prayojanam ledu.
1: Not simply keeping quiet, not simply not talking.
0: Kanuka maatala yokka tattvamu mana yokka marmam yokka tattvamu divyatvamto koodinatundi maatalato untundali.
1: In fact, every word carries with it the principle of divinity, the principle of life.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: మీరందరూ కూడా అమృతపుత్రులే.
1: యుర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ అమృతపుత్రులు అయినటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్, ది లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
0: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
1: బికాస్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ దిస్ ఎండ్, ది డెత్.
0: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తలంచరాదు.
1: యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ది లాస్ట్ మూమెంట్.
0: తప్పక మనం నిరంతరం కూడాను అమృతపుత్రులము అమృతపుత్రులము అని చెప్పాలి.
1: వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఎంటర్టైన్ ద థాట్, రిమైండ్ అవర్ సెల్వ్స్ దట్ వీఆర్ ఇమ్మోర్టల్.
0: కనుక మీరు అమృతపుత్రులే కాని అన్యపుత్రులు కాదు.
1: దేర్ఫోర్ ట్రూలీ స్పీకింగ్ యూఆర్ ఇమ్మోర్టల్ అండ్ యూ షుడ్ నాట్ థింక్ అదర్వైజ్.
0: కనుక మీరు ఎక్కడ ఏ పేరు వచ్చినప్పటికీ మీరు మొట్టమొదట అమృతపుత్రుడు అని పెట్టుకోండి.
1: వాట్ ఎవర్ నేమ్ యూ మే హ్యావ్, ఫస్ట్ నో దట్ యు ఆర్ ఇమ్మార్టల్ అమృతపుత్ర.
0: అమృతపుత్రుడు అనుకుంటే కూడా చాలా దోషమే ఏర్పడుతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ అమృత ఫాల్స్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: అమృతపుత్రుడు అని చెప్పారు.
1: యూ షుడ్ సే అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని భజన చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్ హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వుముఖంతో ఈ భజనలో ఏర్పడుకుని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్సుగా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. బై ది టైమ్ భగవాన్ విల్ బి అమిడ్స్ట్ అస్ టుమారో మార్నింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ హీ షుడ్ ఫైండ్ గ్లో ఆన్ అవర్ ఫేసెస్.
2: You are listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sairam, Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 2nd April 2003 in Vrindavan on the holy occasion of Ugadi. In this discourse, Bhagavan Baba stresses on the need to practice the noble quality of gratitude.
1: పరిపాటైపోయను దుష్కృతం బిలన్ శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
2: There is no fear of sin. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the feet of the Lord for all comfort, safety and security.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Nitya jeevitamulo mana janana marnalato anubhavinchetvanti ee prakrutiye nijamaina tventi okka prana devata.
2: The very nature is the presiding deity of life, full of birth and death in succession repeatedly.
1: Prati manavani mohimpa chesetvanti yokka roopame ee prapancham.
2: In fact, this world is the very form that deludes mankind.
1: Ee prapanchamunaku mooladharam entundi పదార్థమే.
2: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈస్ ద మెటీరియల్.
1: పదార్థముల యొక్క చేరికనే ఈ ప్రపంచము.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ది మెటీరియల్ దట్ కాన్స్టిట్యూట్స్ దిస్ వరల్డ్.
1: ఏతావాత మానవుని వరింపచేయునది పదార్థములే.
2: Be that as it may, it is the material that is drawn highly attractive.
1: ఈ పదార్థములు శాశ్వతమైనటువంటివి కావు, సత్యమైనటువంటివి కావు.
2: దిస్ మెటీరియల్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇట్ డస్ నాట్ సింబలైజ్ ట్రూత్.
1: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
2: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్?
1: యత్ దృశ్యం తద్ నశ్యం, కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
2: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
1: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
2: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ the eternal permanent joy?
1: Aham yat tat na, idiye prapanchamuku mooladharamainatundi gnana sutramu.
2: The main principle of wisdom for this world is aham tat na.
1: Para brahma tattvamu kevalamu oka swaroopamto koodinatundi kaadu.
2: The other fundamental value of life is not simply composed of material.
1: అహం అనేటువంటి పదమునకు వేదమునందు ఆత్మ అని నిర్వచనం ఏర్పి చెప్పారు.
2: ఇన్ వేదిక్ పార్లన్స్ అహం మీన్స్ ఆత్మ, ది సోల్.
1: ఏతత్ నా, అది నేను కాదు.
2: ఏతత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దట్.
1: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
2: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ with the feeling that I am this temporary material.
1: ప్రపంచమునందు ప్రతి పదార్థములు కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము. పొరపాటు.
2: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
1: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో, అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
2: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ యాజ్ పర్మనెంట్, దట్ వెరీ సైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద విజువలైజేషన్ ఆఫ్ ద బాడీ విచ్ ఈస్
1: కనుక దృశ్యకల్పితమైనటువంటి ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
2: దిస్ బాడీ విచ్ ఇస్ ద ఫార్మ్ ఈజ్ ఆల్సో టెంపరీ.
1: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం, విశ్వసించటము, ఇది మానవుల యొక్క పొరపాటే.
2: ఇట్ ఇస్ అ మిస్టేక్ ఆఫ్ మ్యాన్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ పర్మనెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ టెంపరీ.
1: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
1: కనుక ఇట్టి అశాశ్వతమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
2: So we have to make every attempt to know that the principle of permanence in this temporary material world.
1: Bhagavad Gita yandu mamai vamso jivaloke jivabhuta sanatana. Prati padarthamu prati manavudu prati prani nayokka amsame. Mamai vamso jivaloke jivalokamanta kudanu na amsame annadu.
2: God has declared in Bhagavad Gita, this entire creation is only my spark, the material, the organic world, and all the living creatures as well.
1: Kanuka prati vyakti kudanu bhagavad amsame, kanuka prati manavudu kudanu bhagavad amsame.
2: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
1: Bhagavad amsame anetvanti manavudu కేవలము అనిత్యుడు అశాశ్వతుడు అని చెప్పుటకు వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ దెన్ టు సే దట్ మ్యాన్ ఈస్ ఓన్లీ టెంపరీ వెన్ హీస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: మన ప్రాచీనులు భగవచ్చింతన చేస్తూ భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ భావిస్తూ ఆరాధన జరుపుతూ వచ్చేవారు.
2: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్ ఆన్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను భగవద్ అంశమే, కనుక ప్రతి మానవుడు కూడా భగవత్ అంశమే.
2: As every individual is a

0: ఆరాధన జరుపుతూ వచ్చేవారు.
1: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్ ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
0: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు, దేవతా స్వరూపుడు అన్నారు.
1: God assumes many, many forms, 3 crores of forms.
0: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
1: Do you find the 3 crores of deities, devatas?
0: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే, జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
1: It's not so. The population in those times was only 3 crores.
0: దానికి పూర్వము సహస్రశీర్ష పురుషః, అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
1: Prior to that it was said God has many heads.
0: అనగా ఆనాటి ప్రపంచం లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
1: It only meant the population was in thousands.
0: తరువాత 3 కోట్ల ప్రజలు జీవులు కనిపించేటువంటి వారు.
1: Later the population rose up to crores.
0: నేడు చూస్తామంటే 580 కోట్ల జీవరుసులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
1: ద ప్రెసెంట్ పాపులేషన్ ఇస్ 580 crores.
0: వీరంతా ఎవరు?
1: వర్దే
0: సహస్ర శీర్ష పురుష, అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
1: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
0: మానవుడని భ్రమించకూడదు.
1: కాంట్ కన్సిడర్ హిమ్ యాజ్ మార్టల్.
0: ప్రతి జన్మం కూడాను భగవత్ అవతారమే.
1: ఎవ్రీ బర్త్ is the advent of God.
0: ఇట్టి అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
1: Man being essentially divine is wasting his life.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి జీవి కూడాను దైవమే.
1: So every individual is God.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: We should never consider that God is separate from us.
0: ఏకం సత్య ప్రాభవదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్, దట్స్ ఆల్.
0: దాని పేరే ఆత్మ, అహం అహం అహం అన్నారు.
1: దట్ వెరీ నేమ్ ఈజ్ అహం అహం.
0: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
1: దిస్ అహం ఆత్మ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
1: Therefore, every creature, every form represents God.
0: Okka chinna udaharanam meer teeskondi.
1: A small example.
0: Evarnaina poi emayya bhagavantudu ekkada unnadu ani prashniste,
1: if you put a question, where is God?
0: Na hrudayamlo unnadu antadu.
1: He says that he is installed in the altar of my
0: heart. Ee hrudayamlo unnadu ante appudu bhagavantudu ekkada undinattu.
1: When you say God is in my heart, then where is he?
0: Appudu evaru bhagavantudu ayinattu.
1: Who is God in fact?
0: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది? నా చేతిలో ఉన్నది.
1: Where is this kerchief? It's held in my hand.
0: నా చెయ్యి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
1: My hand is bigger while the kerchief is smaller.
0: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
1: When you say God is in me, it means you are big and God is small.
0: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
1: God is not in you.
0: నీవే భగవంతుడు.
1: You are in God.
0: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
1: In fact, everything is in God. Don't say that God is in you.
0: Kanukane sarvata paanipadam tasarvato chi shiromukham sarvata srutimalloke sarvama vrutishtati. Prapancham anta kudanu manavuni yokka hrudayamunandi chitrimpabadinatvantidi.
1: And therefore the entire creation is picturized within the heart of man.
0: Kanukane daivam manusha roopena annaru.
1: God incarnates in human form.
0: Bhagavantudu manavaakaramto unde unnadu.
1: God is in human form.
0: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
1: All forms like Rama and Krishna are human.
0: అనగా మానవాకారములే మనకు కనిపిస్తున్నాయి.
1: God incarnates in human form.
0: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాపులాడుతున్నాం మనం.
1: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
0: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: For that reason, we are not able to know truth.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఏకం సత్య.
1: Truth is only one, not two.
0: ఇది దీనినే వేదమునందు రుతం అన్నారు.
1: This in Veda is called Rutam.
0: రుతం అనగా ఏమి?

0: ఏకాత్మస్వరూపమే.
1: వృత్తం మీన్స్ వన్నెస్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిది.
1: That which is changeless in all periods of time and space.
0: అట్టి మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఒక్కటే.
1: The changeless truth is one.
0: అది సర్వలయందు ఉండినటువంటి ఒక్కటే.
1: That is present in everyone.
0: ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ is one.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నావు.
1: బట్ వీ డివైడ్ ఇట్. We go by diversity, plurality, multiplicity and adore.
0: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: All festivals, all days are sacred.
0: నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది.
1: That which is eternal and
0: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
1: Which is beyond attributes.
0: దీనికి గుణమే లేదు.
1: It has no attribute.
0: దీనికి ఆకారమే లేదు.
1: It is formless.
0: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
1: It only manifests in different forms.
0: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: We are forgetting that unity in diversity.
0: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తున్నది.
1: Therefore, it is only a clear proof of unity in diversity.
0: కానీ ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: But in the modern times, we find the unity viewed as diversity.
0: ఈనాటి ప్రజలు ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండనటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
1: Our endeavor today should be to experience unity in diversity.
0: Fundamental, ఆధారమైనటువంటిది ఒక్కటే.
1: The fundamental is only one.
0: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
1: In fact, the fundamental one assumes many forms.
0: బల్బులు ఎన్నో కనిపిస్తున్నాయి.
1: There are many bulbs.
0: ప్రతి బల్బు నందు కూడాను ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
1: You have the light in every bulb.
0: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే. అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
1: Bulbs may be many, but the current is one.
0: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: Likewise, we should experience this oneness in this
0: multiplicity. ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: At home, we have got bulbs that shed light.
0: నీవు ఈ బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకునవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ సో దట్ ద బల్బ్స్ విల్ ఇల్యూమిన్.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీవు ఆరిపోతాయి.
1: Then once you put off the main switch, you don't get the light.
0: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: So they all depend on the main switch.
0: ఆత్మ యొక్క సర్వభూతానాం ఆ ఆత్మనే సర్వభూతములందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
1: It is this Atma, the self, present in all creatures.
0: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
1: This Atma means the power of awareness. That is super.
0: అది నిత్యానంద శక్తి.
1: That's eternal.
0: అది యోగానంద శక్తి.
1: It is one of spirituality.
0: అది అద్వైతానంద శక్తి.
1: That is the power of non-duality.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక
1: without making an effort to know the strength of non-duality, we get drowned in duality.
0: అనేకత్వాన్ని పెంచుకొని
1: and we go by plurality.
0: అంతకారమును అనుభవిస్తున్నాము.
1: And we experience the same till the end.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
1: Understand clearly that the self, Atma, is one.
0: దేశభేదములు ఏమాత్రం కూడా పెంచుకొనకండి.
1: Don't have any differences whatsoever.
0: ప్రేమతత్వం ఒక్కటే.
1: The principle of love is one.
0: ఆనందతత్వం ఒక్కటే.
1: Bliss is one.
0: దీని ప్రభావము సర్వులకు కూడా మనము ఒక విధమైనటువంటి యొక్క ప్రకాశంగా నిరూపించాలి.
1: The effect of the bliss will be in the form of effulgence to everybody.
0: కానీ ఈనాటి ప్రజలు స్వభావానికి రుచిపరి ప్రభావాన్ని మర్చిపోతున్నారు.
1: Today people go by swabhava, the form, but they have forgotten prabhava, the effect.
0: Swabhava nama samvatsaram.
1: This year is swabhava nama samvatsaram.
0: Swabhavam mana atmabhavame mana prabhavam.
1: Swabhava, the bhava, the feeling.
0: Dalini anusaristu ravali.
1: We should follow this.
0: Adi peragadu taragadu.
1: It neither increases nor diminishes.
0: సత్య నిత్యమై ఉంటుంటుంది.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూఅవుట్.
0: అట్టి ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
0: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
1: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ అవేర్నెస్ చైతన్య ఇస్ ఎవ్రీవేర్.
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: సర్వత్రా ఉన్నది ఈ యొక్క ఆత్మతత్వమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫ్ ఆత్మ ఎవ్రీవేర్.
0: విభజించడానికి ఎక్కడ వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు డివైడ్ ఇట్?
0: కనుక దీనిని విభజించడానికి ఏమాత్రం విభజించకూడదు.
1: నెవర్ డివైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అన్నింటినీ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు నో వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ.
0: ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీరు చూడండి.
1: కన్సిడర్ స్మాల్ మ్యాటర్.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
1: వేర్ ఈస్ గాడ్? హీఈస్ ఇన్ మై హార్ట్.
0: నీ హృదయంలో ఉండేటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
1: God in your heart must be necessarily smaller than you.
0: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడిగా నీవు భావిస్తున్నావు.
1: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
0: నీ హార్ట్ కూడాను భగవంతుడిలోనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
0: సర్వత పాణిపాదం అన్నారు.
1: Yes, God is feet everywhere.
0: కనుక దైవం సర్వలో ఉన్నది, కానీ దైవం నీలో లేడు.
1: సో వీఆర్ ఆల్ ఇన్ గాడ్. Don't consider that God is in you.
0: నీవు నీ ప్రేమ చేతను, నీ భావం చేతను, నీ ఉత్సాహం చేతను భగవంతుడు నాలో ఉన్నాడు అని భ్రమిస్తున్నావే, కానీ భగవంతుడు నీలో లేడు. నీవు, నేను, వారు, వీరు అందరూ భగవంతుడిలోనే ఉన్నారు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ లవ్, యువర్ సెంటిమెంట్, యువర్ బబ్లింగ్ ఎంథూజియాజం దట్ మేక్ యూ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. నౌ ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
0: పాపభీతిని పెట్టుకుని మానవుడు ఇన్ని విధములైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి,
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యూ
0: ఫర్గెట్ ద ఫియర్. ప్రీతి లేని దాని పట్టి,
1: బికాస్ దేర్ ఇస్ నో కాండక్ట్ వాట్స్ ఎవర్.
0: మానవత్వం అనేది మానవులందున
1: ద హ్యూమన్నెస్ ఇస్ గాన్.
0: దైవం ఒక్కడే. మానవుని యందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
1: So the absence of the human quality is mainly due to the absence of fear of
0: sin. అందరియందు ఉన్నది ఒక్కటే.
1: It's only one same God in
0: everyone. ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే.
1: Truth is only one. Truth is one.
0: ఆ సత్యమే దైవము.
1: And the truth is God.
0: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
1: This truth is everywhere.
0: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
1: The whole world rests on
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God created the whole
0: universe.
1: సత్యమున
0: అడగె సర్వ సృష్టి.
1: The whole creation merges back in truth.
0: సత్య మహిమ లేని స్థలవేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వవిధియ చూడరయ్యా.
1: If you watch clearly, you will know that it is pure, unsullied truth.
0: ప్రపంచమంతా ఇప్పుడును సత్యం నుండే పుట్టారు.
1: In fact, the whole creation emanates from truth. ఇప్పుడును
0: సత్యం నుండే కనిపిస్తుండాలి.
1: It's only in truth we see everything.
0: కడపటికి సత్యం నుండే అణిగిపోతుండాలి.
1: All get merged finally in truth.
0: కాబట్టి సత్యమే భగవత్ స్వరూపము.
1: Therefore, truth is God.
0: అదే నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
1: God is embodiment of truth.
0: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
0: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ సిన్సియర్లీ ట్రై యూ విల్ సీ ట్రూత్.
0: ప్రత్యక్ష దైవం సత్య స్వరూపము.
1: గాడ్ ఈజ్ ది పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ ప్యాలటబుల్ యాక్సెప్టబుల్ వే.
0: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
1: ద ట్రూత్ ఈస్ ఆల్వేస్ ఎక్సెప్ట్.
0: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
0: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
1: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
0: మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: అది దైవత్వమైనటువంటి సత్యము.
1: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
0: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడనుకుంటారు.
1: వీ నో దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు, నిజమే.
1: ఎస్, ఇట్ ఈస్ ట్రూ.
0: కానీ మృదుమధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
1: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్.
0: కఠినమైనటువంటి సత్యం సత్యం కాదు.
1: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
0: అటువంటి ప్రియమైన సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
1: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపుడే.
1: Every man is embodiment of God. Every creature is embodiment of love. Every living being is embodiment of
0: God.
1: The birds and animals also want to be blissful, happy. They to experience joy.
0: But మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్ష మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసం గుర్తించాలి.
1: దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్కైండ్ అండ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్.
0: పశుపక్ష మృగాదులు,
1: బర్డ్స్ అండ్ యానిమల్స్
0: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
1: ది యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ నాట్ ఇలేటెడ్ బై జాయ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ అదర్వైజ్.
0: సమత్వాన్ని గుర్తించి ఉంటాయి.
1: దే రికగ్నైజ్ ది ఈక్వానిమిటీ ఇన్ బోత్ ది సిచ్యువేషన్.
0: మానవులు ఎందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
1: There is no equality in man.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను సమత్వం ఉంటుండాలి.
1: In birds and animals there is equanimity.
0: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
1: And this desire and
0: ఆ వృక్షమునకు క్రోధము శత్రువు, వేరు పురుగు.
1: And this anger is a pest that disturbs.
0: ఇంకోటి చీడ పురుగు.
1: And also we find another pest that is
0: krodhamu,
1: and there's anger.
0: Krodhamu, asuya, ee rendu cheresesi manava jeevithamane vruchanni siddhilam chestundayi.
1: Therefore this anger and jealousy ruin, spoil the tree of life.
0: Prati manavuniki ee naadu krodham adhikamaipothundadi.
1: Today we find man is full of afflictions.
0: Aa krodham cheyinappudu aneka vidhamainatundi bedhamulu kanipistuntayi.
1: The afflictions of anger is the cause for difference.
0: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే అనిపిస్తుంది.
1: We find hatred everywhere, rampant.
0: మీకు తెలుసును, నిత్యము మనం బేపస్సంత చూస్తుండేటువంటి యొక్క క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాదింతా కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
1: ఇన్ డైలీ న్యూస్ పేపర్ యు ఫైండ్ మెనీ కాలమ్స్ అండ్ ఐటమ్స్ స్పీకింగ్ ఆఫ్ యాంగర్, జెలసీ అండ్ హెట్రెడ్.
0: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
1: The anger and hatred are enemies.
0: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
1: And there are many planets.
0: కానీ ఇన్ని గ్రహములో రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
1: Of all the planets, two planets are really harmful.
0: క్రోధం అనేటువంటి గ్రహము,
1: the planet of anger,
0: వాంఛ అనేటువంటి గ్రహము,
1: and the planet of desire.
0: ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
1: The planet of anger and the planet of desire spoils human life.
0: మానవునికి డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
1: And it's only the desire that will put you in danger.
0: డిజైర్స్ ఉండవలసిందే.
1: They are necessary indeed.
0: నస్సేయో నియమం వినా, ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్స్.
1: But the desire should be under control, under some limits.
0: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
1: You should not have limitless desires.
0: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
1: In a moment you will be in a bit of anger.
0: ఒక క్షణంలో ప్రేమ పుడుతుంది.
1: In a bit of moment you will be full of love.
0: ప్రేమ అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
1: The love and anger that find their birth as in a moment.
0: ఈ మానవుని యొక్క ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
1: And such tendencies are the consequences of our habits and food.
0: ప్రతి దానికి కూడాను ఒక కాలం నియమించుకోవాలి.
1: For everything we should have stipulations.
0: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
1: Today is the advent of new year.
0: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
1: We observe festival.
0: అనేక రకాలుగా ఆనందిస్తాము.
1: It's all full of gaiety and festivity.
0: ఎంతవరకు?
1: To what extent?
0: ఒక దినం కూడాను పూర్తి ఉండదు.
1: It's not even for one full day.
0: ఇది కాదు మన ఆనందము.
1: This is not celebration.
0: ఇది కాదు మన నూతన సంవత్సరము.
1: This is not true celebration.
0: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
1: If it's true bliss, it should remain with you permanently.
0: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
1: The true bliss neither comes nor goes.
0: ఇది కేవలం passing clouds కాదు.
1: The real bliss is not like a passing cloud.
0: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
1: That which comes to you should remain with you.
0: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చాం, ఆనందంతో వచ్చాం.
1: In fact, you are born with bliss.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, there's nothing like a chain around our neck.
0: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
1: There are no traces of precious stones and pearls.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no golden chain either.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: The gems and stones are not there, precious stones.
0: రత్నాలహారము రంజిల్ల కాలేదు.
1: There's no diamond chain there.
0: వేర్మి పూల దండ మెడకు లేదు.
1: There's no garland of flowers.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is definitely one chain round your
0: neck. జన్మాల గలపను పొందుపరిచి.
1: With all the consequences of the past life.
0: మీకిచ్చి పంపిన బరువు మాల.
1: God sends you that with the chain which is so heavy.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of the results of the past lives.
0: ఏమిటి మన కంఠమాల ధరించుకొని వస్తున్నాము?
1: What chain you have now?
0: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మలు అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
1: It's all the sins of the past lives accrued in the form of a chain around your neck.
0: ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
1: Every action will have a reaction.
0: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
1: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ వితౌట్ రియాక్షన్.
0: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
1: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
0: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
1: విత్ ఎ నీడిల్ యు ఆర్ ట్రైయింగ్ టు స్టిచ్ ఎ క్లాత్.
0: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
1: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యు.
0: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దానికి ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
1: బట్ వాట్ హ్యాపెన్స్? ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
0: ఆ క్షణమే వస్తుంది రక్తము.
1: It starts bleeding immediately.
0: ఈనాడు మనం భోజనం చేశాము.
1: Today you have partaken food.
0: ఇప్పుడు భోజనం చేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
1: The food you have partaken requires 2 hours time to have it digested.
0: ప్రతిఫలానికి.
1: So the results will come to you in 2 hours time.
0: కొన్ని మనం భూమిలో నాటినాము.
1: You have sown a seed in the soil.
0: అవి ఒక వారానికి కానీ మొక్కలుగా రావు.
1: In a week's time it sprouts.
0: కావి అది వారం తీసుకుంటుంది.
1: బట్ ఇట్ టేక్స్ ఏ వీక్.
0: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు కొన్ని గడియలు కొన్ని గంటలు కొన్ని క్షణములు కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
1: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీ టైమ్ లైక్ మొమెంట్స్ అవర్స్ డేస్ మంత్స్ ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్స్.
0: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అప్పటికప్పుడు
0: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
1: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
0: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడాను బాధించదు.
1: When we undertake such actions as and when we should do, you don't expect
0: any result. వ్యక్తి అయినప్పటికీ తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
1: Let him be anyone. One is bound to face the consequences and reactions.
0: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
1: So you may think that you can never escape from the bonds of reaction.
0: తప్పుతుంది తప్పుతుంది.
1: But it's possible to
0: escape. హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధలంతా కూడాను మరిగిపోతుంది.
1: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
0: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకొని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
1: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
0: ప్రతి ఫలము కూడా మన యొక్క ఆలోచన చింతనపైనే కాచి ఉంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ రిజల్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ థాట్స్.
0: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది థాట్స్ సో ఇస్ ద రిజల్ట్.
0: కర్మ ఎట్టిదో కాయం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది
0: కాయం ఎట్టిదో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాయా ద బాడీ స్ట్రాంగ్ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ డీడ్స్.
0: ఆ సత్కర్మను ఆచరించినప్పుడే సత్ప్రమలు కలుగుతూ ఉండేది.
1: వెన్ వన్స్ యూ డూ గుడ్ డీడ్స్ యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్.
0: దుర్మార్గపు భావంలో లోపం ఉంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గాని అది ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యూఆర్ గుడ్.
0: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
1: ద సీడ్స్ సోన్ విత్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్
0: అవుట్వర్డ్. యొక్క విత్తనము మొక్కలు రాదు.
1: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
0: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
1: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
0: లోపల నీవు నాటుకొనిపోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంది.
1: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్ ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విద్ ఇన్ సో యాస్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్వర్డ్.
0: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
0: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ పాస్ త్రూ సెవెరల్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీడే.
0: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కానీ తరుగుటకు వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ డూ గుడ్ యాక్షన్.
0: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
1: వీ షుడ్ నెసెసరీ జాయిన్ సత్సంగ గుడ్ కంపెనీ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సత్సంగ?
0: సత్ అనగా ఏమి? త్రికాల భాజ్యం సత్యం.
1: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ ఇండివిజిబుల్.
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్.
1: సత్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: సత్ యొక్క సంఘాన్ని మనం కూడాలి.
1: వీ షుడ్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్ సచ్ సత్.
0: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
1: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఏ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్ గెట్ దేర్ ఆఫ్టర్.
0: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
1: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్
0: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచి ఇది విషయంలో కర్మలు ఆచరించు.
1: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions.
0: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
1: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ మను టు హ్యుమానిటీ.
0: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మనుశాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
1: దిస్ ఇస్ కోడెడ్ ఇన్ మనుధర్మ శాస్త్ర.
0: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రం నిత్య జీవితంలో అనుభవించాలి.
1: మ్యాన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ మంత్రాస్.
0: మంచిని చూడు, మంచిని చేయి, మంచిని తలంచు.
1: సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్.
0: ఇంతే కాదు, ఇంతకంటే మనకేం కావాలి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: ఈ మూడింటి ద్వారానే మనం మంచివారమైపోతాం.
1: బై ఫాలోయింగ్ దీస్ త్రీ యూఆర్ బౌండ్ టు బి గుడ్.
0: మొట్టమొదట మనం మంచిని చూడు.
1: ఫస్ట్ సీ గుడ్.
0: శృణ్వంతు విషే అమృతస్య పుత్రః. మంచిని విను.
1: హియర్ గుడ్.
0: మంచిని చేయి.
1: డూ గుడ్.
0: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
1: When you act like that, you are bound to be good.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు.
1: In this world, man undertakes many actions.
0: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గం సంకల్పములే.
1: Only the wicked thought which is responsible for all the fear and cruelty that we find in the world.
0: ఈ దుర్భావములు మన నుంచి దూరం కావాలంటే దుస్సంగములు మనం చేరి కొంచెం అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ అండ్ ప్రమోటింగ్ బ్యాడ్ ఈవిల్ థాట్స్ ఇన్ యూ.
0: ఏనాటికి కూడా క్షీణించదు.
1: వెల్ యూ నెవర్ బి ఏబుల్ టు బి
0: సత్సంగములు డెవలప్ చేసుకో.
1: డెవలప్ సత్సంగ,
0: అభివృద్ధి చేసుకో.
1: Develop it more and more.
0: సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
1: When you are in satsanga, whatever that you see is good.
0: గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
1: You face your enemy.
0: ఆ ఎరువు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు దుర్మార్గుడా, నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
1: When once you face your enemy, don't be angry saying that you are the victim of his cruelty.
0: Plus, plus, plus.
1: It only adds
0: ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికే కోపం మరింత మర్చిపోతుంది.
1: ఇట్ విల్ గో ఆన్ యాడింగ్ ప్లస్ అండ్ ప్లస్.
0: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర, హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
1: దెన్ యూ ఫేస్ యూ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యూ విల్ బి హ్యాపీ.
0: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
1: అండ్ హీ టూ బికమ్స్ యువర్ ఫ్రెండ్.
0: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
1: అండ్ యూ ఆల్సో.
0: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
1: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
0: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలికించు.
1: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడాను వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ టాక్ టు పీపుల్ లవింగ్లీ, దిస్ లవ్ వుడ్ మిక్స్ విత్ ద లవ్.
0: కనుక మనం ఈనాటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు ద్వేషములు చల్లార్చడానికి మృదుమైనటువంటి మాటలు రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు పాసిఫై హేట్రెడ్ అండ్ యాంగర్ వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
0: ప్రేమ పలిచేటప్పటికీ శాంతి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
0: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్,
1: దేర్
0: ఇస్ లవ్.
1: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఇంక దేశం ఎక్కడుంది?
1: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
0: కాన్ఫిడెన్స్, నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నీవు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ద ఫెయిత్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యూ డెవలప్ పీస్.
0: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
0: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Develop this confidence, faith in God.
0: Devasvarupulara vishwasame manaku nijamaina swasa.
1: Vishwasa faith is swasa
0: kaani inaati vidyarthulu kudanu balabalikalu kudanu chaala durmargamaina bhavalu abhikrutti avutunnayi.
1: Today the students, boys and girls, have got all evil thoughts behind.
0: Evil thought kaadu
1: crooked thoughts.
0: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రూకెడ్
0: థాట్స్. నీ ఎంతో అనుభవించావు,
1: యూ ఎక్స్పీరియన్స్ అ లాట్,
0: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీ వేమిస్తున్నావు.
1: డు యూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ద
0: భగవంతుడు దేనికి కూడాను తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: ద వన్ విదౌట్ గ్రాటిట్యూడ్ ద వర్స్ట్ రిచ్.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవోభవ పితృదేవోభవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కర్చములకు లోబడి అన్ని విధాలా నీకు సహింపచేసుకుని ఆ బాధలను నీవు భరింపచేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధలపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షుడ్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్.
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్,
0: ఆమె నీకు దేవత సమానం.
1: మదర్ ఇస్ గాడ్, ట్రూలీ స్పీకింగ్.
0: పితృదేవో భవ.
1: ఫాదర్ ఇస్ గాడ్.
0: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ, సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ కంఫర్ట్, ఎర్నింగ్ మనీ.
0: అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు?
1: వాట్ గ్రాటిట్యూడ్ యు ఆర్ షోయింగ్ టు యువర్ ఫాదర్.
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యూ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: దేర్ ఇస్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ విదిన్.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: దిస్ ఇస్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
0: పగల పూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: సింబలైజ్ అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnati vishe amritasya putraha manavudu amrita putrudu.
1: You are the son of immortality.
0: Jantu nam narajanma dullabham manava janmam chala dullabhamainatu.
1: Human life is rarest.
0: Atti dullabhamainatu manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్ యువర్సెల్ఫ్.
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హీ హస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హ్యావ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వి షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్, ఎండ్ అవర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్. మానవుడు కూడాను
0: దైవస్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సనిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: దైవస్వరూపుడు కానటువంటి మానవుడు జగత్తులో కాలరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరినీ మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
0: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్.
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ద డిక్లరేషన్
0: సహనాభవతు, సహనాభవం పొందుతూ.
1: ద The Veda says, let's grow together.
0: కలసిమెలిసి తిరుగుదాం.
1: Let's move together.
0: కలసిమెలిసి పెరుగుదాం.
1: Let's grow together.
0: కలసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's grow in intelligence.
0: కలసిమెలిసి కలతలేక చెలివితో జీవించుదాం.
1: Without any conflict or enmity, let us grow in friendship together. Though that has been the sacred teaching of Veda, people are forgetting them. They have been developing, fostering the bad thoughts. It is not befitting man. In fact, you find this awareness in man. You should go on smiling. You should be blissful. Bliss is your true nature. And this is the year of bliss. May you all spend your life blissfully this year.
0: Andaru premato jeevinchandi.
1: Lead your life full of love.
0: Andaru anyonyatto koodi kalisimelisi undandi.
1: Live together in friendship and
0: coordination.
1: The true bliss you acquire there.
0: Kanuka manam nityanandam,
1: the eternal bliss, supreme bliss,
0: jnanamurtim,
1: the one of wisdom,
0: dvandvatitam,
1: non-dual,
0: gaganasadrisham,
1: ethereal,
0: tattvamasyadilachyam,
1: the ultimate is the aim, one,
0: nityam,
1: eternal,
0: vimalam,
1: pure,
0: achalam,
1: unmovable,
0: sarvadi sachibhutam,
1: which is an eternal witness,
0: bhavatitam, trigunarahitam.
1: It's beyond all sentiments and attributeless.
0: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
1: When that bliss is true nature, why are you so wicked?
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It's contrary to human life.
0: కనుకనే అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
1: Consider that all of us are deities, devatas, divine.
0: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
1: Whosoever you love, consider that you love God.
0: అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా.
1: When you do namaskar, understand it goes to God only.
0: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
1: Offer respects, namaskar
0: everyone.
1: Love all.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
1: The hatred will come back to you as reflection.
0: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషం నిన్ను ఎన్ని విధాలుగా హింసిస్తుంది.
1: The hatred that comes to you as reflection will make you suffer.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
1: Develop love, foster,
0: ప్రేమని మీరు అనుభవించండి.
1: Experience love,
0: జీర్ణించుకోండి.
1: Digest,
0: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
1: The love digested and assimilated must be shared.
0: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము.
1: This is the chief and the main message of love for this year. You're not human.
0: మనం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ హ్యూమన్.
0: దైవ ప్రతిబింబాలు మనము.
1: వీఆర్ ది రిఫ్లెక్షన్.
0: ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
1: సో వీ షుడ్ లీడ్ ఎ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
1: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ, విల్ బి సేఫ్.
0: జీవితంలో తెల్లవారి లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగా చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవిందదాచుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు పొందితివి ప్రీతికి తెలుపు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ స్ట్రగల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ గెటింగ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
0: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
1: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
0: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము.
1: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
0: కొట్టాడుతోనే లేస్తున్నాము.
1: వీ స్టార్ట్ ఫైటింగ్.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
1: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
0: ఇంట్లో బిడ్డ లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
1: బై ద టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
0: ఈ పోట్ల
1: వాచింగ్ ద పేరెంట్స్ ఫైటింగ్,
0: కొట్టాడుతూ వస్తారు.
1: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
0: యద్భావం తద్భవతి. తల్లిదండ్రుల యొక్క భావంలే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
0: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్రలేయాలి.
1: Therefore, parents should get up peacefully.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ మాట్లాడాలి.
1: They should talk smilingly.
0: అప్పుడే దీన్ని ప్రతిబింబింప చేసుకుని పిల్లలు కూడా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడతారు.
1: And that will come back in the form of reflection. Children speaking, smiling.
0: పిల్లలకు మంచి విద్యను నేర్పాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఆచరించాలి.
1: Therefore, if you want your children to be educated, the parents should be angry.
0: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడాను మనలో ద్వేషానికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Under any circumstances, don't give scope
0: కొన్ని కష్టాలు వస్తుంటాయి.
1: We have troubles.
0: కొన్ని దుఃఖాలు వస్తుంటాయి.
1: We have misery.
0: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
1: Don't be mindful of
0: them. ఏం చెప్పాను మొట్టమొదట?
1: What did Bhagavan tell us?
0: అహం ఏతత్ నా అన్నారు. అహం ఏతత్ నా. నేను ఈ దేహం కాదు.
1: I am not the body. That's what Bhagavan said.
0: అహం ఆత్మను.
1: I am Atma, the spirit.
0: ఏతత్ నా నా నా. నేను ఈ దేహాన్ని కాదు.
1: I am not the body.
0: దీన్ని ఆధారం చేసుకుంటే నా నేను ఈ దేహం కాదు.
1: I'm not the body.
0: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
1: The suffering, the trouble of the body.
0: ఆ విధంగా దీన్ని సాధించాలి.
1: So I should identify myself as the spirit. You all know.
0: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: Bhagavan does and demonstrates to us.
0: ఇది దేహము.
1: This is the body.
0: కానీ I am not body.
1: Bhagavan is not the body.
0: I am ఆత్మ.
1: Bhagavan is supreme.
0: ఈ దేహానికి సంభవించినటువంటి బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
1: So no trouble of this body will ever bother him.
0: ఎన్ని విధములైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
1: So many troubles do come.
0: బాధలకు సంబంధించినటువంటి మనం లెక్క చేయకూడదు.
1: You should never bother yourself.
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: In fact, the body
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: And it has
0: కష్టం అనుభవించక తప్పదు.
1: It must face difficulties.
0: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
1: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దీస్ ప్రాబ్లమ్.
0: ఇది దేహం యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
0: ఆత్మ యొక్క సహజము.
1: బట్ యు ఆర్ ది ట్రూ సెల్ఫ్.
0: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
1: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ, నాట్ ఆఫ్ ద బాడీ దేహ.
0: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
1: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: మనినపు కొంప.
1: It's full of dirt.
0: రోగమున మృగ్యడు సేవక గంప.
1: Full of afflictions.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates life after life.
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across
0: the swamp. అమ్ముల పదలమ్మ మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనస.
1: Oh mind, never think it is permanent.
0: హరిచింతన ఆచరించవే.
1: Think of God only.
0: దైవ చింతన చేయి.
1: Think of God fervently.
0: ఈ అనిత్యమైనటువంటి దేహ చింతన నీవు ఎందుకు చేస్తావు?
1: Why do you think of the body which is
0: temporary? వస్తాయి పోతాయి.
1: They come and go.
0: Ivanni passing clouds.
1: They're all like passing clouds.
0: Ivanni pravrutti lakshanalu.
1: That's nature.
0: Kani atma lakshanamu adi okkate.
1: But the quality of atma is permanent.
0: Anni samatvanga chusukotame atma lakshanam.
1: To develop the spirit of equanimity is the quality of the self.
0: Lekkalu konni vastuntai potuntai.
1: The troubles of the body come and go.
0: Enta noppi aina kodanu nenu nadustune untuntanu.
1: In spite of the pain.
0: Anni chustune untanu.
1: In spite of the pain. Andarto
0: maatladutune untanu. Dini lekkane cheyanu.
1: In spite of pain, Bhagavan walks all of us watch.
0: Bhagavan ఏమిటి ఇది నాది అని అనుకున్నప్పుడే ఇది మనకు అన్ని బాధలు కలుగుతాయి.
1: Bhagavan has no feeling like this mine, my body.
0: ఇది నాది కాదు.
1: This is not mine.
0: ఇది కర్చీఫ్.
1: This kerchief.
0: ఇది నాది కాదు. బయటది.
1: Kerchief is outside.
0: కాబట్టి దీనికి ఎంత మలినమైతే నీకేమి?
1: It may be dirty. How are you bothered?
0: ఎన్ని బాధలు కలిగితే నీకేమి?
1: It may be spoiled.
0: ఎన్ని కట్టు కడితే నీకేమి?
1: Well, it may be a bandage.
0: నీవు కాదు వస్త్రంవి.
1: And it all belongs to God.
0: అదే రీతిగానే ఈ దేహంకు వచ్చినటువంటి బాధలు దేహమే కానీ నీవి కాదు.
1: So all the troubles belong to the body, but not yourself.
0: దేహము పాంచభౌతికము.
1: The body is full of sins.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కణుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor end. Liberation nor bondage.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller is God.
0: స్వయంపగ ఆత్మ సాక్షి అయి.
1: And he remains as witness.
0: ఆ దేహి దేవుడు ఆత్మనే.
1: And that indweller.
0: దానికి రాని దానికి నీవెందుకు యోచించావు?
1: Then why do you think of the body?
0: ఈ దేహానికి వచ్చిన దానికి నీవెందుకు చింతిస్తావు?
1: Why are you worried of the body?
0: ఈ చింత పట్ట మంచిది కాదు.
1: Don't.
0: ఎవరో నిన్ను తిట్టారనుకుంటావు.
1: You think somebody accused you.
0: తిట్టినాడని నీవు తెలుసుకుని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
1: Then if you go on worrying about all the accusations and charges, don't suffer
0: that. తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో గడిచిపోయినాయి.
1: The critic who accuses you may say anything, but it will all go.
0: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
1: If all the praises will stay in you.
0: ఏవి నీకు తగలవు.
1: In fact, nothing
0: will touch. ఏవి నీ దగ్గరికి రావు.
1: Nothing will be near you.
0: ఆ రానటువంటి దాన్ని నీవెందుకు పిలిచి జగడం వేసుకోవాలి?
1: Then why do you worry yourself?
0: దిస్ ఇస్ నాట్ మై,
2: దిస్ నాట్ మైన్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
2: ఇన్ దిస్ సాల్ట్ యూ షుడ్ రిజెక్ట్
0: ఇలాంటి సత్యమైనటువంటి భావము, నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
2: వీ షుడ్ డెవలప్ దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, దెన్ యూ విల్ బి ట్రూ హ్యూమన్.
0: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
2: టుడే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సేక్రెడ్ ఇయర్.
0: అతి పవిత్రమైనది అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
2: వీ షుడ్ ఫస్ట్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
2: లెట్ అస్ స్పెండ్ త్రూ అవుట్ దిస్ ఇయర్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్.
0: సంవత్సరం మాత్రమే వచ్చినది కాదు.
2: It's not being simply limited here. It's related to the whole life.
0: జీవితం పాంచభౌతికము.
2: And if the body is after our senses.
0: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
2: అండ్ దిస్ బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: పడుతుంది పోతుంది.
2: అండ్ సఫర్స్ అండ్ లెట్ ఇట్ గో.
0: నీకు సంబంధం కాదు.
2: అండ్
0: ఈ సత్య శక్తిని నీ సంపాదించుకోవాలి, అది నీ సాధన.
2: అండర్స్టాండ్ ది మెసేజ్ ఆఫ్ ట్రూత్.
0: సాధన చేసుకోకుండా సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నాను.
2: You say that you take up spiritual practice.
0: Japamala tipputunnanu sadhana.
2: You go on rotating japamala talisman.
0: Vedato japamala tirugutuntadi, manasu ooranta tirugutuntadi.
2: Only beads go on moving, but the mind is round the market. It cannot be japa.
0: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
2: యు సే యు మెడిటేట్.
0: ధ్యానం చేస్తున్నావు, కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
2: యు మెడిటేట్ యాజ్ యు సిట్.
0: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
2: బాడీ స్టడీ,
0: కానీ నీ మనసు పరిపరి విధంలో పరిగెత్తిపోతుండాలి.
2: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
0: అట్ట కాదు,
2: ఒక
0: నిశ్చలంగా చేయాలి.
2: డూ ఇట్ విత్ ఆల్ స్టడీనెస్,
0: స్థిరమైనటువంటి చిత్తము,
2: స్టడీ మైండ్.
0: చలించని మనసును, భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
2: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
2: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ
0: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
2: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
0: అది మంకీ కాదు, అది మ్యాన్ కైండ్.
2: బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ అవర్ షుడ్ నాట్ బి లైక్.
0: కానీ ఇప్పుడు మ్యాన్ ఏం చేస్తున్నాడు, మంకీ మైండ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు.
2: బట్ టుడే మ్యాన్ ఇస్ డెవలపింగ్ మంకీ మైండ్.
0: మంకీ మైండ్ ని దగ్గరనే చేర్చకూడదు.
2: యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ మంకీ మైండ్. It should be
0: kind. గా ఉండాలి.
2: యూ షుడ్ బి కైండ్.
0: మ్యాన్ అంటే ఎట్లా ఉండాలి, త్యాగంగా ఒక విధమైనటువంటి కరుణతో కూడి ఉండాలి.
2: మ్యాన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కైండ్నెస్ బికాస్ హీ బిలాంగ్స్ టు మ్యాన్ కైండ్.
0: పెంచుకోండి
2: అండ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కైండ్నెస్.
0: ప్రేమ ముదిత మనసే కదో.

0: ఫేమస్ రూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్ తాళ.
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: యాజ్ పర్ ద ట్యూన్ దేర్ షుడ్ బి అప్రోప్రియేట్.
0: ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: ద ట్యూన్ ఆల్సో షుడ్ బి అప్రోప్రియేట్ టు ద ట్యూన్.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: Bharat and Bharat.
1: It has three letters. Bharat. Bha.
0: Bhavamto.
1: Full of bhava, feeling.
0: Ra. Ratito.
1: Ra. Rati. The tattoo.
0: Ragamto undali.
1: It's full of tune. Raga.
0: Ta. Talamto cherari.
1: Ta. Tala the beat. Bharat.
0: Talamto kudratmati. Bharatam.
1: Bharat represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కీర్తనంతా నేర్చుకుంటున్నారు.
1: We learn Changaraja.
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటారు, తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటుండాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognition.
0: దశేంద్రియంతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, join both hands.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognizance, the five senses of action,
0: they diversify.
1: Naturally, our ideas, our thoughts will also go
0: varying.
1: People start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community
0: singing.
1: Who started this?
0: Punjab lopala. గురునానక్ సమష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరూ కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్, సింగ్ ఇన్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్.
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళు పోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్.
0: గాడ్ ఇస్ ఇతి రామః. రమింపచేసినటువంటిది రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్.
0: రమింపచేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నా అని ఒకే యొక్క భగవామే.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ బట్
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Likewise, we have many names here.
0: ఏ పేరు స్మరించండి అది భగవంతుని యొక్క ప్రేమనే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్ హార్మనీ అండ్ వన్నెస్ డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his divine discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

మెలగుచునుండుటే మేలుగల్గు. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట.

0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దీనికి ప్రకృతి అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై ఇట్ హస్ బీన్ గివెన్ ద నేమ్ ప్రకృతి.
1: ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణి ఎందుకూడను ఈశ్వర స్వభావమే ఉండాలి, ఉండి తీరాలి.
0: ఎవ్రీ బీయింగ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ దిస్ నేచర్ అండ్ దిస్ క్రియేషన్ షుడ్ ఎసెన్షియలీ పొసెస్ ద డివైన్ క్వాలిటీ అండ్ డివైన్ నేచర్.
1: ఇట్టి ప్రాకృత ఈశ్వరతత్వాన్ని ప్రకటింపచేయు నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియా మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డివైన్ నేచర్ అండ్ డివైన్ హ్యుమానిటీ.
1: ప్రకృతి చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు.
0: కాన్షియస్నెస్ యాజ్ ఫౌండ్ ఇన్ నేచర్ ఈజ్ నాట్ వితౌట్ పర్పస్.
1: అహంకారపరమైనప్పుడు వికృతియు ఆత్మపరమైనప్పుడు సుకృతియును పొందుతున్నది.
0: వెన్ కాన్షియస్నెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ బికమ్స్ క్రూకెడ్. వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ డివైన్.
1: అయితే ఈనాడు ఈ ప్రకృతి యొక్క చైతన్యాన్ని ఎవరికి మనం అర్పితం గావించాలి?
0: ఇన్ దట్ కేస్ టు హూమ్ షుడ్ వి డెడికేట్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ గివన్ బై నేచర్?
1: స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గాయించాలి.
0: సర్టన్లీ ఫర్ నాట్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ సెల్ఫ్ సీకింగ్. ఇట్ ఈస్ ఫార్ డెడికేటింగ్ ఇట్ సెల్ఫ్ టు డివినిటీ అండ్ ఈశ్వర.
1: కానీ ఈనాడు అహంకారపరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హాస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ నేచర్ హిస్ డివైన్ నేచర్ అండ్ బికమింగ్ ఎన్ యానిమల్ ఎ బ్రూట్ అండ్ ఎ డెమన్.
1: కనుకనే మానవుడు వేయు ప్రతి అడుగు కూడా ధర్మము తప్పుచున్నది.
0: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై అట్ ఎవ్రీ స్టెప్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఆన్ ద అన్రైచియస్ పాత్.
1: ప్రతి ఆశ ఎందు కూడాను కేవలము ఒక భవిష్యత్తు అయినటువంటి యొక్క అభివృద్ధి మార్గాన్ని విస్మరించిపోతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ డివైడ్ ఆఫ్ ది ఫ్యూచర్ వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రెస్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ బికమింగ్ గ్రీడ్.
1: మానవ అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నవి.
0: ఐడియాస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ హ్యూమన్ వెల్ఫేర్ ఆర్ టోటలీ అబ్సెంట్.
1: మానవుని కన్నుల యందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెసెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటల యందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ ఎ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఎ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్డ్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండ్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్?
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్?
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఆన్సర్.
1: మనము ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ యూ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము, కష్టములను, దుఃఖములను, బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు, అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ అండ్ కన్ఫర్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ ఆన్ మ్యాన్ అండ్ సేవ్ ధర్మ.
1: ఇది సరికాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఈ యొక్క భావము దీనికి విరుద్ధంగా ఉండేటువంటిది.
0: యాక్చువల్లీ దిస్ ఈజ్ కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్.
1: భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై.
0: గాడ్ డిసెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ అండ్ ప్రాపగేట్
1: ప్రేమను నేర్పే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ పీపుల్ లెర్న్ హౌ టు లవ్
1: ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వాట్ లవ్ ట్రూలీ మీన్.
1: కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరమవుతాయి.
0: ఓన్లీ వెన్ వీ కెన్ అక్వైర్ సచ్ లవ్ ఆల్ అవర్ సారోస్ విల్ డిసపియర్.
1: పాపములు అంతర్ధానమైపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వ్యానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనము నేర్చవలసినటువంటిది, నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె, నీడ వలె వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజంలో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్డ్ దెన్ దెర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనం పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీటికి తగిన సాధన ఏమిటి, మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్, వాట్ ఈస్ ది వే, హౌ టు గెట్ ఇట్?
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలి అంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెససరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద యునిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వీ లవ్ అండ్ ట్రై టు గెట్.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దట్.
1: ప్రేమ విశ్వాసం రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అస్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టతపై ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: ది ఫెయిత్ విత్ విచ్ వీ అప్రోచ్ దిస్ దాట్ ఈస్ జ్ఞాన విజ్డమ్.
1: ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: ది యాక్షన్స్ విచ్ ఆర్ అండర్ టేకన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: రియల్ వర్షిప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివోషన్, యాక్షన్ అండ్ విజ్డమ్.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: Today man is developing duality.
1: Dvaitamu ye naatikaina kodanu mana dukkhanni dooram cheyaledu.
0: Duality can never free you from sorrow and misery.
1: Dukkhamunu marinta abhirudhi gaavinchutundi.
0: It can only develop sorrows and misery.
1: Aanandamunu atyanta dooram chestundi.
0: It make you far distant from bliss and joy.
1: Kanuka ee naadu advaitamu aneetundi yokka ekatvanni manam vahinchadaniki tagina krushi cheyali.
0: Therefore, we should make efforts in order to reach that state of Advaita.
1: ఏకత్వం ఒక్కటి, అది ఏ ప్రేమ.
0: That unity, unifying factor, ఈ
1: ప్రేమకు ఫలితము కాని, ఈ ప్రేమకు మార్గము కాని, ఈ యొక్క ప్రేమకు సాధన కాని ప్రేమనే.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: మన ప్రేమను ఎంత పెంచుకుంటూ పెంచుకుంటూ మనం పోదుమో, మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వీ గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్, అవర్ జాయ్, అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వీఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్ ఇన్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్ టు మై
1: పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యు గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ, లవ్ ఎవ్రీ వన్ యాజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as, in the smallest, it remains as the smallest, and in the biggest, it remains
1: as the biggest. Sutra mai natti anuna sutra maguchu, meti vastu nanduna meti yaguchu. Antatanu sarva sakshiyai.

0: as smaller than the smallest in all small objects. It is bigger than the biggest and the mightiest in the big objects. And it also remains as a witness for all the things that are taking place in big and small as well. And that is Atma. Atma is Brahma and Brahma is Atma.
1: Svabhavastu pravartate ani upanishattu cheppin. Anaga, ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
0: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
1: Deenini marokaru uddharinchatam kani నశింపచేయటం కాని లేక ప్రోత్సహింపచేయటం కాని సాధ్యము కాదు.
0: దేర్ ఇస్ నో నీడ్ అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఐదర్ ఫర్ ఎనీ పర్సన్ ఐదర్ టు ఇంప్రూవ్ ఇట్ ఆర్ టు డిస్ట్రాయ్.
1: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
0: దిస్ ఈజ్ ది వెరీ నేచర్.
1: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: నేచర్ ఇన్ ఎ వే ఈజ్ ది వెరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇమ్మార్టాలిటీ ఇట్ సెల్ఫ్. ఇట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఎ వే.
1: ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ ఇమ్మార్టల్ డివినిటీ క్లియరర్ టు పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎ నేచురల్ లిమిటేషన్ సర్టన్ క్వాలిటీస్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్.
1: అవి సత్వ రజో తమో గుణములు.
0: అండ్ దోస్ త్రీ క్వాలిటీస్ ఆర్ సత్వ రజస్ అండ్ తమస్.
1: ఈ గుణములను ప్రకృతి ఎందు వ్యాపింప చేయాలన్నా దీనికి కొన్ని ఉపాధులు అత్యవసరము.
0: ఇఫ్ యు వాంట్ దట్ దీస్ త్రీ క్వాలిటీస్ షుడ్ మేనిఫెస్ట్ దెమ్సెల్స్ ఇన్ నేచర్ దేర్ ఇస్ నీడ్ ఫార్ సమ్ ఫిజికల్ బాడీస్
1: ఫామ్
0: సమ్ ఫామ్.
1: ఆ యొక్క ఉపాధులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి పేరుతో ప్రకటన చేస్తూ వచ్చింది.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwaralu kevalam dehadarulu kadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: Idi kevalamu gunopadhi swarupulu.
0: They are only the embodiment of attributes.
1: ఇటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము ఈశ్వరత్వము విష్ణుత్వము.
0: దిస్ బ్రహ్మతత్వ విష్ణుత్వ అండ్ ఈశ్వరత్వ ఆర్ ఓన్లీ ది ఫార్మ్స్ విచ్ హావ్ క్వాలిటీస్ ఎస్ దేర్ వెరీ బేసిస్ అండ్ కంటెంట్.
1: కనుక ఈ బ్రహ్మతత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క చతుర్ముఖుడిగా ఉండి జగత్తునంతా సృష్టిస్తున్నాడు అనేటువంటి పురాణములు మనకు పెడమార్గము చూపుతూ వచ్చింది.
0: స్క్రిప్చర్స్ విచ్ డిక్లర్ దట్ బ్రహ్మ హ్యాస్ ఫోర్ ఫేసెస్ అండ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ అండర్టేక్స్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ రియల్ కరెక్ట్ డిస్క్రిప్షన్.
1: కాదు కాదు, ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే.
0: ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్ ఆర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్వాలిటీస్ విచ్ వీ ఎంబాడీ.
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులు ఐదు ఉంటున్నవి.
0: There are five powers in the form of elements.
1: Bhumi,
0: one is
1: Jalamu, Agni, Vayuvu, Akashamu.
0: Earth, water, fire, air and sky.
1: Aithe deenini srishti kramalaga bhavinchadaniki punukunnappudu deeniki viruddhamainatundi padamulaga yerpadutundi. Akashamu, gali, agni, vayuvu, bhumi ani viruddhanga tirugutundi.
0: If you want to understand the process of creation, the process is reverse. It starts from sky, goes to fire, then air, then water, and then earth.
1: ఈ సృష్టి క్రమను గురించి ఒక విధంగాను కేవలం అనుభవం యొక్క క్రమాను గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది.
0: Nature can be understood in two different ways. One based upon the process of creation, the second based upon our own experience.
1: అదే విధంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర విష్ణు బ్రహ్మగా మారిపోతుంది.
0: ఇఫ్ యు apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation, but if it is on the basis of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: ఇక్కడ ఈశ్వరత్వం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర?
1: ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశో అర్జున తిష్టతి అనింది గీత. అనగా ఈశ్వరుడు అనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు.
0: దట్ మీన్స్ గీత హాస్ డిక్లర్డ్ దట్ ఈశ్వర రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: సర్వుల హృదయంలో కూడా ప్రకాశింపచేసేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ మేక్స్ ఎవ్రీ హార్ట్ షైన్.
1: కనుక అందరి హృదయమునందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ హృదయం అనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈశ్వర ఈజ్ ఆత్మ.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ హార్ట్ హ్యాస్ కమ్ ద మైండ్.
1: ఈ మైండ్ ఏ విష్ణుతత్వము అని.
0: దిస్ మైండ్ మే బి కంపేర్డ్ టు విష్ణుతత్వ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము.
0: విష్ణు రెఫర్స్ టు ఎన్ ఆల్ పర్వేసివ్ ఎంటిటీ.
1: కనుక మనస్సు కూడాను మనోమూలం విధం జగత్. జగత్ అంతా వ్యాపించినటువంటిది మనస్సే.
0: మైండ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు.
0: దట్ ఈస్ వై మైండ్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విష్ణుత్వ.
1: ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము.
0: పీపుల్ బిలీవ్ దట్ బ్రహ్మ హ్యాస్ టేకెన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద నేవల్ ఆఫ్ విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
0: దిస్ వరల్డ్ హ్యాస్ టేకెన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: This Brahma Tattva has been described as the very embodiment of the sound, and sound in all its forms, in all its manifestations, in all its descriptions.
1: Kanuka Ishvara Vishnu Brahma anaga emti? Hrudayame Ishvarudu, manase Vishnuvu, vakke Brahma.
0: What do you mean by Ishvara Vishnu and Brahma? Ishvara is heart, Brahma is mind, and విష్ణు ఈజ్ మైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ వరల్డ్ వాక్.
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ కంబైన్ దెమ్, దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ బ్రహ్మతత్వ.
1: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
0: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishvara is guru, this is how you'll have to understand in this perspective.
1: Itti pavitramaina arthamunu koodinatvanti yokka oka shlokamunaku edo gurutvaniki oka alpatvanga mana bhavinchi deenini anekatvanga mana vibhajinchi nanatvanni swikarinchi yadarthanni vismaristu vastunnam.
0: This shloka or this stanza which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnutattva and Ishwaratva have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons.
1: Guru.

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్, వాక్కే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ శ్లోక గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. The mind
0: గురుదేవో మహేశ్వర అదే హృదయ స్థానము.
1: Mind also which is all pervasive must be taken as guru and as an aspect of Vishnu.
0: Guru sakshat parabrahma tasmai shri gurave namaha. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈజ్ డివినిటీ అండ్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డు యు మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్
0: డార్క్నెస్? ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారము తప్పినది కాదు. ఇది మాయకు లోబడినటువంటిది.
1: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ఇల్యూజన్.
0: ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటారు.
1: దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగిక్ స్లీప్, ఎంజాయింగ్ బ్లిస్ ఆల్ ద వైల్.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము, సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత, విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీనిని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు, అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది యూనివర్స్.
0: రాజ్యమును పాలించేవారెవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనుక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలము మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషన్ అనగా సృష్టియే జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్ క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: మమకార అభిమానములే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అబౌట్.
0: అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెఫరెన్స్ టు ది.
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడాను వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ ద డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన.
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకుడ నువ్వు లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థములు ఎందుకును దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవరీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్ అరౌండ్.
0: కనుక భగవంతుడు అనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దాట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కాని, ఒక జీవుని ఎందున్నాడని కాని భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: వీ షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ బికాస్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ సత్యవతి పాత్ is to recognize the basic truth, God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga panchabhutamulu untunnavi. Akashamu, vayuvu, agni, jalamu, prakruti. అనగా పృథ్వీ. ఈ ఐదింటి ఎందు కూడాను దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ద ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి ఎందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓంకార గాడ్ ఈస్
0: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
1: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ద సౌండ్ ఈస్ ఆకాశ.
0: కనుక ప్రణవ స్వరూపం అనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ sound of pranava has emanated from sky.
0: Vayuvu indulopala jeeva shakti imidi untunnadi.
1: Then next is air. There is the power of life in this.
0: Adi oxygen, hydrogen ani cheppicharu. Ee oxygen anetundi ee gaari yokka swabhavam yokka shaktiye.
1: The oxygen which is a life giving power, it is the
0: gaari lo bhagavantudu kevalamu prana swarupudiga untunnadu.
1: In air, God is living as a form of
0: nitya jeevitamlo prati vyakti kudanu gurtinchetundi evaraina koncham spruha tappi padinappudu koncham dooram pommandani gaali visuttaru ee gaali valla aa prana shakti andulopala udbhavistundani veeri yokka anubhuti.
1: It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and it will be fanned in order to provide some air so that he will breathe.
0: Ganilo bhagavantudu prana shaktiga untunnadu.
1: In air, God is living as the power of life itself.
0: Agnilo hecharika shaktiga untunnadu.
1: In fire, God lives as a principle of awakening.
0: Indulo edi koncham agni undinappudiki manam chaala jagrataga untamu.
1: Whenever you come across fire, even if it is a little in it, you get aware and you get alive the moment you come in touch with fire.
0: Jagrata swaroopulo untunnadu.
1: In the form of fire, God is in the form of awareness.
0: Jalamulu prajna shaktiga untunnadu.
1: In water, God lives in the form of prajna.
0: Prajnanam brahma annaru.
1: దట్ ఈస్ ది వెరీ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది జలం ద్వారానే మనకు ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: వీ గెట్ దిస్ ప్రజ్ఞ త్రూ వాటర్.
0: ఏదైనా కొంచెం ఉష్ణత పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ సూన్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ పుట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ దాట్ హీ వే గెట్ బ్యాక్ హిస్ కాన్షియస్నెస్.
0: ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఈ ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: In all these five elements, these powers are the very aspects of God.
0: Kanuka ee panchabhootamule paramatma swaroopam ani vishwasinchi aaradhinchetunti vaalle,
1: it is those people who trust that these five elements are the very embodiment of God. They are described as sadhakas following angavati path.
0: Anyavati moodavadi.
1: The third one is anyavati path.
0: కొన్ని గుర్తులను, కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
1: పీపుల్ హూ ఫాలో ది సన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
0: ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యు ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్
0: విత్ గాడ్. కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెమిలి పించమును ధరించినటువంటి వాడు అంటారు.
1: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ హీ వేర్స్ ది ఫెదర్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
0: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి, విచ్ ఈజ్ జనరలీ ఫాలోడ్ ఈవెన్ టుడే బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్.
0: అది

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక జ్ఞానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: Under this one considers all feet as his, all hands are his, all eyes as his and all heads as his, everything
0: anaga yetavata manavudi yokka swarupam lanta daivatmika swarupamule.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: Kanuka eko vasi sarvabhutantaratma andaru kudunu daiva swarupule.
1: All are the very embodiment of God, divinity.
0: దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only and therefore recognize every human being as divine. దైవ
0: స్వరూపులారా, ముఖ్యంగా మానవుని యందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖుడు మానవత్వం నుండినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings,
0: how yendunnatundi yokka manavatvanni mottamotta gurtinchadaniki prayatninchali.
1: In the very first instance we must make an effort to recognize the humanity in
0: appude divyattam anetundi manaku artham avutundi.
1: Then only we will be able to understand divinity in us.
0: Idi ee nijamainatundi vidya.
1: This is true education.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ వన్ విచ్ కెన్ మేక్ ఎవ్రీ పర్సన్ కంపాషనేట్ అండ్ కైండ్.
0: మనము ప్రార్థన ప్రార్థన ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు.
1: ప్రార్థన వి సే అండ్ వి గో ఆన్ రిపీటింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆస్పైరింగ్ అండ్ బెగింగ్.
0: ఆత్మానందమునకు చిహ్నము
1: ప్రార్థన ప్రేయర్ ఈజ్
0: ఓన్లీ మేలుకొల్పటము.
1: It is a symbol of experiencing
0: anandamuni prasarinchadam cheyatam.
1: It is experiencing the infinity
0: anandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matal leni hrudayanaina bhagavantu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు.
1: గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్ అండ్ కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశ అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ది తత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ది ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యు హావ్ లవ్డ్ యు హావ్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింప చేస్తుంది.
1: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
0: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ వన్ మోర్ థింగ్.
0: ఈ రోగమునకు ఏ ఔషధం కూడా పనిచేయలేదు.
1: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
0: ఏ వైద్యుడు కూడా దీన్ని నయం చేయలేడు.
1: నో డాక్టర్ కెన్ క్యూర్.
0: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
0: అది ఏ అహంకారము.
1: అండ్ దట్ ఈస్ ఈగోటిజం
0: అసూయ అహంకారము మానవుని ఎందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశం లేదు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
0: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
1: వన్స్ దీస్ టూ టేక్ పొజిషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్
0: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ ది హ్యూమానిటీ ఇన్ హిమ్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయములో హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట, వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్ అవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: మనోపాధి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్.
0: మనమే దైవ స్వరూపము,
1: వీఆర్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఇన్ అవర్
0: లైఫ్. ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్.
0: అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టి బాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖము లభించవు.
1: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, where, how can we make any progress at all? We remain doubting thomas.
0: Daivamu maname. మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్
0: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ we have been doing different types of sadhana for a long time.
0: ఏది చెప్తున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: Enough of all sadhanas, we should practice now. We should prove the unity of thought, word and deed in our own action.
0: Proper study of mankind is man. అది అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు.
1: Then only you can really become a proper man, and it is in this context it is said.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే గనుక కాకపోతే మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: అందుకోసమే heart, head, hand, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైన ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్ వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్వ్స్ యాజ్ అ మోడల్, యాజ్ అ నైట్.
0: ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: టుడే అవర్ ఆల్ అవర్ స్పిరిచువాలిటీ ఈస్ బికమింగ్ ఓన్లీ ఎ బిగ్ షో.
0: కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: వీఆర్ డెలివరింగ్ వెరీ బిగ్ స్పీచెస్.
0: కావలసిన సేవలు చేస్తున్నాము.
1: వీఆర్ ఆల్సో అండర్టేకింగ్
0: భజనలు కలుపుతున్నాము.
1: వీఆర్ ఆల్సో డూయింగ్ భజన్.
0: ఇంకా ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: అండ్ మెనీ మెనీ మోర్ థింగ్స్. ఎన్ని
0: చేసే ప్రయోజనం ఏంటి మూడింటి యొక్క ఏకత్వం కాక?
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in any way?
0: ఈ సత్తరజోతకు తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజాన్ తమో గుణ.
0: అప్పుడే మనకు ఆనందము.
1: Then only we are full of
0: అప్పుడే ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ cannot be found in a different place.
0: ఈ ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉన్నటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరమే ఉంటుండాలి.
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐక్యమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవిడి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

0: గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేద జగతియందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందంటే ఎంత సుఖం. నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్డ్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్ని మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఎ వెరీ బిగ్ స్నేక్ ఆన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చూస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఎ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఇస్ దెర్ ఎనీ వర్క్ విచ్ కెన్ బి అకాంప్లిష్డ్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వి కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని బట్టుకొని అల్లాడుతున్నాము. వీడు నావాడు, వాడు నా, ఇదే మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనమందరం ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణము అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: యూనిటీ లీడ్స్ టు ప్యూరిటీ, ప్యూరిటీ లీడ్స్ టు డివినిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ వి ఓన్లీ గెట్ డివైడెడ్ అండ్ బేస్ ఆల్ అవర్ థింగ్స్ ఆన్ కమ్యూనిటీ అండ్ డిఫరెన్సెస్, హౌ కెన్ వీ హ్యావ్ ప్రాస్పెరిటీ ఆర్ జాయ్? ఓన్లీ వెన్ యూ హ్యావ్ దిస్ యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ, ద ఎంటైర్ నేషన్ వుడ్ బి హ్యాపీ, ప్రాస్పరస్, అండ్ ఎవ్రీవన్ వుడ్ హ్యావ్ వెల్ఫేర్ అండ్
0: కంఫర్ట్. ఈ సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి.
1: గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ నారో మైండెడ్నెస్ అండ్ నారో క్వాలిటీ.
0: అందరినీ ప్రేమిస్తూ ప్రేమిస్తూ పోవాలి.
1: డెవలప్ ద కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ఆల్ పీపుల్.
0: అంటే ఏమి, ఏదో వికారమైనటువంటి ప్రేమల్లో పోయి మరి ప్రమాదాలు తెచ్చుకోకూడదు.
1: ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్,
0: అనగా ద్వేషము లేకుండా చూసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం,
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎనిమిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనిమిటీ అండ్ వికెడ్నెస్.
0: అప్పుడే మన యొక్క జీవితము, మన యొక్క దైవత్వము, దివ్యత్వము ఏకత్వంగా మారిపోయి ఆనందాన్ని అభివృద్ధి చేకూరుస్తుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైవ్స్ బికమ్ శాంక్టిఫైడ్ డివైన్ అండ్ వీ ఎంజాయ్ యూనిటీ అండ్ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా, ఏదో గురు పౌర్ణమి గురు పౌర్ణమి అనుకుని, ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని, ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ. వీ షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు. అండ్
0: ఆ గురు ఎవరు? అది నీవే.
1: హూ ఇస్ దట్ గురు?
0: అభివృద్ధి చేకూరుస్తుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైవ్స్ బికమ్ శాంక్టిఫైడ్ డివైన్ అండ్ వీ ఎంజాయ్ యూనిటీ అండ్ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా, ఏదో గురు పౌర్ణమి గురు

0: As the source
1: guru
0: of
1: ఒక్కడే దైవం ఒక్కడే గురు.
0: There is only one guru.
1: ఆ గురు ఎవరు? అది నీవే.
0: Who is that guru? It is yourself.
1: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
0: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
1: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ ఇంబెడెడ్ ఇన్ యూ.
1: కనుక నిన్ను హతం చేసేది కానీ పోషించేది కానీ రక్షించేది మన గుణములే.
0: ఇట్ ఈస్ దీస్ క్వాలిటీస్ ఇట్ సెల్ఫ్ విచ్ కెన్ డిస్ట్రాయ్ యూ ఆర్ విచ్ కెన్ లిఫ్ట్ యూ అప్ ఇన్ టు ఎన్ ఎలివేటెడ్.
1: మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విస్తృతంగా మారిపోతుంది.
0: If your behavior and conduct is okay, it becomes విష్ణుత్వ and gives you protection.
1: పాపమనగ వేరు పరదేశం లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
0: Sin does not exist in a separate land by itself. Sin is associated with the type of action that you perform.
1: దేవుడనగ వేరు దేశమందును లేడు, తాను చేయు పనుల తగిలియుండు.
0: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing.
1: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
0: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
1: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
0: We should believe this in fullness.
1: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
0: For my good or bad, it is my conduct which is responsible.
1: నా అతపతనములకు కాని నా అభివృద్ధికి కాని నా గుణములే కారణము.
0: For my destruction or for my good, it is only my behavior which is responsible.
1: కనుక మన గుణములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
0: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
1: కనుక మన కష్టాలను దూరం చేసుకోవడానికి కాని సుఖాన్ని సమీపించుకోవటానికి కాని మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
0: If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiment
1: సర్వమతముల సారము,
0: the essence of all
1: సర్వమార్గముల యొక్క గమ్యము,
0: the goal of all religion
1: సర్వోపదేశముల యొక్క తత్వము,
0: the essence of all the message
1: ప్రేమ ఒక్కటి,
0: love, it is love and love alone.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
0: Today we have to develop that love in us.
1: మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుకుంటే ధన్యుడవుతాడు.
0: Instead of searching 100 faults in others, it is better that we locate and identify one fault in ourselves and correct it.
1: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు వెంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
0: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
1: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
0: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
1: దాన్ని తీసివేయి. రిమూవ్ అయిన భావాన్ని ఉంచుకో.
0: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
1: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
0: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కాని, ఎలాంటి బాధలు ఎందుకు కాని, ఎలాంటి పరిస్థితులు ఎందుకు కాని, దైవాన్ని మాత్రం వదలరాదు.
0: Embodiments of divine atma,
1: దైవం ఒక్కడే.
0: Under whatever circumstances, troubles, tribulations, etc., do not give up God. Do not forget about God. God is alone.
1: సంపదలొచ్చినగాని హెచ్చుగా సంపదలొచ్చినగాని ఏనుగు గుర్రములెక్కినగాని పిచ్చోడని పేరొచ్చినగాని ప్రియముతో పెద్దలు పొగిడినగాని దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
0: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
1: దోషించినగాని,
0: the wicked people may criticize you.
1: దుష్టజనులు దోషించినగాని, దోషరహితుడై

0: ములెన్నో వచ్చిన గాని కాయము వ్యాధుల చిక్కిన గాని దైవము వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ యు మే గెట్, వాట్ ఎవర్ డిసీజెస్ యు మే గెట్, యూ మే బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, డూ నాట్ ఫర్గెట్ గాడ్. There is only one God.
0: యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా, ఉన్నది దైవం ఒక్కడురా.
1: You may undertake practice of yoga. You may go and visit Bhagavatas and great ones. And you may be praised by everyone and you may be condemned by everyone. But under all circumstances, do not give up God. There is only one God.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever education you may get, whatever scholarship you may get, do not become proud of it. Be always humble and recognize the truth that there is only one God and never give up your faith in God.
0: ఇలాంటి దైవతత్వాన్ని మాత్రమే నీవు ఏనాటికి మరవకూడదు.
1: Never forget this principle of divinity.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Recognize the truth that there is only one God.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే, దైవమే, దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: Inside of me and outside, everywhere there is only divinity and nothing
0: else. కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకొని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణ చేయకూడదు.
1: You should not consider that God dwells only in you and be proud of yourself.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: నరజన్మమునందు పుట్టి,
1: they are born as human beings.
0: నరజన్మమునందు పెరిగి,
1: they are growing as human beings.
0: నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు.
1: People who have become lions, but they have forgotten their original home.
0: Naravata bhedamulu benchi asulattam sikarinchi samaralanu swagatinchi shanti sabalu jaruputaru.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: Tana korakai pratiku vaadu manujudane etta unda, tana kosam tana pratikeetuvanti vaadu manavudu avutada.
1: If a person lives for himself, how can you call him a man at all?
0: కనుక జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది
0: జగత్తే లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్ వీ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ ఆర్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఈజ్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్, హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ ఎ సాలిటరీ లైఫ్. యూ కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అది ఏ దైవము, దైవము, దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనేది.
1: వెన్ యూ రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ, then you understand the inner significance of society as God.
0: Drishtikalpitamainatundi ee jagattanta kudanu,
1: the entire created world,
0: satshaktilo chitshaktilo ekamaipovatam chetane daivattanga maaripothundi.
1: It is immersed in the consciousness. That is why it is divinity.
0: Kalipinchetundi jagatte matter, aa chitshakte oka being, anaga matter plus being is equal God annaru.
1: The world which is visible, the visible world is matter. The invisible God, it is divinity. When you bring this,
0: appude daivattam, daivattam anagane samishti swarupamu daivattam.
1: When you bring this matter and energy together, then they will become divinity.
0: Kanuka daivamu prema swarupudu.
1: God is the very embodiment of love.
0: Prapanchamanta premamayame.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: We should make our entire vision
0: వ్యక్తిగతమైన భేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమని.
1: On account of individual differences there is misunderstanding. Otherwise our vision.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: The type of the color of the glass decides the color of this sight that you get. Similarly, when you are very angry, everything becomes red.
0: Nijanga drushti undane aa drushte prema.
1: Whatever sight you have, the sight itself is love.
0: Kanuka prema drushtini manam penchukovali.
1: Should develop a vision of love.
0: Mana jeevithamu premamayanga maarukunnappudu jagattanta brahmamayanga maarutundi.
1: Transform your life into life of love. Then the entire creation will become full of Brahma.
0: Prema mudita manase ka

పోయే పరిపాటైపోయను దుష్కృతం బిలం. శ్రీ

0: தாபசலோக சரண்யுடைன தாபசலோக சரண்யுடைன ஸ்ரீபதி நாமசிந்தனே சேகுர சேயு சுகம்பு மாணவா. ஸ்ரீபதி நாமசிந்தனே சேகுர சேயு சுகம்பு மாணவா.
1: The fear of sin has gone, and all wicked actions have become a routine matter. There is no devotion, and all bad actions are on the rise. Therefore, at this moment, we should surrender to His lotus feet and repeat and sing His glory.
0: பக்திரேவ பரமார்த்ததாயினி, பக்திரேவ பவரோகநாசினி, பக்திரேவ பரவேதனப்ரதா, பக்திரேவ பரமோட்சகாரிணி, பக்திரேவம் பரமார்த்ததாயினி, பரமார்த்ததாயினி. பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
2: பரமார்த்த மார்க்கமுனக்கு భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని.
2: జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is only cure and a remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దేశము ఈ భారతదేశం.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్ ద టాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ ది యునిక్ డాక్ట్రిన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా సంభవించవు.
1: దెర్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటి నీ దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హి విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ షుడ్ బి దేర్ షుడ్ బి స్టడీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్కైండ్ దట్ హీస్ ద డివైన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూసినప్పుడు బ్రహ్మ యొక్క భావమే బృహత్భావమే ఈ జగత్తునందు ఆవిర్భవించినది ఆవరించినది.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ థాట్ అండ్ ద డివైన్ విల్ దట్ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అయమాత్మ బ్రహ్మ, ఇది తురియా స్థితి.
1: అయమాత్మ బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియా స్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమున కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: GOD, గాడ్ అని గాడ్కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: Just as the word God has got the spelling G-O-D, this word Om also has got its spelling.
0: A-U-M. ఈ మూడు పదములు యొక్క చేరికనే ఓం.
1: The combination of these three, A-U-M, is Om.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: This was the teaching in that age of Dwapara Yuga, by all the saints, Treta Yuga, by all the saints and seers of the time.
0: Ah, Lakshmanudu.
1: Ah is Lakshmana.
0: Oo, Bharatudu.
1: Oo is Bharata.
0: Ma, Shatrughnudu.
1: Ma is Shatrughna.
0: Ee moodinti yokka ekatvamainatundi yokka Om Ramudu.
1: The unity of all these three, A, U, M, Om is Rama.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: Therefore the unity of this trinity is that of the spirit.
0: ఆత్మ అనేటువంటి రమేతి ఇతి రామః, రమించేటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
1: That which delights, that which draws attention, that which attracts is that of the soul.
0: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరార్థమో మనకు అర్థమవుతుంది.
1: The numerology, Sankhya Shastra, also conveys the inner significance.
0: Namam. Namam anaga yen.
1: What do you mean by name, namam?
0: Na-a-ma-nama.
1: It has three, na-a-ma-nama.
0: Na plus. A plus ma. Nama.
1: Na plus a plus ma is equal to
0: na. Na. Sankhya Shastra no zero. Emi ledu.
1: In numerology, the number of na is zero, nothingness.
0: A, number two, rendo number.
1: A stands for number two.
0: Ma, aido number.
1: Ma stands for number five.
0: Zero plus two plus five, seven.
1: Zero,
0: eight outundi.
1: Zero plus two plus five is equal to seven total.
0: Kanukane, ee sapta swaramule, ee yokka ramanamamu, yokka tattvamu.
1: The nature of Rama, the divinity is conveyed by way of this seven,
0: Namamu
1: seven nodes.
0: Sapta swaramalanu bodhistuntundadi.
1: It's a name that spans the seven melodies, the seven colors.
0: Sapta samudranu bodhistuntundadi.
1: Seven oceans.
0: Sapta sagaramalanu bodhistuntundadi.
1: And it speaks of all
0: sapta
1: seven oceans.
0: Sapta vishulanu bodhistuntundadi.
1: Stands for seven sages.
0: Sapta aham, saptaham. Yedu dinamulu matrame saptaham chestunnaru. దీనికి కారణం ఏమిటి?
1: సప్తాహ ఈ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ అమౌంట్స్ టు బ్రింగ్ అవుట్ ద సెవెన్ కలర్స్, ద సెవెన్ మెలడీస్
0: and seven sounds.
1: And seven sounds.
0: దీనిని sa ri ga ma pa da ni. ఇది ఏడు.
1: These are the seven sounds.
0: Sa ri ga ma pa da ni. ఈ ఏడు అక్షరములు అంటే సర్వ భావములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: In these seven letters, all feelings are present there.
0: దీనిని సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: These are called సప్త స్వర, seven melodies.
0: పెద్ద బ్రహ్మమయీ,
1: the one of the sound.
0: Characharamayi,
1: that mobility.
0: Jyotirmayi,
1: light.
0: Vamayi,
1: the talk.
0: Nityanandamayi,
1: eternal bliss.
0: Paratparamayi,
1: the supreme deity.
0: Paratparamayi, ee sapta swaramulato kudinatundi paratparamayi.
1: Paratparamayi is the aspect of divinity that denotes all the seven sounds.
0: Kanukane Rama anetuvanti daniki undaru. Ra plus ma, Rama.
1: Ra plus ma is Rama.
0: Ra, rendu number.
1: Ra stands for number
0: ma,
1: two.
0: Ma, aidu number.
1: Ma, five.
0: Rendu cherthi yedu number.
1: Both make a total of seven.
0: Kanukane Rama nama saptaham jarugutunnamani prapanchamlo bodhistuntaru.
1: You hear this, that saptaha, seven-day celebration, where the glory of Rama is sung
0: kanuk
1: every day.
0: Yedu anetuvantidi, ee Bhagavat yokka sarupamto kudinatuvanti yokka sapta swaramule.
1: Therefore, number seven are divine, and it speaks
0: ee namamuni endukosam manam uchcharinchali.
1: Why should we repeat, sing God's glory?
0: Enduku manam prarthana cheyali?
1: Why should we pray?
0: Ee vishalamainatuvanti yokka prapanchamunu srushtinchi,
1: having created this vast world,
0: inta anantamainatundi jagattunandu aneka jeevarasulanu kuda nu srushtinchi,
1: having created infinite number of creatures,
0: ee jeevarasulaku samaya santarbhanusaranga vinayogamantamainatundi yokka padarthamulanu kuda nu srushtinchi,
1: creating all appropriate resources for utility,
0: tinutaku tindi, peechukunutaku gaali, tragutaku neeru kuda nu andinchi,
1: providing the food, air and water to drink,
0: sarva vidhamulainatundi samayamu kuda nu సమర్థ పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్.
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికిస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్, ఇఫ్ ఎనీ వన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్, యూ సే థ్యాంక్స్.
0: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమర్థ పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఆల్ దిస్ న్యాచురల్ రిసోర్సెస్, షుడ్ వి నాట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్?
0: ఆ యొక్క థ్యాంక్స్ ఏ, ఆ కృతజ్ఞతయే ప్రార్థన.
1: The expression of gratitude is prayer.
0: Prarthana anaga emiti?
1: What is prayer?
0: Manavuni yandu antarbhutamai.
1: That which is immanent.
0: Agocharamai.
1: Non-apparent.
0: Apramanamai.
1: That is beyond all measure.
0: Atitamai undinatuvanti yokka divya shaktini melkolapatame prarthana.
1: The transcending, latent divinity is awakened.
0: Dinini upanishattulu uttishtata jagrata prapya varanya bodhata.
1: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
0: Lemmu, lemmu, lemmu. Agnana nidram nunti melkommu.
1: Upanishad says, get up from sleep and slumber of ignorance.
0: Neevu ananda pipasini.
1: You are the one of bliss.
0: Nee jeevitamanta anandamayame.
1: Your life is full of bliss.
0: Ekkada chuchina anandame.
1: Everywhere there is bliss.
0: Nee jeevitame anandamai undaga inka anandamunu vetikete ekkada.
1: When your life itself is all blissful, why are you in search of it?
0: కనుకని మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
1: సో మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
0: ఆనంద నిమిత్తమై బహిర్ ప్రపంచమునందు ప్రాకులాడుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్సైడ్ వరల్డ్.
0: అన్వేషణ జరుపుతున్నాడు.
1: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తనయందే ఉంటున్నది.
1: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అదే భక్తి.
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఇస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడాను కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైనటువంటి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమశివాయ.
0: కానీ తన రాక్షస గుణము మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా విచ్చటం లేదు.
1: వాట్ హీ సేస్ అవుట్ వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజంట్ ప్లీజ్ హిమ్.
0: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
1: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్?
0: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడం అవుతాం.
1: అన్లెస్ యూ గివ్ యూ డిజర్వ్ టు రిసీవ్.
0: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్ కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు.
1: If you pay 10 rupees to a shopkeeper, he will give in turn the kerchief.
0: నీవు ఆ 10 రూపాయలు షాప్ కీపర్ కి అందించినప్పుడు, అందించక లేనప్పుడు ఆ యొక్క కర్చీఫ్ నీ చేతికి అందించడు.
1: When you do not pay 10 rupees, you don't get the kerchief.
0: అది ఏ వైస్ ఛాన్సలర్ చెప్పాడు. ఉపనిషత్తులంతా కూడాను ఎంత సులభంగా మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: That's what vice chancellor said. Upanishads teaches you in a subtle, simple way.
0: నీవు నీవు ప్రపంచంలో ప్రపంచం బరబత్తుకు అందించనక్కర్లేదు.
1: You don't need to give anything in this world.
0: పత్రము,
1: a leaf,
0: పుష్పము,
1: a flower,
0: ఫలము,
1: a fruit,
0: తోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వశుడవగుట సత్యమేని.
1: If it were to be true that you will submit yourself to one of devotion, you will certainly balance to
0: patramo,
1: a leaf,
0: ye maaredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
1: It's not leaf plants like maaredu or tulasi.
0: Ekkada maaredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi nee vetakanakkarledu, shravapadanakkarledu.
1: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or maaredu.
0: దేహమే మనకు ఒక పత్రము.
1: ద బాడీ ఈజ్ ద లీఫ్.
0: పుష్పము,
1: ఎ ఫ్లవర్.
0: ఈ పుష్పము ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవెక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఫలము,
1: ఆర్ ఫ్రూట్.
0: మనోఫలము,
1: ఇట్స్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్.
0: ఆ మనోఫలం ఏ రీతిగా ఉండాలి?
1: In what form should it be?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: In what way you offer it to God?
0: చిక్కిన పుష్ప పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
1: యూ డోంట్ టేక్ ఎవ్రీ ఫ్లవర్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: ఆ పుష్పమును తీసుకుని
1: ఆ
0: పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోప మోహం మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు నీవు చక్కగా పరిశుద్ధం చేసి
1: యూ పికప్ ఫ్లవర్స్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఆఫ్ యాంగర్ గ్రీన్
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
1: అండ్ మేక్ దెమ్ ఫ్రెష్
0: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
1: అండ్ యూ ఆఫర్ సచ్ ఫ్లవర్
0: ఎట్టి ఫలమును నీవు భగవంతునికి అందించాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ షుడ్ యూ ఆఫర్?
0: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
1: నాట్ ఎనీ ఫ్రూట్ దట్స్ అవైలబుల్.
0: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసును కొని ఉండాలి.
1: యూ షుడ్ పికప్ దాట్ ఫ్రూట్ విచ్ ఇస్ ఫుల్లీ రైప్ అండ్
0: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
1: యూ షుడ్ బి
0: అది ఏ ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్
0: తోయం ఏ ట్యాప్ వాటర్ ఏ గ్యాంజెస్ వాటర్ ఏ వెల్ వాటర్ ఏ రివర్ వాటర్ కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్ గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఈదర్.
0: నీ ఆనంద భాష్పమే తోయం.
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమపడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలో కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు నారములు ప్లస్ నయనములు నారాయణములు. ఈ నారములనేటువంటి జలము నయనములతో నారాయణుడు అర్పించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్ నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్ నారాయణ
0: రాకూడదు.
1: యూ షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి? నారాయణకు అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
1: యూ షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: So in human life there is divinity all over.
0: Ade aham brahmasmi.
1: That is here in this declaration.
0: Ayamatma brahma ade turiya avastha.
1: Ayamatma brahma is the ultimate turiya.
0: Anaga emiti ayam atma ayam brahma ide ayamatma brahma.
1: Ayamatma brahma means I am atma I am brahma.
0: Ilanti bhavanni manam nirantaram kudanu smaristu undinappudu brahmavit brahmaiva bhavati. తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వీ షుడ్ పాండర్ ఓవర్ రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్ సో దట్ ద నోర్ బ్రహ్మ.
0: ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఇస్ క్షేత్ర ద ఫీల్డ్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో డెడ్.
0: కరెంటు లేని వైరు
1: ఎ వైర్ వితౌట్ కరెంట్
0: నీరు లేని పైరు
1: అండ్ ద ఫీల్డ్ విత్
0: వాటర్ పంపులు లేని బడి
1: అండ్ స్కూల్ వితౌట్ టీచర్
0: దేవుడు లేని గుడి
1: అండ్ ద టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్.
0: దేవుడు లేని గుడిని ఎవరైనా ముక్కుతారా?
1: విల్ ఎనీ వన్ గో దేర్?
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
1: విల్ యూ ఫైండ్ ఎ స్కూల్?
0: కరెంట్ లేని వైర్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ వితౌట్ ద కరెంట్?
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క ప్రియము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ది నెక్టరైన్ ఫీలింగ్స్ యూ షుడ్ ఆఫర్ టు గాడ్.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన?
1: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్.
0: సుతరేయ రాగతాళములతో కూడినటువంటిది కాదు.
1: Is not the one of tune and rhythm.
0: Yedo yavaku rama rama ani marokaru paata paadutunte veedu mundu raaboyetundi paataku suti chusukuntu untadu.
1: As one starts singing rama song,
0: indulo rendu rakamainti aanandamu
1: sing later.
0: Keertanam sankeertanam anundali.
1: Keertanam sankeertanam chorus together singing.
0: Keertanam lopala kevalamu oka vidhamainti swartham maatrame untadi.
1: In the individual solo there is a phase of selfishness.
0: Adi vaari yokka peru pratishthana nimittamai gauravam maryadala nimittamai aa yokka keertanalu vaaru upayogistuntaru.
1: As if it is a solo it brings a good name and fame.
0: Vaariki bhavam le maatram akkaraledu.
1: They are not mindful of the thought or
0: feeling behind. They
1: only think of the tune and the rhythm and the beat.
0: సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
0: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: డోంట్ బి బాదర్డ్ ద వాయిస్.
0: పది మంది వింటున్నారే అనేటువంటి విచారణ చేయవద్దు.
1: డోంట్ థింక్ వెదర్ ఆల్ లిసన్ టు.
0: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: విత్ టోటల్ లవ్ సింగ్ ఫ్రీలీ.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune in the rhythm యొక్క పరిస్థితి
0: ఆ విధంగా ఉంటుంది.
1: That is the position in actual
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క స్థుతులే రాగతాళంతో కూడినటువంటిది.
1: The very name of this country speaks of this fact.
0: భారత
1: భారత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రత
1: రత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రాగ
1: రా రాగ
0: తాళ
1: తాళ ది బీజ్
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావ రాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ క్యారీ విత్ దెమ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: కానీ ఇది హృదయానికి కనెక్షన్ చేయాలి, సంబంధం చేయాలి.
1: బట్ యూ షుడ్ హావ్ కనెక్షన్ విత్ అవర్ హార్ట్.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని పెదవులతో మాత్రమన్నంత మాత్రమే టేప్ రికార్డ్ పలికినట్టుగా ఉంటాయి.
1: బట్ ఇఫ్ యూ సీ మియర్లీ లిప్ సర్వీస్ రామ్ రామ్, ఇట్ ఇస్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడా నువ్వు కలగాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్
0: హార్ట్ అన్నారు.
1: దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దట్ ఇస్ ద హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: అది ఏ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: కనుకనే అట్టి మ్యాన్కైండ్ రావాలి మనలో.
1: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్.
0: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ మూవ్స్ అండ్ మెల్ట్స్ అండ్ స్టార్ట్ అప్రోచింగ్ యూ.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
1: టు ఎర్న్ గాడ్స్ గ్రేస్,
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
0: ప్రార్థన చేయాలి.
1: వీ షుడ్ ప్రే.
0: అంతేకాని పది మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ మెనీ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చూసినా కూడా అశాంతి.
1: ఎవ్రీవేర్ దేర్ఇస్ రెస్ట్.
0: ఎక్కడ చూసినా కల్లోలము.
1: ఎవ్రీవేర్ అజిటేషన్.
0: ఎక్కడ చూసినా కలహములు.
1: దేర్ ఫైట్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
1: బికాస్ దిస్ సెల్ఫిష్నెస్ ఈజ్ ఆన్ ద రైజ్.
0: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: దే హావ్ ఫర్గాటెన్ ద కర్టెసీ అండ్
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: దే హావ్ ఫర్గాటెన్ ద హ్యూమన్
0: క్వాలిటీ. మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గివెన్ అప్.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థమునకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నారు.
1: టుడే ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ హెస్ గాట్ వాల్యూ బట్ మ్యాన్ హెస్ నో వాల్యూ.
0: కానీ మానవునికి ఉన్నంత విలువ ఎవరికీ లేదు.
1: బట్ ది హ్యూమన్ వాల్యూస్
0: సరిగా మానవునిగా మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: హూ అటాచెస్ వాల్యూ టు ఎ డైమండ్?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ అటాచెస్
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: హూ అటాచెస్ వాల్యూ?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there's no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి నాడు విలువ తగ్గిపోయింది.
1: Man who attaches value has lost his own
0: ఈ
1: value.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: Students should know this truth and conduct
0: themselves. Men are more valuable than all the wealth of the world. బంగారు కాదు విలువైనటువంటిది.
1: Is not the gold.
0: డైమండ్ కాదు విలువైనటువంటిది.
1: Not the diamond.
0: మనిషి విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని వెలువిస్తున్నారు.
1: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది సిటీ ఈస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకర ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషులు యొక్క సంచారం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ దేర్ ఇస్ నో వాల్యూ.
0: విలువగా పెరుగుతుండాలి.
1: వేర్ దేర్ సొసైటీ.
0: కనుక ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ సత్యాన్ని మనం క్షణ క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
0: నేను విలువైనటువంటి వాడను.
1: ఐఎమ్ వాల్యుబుల్.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
0: ఐఎమ్ చీప్.
1: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీప్. చీప్.
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ యూ సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది. నేను బ్రహ్మం నేను బ్రహ్మం అనుకుంటే.
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూత అంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
1: You respect the other man and the man respects you in turn.
0: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి
1: ఇస్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇన్
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ
1: ఇస్ ఓన్లీ మై ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేచర్
0: నా ఆత్మనే నీవు నీ ఆత్మనే నేను
1: ది ఆత్మ ఇన్ యూ అండ్ ఇన్ మీ ఆత్మలు
0: నేనే లేవు
1: దేర్ ఆర్ నో టూ
0: ఒక హాల్ లోపల
1: There in a hall,
0: మట్టి పాత్రలు ఒక నూరు పెట్టావు
1: యూ బ్రింగ్ ఎన్ ఎర్దన్ పాట్
0: పిత్తాడి పాత్రలు ఒక నూరు పెట్టావు
1: అండ్ ఎనామెల్ పాట్
0: రాగి పాత్రలు ఒక నూరు పెట్టావు
1: కాపర్ వెసల్
0: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క ఉలోహముల యొక్క పాత్రలు పెట్టావు
1: అండ్ యూ హ్యావ్ ద పాట్స్ ఆఫ్ కానీ మెటల్స్
0: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే
1: బట్ ఓన్లీ వన్ సన్ appears to be separate and individual to everybody.
0: అన్ని పాత్రల లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Only the reflection of the same sun you find in all of these parts.
0: గోల్డ్ వెసల్ కు విలువగా వేరువేరుగా ఉండొచ్చు.
1: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి డిఫరెంట్.
0: మట్టి దీనికి వేరు విలువగా ఉండొచ్చు.
1: That a earthen pot different.
0: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండొచ్చు.
1: The value of copper vessel is different.
0: అన్నిటి యందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: But the reflection of The sun in all these vessels is one and the same value.
0: ఆత్మ అనేటువంటిది ఈ దేహం అనే పాత్ర లోపల మనస్సు అనేటువంటి జలం లోపల ప్రతిబింబిస్తూ ఉంటుండాలి ఈ ఆత్మతత్వం.
1: Therefore, ఆత్మ is the sun, mind is the water, body is the vessel where you find the reflection.
0: ఈ మైండ్ అనేది కదిలినప్పుడు ఆ సన్ కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: As the water, the mind tilts. Starts to move, you find also the reflection moving.
0: Kadaladu.
1: But the sun doesn't move.
0: Yes, sun, no. S-U-N, sun, not S-O-N, sun.
1: What sun? S-U-N, but not S-O-N.
0: Adan, yappudu nu kadaladu.
1: He will not move.
0: Kani kadaledi mani yokka manase.
1: That which moves is our mind.
0: Ee manasu kadaladam chetane.
1: Because the movement of mind.
0: Daivam kudu nu kadilinattiga kanipistundadi.
1: It appears God also moves.
0: Atma kudu cherinchinattiga untundadi.
1: It appears atma.
0: Anekamandi ajnanulu na atma chanchalanga untundadi antaru.
1: The ignorant people say that my atma is wavering.
0: Atma ku chanchalatvame ledu.
1: Atma has no wavering nature.
0: Nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupam. Alanti atma tattvani chanchalatvam ani cheppukotamlo enta ajnanam.
1: If you say that your atma is wavering, it's a sign of ignorance.
0: కాదు కాదు అది కదిలేటువంటిది కాదు
1: ఇట్ డజంట్ వేవ్
0: మారేటువంటిది కాదు
1: ఇట్ డజంట్ చేంజ్
0: మెదిలేటువంటిది కాదు కరిగేటువంటిది కాదు కఠినమైనది కాదు
1: ఇట్ నార్ స్ట్రాంగ్ ఏదర్
0: అది సర్వ మధురమైనటువంటిది
1: ఇట్ ఇస్ స్వీట్
0: రమ్యమైనటువంటిది
1: ఇట్ ఇస్ అట్రాక్టివ్
0: ఆకర్షణీయమైనటువంటిది ఆనందమయమైనటువంటిది ఆహ్లాదమయమైనటువంటిది
1: గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్
0: అమృతమయమైనటువంటిది
1: ఇట్స్ నెక్టరైన్
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
1: You are not able to know the nature of
0: Atma. భౌతికము భావుకమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: But you struggle for worldly possessions, comforts and conveniences.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: You have to take the body into
0: దేహము ద్వారానే దైవాన్ని చూడాలి.
1: With this body only you can see God.
0: దేహం ఒక చారియట్.
1: Body is a chariot. Body is a chariot.
0: రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: You can travel in this chariot.
0: ఈ రథములో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: కాని ఆ రథము నీవు కాదు.
1: But you are not the chariot.
0: రథానికి నీవు డ్రైవర్ మాత్రమే.
1: You are only charioteer, driver.
0: రథము వేరు, డ్రైవర్ వేరుగా ఉంటున్నాడు.
1: Chariot and the driver.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఒక రథము.
1: So body is a chariot.
0: ఈ రథమునే నేనని నీవు భావిస్తున్నావు. అక్కడే పెద్ద పొరపాటు.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: కాదు, ఈ రథాన్ని తోలేటువంటి డ్రైవర్ ఒకడు ఉన్నాడు లోపల.
1: But there's a driver different from that.
0: ఈ స్టీరింగ్, యాక్సిలరేటర్, క్లచ్ అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి.
1: స్టీరింగ్, క్లచ్, యాక్సిలరేటర్ or under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: సో బాడీ ఇస్ ఎ
0: చారియట్. ఇది ఒక కారు.
1: దిస్ ఇస్ ఎ కార్.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడా నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: దిస్ హ్యూమన్ బాడీ, ది కార్ హ్యాస్ గాట్ ఫోర్ టైర్స్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: గాలి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఎయిర్ ఇన్ దిస్ టైర్స్.
0: ఈ గాలి ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఎయిర్?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: దిస్ ఎయిర్ ఆఫ్
0: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామ అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: ఇన్ దీస్ ఫోర్ టైర్స్ ఆఫ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ దేర్ షుడ్ బి ఎయిర్.
0: ఇక్కడ మైండ్ స్టీరింగ్.
1: మైండ్ ఇస్ ది స్టీరింగ్.
0: బుద్ధి స్విచ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ స్విచ్.
0: స్టమక్ ఇంజన్.
1: స్టమక్ ఇస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Vichannam deharachattam vastram sita nivaranam. Mana tiffane deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkada ee mind nu turn cheyali.
1: In whichever direction you want to go, you should turn your mind.
0: Tyres bayata unnai kaani tyres unnatte povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: యు సీ ద టైర్ దట్ మూవ్.
0: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టీరింగ్, అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అట్లా నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
0: కామ మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ ఫోర్ ధర్మార్థ కామ మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇనర్ట్.
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ది టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ది కరెక్ట్ పాత్. స్టూడెంట్స్
0: కారు కదా అని ఎట్లంటే అట్లా ఏదో రోజు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెనాట్ డ్రైవ్ యాజ్ యు లైక్.
0: ఆ రోడ్డు యొక్క హెచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యు ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్.
0: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో ఏ పరిస్థితులందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ ది కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ది ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
0: కారుని ఎట్టంటే అట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యు లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి.
1: ఇన్ వాట్ వే యూ షుడ్ బి హంబుల్.
0: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి. కారు కదా అని ఎట్టంటే అట్ట ఏదో రోజు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెనాట్ డ్రైవ్ యాజ్ యు లైక్.
0: ఆ రోడ్డు యొక్క హెచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకో.

0: లైఫ్
1: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి.
0: ఇన్ వాట్ వే షుడ్ బి హంబుల్.
1: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి.
0: ఇన్ వాట్ వే షుడ్
1: తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి.
0: హౌ యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్.
1: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి.
0: హౌ షుడ్ యూ ప్రే.
1: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి.
0: ఇన్ వాట్ వే షుడ్ వి డిశ్చార్జ్
1: ఈ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి.
0: హౌ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: డిస్క్రిమినేషన్ దీన్ని అంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
1: దీనికి ఆహారము కావాలి.
0: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
1: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
0: హెల్త్ ఈజ్ నీడెడ్.
1: దీనికి సరైనటువంటి శక్తి సామర్థ్యం కలగాలి.
0: షో ద స్ట్రెంగ్త్.
1: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
1: ఎందుకనగా
0: వై
1: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
0: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
0: బాడీ ఇస్ సీక్రెట్.
1: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
1: శరీరం ఒక టెంపుల్ వంటిది.
0: బాడీ ఇస్ ఎ టెంపుల్.
1: శరీరం ఒక రథం వంటిది.
0: బాడీ ఇస్ ఎ చారియట్.
1: శరీరం ఒక క్షేత్రం వంటిది.
0: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
1: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్య అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
1: దేహో దేవాలయం ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
0: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
1: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
0: యూ షుడ్ కీప్ దిస్ టెంపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
1: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
0: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
1: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నేను విశ్వసించాలి.
0: ఎనీ వర్క్ యు డు టేక్ ఇట్ ఇస్ గాడ్.
1: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నాను అనుకో.
0: వేర్ ఎవర్ యు మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
1: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్ అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: తాను లేని స్థానం కానీ తనది కానీ నామం కానీ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
1: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోటి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
0: Never consider that you are an individual soul and God is different from you.
1: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: Have the supreme faith that the individual is divine himself.
1: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతను మనం చేయకూడదు.
0: దేర్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమీ వీఆర్ రెస్ట్లెస్.
1: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: నీవు చేయవలసినటువంటి పనులు నువ్వు చేసుకో, తప్పులేదు.
0: అండ్ డూ యువర్ జాబ్.
1: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
0: విత్ ద డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
1: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
0: దెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
0: యు నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
0: యు నెవర్ పుట్ ఎనీబడీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దైవం ప్రేమ స్వరూపం.
0: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
0: Where there is love, there is no violence.
1: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
0: When there is no love, there is hatred.
1: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
0: Where there is hatred, there will be wicked action.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
0: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
1: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
0: when once there is unity
1: మన హృదయం purity గా ఉంటుంది.
0: And the heart symbolizes
1: ఈ unity లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
0: When there is no unity, that is empty, that position.
1: కాబట్టి తక్షణమే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
0: There comes the enmity.
1: ఈ ఎనిమిటీ ప్రవేశించక పూర్వమే
0: before the enmity steps in
1: divinity లో మనం చేరిపోవాలి.
0: Merge in the divinity.
1: Unity, purity, divinity.
0: యూనిటీ, ప్యూరిటీ అండ్ దెన్ ది డివినిటీ.
1: కానీ దురదృష్టవశాత్తు
0: బట్ అన్ఫార్చునేట్లీ
1: నాట్ నో యూనిటీ,
0: దేర్ ఇస్ నో యూనిటీ,
1: ప్యూరిటీ,
0: నో
1: డివినిటీ,
0: నో డివినిటీ,
1: కమ్యూనిటీ, ఎనిమిటీ. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
0: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ, నో యూనిటీ, నో
1: డివినిటీ. చెడ్డది చెప్పండి.
0: బ్యాడ్ ఇట్ ఈజ్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితి. అందరికీ మనం నమస్కారం చేయాలి.
0: హూమ్ సో యో యు సాల్యూటెడ్ అమౌంట్స్ టు సాల్యూటింగ్ గాడ్.
1: కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
1: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
0: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు

0: మనం విస్మరిస్తాము, అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యూ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వీ హావ్ కమ్ ఇవాల్వ్డ్.
0: దీన్ని మనం విమర్శించకూడదు, ఫ్రంట్కి పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంత ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, positions, authority, name and fame. But our students should be ideal. You should be ideal boys.
0: Ideal boys.
1: Ideal boys.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what we should.
0: ఎలాంటి ఐడియల్?
1: What sort of ideal?
0: పవిత్రమైనటువంటివి.
1: Sacred ideals.
0: శక్తివంతమైనటువంటివి.
1: Powerful.
0: పరులకు అనుకూలం చేసేటువంటివి.
1: That renders.
0: పరులకు ఆనందం కలిగించేటువంటివి.
1: That which makes others happy.
0: అది ఆదర్శము.
1: That's idealism.
0: ఉత్తమమైనటువంటి ఉద్దమూలం అతశాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: The noble ideals you should cultivate.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: If you get that good name,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు.
1: Parents will be happy.
0: సొసైటీ ఆనందిస్తుంది.
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: When one is perfect, the whole society would be perfect.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సు నుండే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఎపిక్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటినీ మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఎర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్ అంతా ఇక్కడను దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ద యూనివర్స్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రలయ్యేటువంటి యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: Enjoy the infinite grace and love of God.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
1: దాట్ దేర్ ఇస్ నో షార్టేజ్.
0: అదే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: రామా రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
1: ఇఫ్ ఐ గాట్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్, ఐ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అదర్ ప్లానెట్.
0: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాస్ కూడా చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్, వై యూ హావ్ గివెన్ మీ

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫార్ ఆర్ ది ఐస్, వాట్ ఫార్ ఆర్ ది లుక్?
0: చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు,
1: నేను తులసిదాసు,
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not seeing.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క మేలుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: if I am dumb.
0: కాబట్టి నేను ఒక అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: Therefore I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై, భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of the body.
0: మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత,
1: దట్ ఇస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ దిస్, ద రియలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ దిస్.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama. He prayed to Rama to come to his house. He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda rarama intinaka.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara dasa.

0: Oh Rama, the son of King Dasharatha, I cannot bear the pangs of suffering.
1: Dasharatha Kumara, Nannelu Kora, Netalalira.
0: Oh Rama, the son of King Dasharatha, you protect me, you take care of me. He invited him to visit his house.
1: ఒక వైపున నిన్ను విడిచి నేను ఉండలేనని అంటున్నాడు, మరొక వైపున రారా ఓల్డ్ ఫ్రెండ్ మాదిరి సంభాషణ చేస్తున్నాడు, రారా రారా అని చెప్తున్నాడు. అనగా ఏమిటి? ఆధ్యాత్మిక మార్గం లోపల ఏకవచనమే తప్ప బహువచనం లేదు.
0: In spiritual field, you address people in singular number.
1: Nenu plus nenu.
0: I plus I.
1: Nemu.
0: We.
1: Vadu plus vadu.
0: He plus he.
1: Varu.
0: They.
1: అంతా అక్కడ ఏకవచనమే వస్తా ఉంది.
0: యు ఫైండ్ ఓన్లీ సింగిల్ నంబర్ దేర్.
1: కనుకనే రారా మా ఇంటి దాకా.
0: సో అడ్రస్ హిమ్ సో.
1: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: హి అడ్రస్ గాడ్ ఇన్ సింగిల్ నంబర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: బికాస్ గాడ్ ఈజ్
1: పాతవాడిని రారా పోరా అని మనం సంభాషణ జరుపుతుంటాము.
0: దేర్ఫోర్ వి కన్వర్స్.
1: కొత్తవారు ఎవరైనా రండి పొండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటారు.
0: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్.
1: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
0: Until this hospitality and courtesy is extended, your that person is
1: paatavaadu anukunnappudu freega undali.
0: If you consider him as your old friend,
1: adi the end of wisdom is freedom.
0: The end of wisdom,
1: the end of culture is perfection.
0: The end of culture is perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge,
1: the end of education is character.
0: The end of education is character.
1: Adi nijamainatundi friendship.
0: That is the true friendship.
1: కనుకనే భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్
1: భగవంతుని పాతవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ న్యూ ఎనీవే.
1: పాతవాడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే.
1: ఇంకా నీవు అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: యు ఆర్ వన్ ఓన్లీ.
1: రెండు లేనే లేవు పాత కృత.
0: దేర్ ఆర్ నో టూ న్యూ అండ్ ఓల్డ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్ గాడ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బహుదా వదంతి. Crores, millions, millions, millions, and apadikini, vakkate.
0: God is one, there may be millions and millions of beings.
1: Mathematics lo, number one, ikkada.
0: In mathematics, number,
1: number
0: one there.
1: Number nine, ikkada.
0: Nine over there.
1: Ye number peddadi ani evarine pillalu adigina apadikini, chaduvurani vaadu kudunu, tommido number peddadi antadu.
0: If you ask which number is big, even illiterate would say number nine is big.
1: Kaadu kaadu, vakkate peddadi.
0: No, one is a big
1: one
0: number.
1: Plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus. 9.
0: So if you go on adding 1 plus 1 plus
1: 1
0: plus
1: 9 ledu.
0: Without 1 there's no 9.
1: One is hero.
0: One is hero.
1: World is zero.
0: World is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
1: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothamu.
0: So if you forget God, even a hero becomes a zero.
1: Kanuka manam eppudu kudanu heroes heroes heroes ga tayar kavali.
0: So we should be heroes all the time.
1: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్.

అడు అవని ఎందు లేడు అన్ని తెలిసిన వాడు అవని ఎందును లేడు ఏమి తెలియని వాడు.

0: సర్వమిరిగిన వాడు సాయి ఒకడే, సర్వమిరిగిన వాడు సాయి ఒకడే.
1: ది ఆల్ నోయింగ్ పర్సన్, ద ఓమ్నిసియెంట్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్. There is no person who does not know anything at all. People who know a little is a small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
2: Panchakriyalate, panchabhutamulato. కూడినది ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ 5 ఎలిమెంట్స్.
2: పంచ జ్ఞానేంద్రియములతో, పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న కర్తమునకు, పంచాక్షరములు ప్రాణం వంటివి.
1: The five letters panchachara or life breath itself for the human being who is encased in the body which consists of 5 elements.
2: Yajurvedam nandu namakamulo namas shivayacha shivatarayacha namas shivayacha శివతరాయచ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షర నామమే మొదటి మంత్రము.
1: ఇన్ యజుర్వేద, ఇన్ నమక, ది 5 లెటర్ మంత్ర నమ శివాయచ శివతరాయచ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
2: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడున్నదే మంత్రము అని.
1: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్ ద రెప్యుటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
2: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సేక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ as it consists of bijaksharas.
2: Ishwara yokka sankalpame shuddha brahmam.
1: The very thought and sankalpa of Ishwara is shuddha brahma.
2: Ide shabda brahmam.
1: This itself will be described as shabda brahma.
2: Kanukane mantramuniki inkati mahattaramainatundi shakti unnadi.
1: Therefore mantra acquires such extraordinary potency and power.
2: Mantramulu moodu vidhamu.
1: There are 3 types of mantras.
2: Indulo vaidika mantramu, tantrika mantramu chala pradhanamainatundi.
1: Of the 3, the mantra which will be called vaidika mantra and the second tantrika mantra are very important ones.
2: Ee rendinti yandu వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
1: బిట్వీన్ దీస్ టూ ఆల్సో వైదిక మంత్ర ఈజ్ వెరీ సేక్రెడ్.
2: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
1: ది మీనింగ్ ఆఫ్ వైదిక మంత్ర ఈజ్ ఇట్ ఈస్ అ మంత్ర విచ్ రిలేట్స్ టు వేద.
2: ఈ వైదిక మంత్రమునకు 2 విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: దేర్ ఆర్ 2 పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
2: మొదటిది ప్రణవసహితమైన మంత్రం.
1: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
2: రెండవది వేద విహితమైన మంత్రం.
1: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
2: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమశివాయ.
2: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రము.
1: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
2: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
1: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
2: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
2: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
2: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
1: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
2: Aithe aa mangalakaramainatundi daniki emitadi?
1: What is it that is so sacred and auspicious?
2: Ade om namah shivaya subhankaramainatundi omkaramunaku namaskaramu ani deeni artham.
1: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
2: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషమవుతున్నది.
1: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
2: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
1: In this form of Om there are three syllables, akara, ukara and makara, a, u and ma.
2: Akaram vallane mocham manaku praptinchadu leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu makaram vallane manaku mukti labhinchadu.
1: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
2: అకార స్వరూపుడు తానై ఉకార మకారములు అనేటువంటి పాలన లయములను గావించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
1: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ ఆ అండ్ ఊ అండ్ మా జాయిన్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
2: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
1: ప్రొటెక్షన్ అండ్ మధ్య మధ్య these two are essential parts of each form of a
2: namashivayaku. Aneka mandi aneka vidhamulainatundi arthamulu teluptu vacharu.
1: Quite a number of people have been giving different meanings to this mantra namashivaya.
2: Acharthamulu veru vakyarthamulu veru padarthamulu veru.
1: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
2: Aithe anninti endukudanu shastratmula kante aatmatma anetundi chaala shreshthamainatundi.
1: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
2: Ikkada aksharatmulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
1: ఇంటెలిజెంట్ పర్సన్స్, హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
2: నా అనగా నంది వాహనుడని,
1: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
2: మా అనగా మందారమాలను ధరించినటువంటి వారిని,
1: the one who has worn the mandara mala, a garland of mandara.
2: Shi anaga shivudu aneetvanti suryudu udayinchagane
1: see
2: parvati aneetvanti kamalamu vikasistundi ani
1: see has been interpreted as the moment the sun of Shiva rises the lotus of parvati blossoms.
2: Anaga buddhi prabhalu vikasinchina dakshaname hrudaya kamalu vikasistundi aneetvanti deeni antarartham.
1: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
2: Aithe ee vidhamainatundi artham manamu krodikarinchukunnanta matramuna manaku yadartham చిక్కుటలేదు.
1: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
2: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకే నమస్కారము అనేటువంటిది, ఇది సరి అయినటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
1: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆఫ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఓయసాల్ టు దిస్ ఓంకార.
2: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
1: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమశివాయ. హి హస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
2: చెయ్యికి 5 వేళ్లు ఉంటున్నాయి.
1: ఫామ్ హ్యాస్ 5 ఫింగర్స్.
2: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
1: These 5 fingers have been given as standing for the 5 letters in the
2: Nama Sivaya. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
1: He has been able to interpret and just say that these 5 letters are symbolized by these 5 fingers.
2: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతను అంతరార్థం.
1: The inner meaning is that the one who makes use of all the 5 fingers in worshipping Shiva is worshipping this mantra, Panchakshari mantra.
2: Kanuka, Eesharattvamanandu, oka vidamainatvanti yokka, divyattvame kaakunda, manavattvamto koodinatvanti yokka, prakruti tattvam koodanu emili untundadi.
1: Therefore, in Eesharattva, there are 2 aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
2: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
1: ఈశ్వర రెఫర్స్ టు ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ట్రెజర్.
2: కనుకనే అతని యొక్క ప్రతిబింబమే గణపతిగా అవతరించినదని కూడాను కొన్ని పురాణముల యొక్క ఆధారం.
1: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ గణేష ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ తత్వ.
2: ఆత్మావై పుత్ర అనగా తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
2: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
2: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణములను గణముల కంట అధికారిగా
1: చేశారు.
2: ఇతరు విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
1: Vinayaka has been taken as the symbol of the wisdom.
2: Telivitetaraku maaru peru vinayakudi.
1: It is almost a synonym to cleverness.
2: Kanukani gata telivi ani kudanu loka vaaduka.
1: It is also a popular saying that any person who is an intelligence is considered to be or compared
2: gajamunaku telivitetaru amitam.
1: For an elephant there are unlimited powers of intelligence and cleverness.
2: కనుకని అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి కనుకని అతనికి ఒక ఏరుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
1: As Vinayaka has been able to command the same amount of intelligence and cleverness, he has been given this particular face, elephant face with a trunk.
2: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
1: Ishvara has another name, Ashvedhyona.
2: Ashvam anaga a plus swaha. Anekvantiti manam vicharisthe, repu anekvantiti ledu ani dinartham.
1: If you want, you go to examine and find out the correct meaning of a plus swaha, aswa, there is nothing like tomorrow. That is the meaning.
2: Tatti manamudu kudanu, yeti sampadinchukunnappatikini, రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
1: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
2: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
2: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
1: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
2: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
1: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
2: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించవని దీని యొక్క అంతరార్థం.
1: సో ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
2: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We have to also recognize the inner meaning of Vigneshwara.
2: Jantuvulu yokka nivasamu aranyamu.
1: Forest is the dwelling place of animals.
2: Ee aranyamulo anni jantuvulu kodanu swechchaga sancharistuntayi.
1: In forest animals will be conducting themselves very freely.
2: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగు.
1: Of all the animals, the one which has a very huge body is elephant.
2: ఎంతటి యొక్క పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తమ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ, ఏనుగు యొక్క ప్రతిబింబము అయిన పాదము పడిన తక్షణమే ఆ బింబము ఏమాత్రము కనిపించదు.
1: How ferocious and courageous a tiger and a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
2: Yenu yokka pada mudra lokala mrugaradi nikunti yokka simham yokka pada mudram kuda mudra kudanu layam ayipothundi.
1: In the vast footprint of an elephant, the footprint of a king of all the animals like the lion also gets merged.
2: Inte kaadu, ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటాడు.
1: నాట్ మెర్లీ దిస్, వెన్ ఎ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ బుష్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
2: ఇంకా మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
1: నో అదర్ అనిమల్ would be able to make way for itself in the same way as an elephant does.
2: Yenugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sancharinchadaniki veelu untundi.
1: In the path which an elephant has taken, all the other animals can easily move about.
2: Kanuka margadarshakamainatundi ee yokka yenuga.
1: It also means that it sets an example and sets a path for all the other animals.
2: Ade vidhamugane vigneshwarudu kudanu సర్వ గ్రహములకు, సర్వ గణములకు, సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
1: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్, ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
2: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
1: It is generally understood by the world that Vigneshwara is one who creates obstacles for people who criticize and comment on him, and for people who worship, he removes the obstacles.
2: It is sariyainatuvanti artham kaadu.
1: But this is not a correct interpretation or understanding.
2: Anaga, evaru atanni margadarshakuluga chesukoni poojintulo variki margaanni nirupistuntadu.
1: It only means, actually means, that Vigneshwara is one who provides a way for people who take shelter and who take him as a model and an ideal.
2: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తరమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
1: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
2: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడా కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్.
2: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడాను ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
1: It has been just said and proved that Vigneshwara is also has also taken the form of a star.
2: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
1: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
2: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
1: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
2: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
1: This star, unlike the other stars, has not a special feature of finding itself at a particular time, in a particular country, and in a particular season.
2: Bhadrapada Shuddha Chaturthi Dinam.
1: On the fourth day, Chauti of Bhadrapada, on the great fortnight, you get this.
2: Anadu Matrame ee nakshatramu oka ఏనుగు ఆకారమును ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
1: ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే దిస్ స్టార్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
2: కనుకనే భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
1: As those people, who have observed this particular star have felt happy that this is a very unique type of star.
2: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
1: This is the very embodiment of education.
2: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: It is an account of this students worship Vigneshwara as Siddhi Vinayaka and Buddhi Vinayaka.
2: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
1: Another name given to this god is Siddhi Vinayaka and Buddhi Vinayaka. Siddhi Buddhi Vinayaka.
2: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
1: His wisdom is highly refined and very
2: ఇతను కవులలో మహాకవి.
1: Among the poets, he is the greatest.
2: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ వ్యాస ఆస్క్డ్ గణపతి టు రైట్ టేక్ డౌన్ మహాభారత వెన్ హి వాస్ డిక్టేటింగ్.
2: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
1: While writing, he had to write a number of shlokas because Mahabharata consists of a thousands or a lakh of shlokas.
2: Kalamunu vyattamu cheyakudadaneetunte artham nani Vinayakudu prapanchaniki bodhisthu vacharu.
1: Vinayaka has been teaching to the world that one should not waste time.
2: Aa kalamu virugane taa vaipu unnatundi oka pallunu periki daanito Bharatanni raastu vacharu.
1: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
2: Kanuka ataniki ekadantudu ani kudano maroka peru.
1: That is why he has got another name, Ekadanta.
2: Inte kaakunda Tyagaraja kudano lokaniki motta mota tana yokka bhakti prapattulunu chaatane nimittamai గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjitte nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈస్.
0: కనుకని గణపతి యొక్క ఆరాధనయందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారమునకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్ విచ్ వి డిస్కవర్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: This food has been described and decided as food, rajasika food.
0: తమోగుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమోగుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: Food which is stale, which has become very hot, which is stinking or smelling bad, this type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాస్ వెరీ
0: కనుకని గణపతి అనగా ఏనుగు శాఖాహారి.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక, చెరుకు,
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు,
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రావి ఆకు,
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్,
0: మామిడి ఆకు,
1: మ్యాంగో లీవ్స్,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: Only such leaves are taken as food by elephant.
0: Vishnu Grandam, Vishnu Priya, anetunte aakunu chaala preetiga bhujistundi.
1: A leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: Ganapati ki buddhi ki pratishtha sthanam anetuvadiga nirupistavacha.
1: Vigneshwara is one who symbolizes and who holds himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu jagannataka sutradhari.
1: Ishwara is the director of the entire play of the universe.
0: Itana jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishwara yokka natana varnanatikamainatundi.
1: The play and the conduct of Ishwara, it is impossible to describe adequately.
0: Itana shivatandam aaruchundaga taalam veseetundi vaadu ganapati.
1: Then he was playing the dance of Shivatandava, the one who played all the symbol.
0: Anaga sangeeta sahityamunandu kudanu ganapati maha goppavaadu.
1: That means ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకనే విజ్ఞేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwaranaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనికి ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడగుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథములో పూజిస్తారు.
1: As Vigneshwara is the dearest child of Ishwara, if one wants to get the blessings and boons from Ishwara, one worships Vigneshwara and propitiates.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: Every man is made up of three qualities.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of a man.
0: Povunanedi bheeti, poradanedi preeti.
1: He doesn't want to lose that particular thing, and he is afraid that he will lose what he has.
0: Kalukani, ee moodu gunamulu kaligineetundi manavunaku మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థం.
1: The Indian inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacle and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములను నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacle.
0: Kani manavulu manam aashinchinatundi karyamulu ettivi ane kunti prashnalu vaadu vesukovatale.
1: But man does not put a question to himself as to what type of activity has he undertaken.
0: Manchi karyamulaku manamu sankalpinchi tadwara vigneshwarini praaptinchinappude మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case people worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacles.
0: కానీ మానవులు మనం ఆశించినటువంటి

0: మీరేమో
1: మనము చెడ్డవి మాత్రమే మనం సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పములకు ఏమాత్రం కూడా సరిపోదు.
0: If on the other hand, we have plans and thoughts about bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
1: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు, రాత్రికి మా దొంగతనం సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
1: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
0: For all types of desires and wishes, they pray to Vigneshwara.
1: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
0: But before we plan and before we pray, we have to find out whether the plan and the thought, whether it is good and desirable or harmful.
1: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
0: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
1: Vigneshwaraku vicharana shakti chala sootiga untundi.
0: Vigneshwara has the power of discrimination very.
1: Idaniki etti vanchalu lev.
0: He does not have any desires.
1: Sarva vanchalu kulanu taanu tana kinda vesukoni untunnaru.
0: He has been able to suppress and control all the desires and keep them.
1: Anaga adi eluka ani,
0: and that represents the rat.
1: Ee eluka vasanalu patti annitini aashistu untadi.
0: Rat goes on the basis of the smell that it gets to various.
1: Idi vasana mayamainatundi eluka.
0: Rat is one who is swayed by the smell.
1: Kaluka ee vasana swaroopamainatundi elukanu tanu hastamu nanduchukunnadu, anaga tana swadhinam nanduchukunnadu.
0: The inner meaning of this is Vigneshwara has been able to keep under control the world which is full of desires.
1: Vigneshwara yokka swaroopamuna kani swabhavamuna kani annitikini anni antarathamlo lekapoledu.
0: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
1: Vigneshwarudu, Hanumantudu, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటి వై ఉంటున్నాయి.
0: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
1: అనగా భగవంతుడు, సర్వస్వరూపుడు అని.
0: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్స్.
1: సర్వవ్యాపకుడు అని. సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందు కూడా తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
0: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
1: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందు కూడా తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదుల యందు కూడాను తాను ఉన్నాడని చెప్పి నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, గోల్స్ అండ్ మెన్.
1: విషమయమైనటువంటి సత్వములు యందు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
0: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో టు ప్రూవ్ దట్ పర్టికులర్ థింగ్ అలోన్ హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్స్.
1: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
0: వాట్ ఎవర్ బి ద టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus
1: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravampadtayi.
0: Not merely does it get protection but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
1: Sarpamulu eeshwariki aabharanamuluga cherinayi.
0: Take for example, snakes have become the ornaments for Ishwara.
1: నిజంగా మనం సత్వములే చూస్తే

0: చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము, ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
1: If we were to say, either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కానీ ఈశ్వరుని ఆశ్రయించటం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
1: But when the same slave takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a slave.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన వెంట కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
1: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become.
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము, కర్ర తీసి కొట్టడము జరుగుతుంది.
1: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా నువ్వు పదార్థములు పెట్టి నమస్కరిస్తావు.
1: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: Kanuka etti manavudainappudikini, etti gunaheerudainappudikini, etti gunavantudainappudikini daivanni aashrayinchatam adi oka pavitravainatundi yokka pennidi adi sannidhi.
1: The inner meaning of this is that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: తద్వారా రక్షింపబడటం, ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
1: హీ వుడ్ గెట్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో హీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ హైయర్ రెల్మ్స్.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక, దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపముల యందు ఉన్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము, ఇది ఎంతైనా గొప్ప సాధన.
1: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
1: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
1: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
1: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
1: ఆల్ దోస్ ఎంటిటీస్ విచ్ టేక్ ఎ హ్యూమన్ బాడీ, దేర్ విల్ బి చేంజ్.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
1: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
1: A changeless entity like ఈశ్వరత్వ is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నాడు, వాళ్ళను శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్స్డ్ బై
0: రాముడు, మానవావతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాములు అని పెట్టున్నారు.
1: వెన్ గాడ్ హస్ టేకన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రామా, వి జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామా.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటి కాదు అని.
1: ది రీజన్ ఇస్ ది బాడీస్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా స్త్రీ అనేటువంటి ఒక గ్రంథను పెడుతున్నారు.
1: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని ఇంక శాశ్వతంగా ఉంటుండవు అని.
1: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ entities of God who have descended as an avatar will be associated with Sri.
0: Kani Ishwarudu atti kaadu.
1: But Ishwara is not like that.
0: Ataniki Sri Ishwara, Sri Shankara, Sri Linga ani akkada pettaru.
1: No one describes Ishwara as Sri Ishwara, Sri Linga.
0: Atanu shashwatudu kanuka aakaram palanidem ledu.
1: As he is a permanent entity, there is nothing like a specific form.
0: కనుకనే శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ విఘ్నేశ్వరుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
1: As Vigneshwara is only a reflection that we made of this particular entity which is permanent of Ishwara, he also is extremely sacred.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
1: It also goes to prove that this particular Vigneshwara, who is a permanent entity, has taken the shape or the form of
0: తారలు శాశ్వతమైనటువంటిది.
1: Stars are permanent.
0: ధ్రువతార అంటున్నారు.
1: Take for example this ధ్రువ స్టార్.
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము.
1: ధ్రువ ఈస్
0: డిస్క్రైబ్డ్ గా ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు. అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
1: ఎనీ పర్సన్ హాస్ ఎ ఫార్మ్ అండ్ హాస్ టేకెన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
1: విఘ్నేశ్వర దేర్ఫోర్ ఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకుని ఉన్నత స్థాయిని మనం చేరి తాదాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
1: The inner meaning and the symbolic meaning of this is take shelter and worship such a permanent entity and enjoy and experience, get yourself elevated, go into the higher realms and attain Marjo.
0: ఇంతే కాకుండా ఈ విఘ్నేశ్వరుని యొక్క చతుర్థి భారతీయులకు మొట్టమొదటి పర్వదినం.
1: Not merely that, this వినాయక చతుర్థి విఘ్నేశ్వర చతుర్థి is the first day for Bharatiya.
0: ఈ నాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
1: From this day onwards, the festivals commence.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
1: After this, we get Navaratri.
0: తర్వాత దీపావళి వస్తుండాలి.
1: Then we get దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
1: Then we get సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
1: Then we get శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను వెంట పెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
1: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్రన్నర్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
0: మిగిలినవన్నీ కూడా జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
1: All the other festivals may be the birth,
0: Rama Navami, Krishnashtami, and Janmam yokka tithulu.
1: The celebrations of the birthdays of Rama or Krishna or Rama Navami,
0: avanni ilu parvadinamulu kaadu.
1: Those are not such extraordinary festivals.
0: Parvadinamulu anaga manavulu bhakti andinchukoni aadarshavantamainatundi jeevithanni anubhavinche nimittamai yerpadinatundi.
1: The parvadina or this festival is one which goes to say that we'll have to remember this particular day permanently. All the human beings will have to remember through the existence of
0: Christ. మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటి నిలిచినటువంటివి ఈ పర్వదినములు.
1: These days stand as base, which set an example and a model which give a lesson for the humanity.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో కుడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రి తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు, సద్భావములు, సదాచారములు, సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
1: The inner meaning of these sacred days is that we'll have to not merely offer on a day like this the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we'll have to just get all the grace of God and sanctify our lives.

0: പ്രേമ സ്വരൂപുള്ളവര്,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: ഈ ജഗത്തുനന്ദു പുണ്യമു കാണി പാപം കാണി സുഖമു കാണി ദുഃഖമു കാണി ഏതിയും.
1: In this world, there is no merit, no sin, no pleasure, no misery.
0: Na mantram. Mantram kaani, yagnam kaani, yagam kaani, ivanni kudunu kevalamu oka bhrantule.
1: There is no mantra as such. All the sacred rituals are just the activities undertaken.
0: Sarvatra nindinadi ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులు.
1: యూఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం సత్యం,
1: రైచియస్నెస్
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: The true human life consists in knowing the meaning and implication of truth and righteousness.
0: ee satyamunu jagattuku bhautikanga chaati nimittamai satyamune neeti annaru.
1: In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
0: Dharmamune reeti annaru.
1: Dharma righteousness is the procedural aspect.
0: Dharmamune khyati annaru.
1: Tyaga sacrifice is khyati, reputation.
0: Neeti, reeti, khyati ee moodinti yokka ekatvamune manava jati.
1: Manava jati, human race, is the combination of the trinity, neeti morality, reeti the manner, khyati the reputation.
0: Kani duradrishtavashattu ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ ఇన్ ద వరల్డ్ టుడే దేర్ ఇస్ నైదర్ మొరాలిటీ నార్ ఎనీ ప్రొసీజరల్ కాండక్ట్ నార్ ఏ గుడ్ నేమ్ ఎయిదర్.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి, గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెంజువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: హీ రిపీటెడ్ రిసైటెడ్ ద వేదిక్ చాంటింగ్.
0: జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు.
1: హి విజిటెడ్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: అన్ని సాధనలు యందు కూడాను తాను భాగమును వహించాడు.
1: హి పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఎండివర్.
0: కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: హి రియలైజ్డ్ ది అల్టిమేట్ ట్రూత్ దట్ నన్ ఆఫ్ దెం వుడ్ గివ్ ద లిబరేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: He had a strong faith that the five life breaths are divine.
0: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము.
1: The five
0: ఇంద్రియములతో కూడినటువంటివి.
1: The five senses representing the sound, the sense of touch and so on, they are divine.
0: ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే నిర్వాణము అని గుర్తించాడు.
1: He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: జపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క క్రియలే అని గుర్తించాడు.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical activities.
0: దేహాభిమానం ఉన్నటువంటి వారికి ఈ సాధనలన్నీ కూడా అవసరము.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడా అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: Kanukane samyak drishti ani cheppadu.
1: So he prescribed samyak drishti, good
0: samyak
1: vision.
0: Samyak vaku annadu.
1: Then he said good word.
0: Samyak shravanamu annadu.
1: Then he mentioned good
0: samyak
1: listening.
0: Samyak maranamu annaru.
1: Good recapitulation.
0: Samyak kriya annadu.
1: Good action.
0: ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములు సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
1: ద ట్రూ లిబరేషన్ కంప్రైజెస్ అండర్ టేకింగ్ దీస్ ఫైవ్ యాక్టివిటీస్ ఇన్ ఎ బ్లెమిష్ లెస్ వే.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, why not they be used in a sacred way?
0: ee nitram netramanu doshamainatundi margamulo pravesha petti
1: we make use of it in the mistaken direction.
0: Amida doshamulanta kudunu penchukuntunnadu manavudu.
1: We go on increasing our mistakes.
0: Manasi yokka tattvanni malinya parchukuntunnadu.
1: We are polluting our mind.
0: Manase malinyamaina inka manishi ee reetiga nirvanam pondagalaru.
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: Kanaka motta mota samyak drishti.
1: To begin with, it is samyak drishti, good vision.
0: Manchi chupunu manam abhivruddhi parchukovali.
1: We should develop good looks.
0: Ee drishti yandu etti doshamulu kudanu praveshinchakunda chusukovali.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
1: It is the vision, the looks that are responsible for all the suffering.
0: మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది.
1: The very human life is contaminated.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: The looks will certainly lead to sinful deeds.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు.
1: నిర్వాణ ఈజ్ అటైన్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ సైట్.
0: బుద్ధుడు చేయనటువంటి సాధనలు ఒక్కటి కూడా లేదు, సర్వ సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ అటెంప్ట్స్.
0: సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: హీ రెనౌన్స్ ది హోల్ లాట్.
0: సర్వలతో సంబంధ బాంధవ్యంను కల్పించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ కాస్మస్.
0: ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు.
1: హి అటైన్డ్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: ఫైనలీ హి రెనౌన్స్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమనందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసుహు అన్నింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: ద రైట్ పాత్ టు లిబరేషన్ ఈజ్ గుడ్ విజన్, గుడ్ సైట్.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మార్గంలో దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ so that we will make proper use of them and visualize the truth.
0: Chudinakonu daiva samananga chudu.
1: We should have that divine approach to all forms that we watch.
0: Ee drishti premamayanga undali.
1: Our divine vision should be full of love.
0: Ee premamayamainatundi drishtiye manavatvaniki sariyainatundi margamunu bodhisthundi.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: Deeni valla ekatvam anedi manaku praptippu chestundi.
1: This will help us to develop the spirit of oneness.
0: Sarvala yendukudunu daivatvanni guttimpa chestundi.
1: It will help us to realize the divinity in all.
0: Deenini puraskarinchukoni ee vedamanandu ekam sat vipra bahudavadanti anedaru.
1: Veda says, basing on this principle, the truth is one, but the paths are many, represented by
0: scholars.
1: We should recognize this basic truth and see the world with the vision of truth.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ లుక్స్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: వెన్ వన్స్ యు లుక్ ఎట్ యువర్ ఫాదర్ యు అడ్రస్ హిమ్ యాజ్ ఫాదర్.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: ద మూమెంట్ యు సీ యువర్ డాటర్ యు కాల్ హిమ్
0: ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: You have got varied attachments basing on the relationship.
0: Evaru tandri, evaru bidda.
1: Who is the father? Who is the daughter?
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodara, artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata annadu.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever.
0: Andaru okkate.
1: All are one in fact.
0: Andaru daiva swarupuli.
1: All are basically divine.
0: Kanukane ekatvaniki manam prayanam cheyalanukunte ee anekatvanni tejinchali.
1: We have to sacrifice the feeling of plurality or diversity.
0: Idi ye vedantam cheppinatundi. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: అనేక బల్బులు ఉండేటువంటి ఏమిటి? ఒకే కరెంటు.
1: Bulbs are many, but the same current flows.
0: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
1: The visualization of the self meant the experience of unity and diversity.
0: Ni atma atana atma itana atma ee bhedamulu ke matram avakasam ivakoddu.
1: In the realm of the spirit or the soul there are no differences.
0: ఏకత్వాన్ని ఖండించి చేయటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: The human quality requires unifying the diversity.
0: Vinnattvam gavinchukotame manavunaku viruddhamainatti margam.
1: Division, duality is the wrong path.
0: Kanuka manamu vinnamainatti margamlo praveshinchakoddu.
1: We should never be in the dual path.
0: Drishtini manam ekatvanga teeskovali.
1: We should have unified look.
0: Samyak drishti motta motta buddhudu bodhinchinatvanti samyak drishti.
1: The first teaching of Buddha is samyak drishti, good vision.
0: సమ్యక్ వాక్.
1: దేర్ ఆఫ్టర్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: వాక్ ఒకటిగానే ఉంటుండాలి.
1: వి షుడ్ స్పీక్ ఓన్లీ వన్.
0: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి అజిటేటెడ్.
0: అసత్యంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లై.
0: అన్యాయంగా ఉండకూడదు.
1: ఆర్ ఇన్జస్ట్.
0: అక్రమంగా ఉండకూడదు.
1: ఆర్ ఇంప్రాపర్.
0: హింసగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వయలెంట్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు.
1: వాట్ ఎవర్ వీ స్పీక్ షుడ్ నాట్ బి ఎజిటేటింగ్, ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్, ఇట్ షుడ్ బి సో ప్లీజింగ్, కంఫర్టింగ్ అండ్ స్వీట్.
0: మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
1: వాట్ ఎవర్ వీ సే హ్యావ్ గాట్ టు బి ప్లీజింగ్, సో సాఫ్ట్, డెలికేట్ అండ్ స్వీట్ అండ్ అక్సెప్టబుల్ అండ్ ప్యాలెటబుల్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుకనే సమ్యక్ వాక్ అన్నాడు.
1: గుడ్ వర్డ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: పవిత్రమైన వాక్ కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు.
1: ద సీక్రెట్ టాక్ ఇస్ ద డివినిటీ.
0: ఈ వాక్కే శబ్ద బ్రహ్మము.
1: దిస్ సౌండ్ వెరీలీ ఇస్ డివైన్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
1: డివినిటీ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ ఎయిట్ ఫార్మ్స్, దాట్ విచ్ ఆర్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా వాక్కును ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never go back.
0: ఉద్వేగము రాకుండా చూసుకోవాలి.
1: We should see that we are not agitated.
0: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
1: We should never speak in a harsh way.
0: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరియైన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన?
1: Spiritual practice wants us to speak in a way we are expected.
0: Sarvam ekanga untinappudu ee udvegam raavadaniki avakasame undadu.
1: When we are all one, there's no chance to be agitated.
0: Anni addamulu yendu tana pratibimbane chustunnappudu oka addamulo undetundi pratibimbam paina tanaku enduku kopam vastundi.
1: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection.
0: Ekam anni ikkudunu mirrors vantivi.
1: All bodies are like mirrors.
0: కానీ ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
1: You see your own reflection in these mirrors.
0: కనుకనే ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
1: You talk in a pleasing way with the reflection.
0: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
1: There's no other god beyond love.
0: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
1: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
0: Aa hrudayam nunchi prema choopule vastuntayi.
1: We'll develop loving looks.
0: Aa prema nunchi prema shravaname vastuntadi.
1: We listen in a loving way.
0: Aa prema nunchi prema thoughts e vastuntayi.
1: Out of the heart full of love we entertain thoughts of love.
0: Aa prema nunchi prema kala karmale aacharistuntavu.
1: It ultimately they will land up in loving deeds.
0: Ee hrudayanni prema tho nimpukuneetundi vidhanamu neeku telikapovatam chetane అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
1: యు డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ బీన్ రూయినింగ్ యువర్ సెల్ఫ్.
0: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్
0: నీవు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
1: You have exerted, strained and earned money.
0: ఈ ధనాన్ని ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేశావు.
1: You have deposited this money you have earned.
0: ఆ ధనము నీదే.
1: That money is yours.
0: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
1: You deposited for safety.
0: ఆ బ్యాంక్ మేనేజరు నీకు కొన్ని నిబంధనలు పెట్టాడు.
1: The bank manager has certain regulations.
0: నీవు నేను కట్టినది కదా డబ్బుని, ఈ డబ్బు నాది కదా అని సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
1: Because the money deposited is yours, you cannot claim any time.
0: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
1: The manager wants you to bring a check, sign it and draw the money.
0: నీ చెక్కే త్యాగము.
1: The check is sacrifice.
0: నీ ప్రేమనే సిగ్నేచరు.
1: The love is signature.
0: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.
1: When once you submit the check affixing your signature, you draw the money.
0: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమునే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
1: The manager God has with him the money that you have deposited, the money of love.
0: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో.
1: Get the check of sacrifice.
0: ఆ త్యాగం అనే దాని పైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
1: Affix the signature of love.
0: అది నీవు భగవంతుడనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
1: Then surrender it to the chairman of the bank.
0: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
1: Then you will get your own money.
0: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to withdraw money.
0: యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to be comfortable.
0: ఇదియే పవిత్రతను పొందడానికి మార్గము.
1: This is the path towards sanctity.
0: ఇదియే నిర్వాణం చెందడానికి మార్గము.
1: This is the path to liberation.
0: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వాన్ని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
1: All that you have earned the love can be drawn through the sacrifice.
0: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
1: దో గాడ్ ఈ సాక్రిఫైస్,
0: ధనము నీదే అయినప్పటికీ,
1: దౌ ద మనీ బిలాంగ్స్ టు యు,
0: పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ టు విత్డ్రా ద మనీ.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్.
0: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ప్రాపర్.
0: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
1: హావింగ్ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్,
0: ఇంకొక బ్యాంకు యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
1: యూ కెనాట్ హ్యాండ్ ఓవర్ ద చెక్ ఆఫ్ సమ్ అదర్ బ్యాంక్ అండ్ విత్ డ్రా ద మనీ.
0: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
1: యూ హావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ బ్యాంకు వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
1: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
1: విల్ ఎనీ బ్యాంక్ గివ్ యూ మనీ బై మీర్ ఆస్కింగ్?
0: నీవు ఏ బ్యాంకు లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
1: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
0: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
1: ద చెక్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి సబ్మిటెడ్ to the God, the chairman, whose name, whose form you have been meditating and contemplating. Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank. You have deposited in the bank of
0: law.
1: You have to submit the same check belonging to the
0: bank.
1: That very check is sacrificed.
0: And
1: you sign there, your signature is law. What are these
0: names?
1: You may deposit money in any bank, but you are saying
0: love.
1: That is love.
0: Love is God. Live in love.
1: That's what Bhagavan says. Love is God. God is love.
0: Prema anetvanti yokka memanu neevu tyagam anetvanti check pain raasi pette tappaka neevu teesukuntavu.
1: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
0: Samyak vaku annadu dinni buddhudu.
1: This Buddha called it as good word, good speech.
0: హృదయములో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రమే ఏమాత్రమే ప్రవేశింపకూడదు.
1: There will be many changes in our heart.
0: మార్చకూడదు.
1: We should never change our love.
0: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
1: With this love, following the path of sacrifice, you can earn God's grace.
0: ధనమనగా ఏమిటి?
1: What is money?
0: Currency notes కాదు.
1: Is not currency.
0: జ్ఞాన ధనము.
1: It is the wealth of wisdom.
0: ప్రేమ ధనము.
1: It is the wealth of love.
0: ధర్మ ధనము.
1: Wealth of righteousness.
0: ధర్మం. ఇలాంటి దయాన్ని కొంచెం ధనాన్ని మనం పొందాలి.
1: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
1: దిస్ దే హావ్ వేరీడ్ నేమ్స్.
0: కనుకనే దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
0: ఇంతకాలం నేను సాధన చేశాను.
1: I did so many spiritual
0: things.
1: What is it that I got?
0: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
1: One is very much worried because of that.
0: ఏ మాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
1: There was no any positive result.
0: నేను కాలమును వ్యర్థం చేశాను.
1: I wasted my time.
0: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదట నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిందిమని.
1: I would have been very comfortable had I realized the waste of time.
0: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
1: I made all the qualities, traits gifted to me by God unsacred.
0: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
1: The five life breaths are present in everyone.
0: దీనికి బీద సాధారణమైనటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of money. దీనికి
0: పూరనేటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of
0: money. ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: The five elements are present in all.
0: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
0: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
1: for this worldly life,
0: అనేక రకములైన మార్గములను అనుసరించి,
1: we follow varied paths,
0: చెడ మార్గమును పట్టి,
1: we go in the wrong way,
0: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the God's gift of life.
0: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the speech faculty.
0: ఇతరులను దూషించడము.
1: We accuse.
0: ఇతరులను విమర్శించడము.
1: We criticize.
0: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
1: We hurt others.
0: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
1: We hurt them by accusing them, using harsh words.
0: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
1: We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
0: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
1: Then you can call it సమ్యక్ వాక్, good word.
0: తరువాత సమ్యక్ శ్రవణం.
1: Then comes good audition.
0: చెవునిచ్చాడు భగవంతుడు.
1: God has given us ears.
0: ఎందుకోసము?
1: Why?
0: అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
1: Not to listen to gossip.
0: కాదు కాదు.
1: No.
0: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
1: They are like loud speakers.
0: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని, అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
1: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
0: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
1: The sound should show the reflection of the spirit.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
1: The vibrations of the soul should percolate through the ear, the speaker.
0: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
1: So God has gifted these loud speakers.
0: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్.
0: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ.
0: అందరి యందు ఒక్కటే.
1: ద సోల్ ఈజ్ వన్.
0: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
1: దర్ నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్.
0: మీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
1: That the soul is uniform in
0: all.
1: In fact, no different, no change.
0: Atma, Atma swarupame.
1: Atma is Atma.
0: ఇలాంటి ఆత్మ కేవలము ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
1: We have to fill it up with the spirit of the self, with love.
0: ఇది ఒక పాత్ర.
1: This is a tumbler.
0: ఈ పాత్రలో ఏమీ లేదు.
1: The tumbler is empty.
0: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
1: You can fill it up with water.
0: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
1: Or syrup.
0: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
1: You can fill it up with milk.
0: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
1: Or buttermilk.
0: కానీ ఏది పోస్తామో ఆ పాత్రలు దాన్ని నిండిపోతుంది.
1: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
1: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
1: వి హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
0: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
0: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
1: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
0: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ టు అస్పైర్ ఫర్
0: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ emanate from within.
0: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యూ.
0: కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కానీ.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
1: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈ సీక్రెట్.
0: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
1: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్
0: కనుక నీవే నీవు దీన్ని మాలిన్య పరచుకునేటువంటిదే కానీ అది ఎప్పుడు నువ్వు పరిశుద్ధము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
0: నిశ్చలం నిస్వార్థము.
1: ఇట్ ఈస్ సో ప్యూర్ అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు.
1: సచ్ ఎ సీక్రెట్ హార్ట్ వై డు యు
0: స్పాయిల్. ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
1: What is this cause for ruin?
0: Samyak drishti lekapovatame moola karanamu.
1: The main cause is the absence
0: samyak
1: of good vision.
0: Samyak vaku lekapovatame moola karanamu.
1: Absence of good word
0: samyak
1: is another reason.
0: Lekapovatame moola karanamu.
1: Absence of good listening.
0: Kanukani ee yokka pancha bhutamunu kudanu పంచ తత్వములు కూడాను పవిత్రమైన రీతిగా మార్చుకున్నప్పుడే నీకు సమ్యక్ దృష్టి లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ సాంక్టిఫై ఆల్ ద ఫైవ్ సెన్సెస్ వీ డెవలప్ ద సీక్రెట్ లుక్స్ టు బిగిన్ విత్.
0: అన్నింటికీ మూల కారణము హృదయమే.
1: ద హార్ట్ ఇస్ ద మెయిన్ సోర్స్.
0: హృత్ ప్లస్ దయా హృదయము.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: అది ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ దయనే ప్రేమ.
1: That compassion is
0: love. Compassion antaru.
1: Love is compassion.
0: Kanaka ee yokka aneka perlato kundinatundi okate prema.
1: Is only love that's called in different terms.
0: Eka prabhu ka aneka naam.
1: One God has many names.
0: Prema ane oka peru pettaru.
1: We call it love.
0: Satyam ane peru pilto pilustunnaru.
1: We call it by truth.
0: Dharmam anetundi prema tho aadukuntunnaru.
1: Other times we play with the word righteousness.
0: Prema tho anubhavistunnaru.
1: We experience by way of peace.
0: Tyagam anetundi danto jeevichutunnaru.
1: We live with the spirit of sacrifice.
0: Ivanni kudunu oke aatmaku preru.
1: All have got same source atma.
0: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to experience this unity in diversity.
0: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
1: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
0: దీన్ని అన్నింటి యందు కూడాను ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు.
1: He has given up all the sensual feelings.
0: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు.
1: He could understand all the fleeting sensual pleasures of this world are useless.
0: బంధనతో కూడినటువంటి యొక్క senses అని భావించాడు.
1: He also understood the senses will lead to bondage.
0: మారుమని చెరబడడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
1: He has recognized the facts that the senses will ruin you.
0: మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
1: He has understood the senses will ruin the human quality.
0: తన భార్యను కన్న కుమారుని కూడాను త్యజించాడు.
1: He has sacrificed the wife and the son.
0: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: Yes, developed the renunciation slowly.
0: అంతా జరిగిన తర్వాత
1: at the end
0: తనకు ఈ శబ్దం అన్నిటి కూడా త్యజించిపోయాడు.
1: Yes, sacrificed even listening.
0: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
1: Yes, known this unity.
0: అప్పుడు ఆనందపడుతున్నాడు.
1: That oneness gave him bliss.
0: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
1: ఆనంద హిజ్ రేషన్.
0: ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారులు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
1: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
0: ఆనంద,
1: ఆనంద,
0: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
1: యు కెన్ ఆల్సో ఎంజాయ్
0: ఈ ఆనందాన్ని పది మందికి పంచగలవు.
1: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
0: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
1: ఇస్ నాన్ డ్యూయల్
0: గగన సదృశ్యం
1: ఎథీరియల్
0: విశ్వమిత్యాది లక్ష్యం
1: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ది ఎయిమ్ వన్
0: నిత్యం
1: విమలం
0: అఖిలం సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఇస్ unsullied, eternal, immortal, the witness.
0: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు పట్టుబడిపోతున్నావు. నక్కలు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
1: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ, ద ఫాక్స్ అండ్ ద డాగ్?
0: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా?
1: యుడ్ హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యూ బీన్ ఎ మంకీ.
0: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
1: మంకీ ఆల్సో హ్యాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
0: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
1: యూ ఆర్ నాట్ ఎ మంకీ, యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
1: యూ షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
0: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: You should be full of love.
0: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
1: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
0: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వున ఏడుస్తాడు.
1: At the time of birth every child cries.
0: ఎందుకోసం ఏడ్చాడు?
1: Why?
0: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాను నేను.
1: The child cries at the time of birth.
0: ఆనందం నుంచి నేను
1: జన్మించుకున్నానే. You have come to this.
0: బాగుండేది కదా?
1: You would have been wonderful had you been a monkey.
0: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా
1: Monkey also has the same experience as that of yours.
0: Monkey kaadu, mankind.
1: You are not a monkey.

0: పుట్టాను నేను.
1: ద చైల్డ్ క్రైస్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: ఆనందం నుంచి
1: కమ్ టు దిస్ వరల్డ్.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సోల్. సో ద చైల్డ్ క్రైస్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ వైల్ క్రయింగ్ ఇఫ్ వీ లీవ్ దిస్ వరల్డ్ క్రయింగ్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: కానీ నీ పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏడుస్తూ నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ క్రయింగ్
0: ఏడుస్తూ జీవిస్తున్నాను.
1: ఐ లీడ్ వైల్ క్రయింగ్
0: కట్టడానికి పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
1: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
0: నేను సాధించినది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్?
0: కాదు కాదు,
1: నథింగ్ ఐ అటైన్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రయింగ్ వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
0: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యు హావ్ టు ఫాలో.
0: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
1: When can you die smiling?
0: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని వదులుతావు.
1: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
0: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
1: One has to die smiling joyfully.
0: ఏమిటి?
1: What is death?
0: కేవలం డ్రెస్సును మార్చటమే.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
1: This life is just a sort of a
0: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
1: This dress you have put on in this life, you will change in the next.
0: అంటే చావటం అని కాదు.
1: Death is not the absence.
0: అది నిర్వాణము.
1: It is nirvana.
0: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
1: Everyone wants liberation.
0: కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి?
1: What effort we are making to attain this.
0: కనుక అనేక జన్మల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
1: Let us deposit all the merit that we have accrued over the past lives.
0: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
1: This merit is safe.
0: ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
1: God gives interest further to the principal amount.
0: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
1: As you receive the interest, how should you get it?
0: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
1: టేక్ ద చెక్, పుట్ యువర్ సిగ్నేచర్, సబ్మిట్ టు ద మేనేజర్ గాడ్.
0: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
1: గాడ్ విల్ గివ్ యూ చెక్ బుక్.
0: అది ఏ త్యాగము?
1: చెక్ బుక్ ఇస్
0: త్యాగం అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
1: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ అస్.
0: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
1: యూ గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్, బట్ యూ షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్.
0: మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము.
1: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్స్ దీస్ టు సాక్రిఫైస్ అండ్ లవ్.
0: ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసిన ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్
0: భగవంతుడు అనుభవిస్తూ చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హాస్ బీన్ డూయింగ్
0: ఇన్ విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
0: ఎంత ప్రేమను అందిస్తున్నాడు. దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
1: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
0: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
1: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
0: దయామయుడు,
1: గాడ్
0: దేవ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
1: గాడ్ ఈస్ కంపాషనేట్, ఈస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
0: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
1: How is that we lose God's love?
0: నీ ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి.
1: You are full of worldly feelings.
0: నాకు సంబంధించిన చింతలు నీలో నిండిపోయినాయి.
1: You are with the passing feelings, temporary ideas, you are not able to receive love.
0: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
1: దట్ డే వెన్ యూ వాంట్ అటైన్ దిస్ సీక్రెట్,
0: అలాంటి అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బీ ఎంప్టీ?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపలేగునా?
1: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్?
0: ఈ తల లోపల
1: fill your head with lots of stuff.
0: భగవంతుడు అందించేటువంటి ఒక ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
1: Then how can you fill it up with love, God's gift?
0: దాన్ని పారబోయి,
1: empty the whole,
0: దాన్ని త్యాగం చేయి,
1: sacrifice it.
0: దీన్ని నింపుకో,
1: fill it with love.
0: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుంది.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగా, ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
1: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యూ డూ.
0: యోగం చేస్తున్నావు.
1: వీఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
0: అర్థం లేని యోగం చేస్తున్నావు.
1: మీనింగ్లెస్,
0: అనర్థమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగ యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
1: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
0: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.

0: Yoga is not physical exercise, but it is a roga or
1: disease.
0: Today, man in the name of yoga is suffering from roga, the
1: disease. Let
0: your psychology, the mind, be full of
1: love. When once your
0: mind is sacred, you become
1: sacred.
0: As is the feeling, so is the result.
1: Karugane, think it the mind, be thinking. Anaga niyoku bhavamunu pavitramainuga pettuko.
0: Make your thoughts sacred.
1: Appude niyoku pavitramain putivi labhistuntai.
0: Then you get all that is sacred.
1: Kanuka hudiyanni pavitram chesukodaniki tagineetundi sadhana emiti?
0: What is that spiritual path that would sanctify your heart?
1: Dhyanam kaadu.
0: It is not meditation.
1: Japam kaadu.
0: Not penance.
1: Yogam kaadu.
0: Not yoga.
1: Evi prayojanam mukku mooskoni kucchuntunte niku yogama?
0: You catch hold of your nose and call it yoga. No.
1: ఈ ముక్కు నుంచి సద్భావములనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
0: There should be breath of good feelings through the nostrils.
1: అది ఏ నీ ప్రాణము.
0: That is life.
1: ప్రాణమును సరియైన మార్గంలో పెట్టుకోవాలి.
0: We should make good use of life.
1: కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
0: Never inhale carbon dioxide.
1: ఆక్సిజన్ పీల్చుకో.
0: You breathe in oxygen only.
1: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
0: Oxygen sustains your life and maintain the lungs.
1: కానీ ఆక్సిజన్ ని పీల్చుకోవటం లేదు.
0: You are not inhaling
1: oxygen. ఈ హృదయం నుంచినే వస్తుండాలి.
0: The oxygen is within you.
1: కార్బన్ డయాక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
0: Carbon dioxide comes out of the head.
1: హెడ్ నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
0: Out of the head all mad things come.
1: ఇవన్నీ విషమయమైన గాలులే.
0: They are all poisonous.
1: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
0: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
1: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
0: ఇన్హేల్ దట్ నెక్టరైన్ ఫీలింగ్.
1: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ the darshan of God, the sparshan conversation with God.
1: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
0: You see people.
1: కానీ ఆ ప్రజలు ఎవరు?
0: భవస్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
1: ఆ భావాన్ని నీవు తలుచుకో.
0: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
1: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
0: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
1: కనుక చూచేదంతా కూడా పవిత్రమే.
0: ఆల్ దట్
1: అంతా భగవంతుడే.
0: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదు అనుకుంటున్నావు.
0: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
1: భగవంతుడికి ఒక రూపం లేదు.
0: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: స్థానం లేదు.
0: ఆర్ నేమ్.
1: అన్ని స్వరూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. All names are His.
1: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు.
0: God is the eternal witness present in all form.
1: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
0: When you have that feeling, you will have good results.
1: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకు, ఈ బొమ్మల చేత వచ్చిందా?
0: All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma.
1: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
0: They are all the paintings of the artist.
1: భగవంతుడికి ఏ రూపము లేదు.
0: God has no specific
1: form. సర్వస్వరూపుడు.
0: God is cosmic.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం సర్వం.
0: God is present in all of the beings.
1: సర్వం కలివిదం బ్రహ్మ.
0: Everything is divine.
1: ఎక్కడ చూసినా కానీ దైవమే.
0: Everywhere you can experience God.
1: దైవంగా భావించుకో. నీ తల్లిని దైవంగా భావించుకో. నీ తండ్రిని దైవంగా భావించుకో. నీ భార్యను దైవంగా భావించు. ఇది సరి అయినట్టు ఉత్తమమైన మార్గము.
0: The noble path wants you to consider your mother God, your father as God, your
1: mother as divine. After
0: all, the wife has become yours only after wedding. Prior to that, who is she?
1: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమెవరు?
0: The motherhood has come after
1: beginning passing clouds.
0: These relationships have come like passing clouds.
1: Comes and goes.
0: Passing clouds come and go.
1: But morality comes and grows. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: విత్ ది సెన్స్ కంట్రోల్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగా మెంట్ సెన్స్ కంట్రోల్.
1: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
1: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
0: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
1: చిన్నదానికి కోపం వస్తుంది.
0: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవరీ సింపుల్ థింగ్.
1: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
0: ఫర్ ఎవరీ సిల్లీ థింగ్ ఈస్ మిజరబుల్.
1: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవత్తత్వం నీకు కుదురుతుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: అన్నిటినీ సమత్వంగా తీసుకో.
0: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: ఒక కొడుకు పుట్టాడు.
0: యాజ్ ఎ సన్
1: సంతోషించావు.
0: బీ హ్యాపీ.
1: కొడుకు పోయాడు, దుఃఖిస్తున్నావు.
0: వెన్ వన్స్ ఎ సన్ ఇస్
1: బోర్న్, పోయింది ఎవరు,
0: హూ ఇస్ బోర్న్ అండ్ హూ హాస్
1: డిసపియర్డ్, పాసింగ్ క్లౌడ్స్.
0: బోత్ బర్త్ అండ్ డెత్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఈ పాసింగ్ క్లౌడ్స్ తీసుకుని మనము ఇమేజిన్ చేసుకుంటున్నాము.
0: We just imagine things basing on the passing
1: cloud. ఇది మ్యారేజ్ అని మిరాజిని చూస్తున్నాము.
0: We just in the name of marriage you see only mirage.
1: మిరాజిని చూసి ఎంతసేపు నీవు దేహం తీర్చుకుంటావు.
0: Watching the mirage you cannot quench your thirst.
1: ఎక్కడ చూసినా నీరుగానే కనిపిస్తుంటది.
0: Mirage appears as if there is water.
1: నీరు కనిపిస్తూనే ఉంటుంటది.
0: As you run ahead,
1: నీ దాహం తీరేది ఎప్పుడు?
0: You don't find water.
1: మిరాజిలో ఇంతే ఉండేటువంటిది ఫలితము.
0: This is the result out of a mirage.
1: కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తి.
0: Do your duty sincerely.
1: నీ డ్యూటీ నువ్వు చేయి.
0: Do your duty sincerely.
1: అది నిజమైనటువంటి మార్గము.
0: That is a correct way.
1: Duty is God.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
0: Consider work as worship.
1: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
0: Let duty be God.
1: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీస్ వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
0: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
1: నీ ఉండటం వల్ల ఇల్లు,
0: ఇన్ ఫ్యాక్ట్ యూ స్టే,
1: నువ్వు చేరటం వల్ల ఆఫీసు,
0: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దట్ ఇస్ ఆఫీస్,
1: వల్ల స్కూల్,
0: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
1: దే, గాని పెట్టినవి కాదు.
0: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్, బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
1: రానిది పోనిది ఒకటి ఉంది.
0: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇన్ వన్.
1: స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్,
1: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
1: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
0: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
1: ఒకటి వస్తుంది పోతుంది.
0: వన్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ రెండవది వస్తుంది పోదు.
0: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ డజన్ గో.
1: ఈ మూడవది పోదు రాదు.
0: థర్డ్ నైదర్ ఇట్ కమ్స్ నార్ గోస్.
1: అజ్ఞానము,
0: ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
0: Ignorance comes and goes.
1: కానీ జ్ఞానము వస్తుంది, నిలుస్తుంది.
0: Wisdom, when once it comes, it stays.
1: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
0: The knowledge of the self, it neither comes nor
1: goes.
0: It is permanent, eternal.
1: నిత్యంగానే ఉంటుంది.
0: It is eternal.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: It is changeless.
1: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
1: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్.
1: పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
0: We read books so many and throw them out.
1: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you got the matter in books?
1: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
0: Matter of the book, పుస్తకా, is out of
1: మస్తకాలు
0: head.
1: మస్తకం దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
0: So all the stuff in the book, పుస్తకా, is taken into మస్తకా the head.
1: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు.
0: The knowledge of the self is neither పుస్తకా the book or మస్తకా the head.
1: స్థానము.
0: It present in the heart.
1: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
0: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
1: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
1: చేసుకో.
0: Understand clearly.
1: నీవు కోరవలసినటువంటి కోరు.
0: Have the correct desire.
1: నీకు ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: నువ్వు కోరవలసింది అన్నమే.
0: You should desire for food.
1: దాన్ని భోంచేసి.
0: Eat well.
1: ఆకలి తీరుతుంది.
0: Appease your hunger.
1: అయితే మానవునికి ముక్తి కావాలి.
0: But man wants liberation.
1: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
0: What is this mukti liberation?
1: ప్రత్యేకంగా కట్టిపెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
0: Mukti liberation is not air conditioning building.
1: కాదు కాదు.
0: నో.
1: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
0: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
1: ఆకలి ఒక ముక్తి.
0: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
1: భుజించితే ముక్తి వచ్చేసింది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
1: ఇదంతా లౌకిక ముక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
1: ఫుల్ఫిల్మెంట్.
0: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
1: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
0: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
1: ఆరోగ్యానికి ముక్తి.
0: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
1: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
0: మైండ్ నీడ్స్ లిబరేషన్.
1: ఆ మనసుకి ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
0: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ. This is psychological liberation.
1: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
1: నిజమైన ముక్తి ఏమిటి?
0: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
1: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
0: ద ట్రూ లిబరేషన్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఆత్మ ఒక్కటే.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ సోల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
0: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
1: దీనిని నిర్వాణము అన్నారు.
0: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
1: ఈ నిర్వాణము,
0: వాట్ ఈస్ దిస్ నిర్వాణ?
1: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
0: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
1: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
0: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
1: మొట్టమొదట,
0: ద ఫస్ట్,
1: సంఘ నీతి.
0: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్,
1: పాప భీతి.
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: సత్యనీతి. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
0: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: పాప భీతి ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ప్రేమను చూస్తే ఆనందించాలి.
0: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్ లవింగ్.
1: సంఘం చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
0: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
1: అది నిజమైన నిర్వాణము.
0: That is true liberation.
1: కనుకని పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
0: Never be close to any sort of sin.
1: భగవత్ యొక్క సన్నిధి, సన్నిధి, సన్నిధి, అది ఏ నిజమైన పెన్నిధి.
0: The pennidhi is the true wealth, is sannidhi the proximity of God.
1: కాని మూర్ఖులైనటువంటి మానవులు,
0: man who is a fool,
1: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
0: Could not understand the divine principle.
1: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
0: He expects the manifestation of God as a meditation.
1: ధ్యానంలో ఏమీ లేదు.
0: Nothing is there in meditation.
1: జీవితమే way of life.
0: Our life itself is
1: అదే నిజమైన ధ్యానము.
0: A particular meditation.
1: దోమ నడుస్తున్నావు నీవు.
0: You walk along the road.
1: ఆ దోమపైన నీవు దృష్టి లేకుండా గినిపోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ నాట్ వాచ్ఫుల్ యాజ్ యూ వాక్,
1: డ్రైవ్ చేస్తున్నావు,
0: యూ ఫేస్ ద డేంజర్.
1: డ్రైవ్ ను సరైన రోజులు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది.
0: యాజ్ యూ డ్రైవ్ ఇన్ యువర్ కార్ అలాంగ్ ద రోడ్, యూ షుడ్ బి వాచ్ఫుల్.
1: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఆర్ ఎల్స్ యూ విల్ బి మెట్ విత్ అన్ యాక్సిడెంట్.
1: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
0: ద హోల్ లైఫ్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మెడిటేషన్.
1: ప్రతి దాని ఎందుకు ఏకాగ్రత అవసరము.
0: కాన్సన్ట్రేషన్ ఈస్ నెసెసరీ.
1: ఇది ఏకాగ్రత అనేటువంటి ధ్యానం అవుతుందా?
0: కెన్ కాన్సన్ట్రేషన్ బి మెడిటేషన్?
1: ఇది కేవలం కాన్సన్ట్రేషన్.
0: ఇట్స్ జస్ట్ the beginning concentration.
1: Kani idi nijamaina dhyanam kadu.
0: It's not meditation.
1: Ee concentration ku atheetamanga povali.
0: One should transcend the concentration.
1: Appude nijamainatundi dhyanamu.
0: Then life meditation.
1: Manobhavalu stambinchi povali.
0: Then the all thoughts should be withdrawn.
1: Ee thoughts gunnu raakunda chuchukovali.
0: You should be free from thoughts.
1: Adi nijamainatundi.
0: That is the state of meditation.
1: Oka oka samayam lopala
0: at one time
1: gopikalandaru kudunu ee margamne anusaristhu vacharu.
0: Gopikas were adopting the same procedure.
1: Krishna pai ఒక మార్గము, ఒక దృష్టి.
0: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
1: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
0: ఎ న్యూ హౌస్ వైఫ్, ద బ్రైడ్, కేమ్ దేర్.
1: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకొని రావాలని ఉంటుంది.
0: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
0: And Krishna was born there.
1: Krishna inti nundi nen jyotam techukunte naa illu kuda nu krishna kutumbanga maaripothundi.
0: If I bring that light from the residence of Krishna, I will also be sacred if I visit
1: ani
0: that house.
1: Deepam teesukondi aa deepanni muttistu undali.
0: So she has gone there with the lamp to light it.
1: Aa jyoti velugutu undadi.
0: It was shining.
1: Aa jyotilo ee me krishnani chustundadi.
0: She was watching Krishna in the light.
1: Chustunu chey kuda marchipoyindi.
0: And she has forgotten the hand.
1: Ee cheyyanta kaalipothuntundadi.
0: The hand was burned.
1: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
0: బట్ దట్ గోపిక వాస్ సో స్టెడీ.
1: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
1: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు?
0: As your hand is burning, why are you standing like that?
1: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
0: And she has just kept the hand out of the flame and sent her out.
1: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
0: యశోద came out and told గోపిక,
1: అమ్మా ఏమిటి పిచ్చి మనిషి, ఏమిటి
0: ఈ షేమ్ క్యాబ్, వై డస్ షీ డూ దట్?
1: దీపం అంటించుకోవడానికి వచ్చినటువంటి చేయి కాలిపోతుందా గానీ ఈమెకు ప్రెగ్నెంట్ లేకుండా ఉంటుండాలి.
0: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
1: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు?
0: And then she asked Suguna, why are you standing like that?
1: Amma aa jyotilo krishnudu kanipistunnadu, nenu ye vidhanga vadili petti ravali?
0: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
1: Ee gopikalandaru egirinaru.
0: In the meantime, all gopikas were dancing.
1: Sugunaku kanipinchenanta manasu gunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasu gunaku kanipinchenanta.
0: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
1: Ah, Suguna ku కనిపించాడంద్రు ఇంట.
0: సుగుణ కుర్చీ కృష్ణ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు.
0: వేర్? ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఏమిటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ షీ కుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మన గుణములు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
1: మన చర్యలు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: మన దృష్టి పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
1: మన వాక్కు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: ద వర్డ్ హస్ గాట్ టు బి గుడ్.
1: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
0: దెన్ వన్స్ యు లీడ్ సచ్ ఎ లైఫ్ యు ఆర్
1: దైవాన్ని వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు లివ్ లాంగ్.
1: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
0: అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ సర్చింగ్ ఫర్ యూ.
1: ఒక దీంతో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
0: అనిబిసెంట్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ ఇట్.
1: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
0: ఇన్ భారత్ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ పిచ్చి?
0: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
1: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
0: వాట్ ఈస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
1: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
0: నో నో, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
1: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
0: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
1: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
0: దట్ గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
1: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
0: అండ్ వెన్ He's not a good man, naturally he's a bad man.
1: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
0: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: గాడ్ మ్యాన్ కావాలి.
0: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
1: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
0: దేర్ ఇస్ ప్యూర్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ యూ.
1: కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
0: బికాస్ ఆఫ్ అదర్ ఇల్యూజన్స్, వరల్డ్లీ థాట్స్.
1: దానివల్ల మన విలువ తగ్గిపోతుంది.
0: అవర్ వాల్యూ హ్యాస్ గాన్ డౌన్.
1: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు గివ్ అస్.
1: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
0: యు హావ్ గాట్ గోల్డ్ చైన్.
1: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
0: ఇట్స్ ప్యూర్ గోల్డ్.
1: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
0: యాజ్ ఎ ప్యూర్ గోల్డ్ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
1: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
0: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్,
1: ఈ ప్యూరిటీ తగ్గిపోయింది.
0: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
1: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
0: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
1: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
0: యు ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
1: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
0: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హాస్ గాన్ డౌన్.
1: మరింత కాపర్ కలిపినావు.
0: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
1: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
0: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
1: కట్టకట్టబడి బంగారు విలువనే పోయింది.
0: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
1: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
0: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు.
0: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
1: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
1: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
0: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
0: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
1: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
0: బికాస్ ఇట్స్ మిక్స్డ్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
0: అండ్ సో ఇట్స్ నాట్
1: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
0: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
1: అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు.
0: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్.
1: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
1: మానవతా విలువ.
0: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ధర్మము మానవతా విలువ.
0: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: పీస్ మానవతా విలువ.
0: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
0: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు షైన్.
1: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
0: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రెస్పెక్టెడ్.
1: మానవులు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
0: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
0: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
1: ఎనీ. జన్మల యొక్క ఫలితం చేతనో మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
0: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
1: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
0: ఇన్ఫాక్ట్ ఈవెన్ ద టీచింగ్
1: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
0: Nirvana means attainment.
1: మోక్షము కాదు ఇక్కడ.
0: Is not moksha liberation.
1: నీలో ఉండేటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
0: You just atone your sins. That is liberation.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
0: Purify your heart.
1: సంఘనీతిని మనం అభివృద్ధిపరచుకోవాలి.
0: Follow the morality of the society.
1: పాప భీతిని నీ పెంచుకోవాలి.
0: Keep up that fear of sin.
1: దైవ ప్రీతిని.
0: Love of God.
1: Love of God.
0: Love
1: fear
0: of
1: sins.
0: Fear of sin. Morality in society.
1: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇదే నిర్వాణం.
0: When once you observe, follow these three, that is nirvana liberation.
1: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
0: Have the love for God more and more.
1: పాప భీతి ఉండాలి మానవునికి.
0: Man should have fear of sin.
1: పశువుకి ఎంత లేదు.
0: Animal has no distinction.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
0: Because animal does not know what
1: పాపం
0: sin is.
1: మానవునికి పాప భీతి రావాలి.
0: Man knows what sin is, so he should have fear of sin.
1: Fear of sins.
0: Fear of sin.
1: Love of God.
0: Love of God.
1: Morality in society.
0: Morality in society.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిర్వాణం.
0: The one unit of these three is liberation.
1: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
0: Let us follow proper path. First control of senses.
1: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
0: we have to memorize this thing,
1: charge isthu povali,
0: and we should charge our spirits.
1: Madhya madhya ee satsangam cherali.
0: We should join good company.
1: Satsangam cherthe ade charge ayipothundi.
0: In a good company we charge ourselves.
1: Kaaku ee charge chesukuntu neevu danni anusaristhu pote neevu ento abhrudhi ayipoyi aadarsha purushuluga meeru tayar avutaru.
0: By charging our spirits you will be certainly ideals in society.
1: Govinda krishna jai, Gopala krishna jai, Gopala bala bala raja, Krishna jai.

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: Neti Pudemu. Hyderabad Chuchina Bhaktulu. మృదు మధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: Is not merely feast to the ear, it also feast to the mind.
1: Premaku minchinatuvanti padartham marokati ledu.
0: There's no other material beyond the love.
1: Itti premanu gurinchi evaranni cheppinanu idiki takkuve avutundi kani దీనికి మించినటువంటిది కానేరదు.
0: హౌవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్ ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇట్ వుడ్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎ క్రీచర్ విదౌట్ దిస్ లవ్.
1: దీని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: ది ఇంటెన్సిటీ అండ్ ద ప్రొఫండిటీ డెప్త్ ఆఫ్ లవ్ డిపెండ్స్ అపాన్ ద స్టేచర్ అండ్ ద లెవెల్.
1: ముఖ్యంగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ declare with all the decision the state of love this way or that way.
1: Chimalo brahmalo sivakesha padamalalo prema mira velasi unde mirudu vahinchina rama nannu brovara annadu tyagaraja.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman, and there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them, and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi, Brahma yokka rupamu ettidi. Adi vicharistu pote, Brahmamu akanda jyoti vane velugutu untundadi. Shiva atyanta swalpamainatuvanti repani dharinchi tirugutu undadi.
0: What is the form of an ant? What is the form of Brahman? The Brahman is an infinite effulgence, brilliance of light, while ant is so small and subtle creature moving around.
1: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచినా దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైం
1: తెలుగు బంటుకు ఆకలి వేసింది.
0: ద బేర్ వాస్ వెరీ హంగ్రీ.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు అది ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: Chimaku navu vachindi, nenu ekkada nee swaroopam ekkada ee swaroopanni penchetuvanti yokka idi naa daggara unnada led, nenu chaala aa swaroopanni అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: కానీ ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుంది.
0: It's belittling if the bear goes on praising my capacities because I am so simple.
1: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకున్నవలనని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ టుడే,
1: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: He is not able to gather the food which is essential for his daily life.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: You don't need to be surprised at this.
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకొని పోషిస్తూ వస్తున్నాము.
0: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
0: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కాలరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కాని అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమయందు మాత్రమే ఉంటున్నది.
0: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఎండోడ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీస్ ప్యారలల్ టు నన్.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో లో అండ్ మీన్ అండ్ మూవ్స్ అబౌట్.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ కమ్ డౌన్ హిస్ స్టేచర్ సో మీన్ అండ్ సో లో బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. దేర్ నో డెర్త్, దేర్ నో షార్టేజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మ్యాన్.
1: అన్ని కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హ్యావింగ్ బీన్ ఎండౌడ్ విత్ అబండెన్స్ ఆఫ్ ఆల్ ది మెటీరియల్ అవైలబుల్ అరౌండ్ హిమ్, he is not able to know and decide how much has to be used when.
1: ee manavatvamlo undinatundi yokka alpamainatundi gunamunu adhikam cheskolalekapothunnadu manavudu.
0: Man is not able to improve himself out of his mean qualities.
1: Chivallu chuchi domallu chuchi manavudu nechukogalugutunnadu telitetallo.
0: In fact, there's wide scope to learn from ants and mosquitoes.
1: Inta chinna cheema ekkado kaalika kuttide tala varaku kuda nu ee telivitheta poyi ee cheemanu champadaniki prayatnistadu.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: Kaani tanaka taanu telisukolekapothunnadu.
0: But he is not able to know his own inborn intelligence.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Premaku minchinatuvanti padarthamu, premaku minchinatuvanti oka parishakti ekkada chusina kuda ledu.
0: In this vast universe, there is no greater power, there is no higher material than love.
1: Ekkada chusinanu prema okkati maatrame goppa shaktiga manaku kanipistunnadi.
0: Everywhere, wherever you notice, you'll find the most powerful love existent.
1: Oka prema inti daggara unnatundi yokka totamalato cheri illunu kaapadutu vastuntadi.
0: And this love certainly takes care of the residences or homes.
1: Ee vidhanga thanu kaapadukuntu povatam lopala entadikainanu tyagam vachi thanu parisuddhanga untadu.
0: So he is ready to sacrifice and prepared to protect himself.
1: Manavunaku swarthamu swaprayojanamu mitimiri povatam chetane ee telivitetalu gati dappi dari tappi pothunnadi.
0: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
1: Ee swartham annatundi manam dooram chesinappude manlo unnatundi chinna shakti aina kudanu గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
1: కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: You may be intelligent to a little extent, but you can be mighty intelligent which is in your hands.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: హీ హాస్ గాట్ ఆల్ ది ఇంటెలిజెన్స్ దట్ హీ డిజర్వ్స్ అండ్ ద పవర్.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ హిస్ లేటెంట్ ఎనర్జీ అండ్ ద పవర్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ వాట్ డైరెక్షన్ ఇట్ హాస్ గాట్ టు బి యూజ్డ్ when, where and how.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Inati Vidyatulu. Yanyo Patamana Chadutunaru.
0: Students today study a lot.
1: ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకంలో గర్వించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రెడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
1: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
1: మస్తకము నుండి మట్టి మెండు.
0: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్ నాలెడ్జ్ బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
1: అనగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
1: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క నిజశక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: కనుక మానవుని ఇచ్చేటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: దర్ఫోర్ ద నాలెడ్జ్ ఇస్ గివెన్ టు స్టూడెంట్స్ దట్ దే గ్యాదర్ ఫ్రమ్ బుక్స్ టు లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువు అనే.
0: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హ్యావింగ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వన్ హ్యాస్ టు డై ఇన్ఎవిటబులీ. We have to learn so as to be immortal.
1: Kanuka manamu chavulene chadu chadukovali.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: Evaru adigithe daniki taginattuga javabu cheppetuvanti buddhini unnichukunnaru kani dani sariyina samayamlo upayoginchukovadaniki tagina prayatnam cheyaledu.
0: You have got good answers to questions put to you. But you do not know how to make use of these things in your life at an appropriate time.
1: M.A.lu, B.A.lu, Pasai Vachiyu, Peruganchina Pedda Varalena.
0: Having had the degrees like B.A. and M.A., you may be reputed elderly people.
1: Sampadalundiyu, Saddana Parulena, Pudavakitni Ganna Punyulena.
0: You may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
1: Ayuraarogyambu nadavasantam undi paripurna balulagu varulaina.
0: You may be physically strong and blessed with a long life.
1: Kani inni chaduvulu chadivi kadapatiki tana chaduvu evaduku dilutunadi.
0: In what way all the knowledge education one has received would come to his rescue ultimately.
1: ఈ నిత్య జీవితం లోపల పరలోకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: We have to make use of our education in service to others.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏదైనా ఒక దాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: ఇఫ్ యూ వాచ్ ఎనీథింగ్ యూ విల్ ఫైండ్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: The body is meant to serve.
1: శరీరం ఇచ్చినటువంటిది తిని తిరగటం కోసం కాదు.
0: The body is not merely for eating and drinking.
1: తిని తిరుగుతేటలను పెంచుకొని వాటిని సద్వినియోగపరిచి మానవత్వాన్ని పైకి తెప్పించుకోవటం కోసం అని ఇచ్చాడు.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: కనుక మనం చదివే చదువులు కాని తెలుసుకున్న తెలివితేటలు కాని అన్నీ కూడాను తన నిమిత్తం కాదు.
0: దేర్ఫోర్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ టు బి సెల్ఫ్ సెంటర్డ్.
1: సమాజం యొక్క సద్వినియోగమునకై సమాజం యొక్క తోడ్పట్టుకై కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో క్రొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకు ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: మానవ.
0: మానవ.
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా మీన్స్ గుడ్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా వాటిని లేకుండా.
0: అండ్ మ్యాన్ వితౌట్ దిస్ గుడ్ ఇంటెలిజెన్స్
1: వా వర్తించటము. మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: విత్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ యాజ్ ఎ డన్స్ బికాస్ హి హస్ నాట్ రియలైజ్డ్ దట్ హీస్ ఇంటెలిజెంట్ ఎనఫ్.
1: కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయట తెప్పించుకోవాలి. మానవ.
0: మానవ.
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా మీన్స్ గుడ్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా వాటిని

0: పవిత్రము. ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటకు తెప్పించుకోవాలి.
1: దేర్ఫోర్ ఇట్స్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ద డివైన్ అట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ వన్ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ అండ్ మేనిఫెస్ట్ ది లేటెంట్ డివినిటీ.
0: ఏ చిన్నది మానవు నుండి కూడా వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ ఇన్ యూ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఏ పదార్థం కానీ ఏ తెలివితేటలు కానీ ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకారని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore, all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
1: Man has given up that path.
0: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
1: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
0: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: Even a cow also knows how to serve, how to feed itself and how to lead a comfortable life.
0: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో దిస్ సచ్ ఎ సింపుల్ థింగ్.
0: మానవత్వము చేరి మంచినే బోధించి
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ టీచర్స్ ద లెసన్ ఆఫ్ గుడ్నెస్.
0: తెలిసి వెలగవలను తెలివితోడ.
1: యు హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
0: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హ్యాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఎ మీన్ లైఫ్ ఎ లో లైఫ్.
0: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
1: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమిష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుక సమిష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యక్తి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
1: When once we understand the collective form clearly, you can understand the individual nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meer chadivina chadavulu.
1: All the education you received.
0: Telusukunna telivitetalu.
1: The intelligence you have acquired.
0: Edo chinna chinna pasivachi murugadaru kulam nerpi manamu dani saathakam gavinchukovali gaani pasivachi murugadulu nunchi manam nerchukovalsam vachindi ee naadu.
1: Can even be learned by close observation of tiny creatures, the birds, beasts and animals in nature.
0: Itti satyanni teachers bodhinchadaniki veelu kaadu.
1: It's not possible for teachers to teach this truth.
0: Aa teachers kuda tamu telusukokunda tamalo unnatundi devatvanni tamu marchipothunnaru.
1: Even teachers also have forgotten the latent divinity in them.
0: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టను నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఫర్ అవర్ డైలీ లివింగ్. వీ మస్ట్ లెర్న్ హౌ టు షేర్ అండ్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్ and be exemplary in understanding the human quality, raising to the level of the divinity.
0: Manavatvam samatvam nundi povali.
1: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
0: Ee samatvame povunappudu inga ye matram kodanu manavatvam undi prayojanam ledu.
1: Without this samatva, equality, manav

0: the humanity is useless.
1: కనుక మొట్టమొదట మనం సమత్వాన్ని తీసుకోవాలి.
0: Therefore, we should consider basically this principle of samatva, equality.
1: ఈ సమత్వం అనే మానవత్వం లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడా ప్రయోజనం లేదు.
0: Without the samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatva anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
0: Divyatva, divinity, has got this latent divine power.
1: Idi daiva shakti.
0: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni yandu kudanu nindi nimrukratvai unnadi.
0: This divine power is immanent in every human being.
1: Kani dani andukoleka avarudaipoyi tanu dani vadalapettunnadu manavudu.
0: Man is not able to be benefited by the latent divinity within himself. He is not able to receive.
1: Kanuka manamu divinity ni manamu chakkani bhavamuto mam dini develop cheskovali.
0: Therefore, we have to develop the latent divinity with very good feelings and sentiments in a proper way.
1: Manavatvamu entati kalam nundiyo perugutu vastuntundadi.
0: Humanity has been growing since ages.
1: Inatri kadi manavatvamu.
0: Human being is not of today.
1: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
0: We cannot consider ourselves humans by just being born to a mother.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
0: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండని.
0: దర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ దిస్ దివ్యత్వ ద డివినిటీ.
1: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ డివినిటీ అండ్ దర్ఫోర్ హీ హ్యాస్ ఫర్గాటన్ ఈవెన్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: Therefore, we have to recognize the human quality to begin with.
1: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కానీ ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
0: Today we think that we have known మానవత్వ, the human quality, but to what extent have we known?
1: కేవలం ఆకారం మాత్రమే తెలుసుకోవటం మాత్రమే కాదు.
0: Is not enough if you know a human being by his form.
1: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమే ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: జస్ట్ ఆకార ద ఫార్మ్ ఈజ్ నాట్ ఇనఫ్, ఆచరణ ద ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక ఆ ప్రాక్టీస్ కూడా మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు ప్రాక్టీస్.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
0: so many sacred texts like Upanishad Shastras are given to mankind so as to deserve this title of human being.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: Or else, what's the use of all these sacred texts like Upanishads?
1: ఇవన్నీ కూడా మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: These sacred texts like Upanishads will bring out the hidden treasures of divinity present within.
1: Andukosamane ee education anetundi lanto educare ani kodalu mundu chepparu.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: Education anaga sahajanga vachetundi yokka swarupamu.
0: And this educare is one which is natural.
1: Educare anaga lopala daagabadinatundi deeni paiki laagatam.
0: Educare is to bring out that which is latent within.
1: Mana yendu daachabadinatundi educare.
0: Educare is that which is hidden within us.
1: Chadivite labhinchetundi education.
0: Education is the one you can acquire by going through books.
1: Chadivinatundi matram appadikappadiki upayoga pettukovachunu.
0: You can make use of all the knowledge that you read then and there itself.
1: Kani educare anetundi manlo aavirbhavinchinatundi kaakunda మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఇస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్, బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకును అడుగడుగున కూడాను క్షణ కూడాను గడిగడి ఎందుకును మనకు కనిపిస్తూనే ఉంటుండది.
0: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: That we are not able to recognize.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమో ప్రాప్తించదు మనకు.
0: In fact, without this divinity, you cannot be educated.
1: Kanuka ee naadu chadive chadulanni kudanu kevalam education ga kanipistundadi kaani educare aneetundi danni manam gurtinchukolekapothunnam.
0: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
1: Education ante kevalam చదివిన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదలు నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
0: వేరస్ ఎడ్యుకేర్ ఇస్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
1: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
0: The real power, the capacity lies in bringing out this latent educare.
1: ee education anetundi kevalamu manamu nerchukunnatundi.
0: Education is obtained by learning.
1: Educare anetundi manlo unchi aavirbhavinchetundi.
0: Educare is the one that manifests.
1: Nirantaram kodano athaneyandu idi kanipistune untundadi.
0: In fact, it is present continuously within.
1: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటి కాదు.
0: Educare is not the one that could be received by formal reading.
1: కనుక educare ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So we should make every attempt to have this educare.
1: కనుక educare అనేటువంటిది సహజమైనటువంటిది.
0: Therefore, the educare is quite natural.
1: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
0: Whereas education is obtained by formal learning.
1: Educare అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
0: Whereas educare is within you, following you throughout.
1: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
0: Therefore, learning should not be confined to textual information.
1: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
1: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, our intelligence should bring about transformation.
1: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడాను అంత వేస్ట్.
0: Without transformation, all this information is merely a waste.
1: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్గా తీసుకుంటున్నాము.
0: This information which is a waste, we have developed a taste towards it.
1: అది కాదు మనకు.
0: That should not happen.
1: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తుంటుంటుంది.
0: The educare which is within should manifest, should be brought out, so that it would follow us wherever we go.
1: మానవుని యందు ఉన్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రేరేపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
0: Therefore, this intelligence, the intellect, are God's gift.
1: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: Therefore, God-given powers, the intelligence, intellect, have got to be preserved and improved upon for our use.
1: నిజముగా మన యందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటిది.
0: God has given a lot immense power to everybody. None can estimate because divine power is beyond all
1: estimate.
0: There is no other greater power than the divine power. Love is most powerful and greatest. But we are dropping that love in a simple way.
1: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటమని మాత్రమే పలుకుతున్నాము.
0: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ద ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
1: అది కాదు ప్రేమ.
0: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
1: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ, రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
0: ద ట్రూ లవ్ డిమాండ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ లవ్ ఇన్ యూ విత్ ద లవ్ విత్ అదర్స్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము.
0: Combination of these two speak about the true nature of love.
1: Prema, prema, prema, prema ani manam andaru manam palukutune unnamu.
0: In fact, we utter this word love repeatedly.
1: Kani aa premaku etti roopam unnadi, etti gunam unnadi, etti vidhamuga dani upayoginchukovali.
0: What form the love has, in what way the love has got to be used.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: లవ్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను, కానీ అది ఎవరిని బాధించదు.
0: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
0: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
1: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
0: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: యు మే మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ షేర్ విత్ ఎనీబడీ, బట్ లవ్ విల్ నెవర్ డిమినిష్ బికాస్ గాడ్ హెస్ గ్రాంటెడ్ అస్ దిస్ ఇన్ఫినిట్ లవ్ టు ఎవ్రీబడీ.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: వెన్ వీ మిస్యూజ్ దిస్ డివైన్ లవ్, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే, కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: Therefore, the God's gift love has to be made use of properly.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
0: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
1: ప్రేమ స్వరూపురాల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
0: లవ్ ఇస్ సో సేఫ్, సో స్టడీ అండ్ పర్మనెంట్.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
0: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: దెర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎట్టి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
0: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
0: దర్ఫోర్ లవ్ is life to every creature.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
0: In order to know love, you have to love only. That's only way.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమతత్వం మనకు అర్థమవుతుంది, కానీ ప్రేమకు పైపై తెలిసి తెలియజేయడంలో ప్రేమతత్వం ఏమాత్రం అర్థం కాదు.
0: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
0: All the worldly love must have been tested at one time or other and simply dropped.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
0: But the divine love is not such.
1: Annitini koodinatundi idi.
0: It includes all.
1: Premamayundu sidharudu.
0: God is love.
1: Aa premaye athani property.
0: And this love is God's property.
1: Kavukani ee devam yokka property ni manam etta rakshinchukovali aneetundi vidhananni mottamottu meeru gurtinchali.
0: Therefore you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
1: ప్రేమే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: దైవమే ప్రేమ.
0: గాడ్ ఇస్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు ఇది ఎట్టు మనం విభాగం చేసేవుతుంది.
0: When God is love, when love is God, how can you separate them?
1: Live in love.
0: Therefore, Bhagavan says, live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
0: Then only we'll be knowing the meaning of love.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమతత్వం అనేటువంటి పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు స్పెల్ అవుట్ టు అటర్ దిస్ వర్డ్ లవ్.
1: దాన్ని అర్థం చేసి చాలా కష్టము.
0: బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ఇట్స్ మీనింగ్.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో అండ్ రికగ్నైజ్ దిస్ లవ్.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: ఇఫ్ యు నో ద నేచర్ ఆఫ్ యువర్ ఓన్ లవ్, it is quite possible and so easy to know the love of others.
1: Kanaka motta mota tana premanu tanu gurtinchalaniki prayatninchadi.
0: Therefore one must understand one's own love.
1: Tana prema tana chuttu tana prakala tana sundu ekkada chuchina unnatundi premane.
0: Therefore this love is around him, in him, above him, below him, in the vicinity.
1: Kanaka prema aneetundi tattvanni motta mota meeru telusukondi.
0: Therefore this love has to be known in the beginning.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపం అయిపోతాం.
0: When once you know what love is, you become the embodiment of
1: love. ఈ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది?
0: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
0: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: Vidyarthulara.
0: Students.
1: ఈ ప్రేమ తత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
0: Therefore, if you consider love in its profundity, in its depth, you certainly become great.
1: కనుక ప్రేమ తత్వాన్ని మొట్టమొదటి గుర్తించండి.
0: Understand the nature of love in the beginning.
1: అప్పుడే మీ యొక్క ప్రేమ తత్వం పరలోకంలో అర్థమవుతుంది.
0: Then it is possible for others to learn from you and understand love.
1: ఈ రామాయణం లోపల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
0: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
1: Ramanu matrame goppa vaadani chaala mandi palugutu untaru. Kaadu kaadu kaadu kaadu.
0: Many think that Rama is greatest.
1: Indulo prati okka vyakti kudanu Ramula kante goppa vaaru.
0: In fact, every character in this epic is so important and equally great.
1: Meeru vini untaru Sumitra.
0: Sumitra, you must have heard of.
1: Sumitra emi palikiraani manushiga meeru bhavistunnaru.
0: We consider Sumitra as a minor role, not very important.
1: Ramayanamlo Sumitra ante emti manchi snehitralu ani.
0: The word Sumitra means a good friend.
1: Kaadu denlo good friend.
0: In what sense?
1: Anninti endukudunu aanandanni chekurchetundidi ee Sumitra.
0: Sumitra shares bliss or happiness in every aspect with others.
1: Kaikaku ఒకే కొడుకు.
0: Kaika has one son.
1: Kausalyaku oke kumarudu.
0: Kausalya has only son.
1: Kani Sumitraku iddaru biddalu.
0: Sumitra has two sons.
1: Ee iddaru puttatamlo unnatundi antaratham emiti?
0: What is the inner meaning of this?
1: Kaika తనకు పుట్టినటువంటి కుమారుడికి రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
0: కైకా కన్సిడర్ దట్ హర్ సన్ ఇస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
0: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
0: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదమని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది, గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది, ఆ శిరస్సును ఆర్చుకుంటూ వచ్చింది.
0: షీ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది కింగ్డమ్. అండ్ వాట్ షీ డిడ్ వాస్ షీ హ్యాడ్ ఎ హెడ్ బాత్ ఆన్ వన్ డే, క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్ అండ్ షీ వాస్ డ్రైయింగ్ హర్ హెయిర్.
1: ఆ వెంట్రుకలు ఆరబోసుకుంటుంటే ఇప్పుడు గ్రద్ద వచ్చింది, ఆ వెండి కప్పు లోపల పోసినటువంటి పాయసాన్ని ఎత్తుకొని పోయింది.
0: ఇన్ ద మెయిన్ టైమ్ సమ్ ఈగల్ కేమ్ ఓవర్ దేర్ అండ్ పిక్డ్ అప్ దట్ వెజల్ విత్ పుడింగ్.
1: ఇది తీసుకుని పోయింది.
0: ఇట్ హాస్ టేకెన్ ఇట్ అవే.
1: కట్టగడపటికి అంజలీ దేవి యొక్క భవనం లోపల వదలింది.
0: అండ్ ఇట్ హాస్ డ్రాప్ అట్ ద ప్లేస్ ఆఫ్ ద అంజని.
1: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధురం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
0: షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది టేస్ట్ ఆఫ్ ద పుడింగ్ అండ్ షీ స్టార్టెడ్ వండరింగ్ హౌ మ్యాన్ వుడ్ బి ఎక్స్టాటిక్ ఇఫ్ హి వర్ టు రిసీవ్ ఇట్.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరి నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను, వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
0: దెన్ సుమిత్ర థాట్ ఆఫ్టర్ టూ సన్స్, వన్ సన్ విల్ ఫాలో ద సన్ ఆఫ్ కౌసల్య, ది అదర్ సన్ విల్ ఫాలో ద సన్ ఆఫ్ కైక.
1: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు, ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
0: ద న్యూ బోర్న్ బేబ్స్ రిఫ్యూజ్ మిల్క్, దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ మిల్క్ ఎట్ ఆల్, దే వర్ స్లీప్లెస్ అండ్ వెంట్ ఆన్ క్రయింగ్.
1: అప్పుడు వశిష్ఠుల వారు వచ్చినప్పుడు వశిష్ఠుల వారి దగ్గరికి ఈ సుమిత ఈ బిడ్డల నిద్రని తీసుకెళ్లింది.
0: వశిష్ఠ హ్యాపెన్ టు బి దేర్ అండ్ సుమిత్ర ప్లీడెడ్ విత్ హిమ్.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
0: హి సెడ్ డోంట్ క్రై ఎనీ మోర్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్.
1: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి యొక్క కుమారుడికి పక్కలో పండబెట్టండి.
0: హి సెడ్ దట్ యు కీప్ యువర్ సెకండ్ సన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సన్ ఆఫ్ కైక.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడు తట్ట లోపల పెట్టమని చెప్పింది.
0: లెట్ ది ఫస్ట్ సన్ బి కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
1: కౌసల్య ఎక్కువగా ఉయ్యాల లోపల లక్ష్మణ్ణి పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రీడల్ ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ అండ్ స్లీపింగ్ జాయ్ఫుల్లీ.
1: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడికి పుట్టినటువంటి శత్రుఘ్నుడి దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
0: సిమిలర్లీ ఇస్ ది థింగ్ విత్ శత్రుఘ్న, హూ వాస్ ఆస్క్డ్ హూ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ భరత, హీ టు హ్యాడ్ హిస్ షేర్ ఆఫ్ ది మిల్క్ అండ్ స్లెప్ట్ హ్యాపీలీ.
1: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకి ఏమీ పని లేదు.
0: అండ్ ఫ్రమ్ నెక్స్ట్ డే సుమిత్ర హ్యాడ్ నో వర్క్ టు డూ.
1: అయ్యో నాకు ఇలాంటి పరమ పవిత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
0: ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ టూ సీక్రెట్ సన్స్.
1: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
0: దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము.
0: ఇట్స్ మై డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ టుడే
1: అని అనుకుని శ్రీరాముని ప్రక్కలో ఈ మొదటి కుమారుని పండమెట్టేసేసింది.
0: అండ్ షీ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ శ్రీరామ.
1: ఇంకా కైకేయికి పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
0: అండ్ శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
0: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
0: ఆల్ ద బ్లిస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
0: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
0: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
1: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
0: As the days went on, Lakshmana followed Rama.
1: Shatrughna venta Bharatudu sola tirutu vachadu.
0: And Shatrughna followed Bharata.
1: Ee Bharatudu Lakshmanudu maha shakti vantulu.
0: Bharat and Lakshmana are very powerful.
1: Veeru iruvure lekunina Ramayaname ledu.
0: Ramayana is incomplete without these two characters.
1: Kanuka motta motta Lakshmanudu.
0: In the first place, Lakshmana.
1: Ramulu puttina tarchame Lakshmanudu.
0: And Lakshmana was born soon after Rama was born.
1: Bharatudu puttina tarchame Shatrughnudu.
0: Shatrughna likewise was born immediately after Bharata.
1: Ee shakti Bharatudu daggara untundadi.
0: And this power is also there in Bharata.
1: Ee prema tattvamu Lakshmanudu daggara untundadi.
0: The principle of love is there with Lakshmana.
1: Kanukani ekkada poyinappudiki Lakshmanudu pakkana untundadi.
0: Therefore Lakshmana was always in the company of Rama wherever he went.
1: Inga ekkada poyinappudiki Shatrughna jathalo Bharatudu undatam.
0: So also Shatrughna followed Bharata wherever he has gone.
1: Kanuka manam edo variki puttaru veeriki puttaru anukuntunname kani idi sarainatundi kaadu.
0: We just think in terms of lineage, but it is not proper.
1: Ee vidhanga naluguru okarikokaru cherukoni
0: all the four together
1: anyonyanga
0: with intimate association,
1: anukulanga,
0: conveniently,
1: ekanga,
0: unitedly,
1: kaalam gadupthu vacharu,
0: spent their time.
1: Appude idi ramayana poorthi ayindi.
0: Then only ramayana is complete.
1: Rama ayanam,
0: rama ayanam,
1: ramayanam,
0: ramayana.
1: Kanukane rama ayanam anaga enduku ramulu ramulaku taginatvanti okka bharatudu, bharatudu taginatvanti okka shatrughnudu, shatrughnudu taginatvanti okka lakshmanudu.
0: Ramayana means Lakshmana, who is befitting to the stature of Rama, and Shatrughna, who is of equal level of Bharata.
1: Kanuka ee naluguru cheri oka padarthamu yokka vibhagamune tappa anyamu kaadu.
0: In fact, all the four are one only. They are not fragmental or segmental.
1: Kanuka Kausalya, Sumitra, Kaikeyi mukkuru kudanu.
0: So also Kausalya, Sumitra, Kaikeyi.
1: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్.
1: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
0: దే కుడ్ ఎర్న్ దిస్ బ్లెస్సింగ్ దిస్ వే.
1: కనుక రాముడు ఉన్నాడుంటే పక్కలోపల లక్ష్మణుడు ఉండాలి.
0: వేర్ దేర్ ఇస్ రామ బై హి సైడ్ ఇస్ డెఫినెట్లీ ప్రెసెంట్ లక్ష్మణ.
1: శత్రుడు ఉన్నాడంటే పక్కలోపల భరతుడు ఉండాలి.
0: Wherever you find Shatrughna there, you'll find Bharata also
1: there. Therefore,
0: unity among these four brothers is, strictly speaking, the sense of Ramayana.
1: None
0: can estimate, declare the strength and the message of Ramayana.
1: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
0: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
1: Manavata swarupamu,
0: the human form,
1: kevalamu,
0: merely
1: akaram matrame kadu,
0: not limited to form only.
1: హృదయము, హృదయముకు తగినటువంటి మనసు, మనసుకు తగినటువంటి చిత్తము, చిత్తముకు తగినటువంటి ఇంద్రియముడు.
0: Therefore, there should be the heart as per the mind. There should be the intellect as per the heart. And there should be sentiment of feeling.
1: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
0: You may read to any extent, to any length of time, but it is not possible to know in depth.
1: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
0: It's not possible to know the mutual love, the prevailing love existed among them.
1: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాముని పరిగెత్తి వచ్చాడు.
0: One day when Kausalya was doing some work, Rama came there running.
1: Kausalya vadilo padi yedustu unnadu.
0: And Rama fell on the lap of Kausalya and started crying.
1: Emiti Ramulu yechatam emiti ani ayana chaala aashcharyapadindi.
0: And she was very much surprised why Rama was crying.
1: Ee aashcharyapadutu undinatte Lakshmanudu vachadu.
0: And in the meantime came there.
1: Ayana kuda vachi ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
0: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఏమిటి దీనికి విచారణ చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
0: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
1: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
0: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
1: రాముడు జయించాడు,
0: రామ వన్,
1: లక్ష్మణుడు ఓడిపోయాడు,
0: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్
1: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
0: అండ్ టుడే వీఆర్ హ్యాపీ, దట్స్ వాట్ దే సెడ్.
1: కనుక రామ లక్ష్మణుడు ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
0: దేర్ఫోర్ రామ లక్ష్మణ సింబలైజ్ ద యూనిఫైడ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్.
1: భరత శత్రుఘ్నం కూడా ఉంటే
0: సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ భరత శత్రుఘ్న.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా, అనురాగంగా, ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్, సో క్లోజ్, సో లవింగ్.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
1: రాముడు యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు కానీ అంజునుడికి తెలియదు.
0: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
1: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసును కానీ మరొకరికి తెలియదు.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ బియాండ్ ట్రాన్సెండెంటల్.
1: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి, ఆనాటికి, ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
0: వన్ హ్యాస్ టు రివ్యూ, అడోర్, గో త్రూ సేక్రెడ్లీ ద స్క్రిప్చర్ ఎపిక్ రామాయణ.
1: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది కానీ అంజునికి అర్థం కాదు.
0: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుని భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
0: అండ్ ఎట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
1: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
0: యువర్ బ్రదర్ రామ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్, బెటర్ యూ ఆల్సో ఫాలో హిమ్.
1: తప్పక పోతాను.
0: లక్ష్మణ సెడ్ ఐ విల్ డూ ఇట్.
1: కానీ రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుకు.
0: లక్ష్మణ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ హీ కుడ్ ఫాలో రామ.
1: భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యోన్యంగా పోయాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: ఈ శత్రుఘ్నుడు ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ శత్రుఘ్న?
1: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
0: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
1: ఇలాంటి భరత శత్రుఘ్నులు, రామ లక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
0: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్స్ బై నోయింగ్ ఐడియల్స్.
1: వాళ్ళ అన్యోన్యతను మనం అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
0: We should experience the same love that existed among those brothers and share with others.
1: కనుక రామాయణం అంటే కేవలం ఒకరి కథగా మాత్రమే కాదు.
0: Therefore, epic Ramayana is not merely a story.
1: ఇది ఆత్మ యొక్క అంతరార్థము.
0: It is a revelation of the self.
1: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
0: It is the limitless, intimate reflection, manifestation of the self, and sets an ideal for everybody.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్.
0: It carries the three principles, reaction, reflection, and resound.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని భర్తృ శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
0: And this is very well noticed by brothers Bharata and Shatrughna.
1: Kanuka manam prati ramayanam yokka tattvanni kudanu manamu chakkaga artham chesukoni dani vartinchidattuga nadchukovali.
0: Therefore we should understand the message of Ramayana clearly and follow their examples.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Kabatti ramayanam anetundidi kevalamu grandhamato polcheyatundidi kaadu.
0: Ramayana is not merely a text.
1: ఇది గంధములతో కూడినటువంటిది.
0: It is one of gandha or fragrance.
1: ఇట్టి మనస్తత్వాన్ని అందరు కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా, అనుకూలంగా, ఆనందంగా మనం ఉద్దీతులవుతారు.
0: When once the fragrance, the aroma, flavor of Ramayana is understood and shared with everybody, one can lead a blissful life.
1: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే.
0: నాట్ ఓన్లీ నౌ, ఇన్ విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్.
1: ఎక్కువ కాలం కూడా కాదు,
0: నాట్ వెరీ లాంగ్,
1: అత్యంత స్వల్పకాలం నందే,
0: ఇన్ వెరీ షార్ట్ టైం,
1: యావత్ ప్రపంచం అంతా కూడాను
0: ద హోల్ వరల్డ్
1: రామాయణ కథగా పావెళ్తుంది.
0: విల్ అండర్స్టాండ్, ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఎపిక్ రామాయణ ఇట్సెల్ఫ్.
1: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: And the nature of the self in everybody is the quality, the nature of Rama.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: We find so many religions, communities, sects today.
1: కాదు కాదు కాదు కాదు.
0: Certainly not.
1: కొంతకాలం లోపలనే,
0: within a short time,
1: ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటిది ఒకటే ఒకటి.
0: Therefore there is only one that is present in humanity.
1: ఇట్టి మానవత్వాన్ని ఏకత్వంగా భావించుకోవటమే రామాయణం చాటేటటువంటి ఒక గొప్ప బోధ.
0: So the message of Ramayana is this, the observance of unity in humanity.
1: ఈ యూనిటీ చేరినప్పుడే,
0: when once this unity is there,
1: పవిత్రత ఏర్పడుతుంది.
0: Then you will find purity.
1: Purity వచ్చినప్పుడే,
0: when once there is purity,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: And there will be intimate association.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: when once there is intimacy,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: The whole world will uniformly experience bliss.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: Therefore it's only Ramayana that will make everybody blissful.
1: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore everyone should chant and sing the glory of Rama.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate understanding and relationship.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: లక్ష్మణుడు భార్య,
0: the wife of Lakshmana,
1: ఆమె గొప్ప పెయింటర్.
0: She is a great painter.
1: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: And at that time she was painting the picture of Rama.
1: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
0: And it is at that time the wife Lakshmana stepped in.
1: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉరికిపోయింది.
0: And the whole paints spilled out.
1: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
0: When I wanted to paint the whole picture of Ramachandra, the paint has spilled out of this. It has become wasteful now.
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణుడి భార్య.
0: Likewise, the wife of Lakshmana.
1: లక్ష్మణుడి భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: And such a situation was faced by her.
1: ఈ లక్ష్మణుడి భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: And she is always friendly.
1: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
0: She had a compassionate heart.
1: ఇంకా ఇద్దరు కూడున్నారు.
0: And there are two more.
1: Sita, Lakshmanudu.
0: And we also find other roles like Sita and Lakshmana and so on.
1: కానీ సీత, సౌమిత్రి వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
0: Sita and Sumitra were always together. They were never separated.
1: అట్టి సమయంలో
0: at that time
1: వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు.
0: They happened to go out.
1: ఏం చేసేది, అన్నగారు అరణ్యకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి
0: all the four ladies
1: వీరు నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి
0: వారు. థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ
1: ఈ చింతన చేస్తూ ఉంటుంటే
0: యాజ్ దే వర్ థింకింగ్ ఆఫ్ రామ
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
1: కానీ ఒకానొక సమయం లోపల ఈ హనుమంతుడు తాను అలాగే లక్ష్మణ మూర్చ కోసమని మందు తేవటం కోసమని సుమత్ పర్వతం పైన పోతున్నాడు.
0: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
1: And
0: he could reach Lakshmana and bring him back to life. And he was left there near the place where Kausalya stayed.
1: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
0: Then Kausalya cautioned, who are you?
1: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
0: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
1: మరి ఇక్కడ పడివేసిన వాడు ఎవరు?
0: And then who dropped this body here?
1: హనుమంతుడు.
0: It was Hanuman.
1: రామాజ్ఞను పురస్కరించుకుని
0: and he paid all his respects to Ramayana.
1: ఆ యొక్క పర్వతం ఉన్నటువంటి మందును తీసుకుని వస్తున్నాడు.
0: అండ్ హీ బ్రాట్ ఆల్ దిస్ ఇంపార్టెంట్ మెడిసినల్ హెర్బ్స్ ఫ్రమ్ ద సంజీవా మౌంటైన్.
1: తీసుకొచ్చేటప్పటికి అయ్యో నా కుమారుడు మరణించినాడా, మూర్చ చెందాడా అని కౌసల్య చాలా గొల్లును ఏడ్చింది.
0: అండ్ ద మదర్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తప్పించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: Then the younger sister told Kausalya, you may be worried of Rama, let me assure you, nothing can ever happen to Ramachandra.
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: So each one was sharing their own opinion, thus picking up courage from each other.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: Therefore all the episodes in Ramayana will make us blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీని ఎంత చెప్పే కొద్ది ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: కనుక మనం రామలక్ష్మణుడు మాత్రమే తలుచుకుంటున్నాం, కానీ ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నప్పుడు ఎంతో విచిత్రమైనటువంటి చిత్రములు ఎంతో జరుగుతూ ఉంటుంటాయి.
0: వీ స్టడీ ది హోల్ ఎపిక్ టుగెదర్ కలెక్టివ్లీ, బట్ వెన్ యూ అబ్జర్వ్ ఎవ్రీ రోల్, ఎవ్రీ క్యారెక్టర్, It is significant.
1: Chitrambulu trairokya chitrambulu.
0: They are very peculiar and mysterious.
1: Vajralala vittambulu.
0: And they are so intimate, saints.
1: Kani ante kadu. Munijana vana pautrambulu.
0: And they are so sacred, so important to saints and seers.
1: Ramachandra chitrambulu.
0: That is the story and the history of Ramachandra. The story of Ramachandra cannot be estimated. Therefore this mysterious, inexplicable, epic Ramayana has got to be read out thoroughly, that one has to follow the examples of different characters mentioned in the epic.

0: Ayvici
1: kupalici.
0: Kinchina kenuka to palini druchi.

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్ ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్ విదౌట్ లవ్ there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
0: Vidyarthulare,
1: students,
0: prema anu padamu teliyani manavudu ledu.
1: There is no human who doesn't know this word love.
0: Vishyamantayu ee premalo imidi unnadi.
1: The entire universe is contained in this love.
0: ప్రేమకు ప్రేమయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్.
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు.
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ హి వుడ్ నాట్ ఫైండ్
0: వొకాబులరీ. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద డిస్క్రిప్షన్ బై వర్డ్.
0: అనిర్వచనీయం ప్రేమ అన్వయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్.

0: the comprehension of the mind and the description by word.
1: Anirvachaneyam prema annadu Naradudu.
0: Narada said, love is indefinable.
1: Itti vachanamunaku bhavamunaku talampunaku atitamainatunte prema tattvanni samanyamaina manavudu prakrutamaina jeevitamulo భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ manifests in the divine.
1: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
1: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: ద కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్
1: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
0: దేర్ఫోర్ the eternal truthful love is always directed towards God.
1: Intiye kaadu,
0: not only this,
1: algebra number vantidi.
0: It is like an algebra number.
1: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
0: You may put any number on either side but it remains same.
1: Tailamu deepamunu veligistundi.
0: It is the oil that lights the lamp.
1: Prema jeevitanni veligistundi.
0: It is love that lights the life.
1: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
0: It is very difficult for a human being to realize this love.
1: Ee naadu bhautika jagattunandu praaptamainatundi jeevitamulo anubhavinchetundi prema kevalamu premaga bhavistunnaru manavudu.
0: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
1: Idi prema kaadu.
0: It's not love at all.
1: Idi prema ani anipinchukodu.
0: You cannot call it love.
1: Talli dandrulla prema gaani, talli biddala prema gaani, leka bharya bhartala prema gaani, ivanni kudunu kevalamu anuragamuniki sambandhinchinave gaani, aatma sambandhamaina prema tattvamu kaadu.
0: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
1: Idi moham ani kudanu cheppavachu.
0: You can also call it attachment, moha.
1: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchindi kaadu.
0: The attachment relates to the body and but not to the spirit.
1: Dehamunu premistunnaru.
0: We love the body.
1: Adhikarinni premistunnaru.
0: We love the one in authority.
1: Antastulunu premistunnaru.
0: We love status.
1: కానీ ఇవన్నీ ఎంత వరకు?
0: How long they last?
1: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long this body exists.
1: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long we are in position.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: So long this human life is sustained.
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
0: All the three are temporary.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore, this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: This love is selfless. It is egoless. It is blissful.
1: Itti aanandamayamainatunti swartha rahitamainatunti ahankara rahitamainatunti divyamaina bhavyamainatunti ee prema tattvanni telusukovalante prema dwarane telusukovali.
0: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
1: Kana prema anaga కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్.

0: which is just transient and physical and worldly.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: They have come in between and pass off.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: This eternal love originates from heart.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: It's not that it's born there, it is spread everywhere.
1: కానీ ఇట్టి వ్యాపకమైన ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించటం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: The heart of human has become barren. Barren land. Barren land.
1: అంతేకాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
0: It is dirty.
1: కారణమేమిటి?
0: Why?
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైనటువంటి భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: He has filled his heart with worldly thoughts.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: There is no space, there is no scope for the sacred permanent love to enter.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: The moment we keep this worldly physical love at a distance, this attachment at a distance, then only you will find this true love originating, which spreads everywhere.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: What is it that the human being should know now?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: The human love today changes every time.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: After birth, the child considers the lap of the mother as the very heaven.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకు ప్రాపంచిక సంబంధమైన విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: Later, the child ages and starts studying.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: After one or two children, he'll be disgusted with his family.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: Later he moves about to earn money.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను త్యజిస్తుంటాడు.
0: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
1: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు?
0: Therefore all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: This love is not true.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It is not infinite love.
1: ఈ ప్రేమ మారనటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: Yat drushyam tannasyam. Chuchana dandai kudanu ukaanoka samayam nandu idi adrushyamaipothundi.
0: All that you see is bound to vanish at one time or other.
1: Ee adrushyamayetvanti okka satyamainatundi kaadu.
0: All that disappears is not truth.
1: Kanuka adrushyam kaanatvantidi antarbhavamlo undinatvantidi అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది పరిశుద్ధ పరచునటువంటిది ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: Love only gives and gives, it will never receive.
1: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: Love continuously gives and gives.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజి వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ బిఫోర్ గివింగ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ ఓన్ సన్.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజి వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, he is not prepared to give his own share of the property to the son, how would he expect others to give
1: property? It
0: is only God who gives and gives, no one
1: else.
0: Therefore, this love is divine.
1: నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
1: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దీస్ స్వీట్స్.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ అండ్ got them digested and he could be strong and remain there with all the courage.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: What is the inner significance here?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింపజేసుకోవాలి.
0: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
0: It's only after digestion our body will be strong enough.
1: అదే విధంగానే మనం విన్న విషయములను చదివిన విషయములను గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హెర్డ్ ఆల్ దట్ వీ రీడ్
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.
1: Pray.

దేశముతో ప్రేమసుధావర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there is no love, in order to germinate the seeds of love, with all the emotion of love,
1: prema nadullu pravahimpaga murali ganamuse yegade krishna ganamuse yegade krishna ganamuse yegade.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: Kani ee naati manavuni yokka hrudayamulu marubhoomuluga tayaraipothunnayi.
0: But human heart today is a barren land.
1: Isukalo Varsha Dhaladara Linkipovu.
0: It's only on sand the water just sings.
1: Madhura Mai Nilchu Regani Masakalona.
0: Whereas in a fertile land the same rainwater becomes sweet.
1: Isukalo Varsha Jaladara Linkipovu.
0: Whereas in a
1: Madhura
0: Mai Nilchu
1: Regani Masakalona.
0: In a fertile
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: Ee aadhyatmika margam kani లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: స్పిరిచువల్ మ్యాటర్ ఆర్ వర్ల్డ్లీ ఆర్ సైంటిఫిక్ ఆర్ టెక్నాలజికల్ అన్లెస్ హార్ట్ ఈస్ ప్యూర్ ఆల్ ద రెస్ట్ విల్ బి ఫ్యూటైల్.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల దీనితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart. Is not merely a matter of gain.
1: Itti pavitramainatundi prema tattvanni prati vyakti kudanu gurtinchadaniki prayatninchali.
0: So every person should determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: In fact love cannot be contained within this.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుందనగా ఏంటి, నా చెయ్యి పెద్దది వస్త్రం చిన్నది.
0: You find this cloth, well because my hand is bigger than the cloth I hold here.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది ప్రేమ చిన్నది.
0: Likewise, if you say that there is love in this universe, it means universe is bigger than this love.
1: Kanuka ee vishwame ee premalo emidi untunnadanaga ee premane peddadi vishwam chaala chinnadi.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: Kanuka ee drishya kalpitamainatundi ee jagat antai kudanu prema aadhinamainatide kaani prema ee yokka jagattunaku aadhinamainatide kaadu.
0: Therefore all this apparent transcendent universe is present in love, and love doesn't submit itself to this universe.
1: దైవమును కాని లేక కాలాన భిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: Creation, sustenance and annihilation, all the three periods of time are present within love only.
1: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: All others are physical, worldly.
1: ఈ శరీరం ఎంత కాలం ఉంటుంది?
0: How long the body lasts?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: All these are just temporary.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంటది.
0: This which is ephemeral and temporary love also doesn't last long.
1: కనుక హృదయ తత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truths.
1: Itti nitya satyamainatundi oka prema tattvanni gurtinchadame manavuni oka pradhana kartavyam.
0: The main aim and objective of mankind is to recognize this eternal truth which is love.
1: Ee naati drishyamu, ee naati prapanchamu teenari rogamuto badinchutunnatundi oka rogi vale kanipistuntundadi.
0: The apparent world, what you see now, is full of all diseases, like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వం.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. ఏమిటి? What do you mean by ఆత్మా?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: Atma has no definite form.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The pure love is ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: Sacred love is ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Selfless love is ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Egoless love is
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The love which is
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: Formless love is ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: However, this love has so many experiences.
1: చక్కెర ఉంది.
0: Here is sugar.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: But we ask the form of its sweetness, no one can say.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పొచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: However, if you ask what is the form of this sweetness, you will say it is sweet, and you can say sweet, but you cannot say the form.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non-apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటుంది.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: The worldly love, because of union and separation, will put you to suffering, will put you to sadness.
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్, బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగం పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాజ్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను, నిరంతరం కూడాను, సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: అక్కడనే ఉంటుండాలి.
0: ఇట్ స్టేస్ దేర్ ఆల్ ది టైమ్.
1: అది సర్వత పాణిపాదం తస్సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగశయనం.

0: భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగశయనం.
0: వెయ్యి పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
1: Lord reclines on the serpent with 1,000 hoods, but yet he remains as the embodiment of peace.
0: Anaga ee vela koladi sirasulu kalinatunti oka deeni paina pavadinchu kudanu shantanga untunnadu.
1: Though he is reclining on the serpent with 1,000 hoods, he always remains in
0: peace. Enduvalla shantiga untunnadu.
1: Why? What the
0: reason? Dani tana krinda vesukunnadu anduvalla shantiga untunnadu.
1: Because the serpent is present under him, therefore he remains in peace.
0: Kaani ee naati manavudu ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే.
1: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్, దేర్ ఫోర్ ఈజ్ రెస్ట్లెస్.
0: విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగి నొక్కాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ పుట్ ది సెన్షువల్ డిజైర్ అండర్ కంట్రోల్. అండ్
0: అది ఏ భగవంతుడు? శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
1: Lord Narayana, though he reclines on the serpent,
0: ఎక్కడ ఉన్నాడు నారాయణ?
1: Where is Narayana?
0: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
1: Narayana resides in the altar of the heart.
0: కనుక హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రమే అవకాశం ఇవ్వటం లేదు.
1: So the heart should not entertain any desire.
0: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
1: What is that you scope for the desire? It's on the mind.
0: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
1: It's the mind behind all this mischief.
0: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
1: దేర్ఫోర్ యూ హావ్ టు డైరెక్ట్ ది మైండ్ టువర్డ్స్.
0: ఎట్ట మరల్చాలి? ప్రేమ చేతనే.
1: యూ కెన్ డైరెక్ట్ ఇట్ త్రూ లవ్.
0: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డైరెక్ట్.
0: అన్నింటినీ అణగరొక్కుతుంది ఈ మనస్సు.
1: యూ కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్ ఓన్లీ విత్ లవ్.
0: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
0: కనుకనే వేదం మనోమూలం మిదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
1: The whole universe is because of the mind only.
0: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
1: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
0: కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: When once we go by this master command, the rest will follow you automatically.
0: సుగ్రీవుడు వారితో యుద్దం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
1: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
0: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
1: హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్.
0: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
1: హనుమాన్ ఎక్స్పెరిమెంటెడ్, హ్యాస్ గాట్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ వాళ్ళని చంపాలంటే, వారితో విజయాన్ని సాధించాలంటే, వారికంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
0: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారికంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
0: కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
1: So Rama also examined Hanuman.
0: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముని నిరూపించమని కోరాడు.
1: The strength and the power of Vali are to be seen in Hanuman.
0: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
1: And Hanuman has proved he excelled Vali in every aspect.
0: అప్పుడే రాముని యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
1: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
1: while he was offering his prayer during twilight,
0: aa samayalo ravanasudu vachadu.
1: Ravanasuda came.
0: Na sandhyavandramatu emaina vimuktam kalugutundo emo ani, vignam kalugutundo emo ani vachina ravanni oka chetulo adumkunnadu.
1: Because he doesn't want anyone to come in between while as he is in prayer, he kept Ravana in his arms.
0: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యులు లేరు.
1: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
0: రాములపైన ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
1: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
0: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
1: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
1: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
0: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
1: అంగద అండ్ అదర్స్ ఫాట్.
0: కుంభకర్ణుడు
1: కుంభకర్ణ
0: ఇంకా రావణుని కుమారుడు అందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
1: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ ఓన్లీ రావణ రిమైన్డ్.
0: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
1: అట్ దట్ టైమ్ ఎవరీ స్ట్రాంగ్ మ్యాన్ కేమ్ దేర్.
0: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే ఇంక జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
1: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్
0: ఇతనే రావణుడి కంటే మహాశక్తి సంపన్నుడు,
1: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
0: అతని కంటే పెద్దవాడు,
1: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ.
0: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
1: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
0: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
0: కడపటికి రాములే అలసిపోయాడు.
1: రామా వాజ్ టైర్డ్.
0: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధంను పోరాడుమని చెప్పాడు.
1: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
0: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
0: నీకు విజయం కూడా చేకూరదు.
1: అండ్ యూ నెవర్ విన్.
0: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
1: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
0: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ విభీషణ రామా కిల్ దట్ మ్యాన్.
0: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
1: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
0: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
1: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్ విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైమ్.
0: తర్వాత రామచింతన చేశాడు.
1: Then he thought of Rama.
0: తదుపరి లేచి
1: he got up.
0: స్వామి ఇది నా బలహీనత.
1: Said స్వామి this is my weakness.
0: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
1: Such weakness should not be there in me.
0: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
1: When your love is there full in my heart, why should I be weak?
0: మంచిదే కాని నీవు ఈ పడిపోవడానికి కారణమేమిటి?
1: It's okay then why did you fall on the ground like that?
0: స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
1: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
0: అనురాగం యొక్క సంబంధమే
1: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
0: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
1: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్
0: విభీషణ కొడుకు.
1: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
0: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
1: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
0: Vibhishana, enduku ee vidhanga chesavu?
1: Vibhishana, why did you do like that?
0: Porapaatu kada?
1: Is not a mistake. Nee
0: modale naaku cheppakudadu naa kumarudani.
1: Why did not tell in the beginning that he is your son? Then he said,
0: Swami, elanti vishayam nandaine kodanu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatuntu vaadu evadaina sare sambandha bandhavyanni ye maatram kodanu pettukokoodadu.
1: Swami, in warfare let him be anyone. We should not go by our relationships in times of war.
0: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
1: There's no consideration on grounds of blood relationship.

0: జాగ్రత్త. ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హి ఇస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యూ.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuna paina vidayyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku copper ku bangaru ku viluvulu untayi kani bandhanaku maatram vilu ledu oke bandhane kani naaku aa bandhana kuda akkarledu.
1: I don't want to be chained.
0: Aa sattika bandhana kuda naaku akkarledu.
1: I don't want to be bonded with
0: sattika ainatundi yokka rama prema tattvam okkati naaku chaalu annadu.
1: I want the pure unsullied pious love for Rama.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: టు ప్రాపగేట్ అండ్ టు షేర్ అండ్ టీచ్ ద పవర్ ఆఫ్ దిస్ డివైన్ లవ్ విభీషణ వర్క్డ్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్.
0: కనుకనే విభీషణుడు అనేటువంటి వాడు సాత్వికమైనటువంటి మిత్రుడు.
1: విభీషణ ఇస్ ఎ పాయస్ ఫ్రెండ్.
0: రాములకు సాత్విక మిత్రుడు.
1: ఇస్ ఎ పాయస్ ఫ్రెండ్ టు రామ్.
0: ఇంతకాలం ఉండినప్పటికీ లక్ష్మణుడు కూడా సాత్విక మిత్రుడు కాదు, సాత్విక సోదరుడు మాత్రమే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఎ పాయస్ ఫ్రెండ్, ఇస్ ఎ పాయస్ బ్రదర్.
0: సుగ్రీవుడు కూడాను రజోగుణ మిత్రుడే.
1: సుగ్రీవ ఇస్ వన్ ఆఫ్ ఎమోషన్.
0: జాంబవంతుడు కూడాను తమోగుణ మిత్రుడే.
1: జాంబవాన్ ఇస్ వన్ ఆఫ్ తమోగుణ.
0: సాత్విక మిత్రుడు. రాక్షసుడైనప్పటికీ సాత్వికంగా దైవానికి అర్పితం గావించుకున్నటువంటి వాడు విభీషణుడు ఒక్కడే.
1: విభీషణ దో ఎ డెమన్ బట్ హీ రిమైన్ ఎస్ ఎ పాయస్ ఫ్రెండ్ ఆఫ్ రామ.
0: అది కూడాను శుద్ధ సత్వమైనటువంటి యొక్క భావము.
1: దట్ ఇస్ ప్యూర్ అండ్ సల్యూట్.
0: ఆ శుద్ధ సత్వమునందే ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్.
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: దేర్ఫోర్ వేదా డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవస పృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇతి స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed taught by Veda.
0: Hudaya grande nase iti srutihi. Shruti anaga vedam.
1: Shruti is Veda.
0: Ide vedam cheppinatunte oka ghanamainatunte oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదమునంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapuman, Icha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. ఈ విధంగా అనేక రకములుగా చెప్తూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: ప్రేమ ఒక రత్నం వంటిది అన్నాడు.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధనపయు పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టే
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లో చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamainatiga meeru viswasinchi itvanti pavitramainatiga premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it, never lose it, never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakka chesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikkani pattisini ee paada sevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: it.
1: It is only devotion that gives you power.
0: Itarula maatalu impuga nammi kompadeyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమముదిత మనసే కర్తు.

0: దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ స్టూపెండస్ వేద ఇస్ టాట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అండ్ ఇస్ స్ప్రెడ్.
0: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
1: ది హ్యుమానిటీ వాస్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ పాపులేషన్.
0: ఇట్టి వేదము ద్వారానే మానవ జీవితము మధ్యలోకమునందు అనేక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చునని ఉద్దేశంతో ఈ అనంతమైనటువంటి వేదములను ఏకమైనటువంటి వేదమును క్రమక్రమేణ మూడు వేదములుగా విభజిస్తూ వచ్చాడు.
1: ద వేద విచ్ ఇస్ వన్ అండ్ ఇన్ఫినిట్ దట్ టీచెస్ ఇంపార్టెంట్ డివైన్ ఐడియల్స్ టు మ్యాన్కైండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇస్ డివైడెడ్ ఇన్ టు త్రీ.
0: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
1: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
0: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
1: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ
0: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
1: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద
0: తదుపరి నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
1: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
0: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
1: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
0: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
1: ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
0: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
1: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
0: మొట్టమొదటిది శృతి.
1: ద ఫస్ట్ వన్ శృతి.
0: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
0: కేవలం గురు శిష్యుడి యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
1: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
0: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
1: Therefore, the process is listening.
0: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
1: That which is learnt by the process of listening.
0: రెండవది అనుశ్రవణం.
1: Second, అనుశ్రవణం.
0: మూడవది ఆమ్నాయము.
1: Third one, ఆమ్నాయం.
0: నాలుగవది సమామ్నాయము.
1: Fourth one, సమామ్నాయం.
0: ఐదవది ఛందస్సు.
1: Fifth ఛందస్సు.
0: ఆరవది అధ్యాయము.
1: Sixth
0: అధ్యాస.
1: అధ్యాస.
0: ఏడవది గమనం.
1: Seventh, గమనం.
0: నిగమాగమం.
1: నిగమాగమం.
0: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగమం ఆగమం ఇవి రెండు చేరి ఒక్కటి.
1: నిగమ ఆగమం.
0: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
1: నిగమాగమం ఇన్హలేషన్ అండ్
0: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
1: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
0: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
1: All the Veda refers to the entire world and worldly affairs.
0: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
1: Each Veda is classified into three samhitas.
0: Samhita.
1: Samhita.
0: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తు.
1: In Samhita there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
0: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
1: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
1: బ్రాహ్మణ కంటైన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ యాగ ఫర్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
0: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
1: ఆరణ్యకము
0: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
1: ఆరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
0: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
1: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
0: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
1: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్
0: సన్యాసం. వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
1: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
0: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
0: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
1: హావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్.
0: ఎంతవరకు మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
1: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
0: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
1: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
0: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితము.
1: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్, బట్ యట్ హీ రెసిస్ట్స్.
0: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండల వలె జీవించేటువంటి వారు.
1: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్.
0: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిచ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
1: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
0: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
1: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
0: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిచ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
1: From that day, they should start adding on a morsel after
0: another morsel. పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
1: By the time they reach full moon day, they should stop partaking.
0: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
1: Anyone with compassion cannot serve food on a plate.
0: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
1: They should not dine at others' residences.
0: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
1: it should be carried on a leaf.
0: దానిని బయటనే భుజించి
1: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్
0: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
1: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
0: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
1: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
0: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ మానవు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
1: All actions that relate to all these four stages are absolutely worldly.
0: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమే చేసినటువంటి పనులు.
1: They are prescribed to control the mind.
0: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
1: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
0: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి ఒక మహాపురుషార్థమైనటువంటి ఒక పరభక్తి కాదు.
1: It is not the objective of the objectives of life which is supreme paranukane
0: vedamunu kevalamu praptamaina jeevitham varaku maatrame parimitham ayipoyindi.
1: Therefore vedas have limited themselves to the earthly sojourn.
0: Tadupari vedantamu
1: then comes vedantam.
0: Idiye chaala pradhanamaitundi.
1: This is very important.
0: Aadhyatmikamunaku sariyaina gamyamu idiye sariyaina prarambhamu.
1: It is the goal and it is the beginning for spiritual field.
0: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
1: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
0: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
1: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
0: మొట్టమొదటిది
1: ద ఫస్ట్.
0: మనం అన్నింటినీ తెలుసుకునేదానికంటే ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
1: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
0: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వీ హావ్ టు నో.
0: మొదటిది తారకం.
1: ఫస్ట్ వన్ తారకం.
0: రెండవది సాంఖ్యము.
1: సెకండ్ సాంఖ్యము.
0: మూడవది అమనస్కము.
1: థర్డ్ వన్ అమనస్కము.
0: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
0: తారకం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై తారకం?
0: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
1: కేచరి, భేచరి, మధ్యమ.
0: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి
1: అండ్ భగవతి.
0: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఈ తారకం అంటే ఏమి?
1: వాట్ డు యు మీన్ బై తారకము?
0: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు,
1: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
0: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
1: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
0: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
1: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
0: పరిశీలించి
1: ఎగ్జామిన్
0: దానిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్
0: ఇది అవసరమైనది కాదు
1: అండ్ దెన్
0: అది దానిని తోసివేసి
1: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్
0: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
1: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు
0: నాద బిందు
1: నాద బిందు
0: తదుపరి
1: లేటర్
0: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వం గురించి హంసత్వము
1: హంసత్వ
0: గురించి
1: అబౌట్ దాట్ హంసత్వ
0: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
1: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
0: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
1: టు అలౌ ద మైండ్ మచ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
0: దాని యందు మనసును లగ్నం చేయటం.
1: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
1: ద సెకండ్ వన్ సాంఖ్యము.
0: ఈ సాంఖ్యమనగా
1: సాంఖ్యము మీన్స్
0: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
0: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దానిని కూడా చక్కగా పరిశీలించి
1: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
0: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
1: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ
0: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రమో గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
1: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
0: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
1: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
0: అది ఏ ఆత్మ అని గుర్తించి
1: అండ్ ద నాలెడ్జ్ దట్స్ రియల్ ఆత్మ
0: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్
0: ఇది సాంఖ్యం యోగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ
0: అనగా
1: మీనింగ్
0: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
0: తదుపరి అమనస్కము.
1: నెక్స్ట్ వన్ ఈస్ అమనస్కము.
0: ఈ అమనస్కం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై అమనస్కం?
0: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతా కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: యు సీ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ ఓన్లీ వన్ బ్రహ్మ నాట్ టూ ఇట్స్ ఓన్లీ వన్ బ్రహ్మ
0: బ్రహ్మనే
1: ది ఎంటైర్ క్రియేషన్
0: రెండవ పదార్థమే లేదు
1: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్
0: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్
0: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్
0: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
1: వెన్ దట్ ఇన్ఫినిటీ బికమ్స్ ఓన్లీ యూనిటీ
0: ఏది చూసినా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ యూ సీ
0: ఏది విన్నా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ లిసన్
0: ఏది దర్శనా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బ్రహ్మ
0: ఏది పలికినా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ యూ
0: ఏది చేసినా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ బ్రహ్మ
0: ఎక్కడ నడిచినా బ్రహ్మనే
1: వేర్ ఎవర్ యూ గో ఇస్ బ్రహ్మన్.
0: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ దేర్ ఇస్ నో మైండ్
0: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
1: వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
0: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు అనగా మనసు లేనటువంటి స్థితి.
1: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటుంది.
1: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్
0: ఆ ప్రేమనే సత్యము.
1: దట్ లవ్ ఈస్ ట్రూత్
0: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
0: ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
0: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
1: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
0: ఎక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
1: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
0: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్ సెర్చింగ్.
1: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
0: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
1: సిన్స్ కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
1: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఎదురు వచ్చింది రాధ.
1: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
1: యశోద ఆస్క్డ్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
0: అన్ని వీధులు తిరిగాను.
1: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్స్.
0: అందరి ఇంటూ చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
0: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
1: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
0: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
1: డిడ్ యూ సీ హిమ్?
0: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
1: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. She just chanted name Krishna.
0: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
1: ఇన్ ఎ మూమెంట్స్ టైం కృష్ణ అపియర్డ్ దేర్.
0: చూచింది యశోద.
1: యశోద సా.
0: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
1: కృష్ణ ఇస్ మై సన్.
0: కృష్ణుడికి నేను తల్లి.
1: ఐఎమ్ హిజ్ మదర్.
0: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సిస్ట్.
0: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
1: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
0: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
1: ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ యువర్ లవ్.
0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: You find the manifestation by mere thought of that.
0: Aithe ee prema ettidi Radha prema.
1: What sort of love is that of Radha?
0: Parishuddhamaina.
1: Pure.
0: Pavitramaina.
1: Sacred.
0: Ahankara rahitamainatundi prema karukuni appudikappudike saakshatkarinchadu.
1: Egoless. Therefore Krishna manifested there.
0: Hrudayamulo emaina malinyam unte ahankarame indulo unte ఎన్ని గంటలో ఎన్ని దినములో ఎన్ని సంవత్సరంలో ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్ షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్ గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రమును నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, You opened my eyes because I was always in darkness of this
0: world. నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: In this world there are many many lots of people who love Krishna more than I love him.
0: కరక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలము.
1: I consider that my love is supreme and topmost.
0: ఇది నా పొరపాటు.
1: It's my mistake.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
1: యశోద ask Radha to teach the same principle of love.
0: Radha cheppindi, amma idi okaru bodhinchetundidi kaadu.
1: Radha said it can
0: okaru deenini andinchetundidi kaadu.
1: It can be passed on by anybody.
0: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnundi paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadi.
1: Each one has to understand experience for one's own self with full love.
0: Tarvata krishnudu intiki vachin tarvata
1: After Krishna returned,
0: కృష్ణుని గట్టిగా పట్టుకుని
1: షి హగ్డ్ హిమ్.
0: కృష్ణ పెట్టినది తినవు.
1: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ఫుల్ ఆఫ్ బటర్.
0: నే పెట్టితే తినవు వెన్న.
1: You don't eat the butter.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: We have so much of butter.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: You don't eat our own butter.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు నువ్వు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
1: It only means it is not the mother. It is not his home that are important. It is the heart of the devotee which is most important.
0: కనుకనే అహంకార రహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడాను.
1: Devotees suffer because of their body attachment.
0: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా
1: prior to millions of years ago
0: సూర్యుడు పగిలినాడట, హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: Because of excess of helium, sun burst.
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: Sun burst into pieces.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటి స్టార్స్.
1: That these pieces of sun are the stars.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వే,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: దెన్ వెన్ కెన్ యూ డిసైడ్?
0: ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: వెన్ దేర్ ఇస్ ఎ ఫార్మ్ దేర్ ఇస్ ఎ బర్త్ అండ్ డెత్.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాయి.
1: దో ద ఫార్మ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
0: ట్రూత్ ఉన్నాడు,
1: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
0: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
0: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్ ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: Therefore, atma when it takes upon a body, it may remain, but it exists even after the body is gone.
0: Ante kaakunda satya anveshan salpali,
1: one should be in such
0: satya anveshan salpali satyam. Kani satyanni manam anveshinchukonakkaraledu.
1: In fact, we don't need to be in such
0: sarvatra undinatvanti satyanni ekkadane manam anveshinchedi.
1: When truth is everywhere, where do you search
0: for it? Yeni chotaithe manam anveshinchalpali.
1: At a place which is not present, you can search elsewhere.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్, బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా నువ్వు మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
0: ఈ ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటాది,
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటాది,
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటుంది,
1: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
0: నాకు వైబ్రేషన్ మూవ్మెంట్ చైతన్యం.
1: అవేర్నెస్
0: అవేర్నెస్
1: అవేర్నెస్
0: దానికి ఒక కాన్షియన్స్ కాన్షియస్నెస్
1: కాన్షియస్నెస్
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
1: ఇన్ ఆల్ దీస్ వేరియస్
0: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించే అవుతుంది?
1: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతమకు స్వప్రాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతమకు స్వప్రాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఇన్ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుషుప్తిలో కూడాను స్వప్న సుషుప్తిలో ఎందుకు కూడాను
1: ద వేకింగ్ స్టేట్ డ్రీమింగ్ స్టేట్ అండ్ ది డీప్ స్టేట్
0: అరమరలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగాను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కానీ
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్
0: ఈ పంచభూతములతో కానీ
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కానీ
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కానీ
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారకం ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
0: ప్రాణ అపాన
1: వ్యాన
0: ఉదాన
1: ఉదాన సమాన
0: ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహం మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్ల మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ద బాడీ ఇస్ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: If you want to know this body's matter, you can find out from doctors.
0: 4 lux soaps.
1: 4 lux soaps.
0: 9 2-inch nails.
1: 9 2-inch nails.
0: 2 buckets of water.
1: 2 buckets of water.
0: 1 bucket of chunnam.
1: 1 bucket of chunnam or lime.
0: 900 matchsticks.
1: 900 matchsticks phosphorus.
0: Tarvata 5 pencils lead.
1: And lead present in 5 pencils.
0: ఆ పైన 8 సెల్స్ యొక్క సీసము. ఇవన్నీ చేరితే తప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 రూపీస్.
0: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుంది.
1: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
0: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
1: కానీ
0: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుంది?
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ద బాడీ?
0: అదే బ్రహ్మతత్వము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
1: ద వైబ్రేషన్ enters into the womb of the mother when the child is 4 months 9 days.
0: Appude ee vibration ikkada praram avutundi prana shakti.
1: Then vibration, this life begins.
0: Anta varaku kevalam oka football maadiri untuntadi.
1: Till then it is in the form of a football.
0: Idi oka oval idi kuda kaadu.
1: It is not even oval shape.
0: Football maadiri untuntadi.
1: It is of the shape of a football.
0: Eppudu ee vibration praram ayindo appudu tirugadaniki praram avutundi.
1: As vibration enters, it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
1: As it starts to move, it becomes oval.
0: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందది?
1: Where from you get?
0: తల్లి మేన లోపలి పంపిస్తుందా?
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు.
1: No one can send it in.
0: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: The energy started out of this matter within.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ దిస్ బాడీ యూ ఫైండ్ దీస్ 2 principles, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయగానే చెప్పాలి.
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
1: Therefore, combination of Brahma and Maya is
0: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
1: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ది.
0: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ద మైక్.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
1: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
0: మైక్ ఉంది,
1: దేర్ ఇస్ మైక్.
0: నేను మాట్లాడుతున్నాను
1: భగవాన్ స్పీక్,
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
1: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
0: ఈ మైక్ ఏ మ్యాటర్?
1: మైక్ ఇస్ మ్యాటర్.
0: కరెంటే ఎనర్జీ.
1: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది 2, భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటారు.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైన.
1: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏ నాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: Without love you cannot attain liberation.
0: ఎన్ని వేద వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏ మాత్రం కూడా ఉపయోగించదు.
1: You may get by heart all Vedanta, but without love you can never attain liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: All of you watch Bhagwan.
0: ఇక్కడ చూడకండి.
1: Don't see here.
0: Inside చూడండి.
1: See within, inside.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూడో, బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: Every moment you see outward.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: But see within inward.
0: ఎప్పుడు లోపల చూస్తావో.
1: And once you see within.
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్వర్డ్, యూ షుడ్ లుక్
0: బయట. ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఇస్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: ఎస్ ద మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దే ఆర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు.
1: సర్వెంట్స్ సీ ఓన్లీ ది మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
1: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
0: కేవలం లేబరే.
1: ఓన్లీ లేబర్.
0: కేవలం ఇంటి పని మనిషే.
1: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాటకి పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్స్.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి. ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
0: ఇవన్నీ ఉంటున్నాయి.
1: దే ఆర్ విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డూ నాట్ నో.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ ఓనర్కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ.
0: ఓనర్ ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్
0: ఫ్రెండ్షిప్? వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింప చేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
0: అప్పుడు నువ్వేం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: When once you are able to control that alsatian dog maya, you can get in.
0: లేక
1: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir sir, to the pitch of your
0: అప్పుడు పైన ఉన్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీ వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then he will say, hello, you are here, he will come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకుపోతే కుక్క ఏమన్నది?
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుతో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
1: When once the master is there,
0: you ఒంటరిగా పోతివా, నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you. With the owner, it will not.
0: ఉద్దబోలం అతశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: ఈ మాయను ఎంత వశం చేసుకోవాలి?
1: How to have control?
0: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
1: Whose creation is maya?
0: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ ని యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్ కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
0: కనుకనే యజమానుడి యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: వెన్ వన్స్ యు నో ద మాస్టర్ వెరీ వెల్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయా.
0: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: దెన్ యూ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: This vision of non-dualism is true wisdom.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్
0: రామ కృష్ణ వచ్చి
1: హి హింసెల్ఫ్ విల్ కమ్ డౌన్
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: హి విల్ ఎస్కార్ట్ యు ఇన్
0: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
1: దెన్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
0: ఆ యజమానుడిని భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమానిని చూడవచ్చు.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హింసెల్ఫ్ Either you should have jnana, wisdom or bhakti, devotion.
0: Kanukane yeruku marapunnukunda jagrata nittam swapna sushuptilo yeruku marapu swapna sushuptile endukodanu nirantaram kodanu daiva chintanatone untuntamu. Ee vidhanga untunte vantale em chesedi intilo panevaru chestaru inti yajamani yokka kartavyalanta etta nirvartinchukunedi ani meeru kochi bayapadavachchu. Mem college pillalam kada mem chadukovali paathalanta kodanu gnapti andinchukovali concentrate cheyali ee bhagavantu chinta chestunte mem etta pass avutam ani meeru anukuntavachchu.
1: Listening to this you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all these
0: subjects.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు.
1: You cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్
0: దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ద స్మాల్ వెసల్ విత్
0: పరిశీలన
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్. అంతేకాకుండా
0: వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: If the vessel is so small but the flame is in excess, everything will spoil.
0: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణ తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is
0: satiated.
1: When one's hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: నీరు దాటి తెప్ప నిప్పులో పడవేయు నేటి భక్తి అంత బూటకములు.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: మన గ్రాట్యుస్ వరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ ఇన్ దిస్ బోట్ బికాస్ ఇట్ హెల్ప్డ్ యూ సో దట్ అదర్స్ ఆల్సో కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్ప పైన మనం చూపాలి.
1: అండ్ వీ షుడ్ షో దిస్ sort of expression of
0: gratitude. నేను దాటినాను కదా అని తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము?
1: ఐ హావ్ ఫినిష్డ్ మై జాబ్ అండ్ ఇఫ్ యూ బర్న్ ఇట్ ఆఫ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్.
0: కాదు కాదు, భగవతత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనలో మనం ఆనందాన్ని ఆ భగవతత్వంలో లీనం కావాలి.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: కొని నీవు చదివేది రాసేది నడిచేది చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: రీడింగ్ అండ్ రైటింగ్ వాకింగ్ అండ్ అదర్ థింగ్స్ యూ డూ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఇన్ ది వెయిన్ గాసిప్ బెటర్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్.
0: అన్నెసెసరీ మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు?
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్ యూస్లెస్
0: యూస్లెస్
1: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: వీ షుడ్ నాట్ యూస్ సచ్ యూస్.
0: చదవాల్సిన చదువు కరెక్ట్ గా
1: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: వెన్ యూ ఫైండ్ టైమ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశ శక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
1: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్ ఎరుక.
0: అవేర్నెస్ అంటే ఏంటి?
1: వాట్ ఈస్ అవేర్నెస్?
0: అదే చిత్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అంటే ఏమిటి?
1: వాట్ యూ మీన్ బై చిత్?
0: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
1: దట్ ఇస్ కాంప్రిహెన్సివ్ టోటల్ విజ్డమ్.
0: జ్ఞానము
1: ఇస్ ద టోటల్ విజ్డమ్.
0: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు చెందలేకపోతుండాలి.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ అండ్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేరే ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. ఎస్, యు వాచ్ ఇట్, దేర్ ఫోర్ యు హావ్ కమిటెడ్ హాఫ్ ఆఫ్ ద సిన్.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు.
1: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు.
1: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు.
1: ఆల్ వర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
1: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యువర్ ద వన్ ఆఫ్
0: ద్రోణాచార్య, నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
1: యూఆర్ నాట్ మియర్లీ టీచర్, యూఆర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదే.
1: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
1: దేర్ ఫోర్ ది సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
0: పాపాన్ని పురుకులని మీకు పాపమే.
1: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్
0: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
1: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
0: వీడు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
1: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వైలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ హావ్ ఆల్సో.
0: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడాను ఏమి ఏమాత్రము జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
1: Therefore, the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉండినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages.
0: కనుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకని కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
1: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
1: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
1: హ్యావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
1: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
0: కట్టగడపడికి ఏమైపోయినారు?
1: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రా టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మ చేశాడు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
1: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
0: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రణ యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, In all the five mudras are the signs. If we got that one point of concentrated attention, God will manifest in front of you.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వము సర్వులు ఎందు ఉంటుండాలి.
1: That the divine principle of Brahma is present in everyone.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు.
1: అర్జున ఈ సెడ్.
0: కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్.
0: అర్జున.
1: అర్జున.
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
1: You may feel how to think of you.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: You pray to me, you are bound to win in this.
0: ఆమను స్మర యుద్ధచ.
1: You think of me and fight.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: There in the war field you think of me.
0: నేను చూసుకుంటాను.
1: I will take care of you.
0: ఒక చిన్న ఉదాహరణ. విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: He should have full faith in the words that he says.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
1: Bhagavan tells students repeatedly.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: War started on the dark night, Amavasya.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధం అనుకుందాం.
1: You don't go Krishna as an emissary.
0: రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
1: Nothing like an Indian ambassador or compromise.
0: అలాంటి వాడు రేపటి దినం యుద్ధం అనేటప్పటికీ కృంగిపోయాడు.
1: When the war is to take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: To encourage him, to give him all the courage.
0: జ్ఞానబోధ.
1: That is the teaching of wisdom.
0: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: He was taking him along the path.
0: చీకటి అయిపోయింది.
1: It was pitch dark.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: They were returning home.
0: అర్జున.
1: అర్జున.
0: ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: Avunu swami chaala andanga undi.
1: He says, swami,
0: ee nemali annadu,
1: this peacock is so beautiful, swami.
0: Ayyo pichivada, adi nemali kaadu.
1: No, it's not peacock.
0: Adi pedda garuda.
1: It is garuda, the bird.
0: Avunu swami, adi garude.
1: He said, yes swami, it's a bird.
0: Mari chindi vippen tuttadu.
1: He patted him on the back.
0: పిచ్చివాడ, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలే కాదు, అది కేవలం పావురం.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్ ఇట్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్ yes it is.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
1: దెన్ అర్జున సెడ్,
0: కృష్ణ,
1: కృష్ణ,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: గ్రద్ద కాదు అని అంటే నీవు గ్రద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a pigeon,
0: ఏమైనా మార్చవచ్చు.
1: You can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గ్రద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga ottadu.
1: Then he pressed his
0: manna bhavat bhakto madhyaji mam namaskure mami vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu naa bhaktudu.
1: Now you are my devotee.
0: Edidampa,
1: let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్
0: కృష్ణ, గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have
0: intense faith.
1: When once you are strong, intense faith, you will be able to
0: conduct
1: act. Let it be anyone.
0: పరిపూర్ణ విశ్వాసంతో,
1: with total faith,
0: నిరంతరమైనటువంటి యొక్క చింతనతో
1: కంటిన్యూస్ థాట్,
0: స్వామి ఆజ్ఞను సరసావహించాలంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్
0: ఒక్క క్షణం, ఒక్క క్షణం,
1: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్, విత్ ఇంటెన్స్ ఫెయిత్, ఇఫ్ యు ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్, యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నెంబర్,
0: పంచభూతములు.
1: The five elements.
0: పంచేంద్రియములు.
1: Five senses.
0: పంచ ప్రాణములు.
1: The five life principles.
0: పంచ కోశములు.
1: Five life sheets.
0: 20 అయిపోయింది.
1: 20.
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 అయింది.
1: 4.
0: తర్వాత వైబ్రేషన్, లైఫ్.
1: The life.
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్
0: 25. 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్.
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అద్భుతంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
1: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: ఇఫ్ యూ నో, ఇఫ్ యూ వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose.
0: కాని వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: బట్ టు ఫాలో వేదాంతా ఇట్స్ మచ్ ఈజియర్.
0: వెన్ననైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: టు ప్రెస్ ద బటర్ ఇట్ మే బి లిటిల్ డిఫికల్ట్.
0: కాని దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: బట్ వేదాంతా ఇట్ మచ్ సింప్లర్ దాన్ దాట్.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
1: ద బటర్ ఇస్ సో సాఫ్ట్.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: బటర్ ఇస్ వెరీ సాఫ్ట్.
0: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ 3 stones అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the 3 stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the 3 attributes, సత్వ రజ తమో.
0: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి యొక్క జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta paatrani heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
1: Therefore, this should come to the body.
0: Near, near, near అనేటువంటిది.
1: This amounts to this word near, near.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: And then the heat is required to this water of love.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: When once the water is hot enough, the rice, the desire, will be boiled in
0: us. So body
1: is near.
0: Manas dear.
1: Mind dear.
0: Rendu okate ayipoyinappudu desires disappear.
1: So when once near and dear together,
0: desires disappear. Idi Vedantamlo oka tattvam ani thanu gurtinchukunnadu.
1: This is the teaching of Vedanta.
0: Enta sulabham cheppandi.
1: How simple it is.
0: Nitya jeevithamlo
1: in our daily life.
0: Ee grandalu chadavanakkarledu.
1: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
0: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: ది వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల
1: ఇన్ 3 lettered word
0: 300 grandhalu రాయవచ్చు.
1: 300 volumes కెన్ బి రిటన్.
0: ఎట్లా?
1: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: With all these 26 letters, you can write a very big volume.
0: Anta inta grandamlo kunnu 26 letters e undayi.
1: Such a big volume is full of these 26 letters.
0: Violin lo 4 wires untundari violin lo.
1: The violin will have 4 strings.
0: Kani 40 tunes anta manam danni aadinchachchu.
1: But you can play 40 tunes on the violin.
0: Adhe vidham gane.
1: Likewise.
0: Mana yokka divyattam anetundi ee vishwasamu prema.
1: For the divinity, these two, the faith and love.
0: Ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ గాడ్, యు ఆర్ డివైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూచన,
1: యువర్ హ్యాండ్,
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు

0: Bhagavan says further, all are not children of God, you are all God. You are divine.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చును.
0: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
1: నీవు ప్రేమికుడు కావద్దు.
0: నెవర్ బి ఎ లవర్.
1: లవర్ అయితే ఎవరు ఒకరినో ఇద్దరునో లవ్ చేస్తావు.
0: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
0: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: నీవు లవ్ కా,
0: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించవచ్చు.
0: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
0: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
0: సో నెవర్ బి
1: లవ్ కా,
0: బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
0: దెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్.
1: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: వన్నెస్. అందరికీ ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
0: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
0: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో పొందడానికి.
0: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
1: ఎట్టి ప్రేమ ఉండాలి.
0: What sort of love should be there?
1: దేహ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
0: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
1: దాని పాటు అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
0: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
0: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఒక చెరకు ఉంటుండాలి,
0: షుగర్ కేన్.
1: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
0: షుగర్ కేన్.
1: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
0: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
1: Kalga nee thoughts anta kuda nu bend bends ayipo povachunu.
0: Your thoughts may be zigzag with so many bends.
1: Dantu ee prema cherchuko.
0: See that there is love within.
1: Rasamunaku ee maatramu bends levu.
0: This juice has no bends whatsoever.
1: Adi raso vaisaha adi brahma tattvamu.
0: That essence, the juice, is brahman.
1: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
0: దట్ రసాది భగవంతుడు
1: రసస్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రసాది.
1: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, ప్రేమరసము.
0: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
1: మెర్క్యూరీని పాదరసం అంటారు.
0: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
0: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ స్మాల్.
1: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
0: బట్ దిస్ రస ది ఎసెన్స్ ఆఫ్ లవ్ విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారం ఉంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
1: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
1: డెప్త్. కడపటికీ
0: అల్టిమేట్లీ
1: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
0: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
1: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
0: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుట్టూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind. The body of Bhagavan has come for the humanity.
1: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
0: A small example.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
0: Without this tumbler, how do you expect the water to
1: ఈ నీళ్లు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
0: To hold water, you need a tumbler.
1: ప్రణతి, నూనె ఒట్టి కలదు.
0: You need the container, the oil and the wick.
1: కానీ దీపం వెలుగు కలుగున.
0: But do you get the light?
1: ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: There should be someone to light it.
1: పూలు సూది దారముంది, పుష్పమాల తానగున.
0: The flower, needle, thread is there. Can it be a garland?
1: దాన్ని కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: There should be one maker.
1: విద్య కలదు, బుద్ధి కలదు.
0: Education, knowledge, intellect.
1: జ్ఞాన సిద్ధి కలుగున.
0: But do you have the wisdom?
1: ఆ బుద్ధి స్థితి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
0: దో దేర్ ఇస్
1: అతని టీచర్,
0: దేర్ యు నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి.

0: ఆల్ ఆర్ ప్రెజెంట్
1: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
0: భగవాన్ ఈజ్ ద మిస్టర్స్ టు టెల్ అస్ వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ బ్రహ్మన్, వాట్ ఈజ్ ఎటర్నల్, వాట్ ఈజ్ దట్ ఈజ్ ఫ్లీటింగ్, వాట్ ఈజ్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
0: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
0: You have not learned even a fraction of Bhagavan's nature.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికి అర్థం కాదు.
0: Nobody can estimate Bhagavan.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
0: That is a man among men.
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
0: Among men is a man.
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
0: Is a woman among women.
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
0: Is a child among children.
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
0: All alone Bhagavan is Brahman.
1: ఇది నా యొక్క సత్యం.
0: దిస్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
0: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈజ్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
0: ఓల్డ్ పీపుల్ విన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
0: When a young boy walks with a walking stick, elders will make fun of him.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
0: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
1: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
0: కిడ్స్ షుడ్
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూచినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
0: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
1: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
0: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
0: హి టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్ హోల్డ్.
1: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
0: హి టీచర్స్ ది ప్రాపర్
1: ఇవన్నీ
0: స్టేజ్.
1: దేనికోసము?
0: వాట్ ఫర్? ఆల్ దిస్
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
0: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
1: ఇది అంతా కూడా నువ్వు నీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
1: ఏ అవతారం నందు కూడా నువ్వు ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
0: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
0: Really speaking, if you follow what all that you hear, you can redeem your lives.
1: Inka kramakramina munmundanta vacheetundi dani chuste meeru guruddi vaaru kudanu kevalam telivinaatundi vaadu kudanu swami god aneetundi anipistanu.
0: In the days to follow, the blind people, absolute fools, dunces also should declare that Bhagavan swami is god.
1: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటారు.
0: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
1: మాయ టెస్ట్ మీరు ఏమాత్రం లొంగకండి.
0: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ది టెస్ట్ ఆఫ్ మాయా.
1: మీరు నెగ్గండి.
0: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
0: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ది టెస్ట్ ఇన్ అవర్ లైఫ్.
1: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
0: Drown yourself in that love.
1: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
0: Nobody can decide this way or the other.
1: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
0: So more than Veda, Vedanta is very essential.
1: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమైనది.
0: More than that of penance, chanting and meditation, love is most important.
1: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
0: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
1: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
0: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
1: Kaani naaku pampichestundi bhavame.
0: But what you should send to Swami is your feeling.
1: Chinnaga koncham pettinappudikini adi bhavam nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
0: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
1: కనుకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
0: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
1: చిన్నదైనా సరియే.
0: లెట్ ఇట్ బి స్మాల్ ఏ ఫ్రాక్షన్.
1: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
0: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
1: చిన్న తులసి దళంతో చూచింది.
0: ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
1: కృష్ణుని ప్రేమకు కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? వీటికి అటుకులు ఇచ్చాడు.
0: కుచేల వాట్ ఈస్ దట్ హి హస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
1: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణా నీవే గతి అన్నింది.
0: What is it that Draupadi could do at that time when she was helpless?
1: చేతిలో పెట్టింది.
0: After all, she gave just a rice grain.
1: అక్షయంగా మారిపోయింది.
0: It became infinite in due course of time.
1: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
0: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
1: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
0: So give up all the defects.
1: అహంకారమనేటువంటి దాన్ని నిర్మూలం చేయండి.
0: Kill the ego totally.
1: అతీతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
0: Develop the spirit of surrender.
1: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
0: Then only you will have the good fortune of enjoying the bliss.

పొడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి

0: పొంచి చూచినంత చెరువులో జారెళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గోన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషర్స్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచేటి దృష్టి ముక్తి కనుగున
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ika manavudu chesetvanti yokka ekagratalu manavudu chesetvanti dhyanamulu ee vidhanga pochukuntu vaste entaina kodanu daivatvanga maarchukovachu.
1: The concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna
1: having fully drunk totally intoxicated can you call him that he has gone beyond the body?
0: tanmayaktam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: tappa tarai tragi tanamelu marchina తన్మయత్నమగును.
1: ఇట్ కెనాట్ బి గోయింగ్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఈస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ ఆర్ ఫుల్లీ డ్రంక్.
0: భార్యపై అలగి పస్తు పరుండిన అది గొప్ప ఉపాసమగున.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ ది హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాన్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ తన్మయత్వ ఐడెంటిఫికేషన్ విత్ ద డివైన్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ అటెన్షన్.
0: నిజముగా చూచిన మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యూ కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీ హస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహమునిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వీ మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: ద బాడీ ఈస్ గివెన్ టు మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్, అటైన్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ టు మిస్యూజ్ ఇట్.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సీక్రెట్ దిస్ బాడీ షుడ్ బి యూజ్డ్ అండ్ కన్సిడర్డ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్ట కనపడికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell, it is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రములంతా పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తున్నప్పుడు దీనికి ఎంత సుగంధములను పూజాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములు భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరమంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with his tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళలేందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తుంటుంటది.
1: ది బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: And clean the tongue perfectly well on all sides.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: Then Bhagwan comes out.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: Bhagwan feels happy when the tongue is perfectly clean.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: The clean tongue ensures all the sacredness or sanctity.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వారితో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: Bhagavan converses with a person with a clean tongue for more period of time. Instead of 10, he'll spend 20 minutes of time with him.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజన్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల 4 పైన 4 క్రింద 4 ఇరుపక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక నాలుగు చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred, and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: This is how Bhagavan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత,
1: after perfect cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి,
1: as a time, by the time Swami comes out,
0: maaku vanta chese pillavadu,
1: the cook, the boy over there,
0: ragi ganji teeskonu vastadu.
1: He is ready with a ragi malt.
0: Ganji malt ante mudda,
1: starch. Yes, ganji starch. Malt is marshal. I'm sorry, it is starch.
0: Aa ragi ganji chakkaga nenu tragi ento aanandistuntuntanu.
1: And Swami partakes it and feels extremely happy.
0: Tellavaru lestane yemi nenu puchukonu.
1: And Bhagavan does not take anything more than this.
0: Tiffin ani inkokatani inkokatani ivi yevi nenu muttanu.
1: No tiffin, no breakfast whatsoever.
0: Aa ganji tagi tirigi velutaru 6 gantalaku lopra bathroom leki.
1: And then after that, then again he goes to the bathroom.
0: Ganji tagani kadani aa tongue cleaner tho tirigi 4 gosukuntanu.
1: Again he will clean his tongue with the help of the tongue cleaner.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకొని,
1: and then he will clean the tongue,
0: మంచినీళ్లు త్రాగి,
1: then he will drink water,
0: కిందికి వస్తారు,
1: then Bhagavan will get down.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు, నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: We may be wondering what tiffin that Bhagavan accepts or
0: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను.
1: He prefers to drink cold water and come.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: And Bhagavan converses delightfully.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: Later Bhagavan will climb up the stairs.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని, పరిశుద్ధమైన దేహంతో పవిత్రమైన మాటలు పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: With this clean body, with this sacred body, Bhagavan converses with the devotees in a sacred way.
0: ee vidhanga na kaalam nenu gadapukoni,
1: spending the time like this,
0: mari krindiki vachi
1: Bhagavan will come down again,
0: interviews anta isthanu,
1: and start giving interviews.
0: ee interviews icche samayam lopala meeru konchi gnapakam pettukovali.
1: One point you should remember while Bhagavan grants interviews,
0: nenu inta parishuddhanga vachi interview room lo kochinappudiki kontha mandi smoke chesi vachintaru.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: Smoke chesinatunte varini nen daggara chestanu.
1: Bhagavan will not allow any person who smokes
0: near. Nenu kindiki digi vachestatve nuvu bayata povamantunnaru.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami ayana bharta ayana bayata pampisthe nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he's not allowed here,
0: what
1: am I to do?
0: Gani putrudu gani evaraina sari durgandhamulu pettukoni naa room leki raakoddu.
1: Be that son or our husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri nooru kattukoni manchiga raavanu nenu maatladtanu.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: Tadapari poi clean chesukoni tiri 10 nimshallo vastaru.
1: And then they will go wash their mouth or rinse well.
0: Nee chippinattuga tiri vaadu lopalu cherchi వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలుగా కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిని కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
1: There is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: Parvati did penance to marry Lord Shiva.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: She had all the perfumes and the scents all.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: And she had beautiful dress too.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రము ఆమె ముఖం చూడడు.
1: The dress and the perfume failed to attract the attention of Shiva.
0: తదుపరి ఇంకా భరించుకోలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: And she could not bear the Ishwara went to Manmatha and blamed him.
0: Manmatha, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీవు ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: Manmatha, you are responsible for all these ways followed by Parvati to attract me. Or is it justifiable, he said.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: And Manmatha leaves her immediately.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: Parvati was present there in a natural form.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: Parvati sat there meditating on Lord Shiva with the pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: It is only then Ishwara looked at her.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: And he says, now you are in your natural form.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాలా?
1: Therefore, man must be natural.
0: కల్పితంగా ఉండకూడదు.
1: He should not be artificial.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆధారం.
1: Some people have different dresses.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: They also apply perfume.
0: ఇది ఉండవలసిందే కొంతవరకును.
1: The spray and perfume needed to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు అయ్యే లేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పిక్ అప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: exact moment of wedlock was fixed.
0: Parvati talidandulku dini telipi
1: and the matter was informed to the parents of Parvati.
0: Varinandarni pilipinchi
1: they were also summoned.
0: Akkada manchi mangalakaramainatundi okka kalyanam jarukuntaru.
1: And that was the auspicious moment of holy wedlock.
0: Ee vidhanga Parvati kalyanam chaala aanandanga jarapapovatam.
1: The holy wedding of Parvati kalyanam.
0: Ee kaaranam emti ani andaru prashninchukoga.
1: When people wanted to know the reason behind
0: na deham sahajamainatundi dehamu,
1: the reason is the mind is a natural form.
0: Murikini cherchakunda
1: there is no dirt within me.
0: Pavitramainatundi bhavam cheta
1: with a sacred thought
0: na thoughts manchi shuddhamainatundi ga vastuntai
1: and the thoughts are pure.
0: Muriki dehanga undinappudu mana thoughts murigigane vastuntai.
1: When the body is dirty there will be dirty thoughts.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ద డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: And Bhagavan will wake them up again at 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: They may find it inconvenient.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాను, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎక్కడ లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: But they will never feel sad to get up, thinking that they
0: just క్షణంలో మాత్రం లేస్తున్నారు కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience.
0: కనుక దేహమును మొట్టమొదట మనము పరిశుద్ధం చేసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep our body sacred.
0: దీనిని త్రిగంధము అన్నారు.
1: And this is the triyun.
0: త్రినేత్రము అన్నారు.
1: And three eyes.
0: త్రిదేహము అన్నారు.
1: And the three forms.
0: త్రిగుణములు అన్నారు.
1: And three attributes.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఎ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్, దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటారు.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో,
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బాయ్
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారి తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: ఇన్ అవర్ లైఫ్ పిల్గ్రిమేజ్ సోజర్న్ వీ షుడ్ హ్యావ్ ది పీపుల్ అసోసియేట్స్ హూ ఆర్ క్లీన్.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది? బోలా శంకరుడు అన్నారు.
1: శంకర ఇస్ కాల్డ్ బోలా శంకర.
0: తాను ఎట్టి అలంకారము చేసుకోకుండా
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్.
0: తన డ్రెస్సులు మాత్రం తాను వేసుకుని
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్.
0: దేహమునందు ఉన్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకొని
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హాస్ అప్రోచెస్ ద డివోటీస్, ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెం.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూ.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయునికి అది తెలియదు.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వరే బాలుల వరే తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాలు కూడా దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
1: On coming to know that he will be completing 60 years, the next day he noticed the parents shedding tears.
0: పరిగెత్తుకుని వచ్చి అమ్మా ఎందుకు మీరు కంటిదారాలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: Running all along he came to his mother and said, mother, why do you cry?
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని నాయనా,
1: without hiding anything the mother started saying,
0: మీ దేహమునకు మా దేహమునకు సంబంధం ఉండదు.
1: And the mother said, there is no more of relationship between your body and our body.
0: ఏమిటి ఇది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: And the son, feeling very sad, he started questioning, why should it happen?
0: తెల్లవారు లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: The mother said, by the time next morning the sunrise, when you are going to leave this body, we do not.
0: ఇంకా కొంత టైం ఉంటుండాలి కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
1: Noticing that some time is still left, he ran to the temple and praying to God.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: And went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
0: తెల్లవారి సూర్యోదయం అవుతుంది అనగా,
1: as it is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: Parvati puts this question, Swami, why are you delaying?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు. పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: The boy is feeling very sad and his parents also are very much worried.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: He said, Parvati, look here, I'm only one till now.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I'm ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్నంతా పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాలా మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ సేక్రెడ్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీ విద్యలు ధారబోసి అరవింద దళాక్షిని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి ప్రతిగత యోచన చేయి మానవ.
1: O man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Andre tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
1: And he had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati.
1: Where did she make him sit?
0: Parvati agna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhistundi aneetundi indiloku artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchana tappudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendri ayushyevendri pratibhishyati. Nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేతని నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could earn
0: the blessings. ఏది కూడా నీ ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: And selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not
0: parishuddhamainatuga undali,
1: should be so. They have got to be clean and
0: adiye bhagavantuni aakarshistuntai.
1: A clean body and unwavering mind attracts God.
0: Kanuka bhagavantuni vasam cheskovalanante manam chese kunte poojalu punaskaramulu yatralu paatralu ivi kaadu mukhyam.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్, అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా,
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగానే,
1: the moment the crow crows in the morning early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed,
0: పలుతోముకొని దేహ బాధ తెచ్చుకొని,
1: and he'll brush his teeth,
0: జనకమాడి ధరించి చలిని భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్ ఇవ్వంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెడతారు.
1: And the rice, remaining rice mixed with the curd and the pate,
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగటం.
1: And the rice is mixed with water and some salt is added and is partaken.
0: అది చలిని భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: chalini bhujinchi,
1: having taken food,
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వీ స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
1: Some people start throwing books hither and thither there on the table.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ది ఎగ్జామినేషన్ కేమ్ టు
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: 3rd class చిల్డ్రన్, 4th class భూగోళము
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: దే ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనేది లేదే.
1: అండ్ హరిజన్ బాయ్ సైడ్ రాజు,
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధ చేసింది నాయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: ఇట్స్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, నాట్ ది టోటల్ కాస్ట్.
0: నాయన నాకు ఇప్పుడు కావలసినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్ ఐ నీడ్ ఓన్లీ ₹5, నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద దాంట్లో నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్స్లు ఇవన్నీ ఉండాల.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డిడ్ంట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: And he didn't want to ask his parents.
0: నేను విద్యార్థిని.
1: I'm a student.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: I should acquire knowledge, but I should never make my parents suffer.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ₹5 తెచ్చిచ్చాడు.
1: The Harijan boy collected the books and paid ₹5.
0: ఆనాటి ₹5 అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: There were no currency notes, 5 rupee currency notes.
0: అంత చిల్లర ఉండాలి.
1: It's all change.
0: వాడు రెండు జోబులు నింటికి పోసుకొని నా దగ్గరికి వచ్చాడు.
1: The pockets are full of small change coins.
0: అంత దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: He made it, he bundled up.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: And where is the bundle of coins to be kept?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి గట్టి కట్టాడు.
1: And he made all the coins into a bundle in an old cloth, wrapped.
0: గట్టిగ మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: And the old cloth tore it off, that being old one.
0: చిరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
1: And all coins are well spread all over the room.
0: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
1: And the housewife came from
0: ఎక్కడ చిక్కిందిరా ఈ డబ్బంతా నీకు, నా పెట్టడం నుంచి తీసావు అని రెండు వేసింది.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: అండ్ అర్జున్ బాయ్ సెడ్ నో నో ఐ ఓన్లీ గేవ్ మనీ, బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఎ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఎ లై.
0: సత్యమే చెప్తాడు.
1: హి స్పీక్స్ ట్రూత్.
0: ఈ డబ్బంతా కూడాను నువ్వు ఇచ్చిందే.
1: And it's all the money given by
0: Kani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep
0: Annadi,
1: this money?
0: Aa dabbu anta taanu teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: Ekkadiki velutunnaru?
1: Where were they proceeding?
0: Kadapa daggariki velutunnaru.
1: They were going to
0: Kamalapuram lo unna nenu appudu.
1: Bhagwan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే ఆర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్
0: ఫేర్. అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ది ఫేర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్
0: ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది, తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: And he will never break his promise.
0: తెల్లవారుజాము కన్నా లేచాను, మెత్తగా నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: And Swami moved in such a way not noticed by his
0: class. నా క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: And Raju was not seen by anyone.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: To wash the face he went to a small lake.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంతా ఎద్దులను ఆవులను అంతా బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows are
0: washed. ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే చక్కని గంగం దాన్ని నీళ్లు త్రాగి అని ముఖమంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: That was the only water available to quench the thirst. With that polluted water he washed his face.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of beedis and also one an acorn.
0: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యలేదు.
1: Bhagavan doesn't want to look at the beedis.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: And he had put it under some sand, covered it.
0: అణ తీసుకున్నాను.
1: And picked up that one.
0: దానికి చిల్లర మార్చుకున్నాను.
1: And he made it change.
0: నాలుగు బొట్లు వచ్చినాయి.
1: And he got 4 bottles.
0: నాలుగు బొట్లు ఒక అణ.
1: 4 bottles make 1 anna.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్, యూ హావ్ గాట్ సమ్ యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్ యు.
0: కానీ నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూస్ గ్యాంబ్లింగ్ యూస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కో దానికి డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూస్ గెటింగ్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: And he decided to play.
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: And I should not continue to play in anticipation of more money.
0: లేచాను.
1: He got up.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్, వాళ్ళు రాజు కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: And Swami said, you know,
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 paisa.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ది వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
0: అని లేచాను.
1: ఈ గోట్ అప్
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్, వాళ్ళు రాజు కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు.

0: దినానికి రెండు బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ టూ బొట్టూస్.
0: అప్పుడు ఆయన తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో, నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హి ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి రెండు దమ్మిడీలు ఇచ్చేసి రెండు దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైమ్ హి పేడ్ టూ దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్.
0: టూ దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఎ కాయిన్, స్మాల్ కాయిన్, పైసా.
0: పైసా
1: పైసా
0: తిన్నాను, పోయినాను తిరిగి ఎక్కడనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ద షెడ్.
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: అండ్ స్టిల్ మోర్ హీ ఇస్ లెఫ్ట్ విత్ 4 రూపీస్.
0: చిల్లంతా వచ్చింది కదా, దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండిల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ హీ వెంట్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head just passed on to the
0: next side. And
1: he has forgotten himself because of tiresomeness.
0: ఎవరో చూచారు నా తల కొంచెం పక్క పడుతుంది, దాన్ని తోడుకున్నారు తీసుకుని పోయారు.
1: నోటీసింగ్ భగవాన్ వాజ్ ఫాస్ట్ అస్లీప్ సమ్ హ్యావ్ పిల్ఫర్డ్ దిస్ బండల్ ఆఫ్ కాయిన్స్.
0: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అడా కూడా లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ మనీ, ఇట్ వాస్ ఆల్ స్టోలెన్.
0: అనుకొని నేను నా బాటికి నేను పోతున్నాను.
1: But yet he kept quiet and he was carrying on the day.
0: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతల పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: But the classmates went on crying. They did not leave Raju.
0: ఒక్క దోశైనా తీసుకోకూడదా?
1: They forced Raju to eat at least one dosa.
0: తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is
0: full of dosas. నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు.
1: I don't want anybody's money.
0: అని మైపోయాను.
1: And then he started proceeding.
0: ఈ విధంగా పోయి 5 అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాలి.
1: ఈ సౌదర్ ఇస్ ఇన్ వాలంటీర్ ఫర్ 5 days.
0: 5 కూడా 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
1: ఆల్ ది 5 డేస్ ఇస్ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ 5 నయా పైసా.
0: ఈ విధంగా కాలం గడిపి
1: హావింగ్ స్పెంట్ టైమ్ లైక్ దాట్
0: ఇంటికి వచ్చేసాను.
1: ఈ రిటర్న్ హోమ్
0: వచ్చే సమయంలో బస్సు ఛార్జీ కూడా నాకు లేదు.
1: అండ్ భగవాన్ డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్.
0: బస్ కండక్టర్ కూడా ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు.
1: The bus conductor, having noticed that he is a good boy,
0: Raju, ra, and nannu pilchadu.
1: He asked Raju, come along, he said.
0: Pilchi, nee ticket idigo teesukunnanu ani cheppi nannu naaku ticket ichi kurchovani cheppadu bus lo.
1: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
0: Aa vidhanga tirigi cheskoni intiki vacche samayam lopala naaku chaala manasu kashtam vesindi.
1: As he was returning like that, he was feeling very bad.
0: Sesham Raju bharya garbhavati.
1: And the wife of Sheshamrazu, she was in the family way.
0: Avaku rendo dinamu srimantam chestu vacharu.
1: The next day there was a celebration to mark the occasion.
0: Appudu ini em cheyaledu anukoni konchi kunkumo pasupu konchi poolu isukoni oka potta kattukoni akkadiki vacharu.
1: Befitting the celebration, he wanted to carry some kunkum and some turmeric.
0: Oka dammidi isthe rendu ariti pandlu vachayi.
1: With 1 paisa he could purchase 2 plantains.
0: Aa rendu ariti pandlu aamiki ichchesesanu.
1: He gave those 2 fruits, plantains.
0: Appatiki ayana kudum selavulu.
1: And that day happened to be holiday for him.
0: Ayana teacher examination kattukunnadu.
1: And he was to appear for teacher's examination. Teacher
0: ayana Uravakonda nunchi Anantapuram vachadu pariksha kosamani.
1: To appear for the examination from Uravakonda he came to Anantapur.
0: Aa Anantapuram nunchi aa tellavare Kamalapuram vachadu.
1: From Anantapur he reached కమలాపురం నెక్స్ట్.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
0: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
1: హూ ఆస్ యూ టు గో?
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినావు అట్టని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
1: హి హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టెల్
0: ఎనీబడీ. లోపలికి వెళ్ళాను.
1: హి హస్ గాన్ ఇన్.
0: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను, దాన్ని నేను చుట్టుకున్నాను.
1: అండ్ హీ ర్యాప్డ్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
0: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
1: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషమరాజు డైడ్.
0: చనిపోయినాడని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.

0: And the father, Venkamaraj garu, came on coming to know the news.
1: They
0: were feeling very sad because of the demise of the little boy. Swami also has to enact. Everything is action so far as God is concerned. Then he noticed his hand. What is the cloth that you have wrapped around your palm? He said, because it's painful, therefore I have got this bandage. And there is another one who lives her life selling
1: those dishes.
0: That lady went on reporting, what is it, Venkamaraju? Don't you have enough of money to take care of the boy? How is that you left him?
1: Krishna Kalava.
0: In fact, there's a kind of a river over there very close to Kadapa. And water has to be fetched all along. The water has to be fetched all along from that river. And he called Bhagwan aside and started talking
1: Nayana,
0: to him. You get up now. You follow me now. And in fact, Bhagwan is loved by everybody. Everyone loved him. Ever since your birth, I have never
1: been here.
0: People make you suffer like this. And Bhagwan said, no, nobody puts me to suffering, no. But yet the father insisted that he should leave. At this moment, if I am to leave, there will be nobody to work at home. This is not the right time for you to go, nor for me to follow you. You go, I'll come later, said Swami. But there was no money with him. In the same village, there was a person by name Kotte Subbanna.
1: Ayanaku kottaga oka mandu vachesindi. Mandu.
0: Yes, he purchased a medicine.
1: Supply chesaru atanki.
0: A medicine was supplied to him.
1: Adan dannanta ammala.
0: And that medicine was to be sold.
1: Aa amme dantu dandiga dabbu ostundi.
0: And by selling this new medicine, he will earn more.
1: Raju, ee baadhyathanu teeskovali annadu.
0: And Kotte Subbanna approached Bhagwan, you should take the responsibility.
1: దీని సమాచారం ఏమీ తెలియకోకుండా ఊరికే మందు తీసుకోండి అంటే ఎట్ట తీసుకుంటారు?
0: Without knowing the effects and the purpose of the medicine, how do you expect people to buy that?
1: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
0: Swami collected all the details concerning that medicine.
1: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
0: And he composed all the details in the form of a song.
1: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనక తట్టు quoting చేసుకుంటూ రావాలి.
0: And Swami, along with other friends, classmates, started singing the song containing all the details of the effects of the medicine. They were all singing and proceeding. What is that song?
1: Bala Bhaskara ani dani peru.
0: The name of the medicine is Bala Bhaskara.
1: Bala Bhaskara.
0: Bala Bhaskara.
1: Appudu nenu paata kattanu.
0: Swami composed
1: it.
0: Bhagwan was an excellent poet in those times.
1: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులారా రండి బాలకులారా పాట.
0: This song goes on like this. Oh boys, come here, buy that medicine, బాలా భాస్కర.
1: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృప్తిల వ్యాధుల నుండి అజిన్న వీరే చనముల నుండి అన్నిటికి ఇది బాగవునండి బాలకులారా రండి బాలకులారా.
0: బాలా భాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్, ది బ్యాక్ ఏక్స్, and for constipation, indigestion.
1: ఆయన ఇచ్చేటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
0: And Kottesumana wanted that his name also to be included in the song.
1: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
0: If you ask where this medicine is available,
1: అందరికీ తెలిసినదేనన్నా.
0: That shop is known to everybody.
1: అదిగదిగో కొట్టేసుబ్బన్న అంగడి ఎందే చిక్కున్నా.
0: There is the shop of Kottesubbanna, where this Balabhaskara medicine is available.
1: Anta cheppi, idi evaru chesarani adugutaru prashna.
0: People will ask the manufacturer details.
1: Aa vidhanga anni rasi ichchedapudiki ayana chaala aanandam ayipoyi, rendo dinam ayithe angallo unnatundi mandulantha ayipoyinayi.
0: Because of this song, the whole stock was exhausted the very next day.
1: Appudu ayana vachi naaku oka ana ichchadu.
0: Kottesubbanna came to Bhagwan and paid one anna.
1: కాని నాయన రాజు నీ వల్ల నా అంగడంత బాగా ఖర్చు అయిపోయింది.
0: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
1: అని తనకు ఒక రూపాయి ఒక అణా ఇచ్చాడు.
0: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎనా.
1: ఆ అణాతో నేను రెండు దోశలు తిన్నాను.
0: విత్ వన్ ఎనా హీ ఏట్ టూ దోసెస్.
1: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
1: ఆయన కూడా భుజించాడు.
0: అండ్ హీ టు ఎయిట్
1: ఈ ఉండేటువంటివన్నీ కట్టుకోదామన్నాను.
0: అండ్ his father wanted him to follow him and leave the place.
1: Nenu polenu.
0: Swami didn't follow him.
1: Vaari kashtam vachinattu samayalo nenu raavatam chaala manchidi kaadu.
0: It's not proper on my part to leave the place when people are having difficult
1: times.
0: And so he wanted the father to go himself.
1: Ayina kuda anadu kantiniru kaachadu.
0: He was also shedding tear.
1: Naina evaru chinna vaaranta pedda vaariki ilanti bodha vakyalu evaru chepparu.
0: No youngster, a tiny tot, would ever teach the elders like this.
1: ఎంత గొప్ప గుణం నాయన నీది.
0: What a noble quality you have.
1: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
0: You are teaching me the virtues.
1: నాకు మంచి మార్గమును బోధిస్తున్నావా.
0: You are teaching me the correct path.
1: ఆ మంచి దాన్ని నిన్ను కాపాడుతుంది.
0: And the very goodness will take care of you.
1: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
0: So saying the father left.
1: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
0: And having gone there, he gave telegram every
1: day. Tachame bail derra, tachame bail derra ane.
0: And he gave telegram every day asking him, start immediately.
1: Pakkana aa dosalayama anni ememo cheppindi.
0: Because the lady made all sorts of complaints.
1: Avanni athana manasulo cherukoni chaala baadha padutunnadu.
0: Because of all the complaints made to the father, he kept them in his mind.
1: Nenu baagunnanu baagunnanu ani cheppanu.
0: And Swami also replied, I am fine.
1: ee lopala rendu moodu dinalu ayipoyindi andaru challabaddaru.
0: 2 days passed and all are pacified, calm.
1: Naaku kuda parikshalu vachinayi.
0: And it was the examination time.
1: Neenu aa parikshal time lo vadala pettipovadam manchidi kaadu.
0: And it's not possible to leave the place because of approaching exam.
1: Naaku aa parikshal samayamlo kuda nu edanti varunnaru snehithulu.
0: What kind of friends he had?
1: Pillalu manchi snehithulni teesukovali meeru.
0: Boys, you know that you should have good friends.
1: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
0: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్, టూ ఫ్రెండ్స్.
1: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో.
0: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ అదర్ సైడ్, స్వామి.
1: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
1: అవన్నీ వాళ్ళకి చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, మీరు ఉండండి.
0: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డు నాట్ వరీ.
1: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
0: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
1: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
0: దే నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్.
1: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ వన్ నంబర్ అండ్ అనదర్.
1: నేను ఈ కోసంలో కూర్చుంటే వాడు ఆ కోసంలో కూర్చునేవాడు.
0: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
1: సరే, ఇంకేమి నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కటం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
1: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
0: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
1: నా క్వశ్చన్ పేపర్ అంతా బ్రిబ్రి రాసేసేసాను.
0: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్
1: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
0: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
1: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
0: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్
1: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
0: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
1: వాడి పేరు హ్యాండ్ రైటింగ్ మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
0: ఆల్ ది 3 పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
1: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
0: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
1: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
0: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
1: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
0: There was no delay for months as we find today.
1: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
0: Results were published immediately.
1: రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
0: All the three stood in first class.
1: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
0: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్.
1: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
0: Adjust what Swami has written.
1: నమ్మడానికే వీల్లేదు.
0: It's not possible to
1: hand writing one day.
0: Hand writing is of their own.
1: వాడు ఎక్కడో కూర్చోనున్నాడు.
0: One sits in another corner.
1: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
0: And when his number is 108,
1: నాకు 6 అని ఒక నంబర్ వచ్చేసింది.
0: స్వామి's number is only 6.
1: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
0: And that is the
1: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు?
0: How can you say that they copied?
1: ఎవరు చెప్పడానికి?
0: Nobody can say.
1: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
0: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
1: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
0: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
1: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
0: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్ పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
1: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
0: And people were very happy.
1: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
0: And in the meantime, Swami reached పుట్టపర్తి.
1: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది?
0: The boys also thought that what is that we are supposed to
1: do? రాజు మేము వస్తాం, మేము వస్తాం, మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
0: Both the boys said, we will follow you. What is that we do leaving you here?
1: సరే వచ్చి నన్ను అక్కడ దింపి మీరు రండి.
0: Swamiji, you follow me. You drop me there and back, be back to your place.
1: ఈ విధంగా కాలమంతా విద్యార్థి సమయం లోపల ఎంత పవిత్రమైనటువంటిదిగా చేసేది.
0: దట్స్ హౌ భగవాన్ స్పెండ్ హిస్ స్టూడెంట్ డేస్, హైలీ సీక్రెట్ వే.
1: స్నేహితులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
0: దేర్ వాస్ నో మిస్టేక్ ఎట్ ఆల్ అట్ దట్.
1: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
0: అండ్ స్వామి ఆల్వేస్ కరెక్టెడ్ హిస్ క్లాస్మేట్స్ వెన్ ఎవర్ దే కమిటెడ్.
1: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
0: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
1: ఎవరికి వినిపించలేదు.
0: అండ్ నోబడీ కుడ్ హియర్.
1: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
0: అండ్ దెన్ భగవాన్ రీచ్డ్ పుట్టపర్తి.
1: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
0: హావింగ్ రీచ్డ్ దేర్
1: నాకంత జబ్బు వచ్చింది.
0: అండ్ స్వామి ఫెల్ సిక్.
1: ఏమి జబ్బు?
0: వాట్ సిక్నెస్?
1: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
0: పీపుల్ థాట్ దట్ హి టర్న్ మ్యాడ్.
1: పిచ్చి పట్టింది రాజుకు అని.
0: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్.
1: నేను పిచ్చిగానే ఆడాను.
0: స్వామి ఆల్సో యాక్టెడ్ దట్ వే.
1: అంత ఎవరితో చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది, నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
0: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట్ ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు అందరు చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
0: ఆల్ పీపుల్ అరౌండ్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో వాంటెడ్ టు టేక్ స్వామి టు ఏ డాక్టర్.
1: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
0: వెంట్ ఆన్
1: ఒక శస్త్ర వైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
0: They went to a good doctor.
1: శస్త్రవైద్యుడు.
0: A surgeon. శస్త్రవైద్య.
1: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
0: And with a knife, a shave in his head.
1: చేసి ఇంటు మాదిరి గీశాడు.
0: And he has put into mark on the head with a knife.
1: ఆ ఇంటు మాదిరి గీసి నాలుగు వైపులా చర్మాన్ని బట్టి లాగాడు.
0: And he has taken out the peeling out of the marks on the head.
1: రక్తం కారుతూ ఉండాలి.
0: And the heavy bleeding at that.
1: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
0: అండ్ అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
1: అన్ని పూసేటప్పటికి మంట.
0: అండ్ ఇట్స్ బర్నింగ్ సెన్సేషన్.
1: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
0: అండ్ స్వామి వాజ్ నాట్ వరీడ్ అబౌట్.
1: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
0: హీ వాజ్ స్టిల్ స్మైలింగ్.
1: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే, వీడికి ఇంకా ఇది చేయాలని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హీ స్టిల్ స్మైలింగ్?
1: హింసలో పెట్టాడు.
0: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్.
1: నేను హింసలో పెట్టాడు.
0: And applied so many ointments.
1: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
1: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
0: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
1: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
0: Though parents said not to follow.
1: సత్యం దగ్గరనే ఉండాలా.
0: She has decided to follow Swami.
1: ఎప్పుడు ఇంక నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్ని నాకు అవన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నారు.
0: She was attending on Swami throughout her life.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమబ్బాయి దగ్గర వచ్చి, నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి, ఒక్కటి చేయించకండి, అన్ని చాలా బాధపడుతున్నాడు, అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: And Venkam garu reported to the father, no more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. And he was brought back. And thereafter the regular routine was
1: Thursday Baba vachadani, Baba questions to answers on Tavetamu, ee rakanga anta prarambhamaindi.
0: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions
1: of the people.
0: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever. No cut whatever. It is never shaved.
1: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో అని అనుకుంటారు.
0: People may think you may have hair cuts.
1: ఎప్పుడూ లేదు.
0: No, anytime.
1: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
0: Values having the mop of hair.
1: ఆ విధంగా చేసుకుని.
0: So doing.
1: 70 సంవత్సరం నేను గడిపాను.
0: 70 long years he spent.
1: 70 పెట్టుకుని రేపు వచ్చే దీనికి 79.
0: The coming birthday, Bhagavan is going to 79. Because of this calendar, it amounts to 80 years. And then you will also see Swami's 90th birthday.
1: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కళ్ళు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: His eyes are very clear. The teeth are perfect at the age of
1: 79.
0: In those days when Swami used to walk, boys used to run after him.
1: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
0: Even now Swami can walk.
1: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
0: But doctors insisted that he should not walk.
1: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
0: Because as the leg was operated, as they could not get the proper nerve necessary. And so it's necessary. Some rod was kept there at the time of this surgery. Because of the rod put over there at the time of surgery, he cannot walk freely. Yet the daily routine goes on and goes on.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: నథింగ్ ఈజ్ గివెన్ అప్, నథింగ్ స్టూడ్ ఇన్ హిస్ వే.
1: వచ్చిన వారికి అందరికీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను.
0: ఇంటర్వ్యూస్ ఆర్ గ్రాంటెడ్ టు ఆల్ దోస్
1: ఇవ్వాల్సినటువంటి ఇచ్చేస్తున్నాను.
0: అండ్ భగవాన్ అడ్వైజెస్
1: తెలియవలసినంత తిరుగుతూనే ఉన్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ మూవింగ్ అబౌట్.
1: ఎవరికి ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
0: నో ఆబ్స్టకల్, నథింగ్ హ్యాస్ కమ్ ఇన్ ది వే.
1: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ.
1: కనుక
0: therefore
1: inadanta na charitranta ashtami dinam.
0: Today is ashtami.
1: Kani ee vidhanga dehanni nenu paadu chesukokunda dehanni kaapaadukuntu anni vidhala vastunnanu.
0: Swami kept his body pure, perfect and clean, has been maintaining his body till this day.
1: Andaru adigetundi vaadu emi enta clean ga unnadu, snanalu chestara, ఎవరు చేస్తారు, ఏం అంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యు ఆర్ సో క్లీన్, సో పర్ఫెక్ట్, వై?
1: నేను చిన్నపిల్లవాడిని, నాకు ఎవరైనా స్నానం చేయించడానికి.
0: ఐ యామ్ ఎ యంగ్ బాయ్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీ టు గివ్ మీ ఎ బాత్.
1: ఎవరితో నన్ను స్నానం చేయించుకునేది?
0: ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్పర్ టు టేక్ ఎ బాత్.
1: కాబట్టి నా స్నానం నేను చేసుకుంటాను.
0: స్వామి టేక్స్ హిస్ ఓన్ బాత్ వితౌట్
1: ఎనీ చేసుకుంటాను.
0: హి అటెండ్స్ టు హిస్ ఓన్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనికి ఒక నా వెంట ఉన్నటువంటి వారికి కూడా బాధ పెడుతుంటాను.
0: స్వామి ఆల్సో టీచర్స్ ద సేమ్ లెసన్.
1: కానీ నేను వద్దన్నా కూడా వారు నిలవరు పాపం.
0: దో స్వామి సేస్ నో, దే డోంట్ కీప్ క్వైట్.
1: వారు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
0: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
1: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటాను.
0: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్, హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
1: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: Swami has been spending time till this day.
1: Repu ellundi ee oka rendu kudanu navami dashami.
0: Tomorrow navami, the day after dashami.
1: Inka reku appurohitul daggiri povali, vaalakanta kudanu cheppali, వాడితో అంత చేయవలసింది అంత చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
0: దే ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ పురోహిత్స్ ఓవర్ దేర్.
1: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
0: వాట్ ఈజ్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్ ప్రాపర్టీ.
1: వారందరూ ఆనందంగా ఉంటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటా.
0: ఈ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
1: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
0: నెవర్ నెవర్ గివ్ అప్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నామస్మరణ
2: భజన బినాశిత శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: The being takes birth because of action. It is action that is responsible for sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: In our lokamulo కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రము జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: దేర్ ఫార్ దేర్ ఇస్ నో యూజ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకుటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ హెల్ప్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. And not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku naalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Every one will notice the four forms of education.
0: Aithe ee naalugu margamulo endu kodanu edi manchidi aneetuvanti vishayamu నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్,
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు,
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డి?
0: అదేవిధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్, ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: All study, all try to educate themselves.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: They have bought education. చదువుకున్నారు, they bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore, it is the true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: వీ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింపబడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chadu kaadegi. Bahya chadu chadu kaadegi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: Aithe manam ye vidhanga chadavali chadavu andukovali gaani chadavalsinatundi avasaram ledhu.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: Mana antarvali nunchi vacheetundi oka chadavu nijamaina chadavu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa, ee aidu kulanu panchabhutamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: Ee aidu kulanu cheyinappude తాను పంచభూత స్వరూపుడు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ but they don't go through in depth.
0: Aa vinnatvanti yokka ee panchavachakulu kodaru manam practical lo pettali.
1: All that is heard should be put to practice.
0: Manam pettalakkaledu manam ente ee panchabhutamulu kuda untunnavi.
1: We have not realized the five elements are within us.
0: Satyamu,
1: truth.
0: Satyamu anetuvanti manam ekka chadivinam?
1: Truth. Where have you learnt it? Where have you studied it?
0: Mana ende untunnadi aa satyamu.
1: The truth is within you.
0: Dharmamu.
1: Dharma.
0: Ekkada nunchi vachindi?
1: Where from you acquired it?
0: Aa dharmam kulanu mana ende imidi unnadi.
1: Dharma. Righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: Ee truth anetundi evaru nunchi vastunnadi? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైటియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పటము తచ్చటము చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ వీ సే, ద సెకండ్ వీ థింక్, అండ్ థర్డ్ వీ డూ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్ హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ అవుట్ డిక్లేర్డ్.
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్ వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఈజ్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ అలైజ్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: ఆ ప్రాక్టీస్ కూడాను ఎట్లా చేస్తున్నారు?
1: How are they practicing this truth?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kanuka satyam nunchi dharmam ku povali.
1: Therefore, we have to travel from satya truth to dharma righteousness.
0: Ee dharmam ku velin tarvata,
1: having reached dharma,
0: manamu sariyainatvanti sthitini pondutamu.
1: We will attain the correct position.
0: Satya dharma rendu kudanu balance tu nunchinatvanti.
1: Satya dharma maintain perfect balance.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఈ రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్,
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: Dani yokka swaroopam mi etchideyanesvanti meer emana gurtinchara?
1: Have you realized its fundamental truth, its a true form? At any time
0: ee chesi chupinchali.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపము లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: That is sat.
0: Dharma ane twenty devati idi oka padame.
1: Dharma likewise is also a word.
0: Aa dharma ane twenty chesi tirvasindi.
1: Dharma must be practiced.
0: Shanti appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda matram సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టు సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude talaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్, లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ in the true spirit, in
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అంటే ఏమిటది?
1: What is this mankind?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: Mankind is the one with kindness.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టు అవుతుంది.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: ఈ రెండు చేసినప్పుడే,
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేయగలరు?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Kanuka satya dharmamulu rendu kuda manam aadharam chesukoni,
1: basing on satya and dharma,
0: satyamu anetuvanti danni mingi vesinappudu,
1: when once we keep within that truth within us,
0: dharmamulu aadharam emiti,
1: what is the foundation for dharma then?
0: Satyame oka foundation.
1: Truth, satya is the foundation.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈజ్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్యధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటి గురించి ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చిన చుట్టూ వారే.
1: Today in this world, some people who acquired this secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetuvadi entaina manaku labhistundi.
1: Therefore, when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmam manu nadchukunnappude shanti manlo yerpadutundi.
1: When once we proceed along satya and dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు అయ్యా దాన్ని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్
0: ఫ్యూ అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి సెడ్ అండ్ ఆల్సో షుడ్ బి ట్రాన్స్లేట్ టు యాక్షన్.
0: కనుక నువ్వు సత్యధర్మంలో రెండింటినీ కూడా నువ్వు బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ప్రేమ

0: ఇప్పుడు అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఏ క్వశ్చన్ కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్ ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్ దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ బట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఫౌండేషన్.
0: కనుక
1: therefore
0: మొట్టమొదటి సత్యధర్మమును మనము ఆధారం చేసుకోవాలి.
1: therefore we should base rely on satya and dharma.
0: సత్యాన్ని ధర్మము సత్యం వదలకుండా ధర్మం చేయకుండా మనం ఉంటే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ ఇఫ్ వీ డోంట్ స్పీక్ ట్రూత్ ఇఫ్ వీ డూ నాట్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ట్రూత్ పలుకుతారు చాలా మంది.
1: మెనీ స్పీక్ పీపుల్ స్పీక్ ట్రూత్
0: కానీ చెప్తారే కానీ చేసి చూడలేదు.
1: దే సే బట్ దే డోంట్ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్.
0: కనుక చేసి చూపించినప్పుడే అది సరైనటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: సో వెన్ వన్ యాక్ట్స్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్ దట్ ఈస్ ప్రాపర్ వే.
0: ఈ ప్రాపర్ వేనే మనం పట్టుకుని పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ప్రాపర్ వే.
0: శాంతి ప్రేమను కోరేటువంటి ప్రతి వ్యక్తి కూడాను సత్యధర్మంలో అనుసరించాలి.
1: దోస్ హూ వాంట్ టు హ్యావ్ దిస్ పీస్ అండ్ లవ్ మస్ట్ సర్టన్లీ be in possession of these two, satya and dharma.
0: ee naadu satyam cheptunnaru andamandi.
1: Today many people speak truth
0: andulo dharmam em maatramu ledu
1: but there is no trace of dharma there.
0: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanam.
1: While you retain truth without dharma it is useless.
0: Kanuka satya dharmamlo rendu kodunu manam aadharam cheskovali.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: Rendu permanent ventha undu plus plus plus anukunnappudu manchi badramainatuvanti oka balam vachestundi.
1: Satya and dharma which are permanent and eternal would add on and ensure all the safety and strength.
0: Satya dharmamlu rendu lekapunnappudu ee oka premaku ematramu balam undadu.
1: Where there is no truth and dharma, there is no place for prema and love.
0: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: If you go anywhere, people will ask you, what is the truth there? What is satya there?
0: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పటము.
1: Here, satya meant the narration, description of what all that had happened or transacted.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలగం నీవు?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: Satya dharma rendu kuda ekam chesinappude
1: when you unify satya and dharma
0: shanti manaku erpadutundi.
1: Then you will attain peace.
0: Ee shanti erpadinappude
1: then once shanti is attained
0: manaku saukhyam kalugutundi.
1: Then you will have all
0: saukhyam kaliginappude
1: happiness when one's with that
0: manaku ee vidya paina manaku abhirudhi kalugutundi.
1: Then only you will advance progress in education.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Dinni practical lo pettinappude
1: when once you put it in the practical field
0: adi nijamainatvanti shanti erpadutundi.
1: You will earn the true peace.
0: Kanuka manam anni kulanu manayende untunnayi gaani satya dharma shanti prema anetvanti ekkada bayat nunchi grandham nunchi teeskovali raavatam ledhu teachesi manaku bodhichatam ledhu.
1: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ee teachers kuda bodhichinappudu ee satyanni lokamai loksambandhamaina satyanga bhavistaru.
1: Teachers while teaching truth they take it in the worldly physical sense.
0: Kaani ee satyamainatvanti prapanchikamainatvanti bhautika lakshanamga teesukunnappudu idi poorthi adharmame avutundi.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది అంతర్బలము.
1: You will have inner strength when once you unify truth and dharma and put it into practice.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: Then only you will have all the strength and the courage.
0: అది శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: When once you have this strength, you don't need to be specially told or reminded by anybody.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు. ఎందుకంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: You don't need

0: to run after people when once you practice these two, satya and dharma.
1: Satya dharmamunu rendu kuda chesukunappude,
0: when once satya and dharma are together,
1: satyam yokka pratibimbame dharmamu.
0: And it, the dharma is the reflection of satya, the truth.
1: Satya dharmamunu rendu kuda ekamainappude,
0: when satya and dharma are one,
1: oka form yerpadutundi,
0: there will be a form.
1: Appudu ade మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
0: దట్ ఫామ్ ఈ శాంతి పీస్.
1: ఈ శాంతి అనేటువంటిది మన రోజు చేసినప్పుడే,
0: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్,
1: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
0: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
1: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
1: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
0: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
1: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
0: యు ఆస్క్ ఎనీబడి, ఆర్ యూ హ్యాపీ?
1: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుంది, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
0: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ హ్యాపీనెస్, వాట్ హ్యాపీనెస్ ఐ హ్యావ్, ఐ హ్యావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ మెనీ చిల్డ్రన్, ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హ్యావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
1: ఈనాడు మానవుడు ఎందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
0: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ,
1: రెండింటిని ఏకం చేయాలి.
0: వీ షుడ్ కంబైన్ దెమ్.
1: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్, యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
1: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
0: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్, యు ఆర్ డివైడింగ్ దెమ్.
1: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
0: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
1: ఈనాడు పూర్వ శతాబ్దాలు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయిస్ చేసుకుంటున్నారు.
0: Because people separated satya and dharma, there is a lot of argumentation, there is many many difference of opinion among the many educated people.
1: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
0: Therefore this unity is essential in every aspect.
1: ఆధ్యాత్మికమంటారు,
0: స్పిరిచువాలిటీ వి సే.
1: ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే సరైనటువంటి ఆధ్యాత్మికం.
0: ద స్పిరిచువాలిటీ మీన్స్ దట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ మండేన్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
1: నీవు ఒక సంకల్పం చేశావు,
0: యు హ్యావ్ వన్ థాట్.
1: ఆ సంకల్పమును నీవు నోటుతో చెప్పినప్పుడే,
0: వెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్,
1: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
0: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: బోధపడినప్పుడే,
0: వెన్ వన్స్ దే అండర్స్టాండ్,
1: దానికి అర్థం తెలుసుకుంటారు.
0: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
1: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నువ్వు బలం సంపాదిస్తావు.
0: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
1: మన దేహం ఉంది,
0: హియర్ ఇస్ ద బాడీ.
1: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది. దేహం
0: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
1: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
0: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
1: అయితే ఇది ఎందుకు ప్రధానము?
0: Why is it main thing important?
1: ఇది ప్రధానత ఇచ్చినప్పుడే,
0: when once we take it as main thing,
1: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
0: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
1: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
0: Therefore, the strength is not merely confined to, limited to body alone.
1: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
0: Therefore, to begin with, we should keep this body hale and healthy.
1: చూడండి, మనం పూజిస్తున్నాము.
0: We take food.
1: పూజించినప్పుడు దేహానికే పూజిస్తున్నామని అనుకోకూడదు.
0: Never consider that you are eating for the body.
1: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
0: The food is necessary for the mind also.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
0: then once the food is given to the mind,
1: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
0: It develops buddhi or intellect.
1: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే,
0: then once mind and intellect are one,
1: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
0: Then we will have the proper spirit, the proper strength to proceed ahead.
1: మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
0: You ask any doctor, we are eating well for our body.
1: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
0: But they ask, sir, do I have proper strength?
1: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
0: Your body is strong enough, but the mind is not that strong to be intelligent.
1: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా అవుతుంది.
0: When once the mind is weak, intellect also would be weak.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి యందు కూడా ఏకమైనటువంటిదే ఈ దేహం.
0: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, అంతఃకరణ.
1: అన్నింటికీ అంతఃకరణ అత్యవసరం.
0: ఇన్నర్ సెన్సెస్, అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
0: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
1: కానీ ఈనాడు సరైనటువంటి బలము చూపటం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
1: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
1: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటి లభిస్తుంది.
0: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
0: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్,
1: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
0: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
0: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
1: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
0: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూ మే రీడ్ ఎనీ లెంగ్త్, ఎనీ లాంగ్ అవర్స్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
1: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతుల కూడా తెలుస్తుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
1: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
0: Therefore, unity is highest and noblest of all.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind రెండు కూడా ఏకమైనప్పుడు,
0: when once body and mind are united,
1: ఈ బుద్ధి అనేటువంటిది తనంత తానే వస్తుంది. వెంట
0: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
1: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.